శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026, జూన్ నెల 12వ తారీఖు, శుక్రవారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 42 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, సమయం 6 గంటలు. ఇప్పుడు విందాం ప్రబోధ గీతం.

0: నాథియా కలాం మీరింతవరకు విన్నారు. శ్రోతలు, భక్తిరంజని కార్యక్రమంలో భక్తి గీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం సూక్తి ముక్తావళి. వ్యాఖ్యాత శ్రీమతి షైక్ బషీరున్నీసా బేగం.
1: ఔజ్ బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. అపార కృపాశీలుడు అనంత కరుణామయుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. కర్మలు మనోసంకల్పంపై ఆధారపడి ఉంటాయి. మనిషి దేనిని సంకల్పిస్తాడో అతనికి అదే ప్రాప్తమవుతుంది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. దైవ ప్రసన్నత కోసం మాత్రమే చేసే కర్మ సత్కర్మ. దాని ఫలితం పుణ్యఫలం. కేవలం ప్రాపంచిక లాభం పొందేందుకు చేయు కర్మలు మనిషి మానసిక వైఖరిని తెలియచేస్తాయి. వాటికి ఫలితం శూన్యం. పరలోకంలో వాటికి ఎటువంటి విలువ ప్రాప్తం కాదు. ఒక వ్యక్తి సత్సంకల్పం, మనోప్రవర్తులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెచ్చిన దివ్య ఖురాన్కు లోబడి ఉన్నంత వరకు అతడు నిజమైన మోమీన్ అంటే విశ్వాసి కాగలడు. దివ్య ఖురాన్లోని సూరాలు ఆయత్ల వర్గీకరణను అనుసరించి 5 అంశాలు ప్రతి వ్యక్తి పరిగణించాలి. హలాల్, ధర్మసమ్మతమైనవి పాటించాలి. హరాం అంటే నిషిద్ధమైన వాటిని పూర్తిగా విడిచిపెట్టాలి. ముహకం అంటే నిర్దిష్టంగా స్పష్టీకరించిన విషయాలను గమనించాలి. 4 ముతషాబిహ్ అంటే పరస్పరం పోలి సందేహజనకమైన వాటిని గుర్తించాలి. చివరిది అంశాల్ అంటే గుణపాఠాల ద్వారా తమను తాము సంస్కరించుకోవాలి. దివ్య ఖురాన్లోని అల్లైల్ సూరాలో ఏ మనిషి దాన ధర్మాలు చేస్తూ భయంతో భక్తి మార్గాన్ని అనుసరిస్తూ సద్వచనాన్ని ధృవపరుస్తాడో అతనికి ఉత్తమమైన ఉత్కృష్టమైన జీవితాన్ని పొందే అవకాశం కలిగిస్తాము. మరెవరైతే పిసినారిగా వ్యవహరిస్తూ అల్లాహ్ ఎడల ఉపేక్షాభావం కనబరుస్తూ మంచి మాటలను ఆలకించడో అతనికి వ్యధాభరిత జీవనాన్ని కొని తెచ్చే బుద్ధిని కలుగజేస్తాము అని చెప్పబడింది. మనిషికి వచ్చే కష్టాలు, ఆపదలు, రోగాలు అన్నీ అల్లాహ్ చేసే నిర్ణయాల మేరకే జరుగుతాయి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఉద్బోధించారు. పరలోకంలో ప్రయోజనకరమైన దానినే ఆశించు. నీవు కష్టాల్లో సహాయం కొరకు దైవాన్ని అర్థించు. ధైర్యాన్ని వీడకు. నేను మరో విధంగా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు, మరో విధంగా జరిగి ఉండేది అని తలపోయకు. అంతా అల్లాహ్ నిర్ణయమని భావించు. బలమైన విశ్వాసి మాత్రమే అల్లాహ్ ప్రేమకు పాత్రుడవుతాడు. ప్రవక్త మహనీయుల సన్నిధిలో హాజరైన హజరత్ అబూ సయీద్ ఖుద్రీ ఒక సందేహాన్ని వెలుబుచ్చారు. ఏ దినమైతే జనులు విచారణ కొరకు సకల లోకాల ప్రభు సమక్షంలో నిల్చుంటారో ఆ దినాన్ని ఊహించు అని పవిత్ర ఖురాన్లో ఉంది. మరి ఆ దినాన ఎవరు నిలబడగలుగుతారు? దానికి సమాధానంగా ప్రవక్త ఇలా బదులిచ్చారు. ఆ రోజు విశ్వాసులకు ఎంతో తేలిగ్గా ఉంటుంది. అంతేకాదు, అది ఫర్జ్ అయిన నమాజుల్లా పరిణమిస్తుంది. అంటే ఒక విశ్వాసి తన హృదయంలో హాయిని, ఉల్లాసాన్ని అనుభవిస్తూ శాంతిని పొందుతూ తన్మయత్వంలో మాధుర్యాన్ని ఆస్వాదిస్తాడో అదేవిధంగా విచారణాకాలం ఒక మధుర ఘట్టంగా రూపొందుతుంది. అయితే అపరాధులకు, దైవధిక్కారులకు, అవిశ్వాసులకు అప్పుడు ఒక్కొక్క దినము 1000 ఏండ్లలా పరిణమిస్తుంది. కావున మానవులారా, ఇది హెచ్చరికగా భావించి పరిపూర్ణ చిత్తశుద్ధితో లా ఇలాహ ఇల్లల్లాహ్ అనే సద్వచనాన్ని పలికి ప్రళయ దినాన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసుకు అర్హులు కావాలి.
0: సూక్తిము

0: ప్రస్తావళి మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యాత శ్రీమతి షైక్ బషీరునీసా బేగం.
1: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తిముక్తావళి మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తిముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, సమయం 6:35 దాటి 3 సెకండ్లు. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: రైస్ సోదరులకు నమస్కారం. ఈనాటి మన
3: పొలం కబుర్లలో
2: వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

వర్షపు నీటిని ఒడిసిపట్టు అనే వాక్యానికి చాలా విలువ ఉంది. వర్షపు నీరు వర్షాకాలంలో పడినప్పుడు కొట్టుకుని పోతున్నప్పుడు సారవంతమైన మట్టిని నీటిని నష్టపోతుంటాం. పడిన వర్షాన్ని ఎక్కడికక్కడ నిల్వ చేస్తే భూగర్భ జల మట్టాన్ని కూడా మనం పెంపొందించుకోవచ్చు. తద్వారా బావుల్లో బోరు బావుల్లో నీరు పైన ఉండి పంట పొలాలకు పారగట్టి పంటలు పండించుకోవచ్చు. భూగర్భ జలమట్టం అడుగంటుతూ పోతే భూమి లోపల పొరల్లో హానికర లోహాలైన క్రోమియం, సీసం మొదలగు వాటి వల్ల పంటలకు హాని కలుగుతుంది. అంటే విత్తన మొలక శాతం దెబ్బతినడం, పంట ఎదుగుదల కూడా అంతంత మాత్రమే ఉండడం వలన దిగుబడులు పొందలేము. కనుక భూగర్భ జలాలు అడుగంటుపోకుండా కాపాడుకోవాలి. వర్షపు నీటిని రకరకాల పద్ధతుల ద్వారా నిల్వ చేయవచ్చు. పొలాల గట్టులు ఏర్పరచడం, చెక్ డ్యాములు నిర్మించడం, నీటి కాలువలు ఏర్పరచడం, కాంటూరు సేద్యం, ఇంకుడు గుంతలు తవ్వడం, నీటి గుంటలు నిర్మించడం, ట్యాంకులు రిజర్వాయువులు కొట్టుకుని పోయే నీటిని వాడుకలో లేని బావులకు మళ్లించడం వంటి పనుల ద్వారా నీటిని నిల్వ చేయవచ్చు. అయితే నీటి గుంట నిర్మాణం ఎలా చేయాలి అన్న విషయానికి వస్తే, ఒక ఎకరాకి ఒక సెంటు అంటే 8 మీటర్లు పొడవు, 8 మీటర్లు వెడల్పు, అంటే వీలైనంత పొడవు మరియు వెడల్పు 1 మీటర్ లోతు దవ్వుకొని వీలైనంత వరకు దిగువ ప్రాంతంలో కుంటని ఏర్పరచుకునేలా వర్షపు నీరు కుంటలోకి మలుతుంది. తవ్విన మట్టిలో చుట్టూ గట్టు ఏర్పరచుకోవచ్చు, అంటే చతురస్రాకారం లేదా దీర్ఘ చతురస్రాకారంగా ఉండే కుంటలను తయారు చేసుకోవాలి. సంవత్సర వర్షపాతం అనుసరించి కుంట సైజు లోతు కూడా మనం నిర్ణయించుకోవాలి. నీటి కుంటలతో చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ముఖ్య ఉద్దేశం ఎక్కువ వర్షాలు పడినప్పుడు వృధాగా నీరు కొట్టుకుని పోకుండా నీటిని నిల్వ చేసుకోవచ్చు. ఈ నీటి కుంటలు ఉండడం వల్ల మట్టి కోతను అరికట్టడం ద్వారా సారవంతమైన భూమిని పరిరక్షించడం, భూగర్భ జలం పెంపొందించుకోవడం ద్వారా నీటిలో హానికర లవణాలు తగ్గి మంచినీరు లభ్యమవడం, భూగర్భ జలమట్టం పెరుగుతుంది కనుక ఎదుర్కొనే సామర్థ్యాన్ని కూడా మనము బాగా ఈ నీటి కుంటల వల్ల పొందొచ్చు. అంతేకాకుండా సముద్ర నీటి మట్టాన్ని నియంత్రిస్తుంది. కావున నీటి కుంటను ఏర్పరచుకుంటే ప్రతి వర్షపు నీటి బొట్టు కుంటలోనికి చేరి వర్షపు నీరంతా వరదలా వృధాగా కొట్టుకొని పోకుండా కుంటలో నిల్వ ఉండి సారవంతమైన మట్టి కోతను నివారించడంతో పాటు భూమిలోని నీటి మట్టాన్ని పెంచి తద్వారా కరువును కూడా మనం అధిగమించవచ్చు. ఈ వర్షపు నీటిని సద్వినియోగం ఎలా చేసుకోవాలి, నీటి గుంటల్ని ఎలా ఏర్పరచుకోవాలి అన్న విషయాల గురించి విన్నారు కదా. ఇప్పుడు వేప చెట్టు బహుళ ప్రయోజనకారి అండి. అది ఎలా అంటే,

మనకు వేదకాలం నుండి వేప యొక్క ఉపయోగాలు తెలుసు. వేప కలపతో అనేక వస్తువులు, గృహోపకరణాలు చేస్తారు. ఇవి ఎక్కువ కాలం మన్నుతాయి కూడా. వేప చెట్లు పగటిపూట ప్రాణవాయువును విడుదల చేసి వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి. వేప వేర్లు, బెరడు, ఆకులు, కాయలు తదితర భాగాల నుండి తీసిన నూనె, జిగురు, వేపపిండి, పూలు మన నిత్యావసరాల్లో భాగం అయిపోయినాయి. అంతేకాకుండా వ్యవసాయంలో సస్యరక్షణకు ఎరువుగాను పలు వ్యాధుల నివారణలో వేప ఉత్పత్తులు ఉపయోగిస్తున్నారు. వేపపిండిని వరి, చెరుకు వంటి పంటల్లో వినియోగించడం వలన అధిక దిగుబడులు రావడమే కాకుండా కాండం దొల్చే పురుగు, చెదల బారి నుండి రక్షణ కలుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో

వేపాకులు పచ్చి రొట్టె ఎరువుగా వాడడం ఆనవాయితీగా కూడా ఉంది. దీనివలన మొక్కలకు పోషక పదార్థాలు అందడంతో పాటు రసం పీల్చే పురుగులు కూడా దగ్గరకు రావండి. కొన్నేళ్లుగా క్రిమి సంహారక మందుల వల్ల కలిగే కీడు గురించి మనం చూస్తున్నాం, వింటున్నాం కూడా. వేప నుండి తయారు చేసిన వివిధ మందుల ద్వారా ప్రపంచంలో సుమారు 250 రకాల పురుగుల్ని అదుపులో ఉంచవచ్చని పరిశోధనల్లో వెల్లడైంది. కొన్ని వేప ఉత్పత్తులు, వాటి ప్రయోజనాల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా వేప గింజల కషాయం. ఇది ప్రధానంగా లద్దె పురుగులు, పచ్చ పురుగులు, నామాల పురుగులు, ఆకుముడత పురుగు, ఆకునవిలే పురుగులు, రసం పీల్చే పురుగులపైన బాగా పనిచేస్తుంది. పంట పూత దశలో ఈ ద్రావణాన్ని పిచికారీ చేస్తే రెక్క పురుగులు వేప వాసనకు పంటపై గుడ్లు పెట్టవు. గుడ్డు దశ, పిల్ల పురుగు దశలను వేప ద్రావణం నాశనం చేస్తుంది. వేప ద్రావణం చల్లిన ఆకులు చేదుగా ఉండడం వల్ల పిల్ల పురుగులు ఆకులను తినలేవు. వేపలో ఉండే అజరక్టిన్ అనే పదార్థం పురుగు జీవిత దశలపై ప్రభావితం చూపిస్తుంది. పురుగు తన జీవిత చక్రం పూర్తి చేయలేక లార్వాగానో లేదా నిద్రావస్థలోనో చనిపోతుంది. వేప ద్రావణంలో ఉన్న అనేక లియోనాయిడ్స్ పంటను ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. వేప ద్రావణం మనం ఆరోగ్యానికి కానీ, మేలు చేసే పురుగులకు కానీ, వాతావరణానికి కానీ హానికరం కాదండి. ఇక వేప నూనె విషయానికి వస్తే, వేప విత్తనాల్లో 30-45% నూనె ఉంటుంది. ఈ నూనెతో అన్ని పంటల్లో రసం పీల్చే పురుగులు, తొలి దశలో కాయెత్తులుచే పురుగు, వంగలో అక్షంతల పురుగులను నివారించవచ్చు. పురుగు ఉధృతిని బట్టి ఎకరాకి 100-150 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ఇక వేప పిండి విషయానికి వస్తే, వేప గింజల నుంచి నూనె తీయగా మిగిలిన పిప్పినే వేప పిండి లేక చెక్క అంటారు. వేప పిండిలో 5.2% నుండి 5.6% వరకు నత్రజని, 1.1% భాస్వరం, 1.1% పొటాషు ఉంటాయి. వేప పిండిని ఎకరానికి 1 లేదా 2 క్వింటాల వరకు వేయచ్చు. భూమిలో కీడు చేసే పురుగుల నిర్మాణకు వేప పిండి బాగా పనిచేస్తుందండి. దుక్కి దున్నే సమయాల్లో చాలాలో వేసుకుంటే, నారుమడిలో విత్తనం చల్లే ముందు పిండి కూడా వేస్తే మంచిది. వేప పిండి వల్ల వేరు పురుగులు, నులి పురుగులను కూడా మనం నిర్మూలించవచ్చు. ఇప్పుడు చెప్పిన విషయాలను రైతు సోదరులు గుర్తుపెట్టుకొని తమ పంటల్లోనూ అధిక లాభాలు పొందాలని కోరుతూ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.

0: పొలం కబుర్లు మీరింతవరకు విన్నారు. శ్రోతలు, ఈరోజు సాయంత్రం ప్రసారంలో 7:15 ప్రసారమయ్యే పల్లెసీమలు కార్యక్రమంలో పెసర మినుము పంటల్లో సస్యరక్షణ, ఈ అంశం గురించి తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్లాంట్ ప్యాథాలజీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ టీఎం హేమలత గారి ప్రసంగం ప్రసారమవుతుంది ఈరోజు సాయంత్రం 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో.
1: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
2: దేశవ్యాప్తమైన మన ఆకాశవాణి ఇప్పుడు ప్రపంచవ్యాప్తమైంది.
3: రేడియోల్లో, సెట్ టాప్ బాక్సుల ద్వారా టీవీలో, ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల ద్వారా మొబైల్ ఫోన్లలో ఆకాశవాణిని వింటున్న మీరు
2: ఇప్పుడు ఇంటర్నెట్ లైవ్ స్ట్రీమింగ్ తో పాటు ఆండ్రాయిడ్, ఐఫోన్లలో మొబైల్ యాప్స్ ద్వారా కూడా వినవచ్చు.
3: ఎఫ్ఎం గోల్డ్, ఢిల్లీ ఎఫ్ఎం రెయిన్బో,
2: వివిధ భారతి, ఉర్దూ, మరాఠీ,
3: మలయాళం, గుజరాతీ, పంజాబీ,
2: ఈ 8 ఛానళ్లను
3: ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి.
2: వివరాలకు
3: ఆల్ ఇండియా రేడియో వెబ్సైట్ చూడండి.
2: అందరికీ అన్ని వేళలా అతి సులభంగా, చౌకగా అందుబాటులో ఉండే ప్రజాసేవా ప్రసార మాధ్యమం ఆకాశవాణి.
3: ప్రపంచవ్యాప్తమైన ఆకాశవాణి ప్రసారాల్ని ఆస్వాదించండి.
2: ఆరోగ్యకరమైన విషయ విజ్ఞాన సమాచారాల్ని, ఆనందప్రదమైన వినోదాన్ని
3: ఉచితంగా పొందండి.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, సమయం 6:45 కావస్తోంది. కొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ను రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. వార్తల వివరాలు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో స్వర్ణాంధ్ర విజన్ 2047ను ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సాంకేతికత ఆధారిత పాలన, వాట్సాప్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్ వ్యవస్థల ద్వారా ప్రజలకు పారదర్శక సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు. గనుల తవ్వకం రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలిపేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వలసపల్లిలోని గ్రానైట్ క్వారీని మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న అన్ని ఖనిజ వనరులను సమర్థవంతంగా వినియోగంలోకి తీసుకువచ్చి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిలిచిపోయిన మైనింగ్ లీజులను పునరుద్ధరించి ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కొత్త బ్లాక్స్ ఐడెంటిఫై చేసి మేజర్ మినరల్స్ కింద క్వార్ట్జ్ గానీ లైమ్స్టోన్ గానీ ఐరన్ ఓర్ గానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసుకుని వాళ్ళు పర్మిషన్ తీసుకుని ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేసుకోవడం వల్ల ఇంకా భవిష్యత్ రోడ్ బీచ్ స్టాండ్స్ కూడా వాళ్ళు మన ఐడెంటిఫై, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మన బీచ్ స్టాండ్ కూడా మదనపల్లి రూరల్ లో ఉన్నటువంటి వలసపల్లి గ్రామానికి ఇక్కడ డీకే మైనింగ్ సంబంధించిన సంస్థని ఒకసారి ఎలా ఉంది పరిశీలన చేయడానికి రావడం జరిగింది. భవిష్యత్తులో వాల్యుయేషన్ కి వెళ్ళడానికి అవకాశం ఉందా, ఇంటర్నేషనల్ మార్కెట్ లో దీనికి ఇంకా మనం వాల్యూ ఎలా తీసుకురావచ్చు కూడా ఒకసారి అవగాహన కల్పించుకోవడానికి ఈ రోజు మనకి రావడం జరిగింది.
0: తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి అనంతరం ప్రధానమంత్రితో సమావేశమై రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు. సాగు తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు మహారాష్ట ప్రభుత్వంతో చర్చలు జరపడంలో కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశ విస్తరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరారు. పేద ప్రజలకు వైద్య భరోసా కల్పించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కీలక పాత్ర పోషిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులో 49 మంది లబ్ధిదారులకు 32,42,000 రూపాయల విలువైన సహాయ నిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 2 ఏళ్లలో 433 మందికి 4 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. పేదల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సహాయ నిధి ద్వారా వేగంగా ఆర్థిక సహాయం అందిస్తోందని మంత్రి పేర్కొంటూ,
2: 49 మందికి 32,17,600 రూపాయలకు సంబంధించిన చెక్కులు సీఎం రిలీఫ్ ఇవ్వటం జరిగింది. నెల్లూరు సిటీలో ఇంతవరకు 443 మందికి 4,04,98,692 రూపాయలకు సంబంధించిన సీఎం రిలీఫ్ చెక్స్ ఇవ్వటం జరిగింది. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో

0: వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ ఆఫీసుల చుట్టూ లేకుండా డైరెక్ట్ గా సీఎం రిలీఫ్ కి ఎమ్మెల్యే ద్వారా పెట్టించుకుంటే చెక్కుల రూపంలో పంపించడం జరుగుతుంది.
1: గ్రామీణ ప్రాంత ప్రజలకు లో వోల్టేజీ సమస్యలు లేకుండా నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రఘుమారి పేర్కొన్నారు. బాపట్ల జిల్లా అద్దంకిలో పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి నిన్న ప్రారంభించారు. జమ్మలమడక, వెలమవారిపాలెం గ్రామాల్లో సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించి లబ్దిదారుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సౌర ఫలకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారందరికీ ఉచితంగా 200 యూనిట్ల రూఫ్ టాప్ సోలార్ ప్యానళ్లను అందిస్తామని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశ పారిశ్రామిక రంగంలో కోల్ గ్యాసిఫికేషన్ నూతన అధ్యాయమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ నిర్వహించిన కోల్ గ్యాసిఫికేషన్ రోడ్ షోలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోల్ గ్యాసిఫికేషన్ వికసిత్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అధిక బూడిద శాతం ఉన్న దేశీయ బొగ్గుతో గ్యాసిఫికేషన్ సాధ్యం కాదనే అభిప్రాయాన్ని హైదరాబాద్ శాస్త్రవేత్తలు తప్పు అని నిరూపించారని చెప్పారు. సింగరేణి వద్ద ఉన్న అపారమైన బొగ్గు నిల్వలను గ్యాసిఫికేషన్ ద్వారా వినియోగిస్తే సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించవచ్చని వెల్లడించారు. దీంతో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీసీ నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ డీఎస్సీ 2025 నియామక ప్రక్రియ పూర్తి స్థాయి పారదర్శకతతో నిర్వహించామని స్పష్టం చేశారు. డీఎస్సీ ఎంపికల్లో ఎలాంటి అక్రమాలు, పేపర్ లీకేజీలకు అవకాశం లేదని తెలిపారు. అభ్యర్థుల ఫిర్యాదుల పరిష్కారానికి 3 అంచెల వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు కోన శశిధర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా తెలుగుదేశం జనసేన పార్టీలకు చెందిన చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్, లింగమనేని రమేష్లు ఏకంగిరంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తి కావడంతో 4 స్థానాలకు 4 అభ్యర్థులే పోటీలో ఉండడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైందని రిటర్నింగ్ అధికారి వనితారాణి తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు ఎన్నికల ధృవీకరణ పత్రాలను అమరావతిలోని అసెంబ్లీ భవనంలో నిన్న అందజేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రాష్ట ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో వివిధ వర్గాలకు జరిగిన అన్యాయాలను నిరసిస్తూ ఈ ర్యాలీలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు సహా వివిధ వర్గాల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజల తరఫున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై తమ నిరసనను వ్యక్తం చేయనున్నట్టు చెప్పారు. డీఎస్సీ నియామకాల వ్యవహారంలో అన్యాయం జరిగిందన్న అభ్యర్థులకు సంఘీభావం తెలిపే ఉద్దేశంతో కూడా ఈ నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఉడుమాల్పురం గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూముల రీసర్వే పూర్తి చేసి రైతులకు శాశ్వత యాజమాన్య హక్కులు కల్పిస్తున్నామని తెలిపారు. నూతన పాస్ పుస్తకాల్లో భూ యజమాని ఫోటో, ప్రభుత్వ చిహ్నం మాత్రమే ఉంటాయని చెప్పారు. క్యూఆర్ కోడ్ ద్వారా భూమి వివరాలు సరిహద్దులు తెలుసుకోవచ్చని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం తెలంగాణ మీదుగా అంతర కర్ణాటక వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారిని జి లక్ష్మి తెలియజేస్తూ
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. వడగాళ్ళు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాళ్ళు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కళలకు, కళాకారుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుకూరి దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న కళా సమ్మేళనం 2026 సంగీత నృత్య మహోత్సవాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కళలు సంస్కృతికి పెద్దబేట

ప్రదర్శిస్తూ వివిధ సాహితీ సాంస్కృతిక పురస్కారాలను అందజేస్తున్నామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ను రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుట్టుపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట విద్యాశాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: देशस्य संस्थागत सहयोगस्य विस्ताराय अवसराणां गवेषणं च विधास्यति। सिडनी नगरे प्रचल्यमानायाः ऑस्ट्रेलियन ओपन बैडमिंटन स्पर्धायाः महिला एकल वर्गे पीवी सिंधु तन्वी शर्मा च सफलताम् अवाप्य प्रागुपांत्य चक्रं प्रविष्टवत्यौ। आगामी क्रीडायां सिंधुः चेन युयू इत्यनया सह स्पर्धिशिष्ट। एतद् पश्चात् पुरुष एकल वर्गे किरण जॉर्ज, सनी दयानंदः, तरुण मेन्नेपल्ली च स्वस्व क्रीडासु पराभूताः। इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో ప్రసార విశేషాలు. అనంతరం 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ప్రభాత రేఖలులో చరిత్రలు ఈరోజు, ఆ తర్వాత శతవసంత సాహితీ మంజీరాలు పట్టాభిగారి ఫిడేలు రాగాల డజన్ గురించి డాక్టర్ రావి రంగారావు గారి ప్రసంగ వ్యాసం ప్రసారమవుతుంది. చదివిన వారు శ్రీమతి పి పద్మజ. 7:45 ఉదయరాగం సినిమా పాటలు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 వార్తా వ్యాఖ్య ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ కథానాయకుడు గోపీచంద్ నటించిన చిత్రగీత కదంబం ప్రసారం. 9:00 చిత్రలేఖ ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇంకా ఈ ఉదయం 10:00 విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:30 12:10, 12:40, 1:30 తిరిగి 3:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 12:30 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా ఈరోజు సాయంత్రం ప్రసారంలో 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో, ముందుగా వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారమవుతాయి. ఆ తర్వాత ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం గురించిన కొన్ని వివరాలు ప్రసారం. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం. ఆ తర్వాత మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇంకా ఈరోజు సాయంత్రం 6:30 మత్తు పదార్థాల వ్యసనం, కారణాలు, చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ బి గిరిజాకుమారి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి జె నిర్మల. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఈరోజు సాయంత్రం పల్లెసీమలు కార్యక్రమంలో పెసర మినుము పంటల్లో సస్యరక్షణ ఈ అంశం గురించి తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్లాంట్ ప్యాథాలజీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ టిఎం హేమలత గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 చిత్రకుసుమాలు సినిమా పాటలు. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 8:40 చిత్రకుసుమాలు సినిమా పాటలు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 స్పాట్లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 ఏకచిత్రగానం శీర్షికన విలేజ్లో వినాయకుడు ఈ చిత్రం నుంచి పాటలు ప్రసారమవుతాయి. 10:00 హలో ఆకాశవాణి శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ ప్రసారమవుతుంది. 11:00 దేశభక్తి గీతాలు. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. 11:45 ప్రసార సమాప్తి. ఇవి శ్రోతలు ఈరోజు ప్రసారం కాబోయే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, సమయం 7:05 కావస్తోంది. కొద్దిసేపట్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అస్సాం నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము అస్సాం నాగాలాండ్ రాష్ట ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణలు ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న అడ్జెకా స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్లో మెక్సికో 2-0 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. అస్సాం నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము అస్సాం నాగాలాండ్ రాష్ట ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియో రియోల సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ దీనిని ఒక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఈ ఒప్పందం వల్ల చమురు సహజ వాయువుల అన్వేషణ అవకాశాలను పెంపొందించడమే కాకుండా ఖనిజాల తవ్వకానికి సంబంధించిన అవకాశాలు కూడా కల్పిస్తుందన్నారు. ఈ నిర్ణయం దేశమే ప్రథమం అనే భావనను అలాగే సహకార సమాఖ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. చమురు ఒక జాతీయ వనరు అయినందున దాని అన్వేషణకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ముందుకు సాగడానికి 2 రాష్ట్రాలు అంగీకరించాయని అమిత్ షా తెలిపారు. ఈ ఒప్పందం ఈ ప్రాంతంలో చమురు గ్యాస్ అన్వేషణను గణనీయంగా పెంచుతుందని హోంమంత్రి చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రోజుకు 1,000 నుండి 1,500 బ్యారెల్స్ వరకు ఉన్న చమురు ఉత్పత్తి సామర్థ్యం ఈ అవగాహన ఒప్పందం ద్వారా 10 రెట్లకు పైగా పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
1: आज हम सब एक ऐतिहासिक क्षण के साक्षी हो रहे हैं. इससे ऑयल और नेचुरल गैस की एक्सप्लोरेशन की संभावनाएं बढ़ेगी, मिनरल की भी खनन की संभावना खड़ी होती है. दोनों राज्यों ने ये निर्णय किया 50-50% कर भारत के तेल के उत्खनन में बाधा न बने, क्योंकि ये राष्ट्रीय संपदा है और मुझे लगता है कि ये भाव बहुत महत्वपूर्ण है.
0: प्रपंच देशाल्लो प्रस्तुतं कोनसागुतुन्न घर्षणलु ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని, అలాగే ఎన్నో మార్పులకు కారణమవుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫిన్లాండ్లో జరిగిన కుల్తారంత టాక్స్ కార్యక్రమంలో సరికొత్త భౌగోళిక రాజకీయ పోటీ అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి ఈ ఘర్షణల వల్ల జరిగేటువంటి పరిణామాలను తగ్గించడానికి, దౌత్యపరమైన చర్చలకు అనుకూల పరిస్థితులు సృష్టించడానికి అంతర్జాతీయ సమాజం తన ప్రయత్నాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. గల్ఫ్ ప్రాంతంతో భారత్కు గల సంబంధాల ప్రాధాన్యతకు పటిష్టమైన ప్రజా సంబంధాలు, ఇంధన సహకారం, పెరుగుతున్న వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం పునాది అని జయశంకర్ అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జరగనున్న 158వ రెగ్యులర్ కోర్స్, 141వ

0: టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ పాసింగ్ అవుట్ పరేడ్లను రాష్ట్రపతి సమీక్షిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్విట్జర్లాండ్ అధ్యకులు గై ఫార్మెలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ బుడ్లీగర్తో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. ఈ పర్యటన భారత స్విట్జర్లాండ్ ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, అలాగే భారత్ యూరోపియన్ స్వేచ్ఛ వాణిజ్యం ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలుపై చర్చలను సులభతరం చేస్తుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించడానికి గల అవకాశాలపై చర్చించడానికి, ఆర్థిక సహకారం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి జ్యూరిచ్లోని స్విస్ కంపెనీలు, పెట్టుబడిదారులతో కూడా మంత్రి సమావేశమవుతారు. నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిన్న న్యూఢిల్లీలో జరిగిందని, ఇందులో మొత్తం 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారని నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ అశోక్ కుమార్ లాహిరి తెలియజేశారు. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు వ్యక్తం చేసిన వినూత్న ఆలోచనలు, వారి రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ది పనుల ద్వారా నీతి ఆయోగ్ ఎంతో లబ్ది పొందిందన్నారు. వికసిత్ భారత్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్ది అనేది ఈ సమావేశం ఇతివృత్తంగా ఉంది. ఇది విద్య, ఆరోగ్యం, ఉపాధితో సహా అన్ని రంగాలను అభివృద్ది పరుస్తుందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం విషయంలో భారత్ తన పాత్రను సమర్థవంతంగా నిర్వర్తిస్తోందని చెప్పారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నప్పటికీ భారతదేశం తన వృద్ధిపదంలో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. మానవ వనరుల అభివృద్ది కోసం నిరంతరం కృషి చేయాలని ఆయన చెప్పారు. సౌర, అణు ఇంధన విస్తరణకు ప్రాధాన్యత ఇస్తూనే ఇంధన భద్రతపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగిందని తెలియజేశారు.
1: The topic for the Governing Council meeting was Inclusive Human Development for Vikasit Bharat 2047. And it was about details. The states talked about what they are doing. Inclusive Human Development covers all the 4 stages of life, from childhood to youth to working life to old age. A skilled population is the key to success.
0: న్యూఢిల్లీలో జరిగిన యువ సంఘం 6వ విడత కార్యక్రమంలో భాగంగా ఛత్తీస్గఢ్కు చెందిన విద్యార్థుల ప్రతినిధులతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రధాన్ మాట్లాడుతూ, యువత పాఠ్యపుస్తకాలు, తరగతి గదులకు అతీతంగా భారతదేశాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి దేశ సాంస్కృతిక వైవిధ్యం, అభివృద్ది కార్యక్రమాలు, జాతీయ ప్రాధాన్యతలపై అవగాహన పెంచుకోవడానికి యువ సంఘం దోహదపడుతుందన్నారు. వివిధ రాష్ట్రాల యువకుల మధ్య జరిగే ఇటువంటి పరస్పర చర్చలు ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని బలోపేతం చేస్తాయన్నారు. దేశాభివృద్దిలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావించిన మంత్రి, జాతీయ విద్యా విధానం 2020 కింద కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా పొందిన అవగాహనను ఆచరణలో పెట్టి సమాజానికి, దేశ నిర్మాణానికి సానుకూల సహకారం అందించాలని ఆయన ప్రతినిధులను కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14 నుండి 18వ తేదీ వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా, నరేంద్ర మోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు. నిన్న రాత్రి మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 ఘనంగా ప్రారంభమైంది. అడ్జెకా స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్లో మెక్సికో 2-0 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది.

0: మ్యాచ్ ప్రారంభమైన 9వ నిమిషంలోనే జూలియన్ క్వినోనెస్ మెక్సికో తరపున మొదటి గోల్ చేసి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత 67వ నిమిషంలో రౌల్ జిమెనెజ్ మరొక గోల్ చేయడంతో మెక్సికో 2-0 నిలిచింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అస్సాం నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము అస్సాం నాగాలాండ్ రాష్ట ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణలు ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

శ్రోతలు, ఈనాటి ప్రభాత రేఖలు కార్యక్రమంలో వినబోయే అంశాలు: ముందుగా చరిత్రలు ఈరోజు, ఆ తరువాత శతవసంత సాహితీ మంజీరాలు, పట్టాభిగారి ఫిడేలు రాగాల డజన్ గురించి డాక్టర్ రావి రంగారావు గారి ప్రసంగ వ్యాసం ప్రసారమవుతుంది. చదివినవారు శ్రీమతి పి పద్మజ. ముందుగా విందాం చరిత్రలో ఈరోజు. శ్రోతలు, ఈరోజు అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అసలు ఈ దినోత్సవం గురించిన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చిన్నారులు తమ బాల్యాన్ని కోల్పోయి విద్యకు దూరమై కఠినమైన పనుల్లో నిమగ్నమవుతున్నారు. చిన్నారులు చదువుకుని ఎదగాల్సిన వయస్సులో శారీరక మానసిక శ్రమకు గురికావడం సమాజానికి పెద్ద సమస్య. ఈ సమస్యపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం జూన్ 12 అంతర్జాతీయ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుతారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడం, ప్రతి చిన్నారికి విద్య, ఆరోగ్యం, భద్రత కల్పించడం, బాలల హక్కులను పరిరక్షించడం వంటి లక్ష్యాలతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. బాలకార్మికుల సమస్యలపై ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈరోజు ఎంతో ఉపయోగపడుతుంది. అసలు ఈరోజునే ఈ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలి అంటే, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఐఎల్ఓ 2002 ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జూన్ 12 ప్రపంచ దేశాలు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. బాలల హక్కులను కాపాడటం, వారికి విద్యను అందించడం, ప్రమాదకరమైన పనుల నుంచి వారిని రక్షించడం ఈ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. అసలు బాలకార్మిక వ్యవస్థ అంటే ఏంటి అంటే, 14 లేదా 18 సంవత్సరాల లోపు చట్టాల ప్రకారం నిర్ణయించిన వయస్సు పరిమితికి లోబడి పిల్లలను వారి ఆరోగ్యం, విద్య, శారీరక లేదా మానసిక అభివృద్ధికి హాని కలిగించే విధంగా పనుల్లో నిమగ్నం చేయడాన్ని బాలకార్మిక వ్యవస్థ అంటారు. హోటళ్లు, టీ దుకాణాలు, పరిశ్రమలు, గనులు, వ్యవసాయ క్షేత్రాలు, నిర్మాణ పనులు, గృహసేవలు వంటి అనేక రంగాల్లో చిన్నారులు పనిచేయవలసి వస్తోంది. అసలు ఈ బాలకార్మిక వ్యవస్థకు ప్రధాన కారణాలు ఏంటి అంటే, పేదరికం, కుటుంబ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండడం, నిరక్షరాస్యత,

0: తల్లిదండ్రులకు విద్య ప్రాముఖ్యత అంటే విద్య ఎంత గొప్పదో తెలియకపోవటం, విద్యా సౌకర్యాల కొరత. కొన్ని ప్రాంతాల్లో అయితే పాఠశాలలు లేదా అవసరమైన వసతులు కూడా ఉండవు. నిరుద్యోగం మరియు సామాజిక అసమానతలు, తక్కువ వేతనంతో పిల్లలను పనిలో పెట్టుకోవడం, కుటుంబ అప్పులు, వలసలు, ఇలా అనేక రకాలుగా బాలకార్మిక వ్యవస్థ సమాజంలో ఉన్నది. అసలు బాలకార్మిక వ్యవస్థ వల్ల కలిగే దుష్పరిణామాలు ఏంటి అంటే, పిల్లలు విద్యకు దూరమవుతారు, శారీరకంగా మానసికంగా వారి ఆరోగ్యం దెబ్బతింటుంది, ప్రమాదకరమైన పనుల వల్ల ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి, బాల్యం, ఆటలు, సృజనాత్మకతను వారు కోల్పోతారు, దేశ భవిష్యత్తు అయిన పిల్లల అభివృద్ధి మందగిస్తుంది, పేదరికం తరతరాలుగా కొనసాగడానికి ఇది ఒక ప్రధాన కారణంగా మారుతుంది. మరి ఇలాంటి బాలకార్మిక నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్రతి చిన్నారికి ఉచిత నాణ్యమైన విద్యను అందించాలి. బాలకార్మికులను పనిలో పెట్టుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందించాలి. గ్రామాలు, పట్టణాల్లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి. పాఠశాల మానేసిన పిల్లలను తిరిగి విద్యా వ్యవస్థలోకి తీసుకురావడానికి చర్యలను చేపట్టాలి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కలిసి బాలకార్మిక నిర్మూలన కోసం పనిచేయాలి. మన దేశంలో బాలల రక్షణ కోసం అనేక చట్టాలు అమల్లో ఉన్నాయి. ముఖ్యంగా చైల్డ్ అండ్ అడాలసెంట్ లేబర్ యాక్ట్ 1986 ప్రకారం నిర్దిష్ట వయస్సు కంటే తక్కువ ఉన్న పిల్లలను అనేక రకాల పనుల్లో నియమించడం నిషేధించబడింది. అలాగే రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్య హక్కుగా కల్పించబడింది. అసలు ఈ అంతర్జాతీయ బాల కార్మిక వ్యవస్థ దినోత్సవం గురించిన ప్రాముఖ్యత ఏంటి అంటే, ఈ దినోత్సవం ద్వారా బాలల హక్కులపై ప్రజలకు అవగాహన పెరుగుతుంది. ప్రతి చిన్నారి పాఠశాలకు వెళ్ళి చదువుకోవడం, సురక్షితమైన వాతావరణంలో పెరగడం, వారి కలలను సాకారం చేసుకోవడం ప్రతి సమాజం బాధ్యత అనే సందేశాన్ని ఈ దినోత్సవం తెలియజేస్తుంది. ఈరోజు పిల్లలే రేపటి పౌరులు అనే మాటను మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. చిన్నారుల చేతుల్లో పుస్తకాలు ఉండాలి గాని పనిముట్లు కాదు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడం ద్వారా మాత్రమే సమానత్వం, విద్య, అభివృద్ధి కలిగిన సమాజాన్ని నిర్మించగలం. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా బాలకార్మిక వ్యవస్థను వ్యతిరేకించి ప్రతి చిన్నారికి సంతోషకరమైన బాల్యాన్ని అందించేందుకు కృషి చేయాలి. చరిత్రలో ఈరోజు విన్నారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: శ్రోతలు, ప్రభాత రేఖలులో ఇప్పుడు విందాం శతవసంత సాహితీ మంజీరాలు. పట్టాభిగారి ఫిడేలు రాగాల డజన్ గురించి డాక్టర్ రావి రంగారావు గారి ప్రసంగ వ్యాసం విందాం. చదివిన వారు శ్రీమతి పి పద్మజ.
2: కవిత్వాన్ని ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటిది ప్రభావ కవిత్వం, రెండవది ప్రసార కవిత్వం, 3వది ప్రయోగ కవిత్వం. జాతికి అవసరమైనప్పుడు నిర్మాణాత్మకమైన గొప్ప భావాలతో, ముందు చూపుతో కొత్తదారిని చూపించగలిగేది ప్రభావ కవిత్వం. గురజాడ, శ్రీశ్రీ మొదలైన కవులు ప్రభావ కవులు. మరో మాటలో చెప్పాలంటే సాహిత్య చరిత్రలోని యుగకర్తలు ప్రభావ కవులన్నమాట. ఇక ప్రసార కవిత్వం అంటే ఏంటో చూద్దాం. ప్రభావ కవిత్వం చూపిన దారిలో పయనిస్తూ, ప్రజల్ని ఉత్సాహపరుస్తూ ముందుకు సాగే కవిత్వం ప్రసార కవిత్వం. దాశరథి, నారాయణ రెడ్డి మొదలైన వారు ప్రసార కవులు. ఇక ప్రయోగ కవిత్వం 3వది. భాషలో, ప్రక్రియలో, భావనలో కొత్తదనం కోరుకునే మనస్తత్వం గల కవులు కొందరుంటారు. నలుగురూ నడిచే బాటలో నడవడం కన్నా సొంత బాట ఏర్పాటు చేసుకోవటం వీరికి బాగా ఇష్టం. ఇలాంటి కవులు రాసే కవిత్వం ప్రయోగ కవిత్వం. ఫిడేలు రాగాల డజన్ రచించిన పటాభి

అలాంటి ప్రయోగ కవి. పటాభిగారి పూర్తి పేరు తిక్కవరపు పట్టాభిరామరెడ్డి గారు. ప్రయోగాలకు కాలం చెల్లిందని కొందరు విమర్శకులు అనటం న్యాయం కాదు. శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేస్తేనే ఒక గొప్ప ప్రయోజనం, ఒక కొత్త పరిశోధన జాతికి లభిస్తుంది. చేసిన ప్రయోగాలన్నీ అద్భుత ప్రయోజనాల్ని అందించలేకపోవచ్చు. అరుదుగా లభించే అద్భుత ప్రయోజనాల కోసం అనంతంగా ప్రయోగాలు చేస్తుంటారు శాస్త్రవేత్తలు. అలాగే కవిత్వంలో కూడా ప్రయోగ కవులు ప్రయోగాలు చేస్తుంటారు. అందులో మంచి ప్రయోజనాలుంటే తర్వాత కవులు వాటిని ఉపయోగించుకుంటారు. ఉపయోగం లేని వ్యర్థ పదార్థాలను వదిలేసుకుంటారు. అలా కవిత్వంలో పటాభిగారు చేసిన ప్రయోగం ఫిడేలు రాగాల డజన్ అనే కవితల సంపుటి. తెలుగులో ముద్రింపబడిన తొలి వచన కవితల సంపుటి ఇది. ఈ ప్రయోగ కవిత్వం నిండా అన్నీ అద్భుతమైన విజయాలే లేకపోయినా, కొన్ని మంచి ధోరణులు తర్వాత కవులకు మార్గదర్శకమైనాయని చెప్పటంలో అసత్యం ఉండబోదు. ప్రయోగాలలోని నిర్మాణాత్మక అంశాలను వదిలి కేవలం చీకటి కోణాలను మాత్రమే దర్శించగలిగిన విమర్శకులు ఫిడేలు రాగాల డజన్ కవితల్ని రాగాల డజను కాదు, దీన్ని రోగాల డజన్ అనాలి అని బెజవాడ రామచంద్రారెడ్డి వంటి ప్రభుత్వులు తొందరపడ్డారు. 1930-40 మధ్య భావకవిత్వం మీద తిరుగుబాటు చేసి కొత్త ప్రయోగాలు చేసిన కవులు సిస్లా ఉమామహేశ్వరరావు, శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణబాబు, పటాభి ముఖ్యులు. భావప్రధానంగా తిరుగుబాటు చేసిన వారు శ్రీశ్రీ, నారాయణబాబు. ఛందస్సు ప్రధానంగా తిరుగుబాటు చేసిన వారు సిస్లా, పటాభి. పటాభిపై ఫ్రాయిడ్ ప్రతిపాదించిన సెక్స్ ప్రభావం చాలా ఉంది. అలాగే వాల్ట్ విట్మన్ వచన గేయాలకు బాగా ప్రభావితుడైనారు పటాభి. ఇంకా పాశ్చాత్య సాహిత్యంలోని సరియలిజం ధోరణులు, పాశ్చాత్య కవుల చమత్కార గమ్మత్తులు పటాభిని బాగా ఆకర్షించాయి. సీత, ఆరోజు, నవ్యస్త్రీ, కామాక్షి కోక అనే నాలుగు కవితలలో ఎలాంటి ఆచ్ఛాదన లేని కామోద్రేకాన్ని వర్ణించారు పటాభి. ఈ నాలుగు కవితలే పటాభిలోని మంచి లక్షణాలను చూడడానికి విమర్శకులకు అడ్డంగా నిలబడుతున్నాయి. మతిచెడిన యువకుని ఉన్మత్త ప్రలాపాలు పటాభి కవితలని కవికోకిల దువ్వూరి రామిరెడ్డి గారు విమర్శించారు. సామాజిక చింతనమే రూపుమాపినప్పుడు వెలువడిన అహంభావ కవిత్వంగా కెవి రమణారెడ్డి పటాభి కవిత్వాన్ని కొట్టిపారేశారు. కానీ పటాభి ప్రయోగాలకు ఆకర్షితులై పటాభి కవితలలోని మంచి లక్షణాలను సాహితీ ప్రియులకు చక్కగా పరిచయం చేసిన వారు ఆరుద్ర. అనుకరణ అసహించుకునే నవకవిగా, కవిత్వంలో విచిత్ర సౌందర్యాన్ని ఆవిష్కరించే కొత్త కవిగా పటాభిని శ్రీశ్రీ కూడా ప్రశంసించారు. ఫిడేలు మన దేశానికి చెందిన వాద్యం కాదు, పాశ్చాత్యులది. ఆ ఫిడేలు మీద మన గాయకులు కర్ణాటక సంగీతాన్ని చక్కగా పలికిస్తున్నట్లు ఇంగ్లీషు కవితారీతుల్ని తెలుగులో ప్రదర్శించవచ్చుననే ఉద్దేశంతో పటాభి తన కవితల సంపుటికి ఫిడేలు రాగాల డజన్ అని పేరు పెట్టి ఉంటారని నారాయణరెడ్డి భావన. రాగాల డజన్ అంటే ఈ సంపుటిలోని 12 కవితలు విచిత్రమే సౌందర్యం, సౌందర్యమే విచిత్రం అన్న ఆస్కార్ వైల్డ్ అభిప్రాయాలకు దర్పణంగా నిలుస్తాయి. ఫిడేలు రాగాల డజన్లో పటాభి అంతవరకు ఆధిపత్యం చెలాయిస్తున్న గ్రాంధిక భాషపై తిరుగుబాటు చేశారు, ఛందస్సుపై తిరుగుబాటు చేశారు, అంతర్ముఖులైన కవులు రాస్తున్న భావ కవిత్వం మీద తిరుగుబాటు చేశారు. నా ఈ వచన పద్యాలనే దుడ్డుకర్రలతో పద్యాల నడుములు విరగదంతాను, చిన్నయ్య సూరి బాల వ్యాకరణాన్ని చాలా దండిస్తాను, అనుసరిస్తాను నవీన పంధ, కానీ భావకవిని మాత్రము కాను, నేను అహంభావ కవిని అంటారు పటాభి. మంచి పద్యానికి మరణం లేదు అనేది వాస్తవం. పద్యాల సంగతి అలా ఉంచితే ఈనాటి వచన కవితలలో కనిపించే అంతర్లయ, భావలయ, ఊపు, విరుపు మొదలైన గుణాలేవి ఈ కవితలలో కనిపించవు. గ్రాంధిక రూపాలు, వ్యవహారిక రూపాలు చట్టాపట్టాలు పట్టుకుని పోతుంటాయి. గ్రాంధిక భాషను ఎగతాళి చేయడానికే ఇలాంటి భాష వాడారు పటాభి గారు. ఫిడేలు రాగం అనే చివరి కవితలో అక్షరాలు రాయడంలో కూడా తిక్కవరపు వారు కొంత తిక్క మనస్తత్వాన్ని ప్రదర్శించారు. అడ్డం తిరిగిన్ అవనీస్థలి అన్న చరణంలో అవనీస్థలిలోని అక్షరాలను అడ్డం తిప్పి ముద్రించారు. అలాగే తలక్రిందులైనది ధరణీతలమ్ము అనే చరణంలో ధరణీతలమ్ము అక్షరాలను తిరగేసి ముద్రించారు. ప్రేమికులు అన్న పదాన్ని

PREMIKULU అనే ఇంగ్లీషు భాషా వర్ణక్రమాన్ని అనుసరిస్తూ తెలుగులో పొల్లు అక్షరాలతో ముద్రించారు. వ్యక్తీకరణ వైచిత్రి మీద పటాభికున్న మోజు ఎంత తీవ్రమైనదో ఈ ఉదాహరణలు నిరూపిస్తాయి. పటాభిలోని ఈ చీకటి కోణాలను వదిలేసి తరువాత కవులకు మార్గదర్శకమైన మంచి లక్షణాలను పరిశీలించటం చాలా అవసరం. తెలుగు కవిత్వంలో నగర జీవితాల చిత్రణ తొలిసారిగా ప్రవేశపెట్టినది పటాభి. మన ప్రబంధాల్లో పురవర్ణన ఉండేది. మోడల్ని వేసి

ంగా మన దేశంలో నగర జీవితం యాంత్రికమైపోయింది. నగరం ప్రజలు కాలానికి బానిసలైపోయారు. జాబిల్లి అనే కవితలో మద్రాసు నగరం మీద కనిపించే చంద్రుణ్ణి జనం పట్టించుకోవటం లేదని చాలా కొత్తగా గమ్మత్తుగా వర్ణిస్తారు కవి. తగిలింపబడి ఉన్నది జాబిల్లి చైనా బజారు గగనములోన, ఏమారిగూడా నీవంక ఎవ్వరూ కడగంటి చూపైనా పరపరోసి శశి. బస్తీల్లో ఉండేవాళ్లు చందమామను సంవత్సరానికి ఒకసారైనా చూస్తున్నారా అనేది అనుమానం. ఈ బస్తీల్లోని పిల్లలకు పుస్తకాల్లో చందమామ కనిపిస్తుంది, కానీ నిజంగా చందమామను చూసి ఉంటారని చెప్పలేము. నగర జీవితాన్ని పటాభి వర్ణిస్తూనే బలిసిపోతున్న డబ్బు విలువను ఆనాడే దుయ్యబట్టారు. ముఖరింపుచున్నది మా కర్ణాలలో గుండీయలందుగూడా వెండి రూపాయి ఘలంఘలా శ్రావ్య సంగీతము కర్ణపేయముగా, నిన్ను పోగొట్టుకున్న రూపాయలాగైనా భ్రమింపరే ఎవ్వారు నిజంగా అంటూ చంద్రుణ్ణి అడ్డం పెట్టుకుని నగర ప్రజల డబ్బు గొడవ నిరసించారు. ఇంకా ఎలక్ట్రిక్ దీపాల కాంతుల్ని, ఎలక్ట్రిక్ అడ్వర్టైజ్మెంటుల రంగురంగుల నృత్యాల్ని వర్ణించారు. మద్రాసులోకి చంద్రుడు దరిచేసి గ్రామస్తుడిలాగా దారితప్పి వచ్చాడని, దేవిరిస్తున్న చంద్రుడి పట్ల సానుభూతి చూపించారు. నగరం కాలం స్పీడును కూడా అద్భుతంగా వర్ణించారు పటాభి. నీవు మాత్రం 15 రోజుల్లోనగాని నీ రూపాన్నంతా మార్చుకోలేవు. చాలా కాలం, చాలా ఆలస్యం ప్రజాదృష్టిని ఆకర్షించటంలో. మార్కెట్లోని దుస్సాధ్య కాంపిటీషన్కు నీవు తట్టుకోలేవు, జాగ్రత్త సుమా అంటూ పెరిగిపోతున్న కాంపిటీషన్ ప్రపంచాన్ని ఆనాడే పటాభి అక్షరబద్ధం చేశారు. ఇంకా పటాభి మెరీనా బీచ్ను గురించి, ఆక్వేరియం హోటళ్ల గురించి, సిగరెట్ పొగ కరల్స్ గురించి, అమెరికన్ కార్ల గురించి, అమెరికన్ స్త్రీల గురించి వర్ణించారు. సమాజంలోని వివిధ వృత్తుల్లో ఉన్నవారిని గురించి కవిత్వం రాయటం అనే ధోరణికి కూడా శ్రీకారం చుట్టిన ఘనత పటాభిదే. పోలీసు అనే కవితలో రోడ్ల కూడలిలో ట్రాఫిక్ పోలీసు డ్యూటీని అద్భుతంగా వర్ణించారు. భరతనాట్యం వాడుచున్న ప్రశాంత ప్రకాశ ముఖంబుతోడి నటర్షి చూడామణిలాగా పోలీసు కనిపించాడు పటాభికి. ప్రచండాతి ప్రచండ ఘోరాతి ఘోర తీవ్రాతి తీవ్ర తపస్సుం జయిచున్నాడో నిష్ఠతోడన్, మహాశక్తి సంపన్నుండగు యోగి పోలీసు భటుణ్ణి చాలా నేను స్తుతి చేస్తాను, భలే గౌరవిస్తాను, ఇంకా ముగ్ధుండైపోతాను కూడా వాని భరతనాట్యంబు చూచూడా. ఇలా ప్రత్యేకమైన అంశాల మీద కవిత్వం రాయడం ఈనాటికి ఫ్యాషన్గానే ఉన్నది. గూర్ఖా వారి మీద, సోడాబండి వారి మీద, ఇలా ఎన్నో అంశాల మీద మన వచన కవులు ఇప్పుడు కూడా కవితలు రాస్తూనే ఉన్నారు. పడుపు వృత్తిలో దయనీయమైన స్థితిని అనుభవిస్తున్న అభాగిల్ని ఇలా వర్ణించారు. ఓ భోగాంచన, నీవు సంఘానికి వేస్ట్ పేపర్ బాస్కెట్టువా, మస్టు మశానము పడవేయబడునట్టు దిబ్బవా ఇలా అన్నారంటే పటాభికి భోగంచానల మీద సానుభూతి ఉన్నట్లే. అందుకే రక్తం లేని వారి అధరాలపై అంటుకొని ఉన్నది మాసిన హాసరేఖ. పడుపు వృత్తి పడతి కన్నా మిగతా ప్రపంచమంతా అబద్ధమని భావించారు పటాభి. నిన్ను గౌరవిస్తున్నా నేను, నీలోనే నాకు జీవితం నిజంగా సరిగ్గా ప్రతిఫలిస్తున్నది. ఇతర స్థలాలలోనా అంతా బూటకం, అంతా నాటకం, గొప్ప అబద్ధం. వాల్ట్ విట్మన్ వచన పద్యాల్ని ఎన్నోసార్లు తనివితీరా చదువుకున్న తనమీద శ్రీశ్రీ చలంల ప్రభావం కూడా ఉందని పటాభి చెప్పుకున్నారు. పటాభి వచనగేయాలు రాయడంలో ఎంతో వర్ణనా వైచిత్రిని ప్రదర్శించారు. సొంత గొంతుక ఉన్న కవిగా పటాభి కనిపిస్తారు. పటాభి సొంత గొంతుకను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటిది వర్ణనా వైచిత్రి, రెండోది శబ్ద వైచిత్రి. ముందు పటాభి వర్ణనా వైచిత్రిని గమనిద్దాం. ఆయన తన కవితలలో ఎంగిలి ఉపమానాలు వాడలేదు. పాడనారంభించింది రేడియో సముద్రం పక్కన సముద్రంలాగా. రేడియో పాట సముద్రంలాగా సముద్రంతో పోటీ పడుతుందని పటాభి భావన. మంచి కవిత్వం ఉన్న ఇలాంటి వాక్యాలు చాలా చోట్ల కనిపిస్తాయి. రాత్రిని ఎందరో కవులు ఎన్నో రకాలుగా వర్ణించారు. రగులు నలుసులు గల నల్ల తారులాగా అంటూ రాత్రిని సరికొత్త రీతిలో వర్ణించారు. మహానగరము మీద మబ్బుగమి గర్జిస్తున్నది, దేవుని ఏరోప్లేనులు భూమికి దిగుచున్నట్లా అంటారు కవి. ఆలోచిస్తే ఇందులో గంభీర భావాలు పట్టుకోవచ్చు. విమానం దిగేటప్పుడు పెద్దగా శబ్దం చేస్తూ ఉంటుంది. వర్షం పడేటప్పుడు ఉరుములు కూడా అలాగే పెద్దగా శబ్దం చేస్తూ ఉంటాయి. కేవలం కొత్తదనమే కాకుండా మంచి ఔచిత్యం ఉన్న ఉపమానం ఇది. నల్ల మబ్బుల గుంపును పాతబడినటువంటి బస్సులాగా బడబడా అనుచున్నవి అంటారు పటాభి. ప్రయాణ వేగం తక్కువే అయినా పాత బస్సు ఒకటే మోత, కురిసే వర్షం తక్కువ.

0: వే అయినా మబ్బుల ఆర్భాటం ఎక్కువని చమత్కరించారు పఠాభి. ప్రాచీదిశ సూర్యచక్రం రక్తవర్ణంతో కనబట్టింది. ప్రభాత రేజరు నిసినల్లని చీకట్ల గడ్డంబున్ షేవుజేయన్ పడిన కత్తిగాటట్టులా. చీకట్లను గడ్డంతో పోల్చటం నవ్యత. ఈ చీకట్ల గడ్డాన్ని ప్రభాత రేజరుతో షేవు చేసుకుంటుంటే పడిన కత్తిఘాటులా ఉన్నాడట సూర్యుడు. అద్భుతమైన అనన్యమైన పట్టాభి వర్ణనా నైపుణ్యానికి ఈ చరణాలు సాక్ష్యాలు. నవ్యస్త్రీని వర్ణిస్తూ, క్రాస్వర్డ్ పజిల్స్ లాగున్న నీ కన్నులను సాల్వ్ చేసే మహాభాగ్యం ఏ మానవునేదో గదా అన్నారు. స్త్రీ హృదయం గెలవడం అనుకున్నంత తేలిక కాదని, క్రాస్వర్డ్ పజిల్స్లా ఆసక్తి ఉంటే పెద్ద కష్టం కూడా కాదని పటాభి ధ్వని. నాకు విచిత్రం బగు భావాలు కలవు. నా కన్నులందు టెలిస్కోపులు మైక్రోస్కోపులు ఉన్నవి. కన్నుల్లో టెలిస్కోపులు ఉన్నాయనటంలో కవిగా తనకు దూరదృష్టి ఉన్నదని, మైక్రోస్కోపులు ఉన్నాయి అనటంలో బాగా ఆలోచించగలిగే సూక్ష్మదృష్టి ఉన్నదని పటాభి ఉద్దేశాలు. ఇక పటాభి శబ్ద వైచిత్రి గమనిద్దాం. తెలుగు పదాల్ని ఇంగ్లీషు పదాల్ని కలిపి సమాసాలు చేసేశారు ఆయన. దుస్సాధ్యం కాంపిటీషన్ అనే రెండు మాటల్ని కలిపి దుస్సాధ్య కాంపిటీషన్ అని అన్నారు. ఇలాంటిదే మరో సమాసం హంగ్రీ కనులు. అలాంటిదే ప్రభాత రేజరు కూడా. హంసయాన గజయాన మొదలైన సమాసాలతో పోటీపడేటట్లు హైహీలు చెప్పుల నడకగలిగినది అనే అర్థంలో హైహీలు యాన అనే సమాసాన్ని అద్భుతంగా సృష్టించారు. ఈ కొత్త సమాసాలు వినటానికి ఇంపుగా కూడా ఉండి అర్థాల్ని బాగా స్పష్టం చేస్తున్నాయి. పటాభి కవితల్లో కాముక ప్రవృత్తి కనిపిస్తుందని వచ్చిన విమర్శలు నిజమే. కానీ వ్యక్తిగా ఆయన అభ్యుదయవాది అనే విషయాన్ని విమర్శకులు విస్మరించకూడదు. బెంగాలీ తల్లికి తమిళ తండ్రికి పుట్టిన బిడ్డను వివాహం చేసుకున్న ఆదర్శం పటాభిది. కవిత్వంలో ఆదర్శాలు చెబుతూ జీవితంలో ఆచరణ లేని కవుల కన్నా పటాభి చాలా మెరుగు. సొంతంగా మొదటిసారి దర్శకత్వం వహించి ఆయన నిర్మించిన కన్నడ సినిమా సంస్కార ఉత్తమ చిత్రంగా రాష్ట్రపతి స్వర్ణపథకం పొందిందంటే ఆయన కృషి చాలా గొప్పది. సోషలిస్టు నాయకుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా సన్నిహిత అనుచరుడు పటాభి. పటాభి ఫిడేలు రాగాల డజన్ కవితల్ని శ్రీశ్రీకి చూపించారు. శ్రీశ్రీ సలహాతో 1939 ఆగస్టులో ముద్రింపబడిన ఈ పుస్తకం బయటకు రాగానే సాహిత్య లోకంలో గొప్ప సంచలనం రేపింది. ఇటువంటి కవిత్వాన్ని అప్పటిదాకా దేశం చూడలేదు. నగర జీవన చిత్రణలో నిర్దిష్ట విషయాల్ని కవితలుగా మలచటంలో వర్ణనా వైచిత్రిలో తర్వాత కవులకు మార్గదర్శకమైనది ఈ ఫిడేలు రాగాల డజన్ వచన కవితల సంపుటి. ఈ వచన కవితల సంపుటి ముద్రించిన తర్వాత చాలామంది వచన కవితలు రాయటం, వాటిని పుస్తకాలుగా ముద్రించటం బాగా ఊపందుకున్నాయి. 2000 అప్పాజ్యోసుల విష్ణుభట్ల ఫౌండేషన్ ప్రతిభామూర్తి అవార్డును పటాభికి ఆలస్యంగా అందించినా అభినందించదగిన విషయం.
1: శ్రోతలు, మీరింతవరకు శతవసంత సాహితీ మంజీరాలు పట్టాభి గారి ఫిడేలు రాగాల డజన్ గురించి డాక్టర్ రావి రంగారావు గారి ప్రసంగ వ్యాసం విన్నారు. చదివినవారు శ్రీమతి పి. పద్మజ. కార్యక్రమంలో ఇప్పుడొక పాట విందాం.

7.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, సమయం 7:45 దాటి 9 సెకండ్లు. ఇప్పుడు విందాం ఉదయరాగం సినిమా పాటలు. ముందుగా బొమ్మరిల్లు. ఈ చిత్రం కోసం రంజిత్ ఆండ్రియా కలిసి ఆలపించిన చంద్రబోస్ ఆండ్రియా సాహిత్యాన్ని విందాం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ప్రభాత రేఖలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2

శ్రోతలు, ఉదయరాగంలో మీరు విన్న ఆ పాట వినయ విధేయ రామ. ఈ చిత్రం కోసం సింహ ప్రియా హిమేష్ కలిసి ఆలపించిన శ్రీమణి సాహిత్యమది, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. 103.2, 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు మీరు వింటున్నారు. ఉదయరాగం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటూ ఉన్నాం. తర్వాత వినబోయే పాట గులాబీ. ఈ చిత్రం కోసం మనో గాయత్రి కలిసి ఆలపించిన సీతారామశాస్త్రి, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని విందాం. సంగీతం శశి ప్రీతం.

శ్రోతలు విన్న ఆ పాట భరతనే నేను. ఈ చిత్రం కోసం ఫర్హాన్ అక్తర్ ఆలపించిన రామజోగయ్య శాస్త్రి. సాహిత్యమది, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: పాటల హరివిన్లతో అద్భుతాల అభిరుచులతో నిత్యం మిమ్మల్ని పలకరించే వాణి ఆకాశవాణి.
1: ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను.
2: శ్రోతల మదిమదిలో ఆనందాలు పంచి జీవనోత్సాహాన్ని నింపే క్రమం తప్పని అతిథి ఆకాశ.

శ్రోతలు, ఈ కార్యక్రమాలు మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి 103.2 107.5 మెగాహెడ్స్ పై. ఉదయరాగం కార్యక్రమంలో సినిమా పాటలు వింటూ ఉన్నాం. ఇప్పుడు వినబోయే పాట ప్రేమించుకుందాం రా. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఆలపించిన సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని విందాం. సంగీతం మహేష్.

శ్రోతలు, ఉదయరాగం కార్యక్రమంలో సినిమా పాటలు మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2, 107.5 మెగాహెడ్స్ పై. కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట జనతా గ్యారేజ్. ఈ చిత్రం కోసం యాజిన్ నిసార్, నేహా బాసిన్ కలిసి ఆలపించిన రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని విందాం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఉదయరాగం కార్యక్రమంలో సినిమా పాటలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, సమయం 8:15 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు విందాం. ఢిల్లీ కేంద్రం నుంచి

0: ఆకాశవాణి సే పేష్
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వార్తా వ్యాఖ్య.
2: విశాఖపట్నంలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై జరిగిన జాతీయ స్థాయి కార్యశాలపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. దేశీయ మత్స్యరంగాన్ని బలోపేతం చేయడం, అంతర్జాతీయంగా భారతదేశ సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా సముద్ర ఆధారిత ఆహార ఎగుమతులపై విశాఖపట్నం వేదికగా ఇటీవల 2 రోజుల జాతీయ

0: వ్యక్తం చేయడం, అంతర్జాతీయంగా భారతదేశ సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా సముద్ర ఆధారిత ఆహార ఎగుమతులపై విశాఖపట్నం వేదికగా ఇటీవల 2 రోజుల జాతీయ స్థాయి కార్యశాల జరిగింది. సముద్ర ఆధారిత ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారులు, ఆక్వాకల్చర్ నిపుణులు, స్టార్టప్లు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి చెందిన ప్రతినిధులు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ది సంస్థ ఎంపీఈడీఏ, జాతీయ మత్స్య డిజిటల్ వేదిక ఎన్ఎఫ్డిబి, జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ది బ్యాంక్ నాబార్డ్ వంటి జాతీయ సంస్థల అధికారులు ఈ కార్యశాలలో పాల్గొని మత్స్యరంగంలో ధృవీకరణలు, మూలాల గుర్తింపు, విలువ ఆధారిత ఉత్పత్తులు, సుస్థిరత, సరికొత్త ఎగుమతి అవకాశాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. మౌలిక సదుపాయాల అభివృద్ది, ఎగుమతులకు అయ్యే ఖర్చు, సమయాన్ని తగ్గించడానికి ఎయిర్ కార్గో నెట్వర్క్లను బలోపేతం చేయడం, వన్ ఎయిర్పోర్ట్ వన్ ప్రోడక్ట్ వంటి విధానాలను ప్రోత్సహించడంపై చర్చించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశాఖపట్నంతో పాటు ఇతర ప్రధాన కేంద్రాలలో క్వారంటైన్, కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ సదుపాయాలను మెరుగుపరచడం ప్రాధాన్యతగా పెట్టుకోవాలని తీర్మానించడం జరిగింది. భారతదేశం ఇటీవల 38 దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను ఎగుమతిదారులు సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచించారు. రొయ్యలు, చేపల సాగులో వ్యాధుల నియంత్రణ, నాణ్యమైన విత్తనం, బ్రూడ్ స్టాక్ లభ్యత, మేతకు సంబంధించిన ధరల పెరుగుదల వంటి సవాళ్లు, సముద్రగర్భంలో వేట, స్థిరమైన మత్స్య విధానాలు, సముద్ర ఆహార రంగానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం పిఎల్ఐ వర్తింపుపై చర్చలు జరిగాయి. భారత్ను ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం గల సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారుగా నిలబెట్టడంపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించాయి. కేవలం పరిమాణం ఆధారిత ఎగుమతుల నుంచి విలువ ఆధారిత అత్యున్నత నాణ్యమైన ఉత్పత్తుల వైపు మారడం, భారతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల అంతర్జాతీయ బ్రాండ్ను బలోపేతం చేసేందుకు ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతలు వంటి కీలక అంశాలను చర్చించారు. సమర్థవంతమైన, నిబంధనలకు అనుగుణమైన వాణిజ్యం కోసం కోల్డ్ చైన్, ఎయిర్ కార్గో, క్వారంటైన్ వసతులతో సహా ఎగుమతి మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలను విస్తరించాల్సిన అవసరాన్ని కూడా ఈ చర్చల్లో ప్రముఖంగా ప్రస్తావించారు. రైతుల ఆదాయం, ఉత్పత్తిని పెంచడానికి కేజ్ కల్చర్, జలాశయాల ఆధారిత జలచరాల పెంపకంపై దృష్టి పెట్టాలని సూచించారు. ముత్యాల పెంపకం వంటి అత్యంత లాభదాయకమైన ప్రక్రియల వైపు మళ్లడం ద్వారా లోతట్టు జలమత్స్య సంపద ఎగుమతి సామర్థ్యాన్ని పెంచవచ్చని స్పష్టం చేశారు. ఎగుమతుల తనిఖీ కౌన్సిల్ అధికారులు మార్కెట్ పరిధిని విస్తరించడానికి ధృవీకరణ, తనిఖీ వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు పటిష్టమైన నాణ్యతా ప్రమాణాలు, రసాయన అవశేషాల నియంత్రణ, యాంటీ మైక్రోబియల్ ప్రమాణాలు, డిజిటల్ పద్ధతిలో మూలాల గుర్తింపు వంటి అంతర్జాతీయ నిబంధనలను అమలు చేయాల్సిన ప్రాధాన్యతను వివరించారు. కఠినమైన ధృవీకరణ నిబంధనలు, యాంటీబయాటిక్ ఔషధాలపై నియంత్రణలు, మూలాల గుర్తింపుతో పాటు లోతట్టు జల మత్స్య సంపద నుంచి ఎగుమతుల వాటా తక్కువగా ఉండడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అత్యంత విలువైన రకాలు కొత్త మార్కెట్ల వైపు విస్తరించాల్సిన అవసరాన్ని కూడా సదస్సులో పాల్గొన్న నిపుణులు గుర్తు చేశారు. ఈ కార్యశాల ద్వారా భారత సముద్ర ఆహార ఉత్పత్తుల రంగానికి కొత్త అవకాశాలు లభించడంతో పాటు మత్స్యకారులు, ఆక్వా రైతులు, ఎగుమతిదారుల ఆదాయాలు పెరిగే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సు ద్వారా వెలువడిన సిఫార్సులు రాబోయే రోజుల్లో విధానాల రూపకల్పనకు, సముద్ర ఆహార ఎగుమతుల్లో భారత అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంపొందించే చర్యలకు ఎంతగానో దోహదపడతాయని భావిస్తున్నారు. సముద్ర ఆహార ఎగుమతులు ఇప్పటికే బలమైన వృద్ధిని, నిలకడను ప్రదర్శిస్తున్న తరుణంలో ప్రభుత్వంలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసే విధానం ద్వారా మత్స్యరంగంలో దాగి ఉన్న పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సదస్సు పునరుద్ఘాటించింది. మత్స్యకారులు, రైతులు, ప్రాసెసర్లు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలకు కూడా ఇవి మరిన్ని మెరుగైన అవకాశాలను కల్పిస్తాయని, ప్రపంచ మార్కెట్లో నాణ్యమైన, సుస్థిరమైన సముద్ర ఆహార ఉత్పత్తులను అందించే నమ్మకమైన సరఫరాదారుగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు. సముద్ర ఆహార ఎగుమతుల్లో 100 కోట్ల రూపాయల స్థాయిని అధిగమించే దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణానికి ఈ సదస్సు ఫలితాలు ఊతమిస్తాయని ఆశిద్దాం. విశాఖపట్టణంలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై జరిగిన జాతీయ స్థాయి కార్యశాలపై వార్తా వ్యాఖ్యను ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు ఇప్పుడు విందాం వరదగుడి. ఈనాటి కార్యక్రమంలో సినీ కథానాయకుడు గోపీచంద్ నటించిన చిత్రగీత కదంబం విందాం. ముందుగా ఈ పాట.

శ్రోతలు, వరదగుడి కార్యక్రమంలో సినీ కథానాయకుడు గోపీచంద్ నటించిన చిత్రగీత కదంబం వింటున్నాం. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన శైలిలో గుర్తింపు పొందిన ప్రముఖ నటులు గోపీచంద్. యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు ఆయన. ఆయన్ను అభిమానులు ముద్దుగా యాక్షన్ స్టార్ అని పిలుచుకుంటారు. హీరోగా, విలన్గా విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు గోపీచంద్. కష్టపడి పనిచేసే స్వభావం, సరళమైన వ్యక్తిత్వం, అద్భుతమైన నటనతో టాలీవుడ్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు గోపీచంద్. ఈ పాట విందాం, తర్వాత మరిన్ని విశేషాలు.

గోపీచంద్ అసలు పేరు తొట్టెంపూడి గోపీచంద్. 1979 జూన్ 12 ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కాకతూరివారిపాళెంలో ఈయన జన్మించారు. ఈయన తండ్రి ప్రముఖ దర్శకుడు మరియు నిర్మాత టి కృష్ణ, తల్లి ఉమాదేవి. సామాజిక అంశాలపై చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా టి కృష్ణకు ప్రత్యేక గుర్తింపు ఉంది. గోపీచంద్ తన ప్రాథమిక విద్యను ఆంధ్రప్రదేశ్ మరియు చెన్నైలలో పూర్తి చేశారు. అనంతరం రష్యాలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. చదువు పూర్తయ్యాక తండ్రి ఆశయాలను కొనసాగించాలని భావించి సినీ రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నారు గోపీచంద్. నటనలో మెరుగైన నైపుణ్యాల కోసం డైలాగ్ మాడ్యులేషన్ కోర్సు కూడా పూర్తి చేశారు గోపీచంద్. మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

గోపీచంద్ 2001లో విడుదలైన తొలివలుపు చిత్రంతో హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా ఆయన నటనకు మంచి గుర్తింపు లభించింది. అనంతరం 2002లో వచ్చిన జయం చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర పోషించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత నిజం, వర్షం వంటి చిత్రాల్లో కూడా విలన్ పాత్రల్లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు గోపీచంద్. 2004లో విడుదలైన యజ్ఞం సినిమాతో మళ్లీ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నారు గోపీచంద్. ఈ చిత్రం ఆయన కెరీర్కు కీలక మలుపుగా నిలిచింది. అనంతరం వరుసగా అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను ఏర్పరచుకున్నారు గోపీచంద్. మరిన్ని విశేషాలు ఈ పాట తరువాత.

గోపీచంద్ నటించిన చిత్రాలలో రణం, జయం, యజ్ఞం, లక్ష్యం, శౌర్యం, సాహసం, లౌక్యం, సిటీమార్ సినిమాలు ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. తెలుగు సినీ పరిశ్రమలో తన కృషి పట్టుదలతో ఎదిగిన నటుల్లో గోపీచంద్ ఒకరు. ప్రారంభంలో విలన్గా, తరువాత హీరోగా విజయవంతమైన ప్రయాణం సాగించిన ఆయన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. యాక్షన్ సినిమాలకు కొత్త ఊపు తీసుకొచ్చిన నటుడిగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న నటులు గోపీచంద్. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గోపీచంద్కు ఆకాశవాణి తరపున హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేస్తూ కార్యక్రమంలో చివరిగా ఈ పాట విందాం.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: శ్రోతలు, మీరింతవరకు వరదగుడి కార్యక్రమంలో సినీ కథానాయకుడు గోపీచంద్ నటించిన చిత్రగీత కదంబం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, సమయం 9 గంటలు దాటి 8 సెకండ్లు. ఇప్పుడు విందాం చిత్రలేఖ. ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు. మరి శ్రోతలందరికీ మా చిరునామా తెలుసు, అయినా ఒక్కసారి గుర్తు చేద్దాం. మరి ఈ కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే ఇప్పుడు చెప్పబోయే చిరునామాకు మీ పేరు,

మీ ఊరు ఏ చిత్రం నుంచి పాట కావాలో ఆ వివరాలు రాసి చిత్రలేఖ కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి అన్నమయ్య సర్కిల్ తిరుపతి 517501 ఈ చిరునామాకు మాకు పంపించండి. మరి ఈనాటి చిత్రలేఖ కార్యక్రమంలో మొదటి ఉత్తరం మనకు రాస్తున్నారు హోస్కోటే తాలూకా నుంచి ఎస్ నారాయణకరే విలేజ్ నుంచి రాస్తున్నారండి. ప్రకాష్ శ్యామల అశ్విని రమేష్ నాగార్జునాచారి మునిరత్నమ్మ వెంకటాచారి జయమ్మ మురళి భాగ్య హర్ష రాస్తున్నారు. ఈ శ్రోతలందరూ శ్రీమంతుడు ఈ చిత్రం నుంచి రామ రామ అనే పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం ఈ పాట.

చిత్రలేఖలు ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2, 107.5 మెగాహెడ్స్ పై శ్రోతలు. తర్వాత ఉత్తరం మనకు అనంతపురం జిల్లా అనంతపురం రాణినగర్ గుత్తి రోడ్డు నుంచి రాస్తున్నారు. బొజ్జప్పగారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగయ్య, ఆంజనేయులు, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, నందీశ్వర్, కరుణాకర్, చంద్రిక ఈ శ్రోతలందరూ అల్లరి రాముడు ఈ చిత్రం నుంచి రుక్మిణి అనే పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి ఈ శ్రోతలందరి కోసం ఈ పాట.

0: విజ్ఞానం, వినోదం,
1: విద్య, వైద్యం,
0: కళలు, సాహిత్యం,
1: చరిత్ర, సంస్కృతి,
0: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
1: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై
0: తప్పక వినండి ప్రభాత రేఖలు.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బల
3: సై బాల్,
2: నడుగుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్ల
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: శ్రోతలు, ఈ కార్యక్రమాలు మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2 107.5 MHz పై. చిత్రలేఖాల్లో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటూ ఉన్నాం. మా తర్వాత ఉత్తరం మనకు రాస్తున్నారు మాదరపాకం వినాయక్ నగర్ నుంచి ఉమాపతి, పూర్ణిమ, ఢిల్లీబాబు, తులసి, మేఘశ్రీ, మిత్ర, కుమార్, పుష్పలత, జోయిత్ సాయి, గౌతమ్ సాయి రాస్తున్నారు. ఈ శ్రోతలందరూ అల్లరి ప్రియుడు ఈ చిత్రం నుంచి రోస్ రోస్ రోజా పువ్వ అనే పాటను మాకోసం వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, వీళ్ళందరి కోసం ఈ పాట.

0: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
1: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
0: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
1: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
2: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
3: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్జ్ పై ప్రసారం.
4: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
5: చెప్పండి.
4: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
5: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
4: కానీ ఇది ఎలాగవుతుంది?
5: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
4: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
5: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: అంతేనా?
5: అంతే.
4: అర్థమైంది.
5: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
6: ఆర్బీఐ అంటుంది,
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
8: చిత్రలేఖలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2 107.5 మెగాహెడ్స్ పై శ్రోతలు మనకు తరువాత ఉత్తరం రాస్తున్నారు. ఏలూరు నుంచి ఆర్ రఘువీర్ సింగ్, సుగుణాబాయ్, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలాసింగ్ రాశారు. ఈ శ్రోతలందరూ నిన్నే పెళ్లాడుతా, ఈ చిత్రం నుంచి ఎటో వెళ్లిపోయింది మనస్సు అనే పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, ఈ పాట ఇప్పుడు విందాం.

శ్రోతలు, ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారమవుతాయి. ఆ తర్వాత ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను

0: ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా:
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466 05. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు, సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: చిత్రలేఖలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2, 107.5 MHz పై కార్యక్రమంలో తర్వాత ఉత్తరం మనకు రాశారు. ఐరాల మండలం చిగరపల్లి నుంచి కొండూరు సాయిలీల, మహేష్ కుమార్, ఈశ్వర్ కుమార్, శ్రావణి, హృతిక్ తేజ, రిషిధర్, సిద్ధయ్య, ధనలక్ష్మమ్మ రాస్తున్నారు. ఈ శ్రోతలందరూ ఆత్మీయులు. ఈ చిత్రం నుంచి మదిలో వీణలు మ్రోగే పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, ఈ శ్రోతలందరి కోసం ఈ పాట.

0: అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
0: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
1: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం భారతరత్న పురస్కారం పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
0: తప్పక వినండి రత్న దీపికావళి
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
0: మీ ఆకాశవాణి తిరుపతి FM 103.2 107.5 MHz పై.

0: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
1: 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు మీరు వింటున్నారు. చిత్రలేఖలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటూ ఉన్నాం. తర్వాత ఉత్తరం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ రాశారు. ఈ శ్రోతలందరూ బాలగోపాలుడు ఈ చిత్రం నుంచి ఒకటే తనువంత అనే పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి ఈ శ్రోతల కోసం ఈ పాట.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
2: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
1: ప్రతి గురువారం ఉదయం 8:35
2: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
1: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
2: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
1: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
2: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
3: శ్రోతలు, ఈరోజు సాయంత్రం ప్రసారంలో 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం ప్రసారమవుతుంది. ఆ తర్వాత మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. చిత్రలేఖలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటూ ఉన్నాం. తర్వాత ఉత్తరం మనకు రాస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నంబర్ బస్తీ నుండి. భారత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలీబాయి, రాజ్నందిని, రమేష్ లోద్, అజిత్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ రాస్తున్నారు. ఈ శ్రోతలందరూ తోటరాముడు ఈ చిత్రం నుంచి ఓ బంగారు రంగుల చిలక ఈ పాటను మాకోసం వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, ఈ శ్రోతలందరి కోసం ఈ పాట

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: శ్రోతలు, ఈరోజు సాయంత్రం ప్రసారంలో 6:30 మత్తు పదార్థాల వ్యసనం, కారణాలు, చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ బి గిరిజాకుమారి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి జె నిర్మల. 7:15 ప్రసారమయ్యే పల్లెసీమలు కార్యక్రమంలో పెసర, మినుము పంటల్లో సస్యరక్షణ గురించి తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్లాంట్ పాథాలజీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ టీఎం హేమలత గారి ప్రసంగం ప్రసారమవుతుంది. చిత్రలేఖలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2, 107.5 MHz పై. తర్వాత ఉత్తరం మనకు రాశారు అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి నుంచి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వణజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి రాస్తున్నారు. ఈ శ్రోతలందరూ పెళ్లి సందడి ఈ చిత్రం నుంచి మధురా నగరిలు అనే పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, ఈ శ్రోతలందరి కోసం ఈ పాట

0: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
1: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం, ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
0: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
1: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు, ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
0: వనితా లోకం. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక వినండి.
1: వనితా లోకం స్త్రీల కార్యక్రమం.
2: చిత్రలేఖలు, తరువాత ఉత్తరం మనకు రాశారు. తిరుపతి రూరల్ చిగురువాడ నుంచి లోకనాథం, హరీష్ కుమార్, సావిత్రి, సాయికిరణ్, ఉమాశంకర్, సుజాత, మునిలక్ష్మి రాస్తున్నారు. ఈ శ్రోతలందరూ మూగ మనసులు. ఈ చిత్రం నుంచి ఈనాటి ఈ బంధం ఏనాటిదో అనే పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, ఈ శ్రోతలందరి కోసం ఈ పాట

చిత్రలేఖలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటూ ఉన్నాం. శ్రోతలు, ఈనాటి చిత్రలేఖలో చివరిగా మనం వినబోయే పాట కోకిల. ఈ చిత్రం నుంచి నవోదయం నాదం మరో జగం కోసం అనే పాటను మాకోసం వినిపించండి అంటూ కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. తప్పకుండా అండి, ఈనాటి చిత్రలేఖలో చివరిగా ఈ పాట విందాం.

శ్రోతలు, మీరింతవరకు చిత్రలేఖ కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. శ్రోతలు, సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి.
1: ఎన్డీఏ ప్రభుత్వ 12 ఏళ్ల సుపరిపాలనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో సుపరిపాలన అనే భావన అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవల నాణ్యత, ప్రజల జీవితాల్లో తీసుకొస్తున్న సానుకూల మార్పులు, పరిపాలనా వ్యవస్థలోని పారదర్శకత, అవినీతి నియంత్రణ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల సమర్థవంతమైన అమలు వంటి అంశాలు ఒక దేశ అభివృద్ధికి కొలమానాలుగా పరిగణించబడుతున్నాయి. అయితే స్వాతంత్ర్యం అనంతరం దేశంలో అనేక పరిపాలనా సంస్కరణలు చేపట్టినప్పటికీ ప్రజాసేవల పంపిణీలో జాప్యం, అవినీతి, పథకాల అమలులో లోపాలు వంటి సమస్యలు కొనసాగాయి. ఈ సమస్యలను అధిగమించడానికి 2014లో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సుపరిపాలన భావనను అందిపుచ్చుకుంది. సుపరిపాలన అనేది ప్రజల అవసరాలు, ఆకాంక్షలు, హక్కులను కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం నిర్వహించే బాధ్యతాయుతమైన, పారదర్శకమైన, సమర్థవంతమైన పరిపాలనా వ్యవస్థ. సుపరిపాలనలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల కంటే ఆ నిర్ణయాలు ఎలా అమలవుతున్నాయి, ప్రజలు

0: ఎంత మేర ప్రయోజనం కలిగిస్తున్నాయనే అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఉదాహరణగా చెప్పుకుంటే పౌర కేంద్రీకృత సేవల్లోనూ సంక్షేమ పథకాల పంపిణీలో జరుగుతున్న అవినీతిని అరికట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం పీఎం జన్ధన్ బ్యాంకు ఖాతాలను తెరిచింది. ఈ బ్యాంకు ఖాతాలను ఆధార్ కార్డు, మొబైల్ నంబర్తో అనుసంధానించడం వల్ల సంక్షేమ పథకాల ఫలాలు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకే జమ చేయబడ్డాయి. దీంతో అవినీతితో పాటు మధ్యవర్తుల దళారీ వ్యవస్థ కూడా పూర్తిగా నిర్మూలించబడింది. 54 కోట్ల మందికి పైగా ప్రజలకు బ్యాంకు సేవలు అందుబాటులోకి వచ్చాయి. వారందరినీ బ్యాంకింగ్తో అనుసంధానం చేయడం వల్ల మరిన్ని పథకాలు వారికి నేరుగా చేరేలా మార్గం సుగమమైంది. 2014లో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అనే భావనను కేంద్రంగా చేసుకుని పరిపాలనను ప్రారంభించింది. దీని ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ యంత్రాంగాన్ని మరింత సమర్థవంతంగా మార్చడం, అలాగే పరిపాలనలో సాంకేతిక వినియోగానికి అధిక ప్రాధాన్యమిచ్చి ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందించేందుకు డిజిటల్ వేదికలను సైతం విస్తృతంగా ఉపయోగించుకుంది ఎన్డీఏ ప్రభుత్వం. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రత్యక్షంగా వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గిస్తూ అనేక సేవలను ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటివల్ల సేవల పంపిణీలో వేగం గణనీయంగా పెరిగింది. అయితే ఈ సుపరిపాలనలో డిజిటల్ గవర్నెన్స్ అనేది ఒక కీలక సాధనంగా మారింది. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు ఆన్లైన్లో అందించడానికి విస్తృతమైన ప్రయత్నాలు 2014లోనే ప్రారంభమయ్యాయి. భూ రికార్డులు, పన్ను చెల్లింపులు, పాస్పోర్ట్ సేవలు, పెన్షన్లు, స్కాలర్షిప్లు, ఆరోగ్య సేవలు వంటి అనేక సేవలు డిజిటల్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. భారతదేశాన్ని సాంకేతికంగా సాధికారత కలిగిన సమాజంగా, విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో భారత ప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమమే ఈ డిజిటల్ ఇండియా. 2015 జూలై 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విప్లవాత్మక ఉద్యమం ప్రారంభమై గత దశాబ్ద కాలంలో దేశ రూపురేఖలను, సామాన్యుడి దైనందిక జీవితాన్ని విశేషంగా మార్చివేసింది డిజిటల్ ఇండియా. ఈ డిజిటల్ ఇండియాతో ప్రతి పౌరుడికి మౌలిక సదుపాయంగా డిజిటల్ సేవలు అందించబడ్డాయి. అలాగే హైస్పీడ్ ఇంటర్నెట్ కూడా దేశంలోని ప్రతి గ్రామానికి అందుబాటులోకి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం డిజిటల్ అక్షరాస్యత సాధ్యమైంది. డిజిలాకర్ వంటి సదుపాయాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్పులన్నీ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెరగడంతో పాటు సమయం ఖర్చు కూడా తగ్గుతుందని ఈ డిజిటల్ ఇండియా గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా ప్రస్తావిస్తూ,
1: క్యా దేశ్ కే లియే హమ్ కుచ్ సోచ్ సక్తే హై ఔర్ ఇస్లియే హమారా సప్నా హై డిజిటల్ ఇండియా. జబ్ మై డిజిటల్ ఇండియా కహతా హూ తబ్ యే బడే లోగో కీ బాత్ నహీ హై, యే గరీబ్ కే లియే హై. అగర్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ సే హిందుస్తాన్ కే గాంవ్ జుడ్తే హై ఔర్ గాంవ్ కే ఆఖరీ ఛోర్ కీ స్కూల్ మే అగర్ హమ్ లాంగ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దే సక్తే హై, ఆప్ కల్పనా కర్ సక్తే హై కే హమారే ఉన్ गांव के बच्चों को कितनी अच्छी शिक्षा मिलेगी. जहां डॉक्टर नहीं पहुंच पाते, अगर हम टेली मेडिसिन का नेटवर्क खड़ा करें तो वहां पर बैठे हुए गरीब व्यक्ति को भी किस प्रकार की दवाई की दिशा में जाना उसका स्पष्ट मार्गदर्शन मिल सकता है.
0: ఇక ఈ డిజిటల్ ఇండియాతో గత పుష్కర్ కాలంలో భారత్ అనేక విజయాలు సాధించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నగదురహిత లావాదేవీల్లో ఒక సంచలనంగా నిలిచిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ రోజువారీ లావాదేవీల్లో అత్యవసరంగా మారింది. నేడు పెద్ద పెద్ద మాల్స్ నుండి చిన్న చిన్న వీధి వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా తక్షణ చెల్లింపులు చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలవడానికి పునాది వేసింది డిజిటల్ ఇండియా. అదేవిధంగా ఒకప్పుడు విలాస వస్తువుగా ఉన్న ఇంటర్నెట్ నేడు ప్రపంచంలోనే అత్యంత చౌకైన డేటా ధరలతో భారత్లో లభిస్తోంది. భారత్ నెట్ ప్రాజెక్టు ద్వారా లక్షలాది గ్రామ పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ చేరువైంది. 5G సేవల విస్తరణతో ఇంటర్నెట్ వేగం మరింత పెరిగింది. దేశంలో నిరుపేదలకు సంక్షేమం, గౌరవప్రదమైన జీవనాన్ని అందించాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా దేశ జనాభాలో విస్తృత వర్గాలకు ఆహార భద్రత కల్పించింది. 81 కోట్ల మంది ప్రజలకు పైగా పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఆహార ధాన్యాలు ఉచితంగా అందిస్తోంది. ఈ పథకాన్ని 2028 వరకు కూడా ప్రభుత్వం పొడిగించింది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద దేశమంతటా రేషన్ కార్డులను డిజిటలైజ్ చేసింది. అలాగే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని లబ్ధిదారులందరికీ ఒకే దేశం ఒకే రేషన్ కార్డు పథకాన్ని 2026 మార్చి నుండి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దేశంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు 2014 అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా 12 కోట్లకు పైగా మరుగుదొడ్లను నిర్మించి దేశాన్ని బహిరంగ విసర్జన రహితంగా మార్చింది. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యంలో

0: ఇది దేశం సాధించిన గణనీయమైన విజయమని చెప్పొచ్చు. ఇక గ్రామాల్లో ఒకప్పుడు మంచినీటి కోసం మైళ్ల దూరం నడవాల్సి వచ్చేది, కానీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ ద్వారా 2026 మే నాటికి 15,85,00,000 గ్రామీణ కుటుంబాలకు సురక్షిత తాగునీటిని ప్రభుత్వం సరఫరా చేసింది. దేశానికి వెన్నెముక అయిన రైతు సంక్షేమానికి 2014 నుంచే ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేరును వ్యవసాయ రైతు సంక్షేమ శాఖగా మార్చడమే రైతుల పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికిన్న గౌరవాన్ని తెలియజేస్తోంది. విత్తనం నుండి విపణి మార్కెట్ వరకు ప్రతి దశలోనూ రైతులకు అండగా నిలుస్తూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాల ద్వారా రైతులకు ఏటా 6,000 రూపాయలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసి సాగు పెట్టుబడికి చేయూతనిస్తోంది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 22 వాయిదాల్లో దేశంలోని మొత్తం రైతులకు 4.27 లక్షల కోట్లకు పైగా నిధులు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయబడ్డాయి. అలాగే అకాల కారణంగా పంటలు దెబ్బతిన్నప్పుడు రైతులు నష్టపోకుండా పీఎం ఫసల్ బీమా యోజన పేరిట బీమా సదుపాయాన్ని కల్పించింది. 2016 నుంచి ఇప్పటి వరకు రైతులకు 1.9 లక్షల కోట్లకు పైగా పరిహారం చెల్లించింది ఎన్డీఏ ప్రభుత్వం. అలాగే ఈనామ్ డిజిటల్ మార్కెట్ ద్వారా 80,00,000 మంది రైతులు తమ పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే సౌకర్యం కల్పించింది. ఇటువంటి ప్రోత్సాహకాల కారణంగా 2024-25 వచ్చేసరికి భారత్ 357 మిలియన్ టన్నుల రికార్డు స్థాయి ఆహార ధాన్యాల దిగుబడిని సాధించింది. ప్రపంచంలోనే అత్యధిక వరి ఉత్పాదక దేశంగా 2వ అతిపెద్ద మత్స్య ఉత్పత్తిదారునిగా భారత్ నిలిచింది. ఇక ఆరోగ్య రంగంలో గత 12 సంవత్సరాలుగా భారత్ సాధించిన విజయాలు ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆరోగ్య బీమా కార్యక్రమమైన ఆయుష్మాన్ భారత్ ద్వారా నిరుపేదలకు 70 ఏళ్లు దాటిన వృద్ధులకు ఏటా 5,00,000 రూపాయల ఉచిత వైద్య సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. మొత్తం 43.93 కోట్ల మందికి పైగా ఆయుష్మాన్ కార్డులను పంపిణీ చేసింది. ఈ విధంగా ప్రజా ఆరోగ్యానికి భరోసానిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అనేక మంది లబ్ది పొందారు. వారిలో శ్రీకాళహస్తికి చెందిన శైలజ అనే లబ్దిదారుని మాటలు ఇప్పుడు విందాం.
1: పేరు శైలజ, శ్రీకాళహస్తి, నేను గృహిణిని. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2018లో ఆయుష్మాన్ భారత్ కార్డును ప్రవేశపెట్టి మా అందరికీ ఇది ఉపయోగపడే విధంగా 5 లక్షల ఉచిత బీమా పథకం కల్పించడం జరిగింది. దీన్ని కూడా మా ఇంట్లో మా అత్తగారు అయిన ఆమె కూడా ఈ కార్డు ఉపయోగపడింది. నేను కూడా ఈ కార్డు ద్వారా లబ్ధి పొందాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
0: ఇక నారీ శక్తి కోసం చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే నారీ శక్తి వందన్ అధినియం బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. అలాగే మహిళా సాధికారతకు కట్టుబడి లక్వత్ దీదీ వంటి పథకం ద్వారా 3 కోట్ల మంది గ్రామీణ మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా ప్రోత్సాహకం అందించింది. సుకన్య సమృద్ది యోజన కింద ఆడపిల్లల భవిష్యత్ కోసం 4.6 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలను తెరిచింది. పీఎం ఉజ్వల యోజన పేరిట 10 కోట్ల మందికి పైగా మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించి మహిళలను కట్టెల పొగ నుండి విముక్తి చేసింది. అలాగే మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే ఉద్దేశంతో వారికి రుణ సదుపాయం కల్పించింది. ముఖ్యంగా స్వయం సహాయక బృందాలు ఈ రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లోనూ చిన్న పట్టణాల్లోనూ చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి వారు ఉపాధి పొందడమే కాకుండా మరికొంతమందికి ఉపాధి కల్పించి మార్గదర్శకంగా నిలిచారు. అందులో విజయనగరం జిల్లాకు చెందిన మౌనిక అనే లబ్ధిదారుని మాటలు ఇప్పుడు విందాం.
2: నా పేరు లఘు మౌనిక. మాది కొప్పర గ్రామం, వంగరం మండలం, విజయనగరం జిల్లా. నేను శ్రీ రాజులమ్మ ఎస్హెచ్జిలో మెంబర్గా ఉన్నాను. నేను ఏదైనా యాక్టివిటీ పెట్టాలి అనుకున్న ఆలోచన నాకు వచ్చిన వెంటనే మా వెలుగు సభ్యులతో చెప్పగా వాళ్ళు వెంటనే స్పందించి మాకు పీఎంఎఫ్ఎంఈ కింద 6,90,000 రూపాయలు ఎస్బీఐ వంగర్ బ్రాంచ్ ద్వారా ఇప్పించారు. వారితో మేము 2 రకాల మిషన్లు కొనుగోలు చేశాము. ఇది పెద్ద మిషను, ఇది మినుగులు మెనుపులుగా తయారు చేస్తుంది. ఇంకోటి చిన్న మిషను మినుగులు బద్దలుగా తయారు చేస్తుంది. ఈ తయారు చేసిన మెనుపులను మేము 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు, 20 కేజీలు ప్యాకింగ్లు చేసి మా చుట్టుపక్కల ఉన్న ద్వారా ప్రతి నెల మాకు పాతిక నుండి 30,000 వరకు ప్రాఫిట్ వస్తుంది. మాతో పాటు మరో 4 గ్రూప్ సభ్యులకు కూడా ఇందులో ఉపాధి ఇవ్వడం జరిగింది. మాకు ఈ అవకాశం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
0: ఇక ముద్రా యోజన పథకం కింద చిన్న వ్యాపారాల కోసం 40,00,000 కోట్లకు పైగా హామీ రహిత రుణాలిచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. వీటి ద్వారా అనేక మంది వ్యాపారులు రుణ సదుపాయాన్ని పొంది తమ వ్యాపారాలను మరింత విస్తరించుకునే వెసులుబాటు కలిగింది. ఒంగోలుకు చెందిన రాఘవరావు అనే ముద్రా యోజన లబ్ధిదారుని మాటలు ఇప్పుడు విందాం.
3: ఒంగోలు పట్టణంలో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా శ్రీ రాఘవ బుక్ డిపో అనే ఒక షాప్ ని నేను గత 5 సంవత్సరాల నుంచి కూడా నడుపుతూ ఉన్నాను. గతంలో నా యొక్క సొంత డబ్బులతోటి నా వ్యాపారాన్ని చేస్తూ వస్తూ ఉన్న క్రమంలో మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ముద్రా యోజన పథకం కింద 50,000 రూపాయల నుంచి 10 లక్షల వరకు

0: వడ్డీ లేని రుణాలు అందజేస్తున్న క్రమంలో నేను కూడా ఆ యొక్క పథకానికి అప్లై చేసి స్టార్టింగ్ 50,000 తీసుకుని నా యొక్క వ్యాపారంలో పెట్టి తర్వాత కొంచెం రుణాలు పెంచుకుంటూ ఈ రోజున 10 లక్షల వరకు రుణం తీసుకుని రెగ్యులర్ గా కడుతూ ఈ యొక్క స్కీమ్ ని నేను వినియోగించుకున్నాను.
1: ఇక సామాజిక భద్రత విషయానికి వస్తే 2015లో 19% ఉన్న ఈ సామాజిక భద్రత 2025 నాటికి 64.3% చేరింది. ప్రస్తుతం 94 కోట్ల మందికి పైగా ప్రజలు కనీసం ఒక్క సామాజిక భద్రతా పథకం కిందనైనా లబ్ది పొందుతున్నారు. అలాగే దేశ పురోగతిలో మధ్యతరగతి పాత్ర చాలా కీలకమైనది. ఈ 12 ఏళ్లలో మధ్యతరగతి వర్గాలకు ఎన్డీఏ ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందించింది. ముఖ్యంగా ఆదాయపు పన్ను విషయంలో 2025-26 బడ్జెట్లో పన్నుల స్లాబ్లను తగ్గిస్తూ సమగ్ర సవరణ చేసింది. ఈ కొత్త విధానం ప్రకారం వార్షిక ఆదాయం 12 లక్షలు ఉన్నప్పటికీ పన్ను ఉండదు. ప్రామాణిక తగ్గింపులతో కలిసి 12.75 లక్షల దాకా పన్ను మినహాయింపు లభిస్తోంది. ఇక ఉడాన్ పథకం ద్వారా సామాన్యుడు కూడా విమానం ఎక్కాలనే కల సాకారమైంది. 64 లక్షల మందికి పైగా పౌరులు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. దేశంలో విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 ఉంటే ఇప్పుడు 160 దాటింది. అలాగే గంటల ప్రయాణాన్ని నిమిషాల్లోకి మారుస్తూ 162 వందే భారత రైళ్లు కూడా పట్టాలెక్కాయి. అదేవిధంగా దేశంలో ఇల్లు లేని పేదలకు శాశ్వత గృహ సదుపాయాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించింది ఎన్డీఏ ప్రభుత్వం. ఈ పీఎం ఆవాస్ యోజన ద్వారా పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన గౌరీశ్వరి సొంత ఇంటి కల సాకారమైంది. వారి మాటల్లోనే విందాం.
2: బొమ్మాన గౌరీశ్వరి, మక్కువ మండలం, మక్కువ గ్రామం, పార్వతీపురం మన్యం జిల్లా. మాకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు వచ్చింది. అంతకుముందు అయితే మాకు ఇల్లు లేదు, కానీ ఇల్లు రావడం వలన మేము ఇల్లు కట్టుకొని ఇక్కడే సొంత ఇంట్లో ఉంటున్నాము. అంతకుముందు అయితే పొరింట్లో ఉండేవారం చాలా ఇబ్బందులుగా ఉండేది. ఇప్పుడు ఇల్లు రావడం వలన చాలా సంతోషంగా ఉంటున్నాము. ప్రధాని మోడీ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
1: గత 12 ఏళ్లలో దేశ పురోగతిలో అత్యంత ప్రభావవంతమైన కార్యక్రమాల్లో మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా కూడా ఉంటాయి. భారతదేశాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ 2 కార్యక్రమాలు గణనీయమైన ఫలితాలను రాబట్టాయి. భారతదేశాన్ని ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా మార్చాలనే ప్రధాన లక్ష్యంతో 2014 సెప్టెంబర్ 25న ప్రధానమంత్రి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో భారత్లో మ్యానుఫ్యాక్చరింగ్ పెరగడంతో పాటు కోట్లాది మంది యువతకు తయారీ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా గణనీయంగా ఆకర్షించగలిగింది భారత్. ఆటోమొబైల్స్, ఏవియేషన్, బయోటెక్నాలజీ, రక్షణ రంగం, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం, టెక్స్టైల్స్, ఫార్మస్యూటికల్స్ వంటి 27 కీలక రంగాలపై ఈ కార్యక్రమం ప్రత్యేక దృష్టి సారించింది. అలాగే మొబైల్ ఫోన్ల తయారీకి సంబంధించి ఎక్కువగా దిగుమతులపైన ఆధారపడిన భారత్ నేడు ప్రపంచంలోనే 2 అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ దేశంగా అవతరించింది. అలాగే ఒకప్పుడు రక్షణ పరికరాలను ఎక్కువగా దిగుమతి చేసుకునే భారత్ ఇప్పుడు తేజస్ యుద్ధ విమానాలు, క్షిపణులను దేశీయంగానే తయారు చేస్తూ ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తోంది. వ్యాపారాలు ప్రారంభించడానికి నిబంధనలను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట సులభతరం చేయడం వల్ల అంతర్జాతీయ సంస్థలైనటువంటి యాపిల్, శాంసంగ్, టెస్లా వంటి సంస్థలు భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ఇటువంటి మహత్తర కార్యక్రమమైన మేక్ ఇన్ ఇండియాను ప్రారంభిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత తయారీ రంగం ప్రపంచ సరఫరా గొలుసులో గణనీయమైన పాత్రను పోషించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
3: ఇస్ మేక్ ఇన్ ఇండియా ఈ నారా నహీ హై మేక్ ఇన్ ఇండియా ఈ హమ్ సబ్ కి జిమ్మేవారి హమ్ సబ్ జిమ్మేవారి కే సాథ్ అగర్ ఆగే బడేంగే ఔర్ హమ్ భారత్ కే లోగ్ ఏక్ బార్ కరేంగే తో దునియా కే లోగ్ జరూర్ హమారి యహాన్ ఆయే ఆప్ సబ్ సమయ నికాల్ కర్కే ఆయే ఇసే బహుత్ బడీ ఇనిషియేటివ్ కో ప్రారంభ కర్తే సమయ్ ఆప్ సాథ్ హమారే సాథ్ జుడే విదేశ్ కే భీ బహుత్ బడీ మాత్రా మే మెహమాన్ ఆయే దునియా కే కయీ దేశో మే ఔర్ హిందుస్తాన हम आगे बढ़े, मैन्युफैक्चरिंग सेक्टर में हम फिर एक बार नई ऊंचाइयों को पार करें।
1: భారతీయ యువతలో ఉన్న సృజనాత్మకతను, వ్యాపార ఆలోచనలను ప్రోత్సహించి వారిని ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగేలా చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం 2016 జనవరి 16 స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. సరికొత్త సాంకేతికత, ఆలోచనలతో వచ్చే వ్యాపారాలకు అండగా నిలవడంతో పాటు పెట్టుబడి కొరత లేకుండా ప్రభుత్వ నిధులతో ఆర్థిక చేయూతనందించడం అనే ముఖ్య ఉద్దేశాలతో ఈ స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు. స్టార్టప్ ఇండియా కార్యక్రమంతో భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ గా ఎదిగిందని ప్రధానమంత్రి ఒక సందర్భంలో వివరిస్తూ,
4: భారత్ స్టార్టప్స్ కే బారే మే బహుత్ కమ్ చర్చ హోతీ, సాల్ 2000

0: सो से भी कम रजिस्टर्ड स्टार्टअप हुआ करते हैं। हमारे युवा टैलेंट उसका सामर्थ्य उसे अपने अपने पूरा करने का मौका नहीं मिला। साथियों, मुझे अपने देश के युवाओं पर भरोसा है, आपके सामर्थ्य पर भरोसा है, इसलिए हमने एक अलग राह चुनी। हमने युवाओं को ध्यान में रखते हुए एक के बाद एक नए स्कीम्स बनाई। यही से स्टार्टअप रिवोल्यूशन ने भारत में असली गति पकड़ी। ईज ऑफ डूइंग बिजनेस रिफॉर्म्स, स्टार्टअप इंडिया, डिजिटल इंडिया, फंड्स ऑफ फंड्स, ऐसे अनेक इनिशिएटिव लिए गए।
1: ఇక గత 12 సంవత్సరాలలో భారత విదేశాంగ విధానానికి నూతన ఉత్తేజం లభించింది. ప్రపంచ వేదికలపై భారత్ తన ప్రభావాన్ని పెంచుకుంది. వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేసుకుంటూ అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సౌత్ దేశాల స్వరంగా మారింది.
2: ఆజ్ పూరా విశ్వ గ్లోబల్ సౌత్ కి చర్చా కర్తా హై, లేకిన్ ఉస్ చర్చా కే సూత్రధార్ కే రూప్ మే ఆజ్ భారత్ వైశ్విక మంచో పర్ ग्लोबल साउथ की बुलंद आवाज बन गया। अनेक देशों के साथ आज भारत फ्यूचर रेडी ट्रेड डील्स कर रहा है।
1: आधुनिक मौलिक सदुपायाल कल्पनपै प्रभुत्वं प्रत्येक दृष्टि सारिंचिंदि. गत 12 ఏళ్లలో రైల్వేలు, రహదారులు, వాటర్‌వేల బడ్జెట్ కేటాయింపులను ఏకంగా 6 రెట్లు పెంచింది. తాము తీసుకున్న ప్రభుత్వ విధానాలు, వాటిని అమలు చేసిన తీరు వల్లే నేడు భారత్లో ఈ మౌలిక సదుపాయాల పరంగా విశేషమైన పురోగతి కనిపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
2: దేశ్ కా భాగ్య ఫిర్ తబ్ బదలా జబ్ 2014 మే ఎన్డీఏ కి సర్కార్ బని. దేశ్ నే దేఖా కి జబ్ నియత్, నీతి ఔర్ నిర్ణయ तीनों एक साथ काम करते हैं तो विकास की गति कैसी होती है. देश ने देखा कि जो काम दशकों में होते थे वो काम महीनों में होने लगे. 2014 में 74 एयरपोर्ट से 2026 में 160 से अधिक एयरपोर्ट तक, 2014 में 1000 किलोमीटर एक्सप्रेसवे से 2026 में 6700 किलोमीटर एक्सप्रेसवे तक, 2014 में 700 करोड़ रुपए डिफेंस एक्सपोर्ट से 2026 में 23000 करोड़ रुपए के डिफेंस एक्सपोर्ट तक देश ने बहुत लंबी यात्रा तय की.
1: స్వాతంత్రానంతరం దేశ రాజకీయాలలో పెను మార్పులకు 2014లో బీజం పడగా ప్రజలు తమ వినూత్న తీర్పుతో నవోదయానికి నాంది పలికారు. అప్పుడు శ్రీకారం చుట్టుకున్న ఈ పురోగమన యాత్ర నేటికీ నిర్విరామంగా నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ నెల 9వ తేదీ నాటికి ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. స్వాతంత్ర్య అమృతకాలం నుంచి శ్రీకారం చుట్టుకున్న ఈ యాత్ర శతాబ్ది వేడుకల దిశగా సాగుతూ నవభారత్ ఉజ్వల భవితకు దారులు నిర్మిస్తోంది. యువత కళలకు ఈ నవభారత్ రూపమిస్తోంది. నారీశక్తి ఆకాంక్షలు నెరవేరుస్తూ పేదల ముందంజకు విస్తృత అవకాశాలు కల్పిస్తోంది. మధ్యతరగతి ఆశయాలకు రెక్కలు తొడుగుతూ నూతన శిఖరాలకు చేరుస్తోంది. ఆర్థిక వ్యవస్థ సర్వేగంతో పయనిస్తుండగా గత 12 ఏళ్లలో అనేక పథకాల ప్రయోజనాలు లక్షలాది పేదల ముంగిటకు చేరాయి. సుపరిపాలన అనేది నిరంతర ప్రక్రియ. గత 12 సంవత్సరాలలో ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలనా సంస్కరణలు, సాంకేతిక వినియోగం, సంక్షేమ కార్యక్రమాల ద్వారా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే దిశగా పలు అడుగులు వేసిందని చెప్పవచ్చు. డిజిటల్ ఇండియా, జన్ధన్ యోజన, స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్, పీఎం కిసాన్, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పటివరకు మీరు ఎన్డీఏ ప్రభుత్వ 12 ఏళ్ల సుపరిపాలనపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.

0: అద్భుతమైన ఉప్పు, అద్గతి సంగతి.
1: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
1: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

చారివిల్లు ప్రోగ్రామ్ లో నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి బ్యాంబూను తన డైట్ లో ఎక్కువగా తీసుకునేటువంటి జంతువు ఏంటి అని. అండ్ చూసేద్దాం ఆన్సర్స్ ఎవరు పంపించారు అంటే, మురళి గారు హాయ్, సమత గారు అంటూ పంపించారు హాయ్ అండి. అండ్ ఇంకా కర్నూలు జిల్లా కల్లూరు కొంగనపండు నుంచి సుంకనపండు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విశ్వజ్ఞ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ మ్యామ్ అంటూ పాపారావు గారు టీ నర్సాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దేవసేన గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా రాకేష్ గారు ముంబై నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా అపరంజి గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. కోటేశ్వర గారు ఒడిశా నుంచి కరెక్ట్ ఆన్సర్. లలిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం, ఆషిక్, ఇలాహి, పర్వేజ్ పెద్దపరిమి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బ్యాంక్ కాలనీ నుంచి సాయి శిరీష గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే వెదురు పిల్లకలు, వెదురు బియ్యం, బషీరు, సుభాని పంపించారనమాట. సో ఓకే, అండ్ ఇంతకీ అది ఏ జంతువు తింటుందో పంపించలేదు. ఓకే, భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన అప్పలరాజు గారు జగనంద్ర కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ శిశ్లా వేణుగోపాల్ దత్త గారు ఎస్ రైట్ ఆన్సర్ అండి. పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ రాఘవ గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు వివిధ భారతి. అండ్ అలాగే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ దామర్ల పెద్ద మస్తానరావు, అలాగే చిన్న మస్తానరావు గారు సో గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు అనమాట. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు వేటపాలెం రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు. అండ్ మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో. నేను దానికంటే ముందు ఇంకొక మెసేజ్ కూడా వచ్చేసింది. ఎంఆర్ తేజశ్రీ గారు దేవదొడ్డి బైరెడ్డిపల్లి చిత్తూరు నుంచి పంపించారు. అండ్ అలాగే సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి రైట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. వెదురును తన డైట్ లో ఎక్కువగా తీసుకునేటువంటి జంతువు పాండా అనమాట. సో పాండాస్ మామూలుగా ఇంకా మిగతా అన్ని కూడా తింటాయి, కానీ ఆల్మోస్ట్ 90% వరకు ఈ వెదురు పిలకలు ఏవైతే ఉంటాయో సో వాటిని, లేత వెదురు మొక్కలు, సో ఇవి ఎక్కువగా తింటాయట పాండాస్. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది మన హరివిలిలో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ పాలసీని ఆమోదించిన మొదటి భారతీయ రాష్ట్రం ఏది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, AIML అంటారు కదా, సో ఈ పాలసీని ఆమోదించినటువంటి మొదటి భారత

0: రాష్ట్రం ఏది? సో ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0662488114. ఈ వాట్సాప్ నెంబర్ కి మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ ఘర్షణ.
1: మనసుకి తొలి భారం

0: Bharti FM 101.3.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి.
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

ఎస్ మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ పాలసీని ఆమోదించినటువంటి మొదటి భారతీయ రాష్ట్రం ఏది అని అడిగాను. అండ్ చూసేద్దాం ఆన్సర్స్ అయితే. సో విశ్వక్ నగర్ విజయవాడ నుంచి పంపించారు కానీ ఆన్సర్ కాదండి అది. అండ్ కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. మల్లికార్జున గారు విజయవాడ నుంచి పంపించారు ఆన్సర్ కాదండి. అలాగే నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ రమణ గారు అల్లపురం నుంచి పంపించారు ఆన్సర్ ఆన్సర్ కాదండి. అండ్ కర్నూలు జిల్లా నుంచి కొంగనపండు నుండి సుంకన్నపండు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ శిష్ల వేణుగోపాల దత్త గారు పంపించారు ఆన్సర్ కానీ కాదండి. అండ్ అపరంజి గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ అండ్ హాయ్ అంటూ పంపించారు. సానియా గారు చిత్తూరు నుంచి. అలాగే భానువర్ధన్ గారు గూడూరు నుంచి పంపించారు ఆన్సర్. శోభా గారు తిరుపతి నుంచి పంపించారు కానీ కాదండి. అండ్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆన్సర్ పంపిస్తున్నారు అనమాట. ఓకే. లలిత గారు మురళి భాను కామకూర్ తిరుపతి డిస్టిక్ నుంచి పంపించారు ఆన్సర్. ఓకే. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు పంపించారు ఆన్సర్ కానీ కాదు. అలాగే భాస్కర్ గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. అలాగే వెంకటగిరి నుంచి వాసు గారు పంపించారు ఆన్సర్ కానీ కాదండి. పెడన జోగానంద్రపాల నుండి అప్పలరాజు గారు పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. లత గారు ఉయ్యూరు నుంచి పంపించారు ఆన్సర్ కానీ కాదు. సో మరి రైట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం.

చేయడంలో తమిళనాడు బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ అనమాట. అండ్ ఆ తర్వాత రాజస్థాన్ అండ్ కేరళ కూడా ఇదే ఇప్పుడు ఫాలో అవుతున్నారు. అండ్ మరి లాస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, మరి మన హరివిల్లు ప్రోగ్రామ్ లో క్వశ్చన్ ఏంటి అంటే, పట్టణ స్థానికంగా సంస్థల ఎన్నికలకు మొబైల్ ఆధారిత ఈ ఓటింగ్ వ్యవస్థను అమలు చేసినటువంటి మొదటి భారతీయ రాష్ట్రం ఏమిటి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు మొబైల్ ఆధారిత ఈ ఓటింగ్ వ్యవస్థను అమలు చేసినటువంటి మొదటి భారతీయ రాష్ట్రం ఏది? అండ్ మీరు కనుక మీ ఆన్సర్ని వాట్సాప్ చేయాలంటే 0662-4881-4 ఈ వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి. అండ్ ఇంకా ఇందాక పంపించినటువంటి మెసేజెస్ ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట, చూసేద్దాం. నాగార్జున లక్ష్మి గారు వడియంపేట నుంచి ఆన్సర్ పంపించారు, అలాగే పాలెంపోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి పంపించారు మెసేజ్. అనంతపురం నుంచి అందాధ గారు పంపించారు, ఓకే. రామానగర్ నుంచి బాలసుప్రణయం గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అండ్ మరి మీ ఆన్సర్స్ అయితే వాట్సాప్ చేస్తూ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

సారీ విశ్వక్ నగర్, సో మీది కూడా కరెక్ట్ ఆన్సరే. అండ్ మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే తమిళనాడు అనమాట. సో తమిళనాడు ఇస్ ద ఫస్ట్ స్టేట్ అంటే ఫార్మల్ పాలసీస్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అలాగే బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ వీటన్నింటినీ ఇన్వాల్వ్ చేసి ఫాల్సెస్ని

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్, మరి నేను అడిగినటువంటి క్వశ్చన్ కి పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు మొబైల్ ఆధారిత ఈ ఓటింగ్ పద్ధతిని అమలు చేసినటువంటి మొదటి భారతీయ రాష్ట్రం ఏది అని అడిగాను. అండ్ చూసేద్దాం మరి మన లిజనర్స్ పంపించినటువంటి మెసేజెస్. రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్, విశ్వజ్ఞ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, బీహార్ నుంచి సారీ మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు పెడన నుంచి, పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుంకన్న పండు గారు కర్నూలు నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, తిరుపతి నుంచి అపరంజి గారు, భాస్కర్ గారు పెడన నుంచి, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, అండ్ అలాగే భాను వర్ధన్ గూడు నుంచి, పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి, చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు. అలాగే ఎంఆర్ తేజశ్రీ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చిత్తూరు నుంచి, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, లతా గారు ఉయ్యూరు నుంచి, కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి, అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహపాను గారు పంపించారు, కానీ ఆన్సర్ కాదండి. బట్ మిగతా వాళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. అండ్ మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో. సో బీహార్ అన్నమాట రైట్ ఆన్సర్. సో బీహార్ రాష్ట్రంలో తొలిసారిగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు మొబైల్ ఆధారిత ఈ ఓటింగ్ వ్యవస్థను అమలు చేశారు. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్, సో ఇంకా టైం ఉంది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉందన్నమాట. అదేంటి అంటే ఒక యునిక్ సిగ్నేచర్ స్టైల్, అంటే విజిల్ వేస్తాం కదా, ఈ విజిల్ వేసేటువంటి స్టైల్లో కూడా ఒక స్పెషల్ సిగ్నేచర్ స్టైల్తో ఒక యానిమల్ ఇంకో యానిమల్ ని పిలుస్తుంది అనమాట. ఇంతకీ ఆ యానిమల్స్ ఏంటో మీకు తెలుసా? అంటే మనం పిలవాలంటే పేరు పెట్టో లేకపోతే ఏదో ఒక అంటే

అనుకోండి, లేడీస్ అయితే హలో ఎక్స్క్యూజ్ మీ అని ఇలాగ ఏదో ఒకటి ఇలా పిలుస్తాం కదా, అలా కాకుండా ఒక యునీక్ గా సిగ్నేచర్ స్టైల్ ఆఫ్ విజిల్ ఉంటుందన్నమాట. సో ఆ విజిల్ వేస్తే ఆ పర్టిక్యులర్ యానిమల్ మాత్రమే స్పందిస్తుంది. ఇలాగా ఉండేటువంటి ఈ సిగ్నేచర్ స్టైల్ ఉండేటువంటి యానిమల్స్ ఏంటి, సో మీకు కనుక ఆన్సర్ తెలిస్తే 0866 24 888 14 ఈ వాట్సాప్ నంబర్ కి వాట్సాప్ చేస్తూ వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఎస్, మరి హర్విలలో నేను అడిగినటువంటి క్వశ్చన్, ఒక ప్రత్యేకమైనటువంటి సిగ్నేచర్ స్టైల్ ఆఫ్ విజిల్స్ తో ఒక దాన్ని ఇంకొకటి పిలుచుకునేటువంటి జంతువులు ఏంటి అని అడిగాను. అండ్ చూసేద్దాం రైట్ ఆన్సర్స్ ఎవరు పంపించారంటే, కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అబ్దుల్ కలాం గారు పెద్ద పరుగు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ నుండి, అంటే మనం పిలవడం కాదండి అప్పలరాజు గారు, అవి అంటే జంతువులు పొక్కదారిని ఒకటి పిలుచుకోవడానికి అలా విజిల్ వేయించుకుంటాయి అనమాట, అది సంగతి. సో చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, సుంకన్న పండు గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్, పాలెం పోలే గారు వాళ్ళగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అపరంజి గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, మల్లికార్జున గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, కమతం వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్, మురళీ గారు షూర్ అండి, అండ్ అలాగే తేజశ్రీ గారు చిత్తూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, పోరంకి నుంచి వీరరాఘవమ్మ, రేఖాసాయి, మౌనిక కరెక్ట్ ఆన్సర్, చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. సో మరి ఆన్సర్ ఏంటో కూడా తెలుసుకుందాం.

సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డాల్ఫిన్స్ అనమాట, బాటిల్ నోస్ డాల్ఫిన్స్. అందులో స్పెషల్ గా ఇవి ఒక డాల్ఫిన్ ఇంకొక డాల్ఫిన్ పిలుచుకోవాలంటే ఇలాగా ఒక స్పెషల్ టైప్ ఆఫ్ సిగ్నేచర్ స్టైల్ ఆఫ్ విజిల్ వేసుకొని పిలుస్తాయట. సో అది మరి సంగతి. అండ్ జోరుగా హుషారుగాలో టాపిక్ బాగుంది, మంచి ఇన్ఫర్మేషన్ పంపించారు అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. సో ఇందాక క్వశ్చన్ కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అప్పలరాజు గారు పెడన జోగానంద కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి పంపించారు ఆన్సర్ కానీ కాదండి. లతా గారు ఉయ్యూరు నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి సమయం చూసుకుంటే 10:53 అయితే అయిపోయింది. అండ్ ఇంకా సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మీరైతే ఇప్పుడు మీరు వినబోతున్నారు నీ స్నేహం ఈ చిత్రం నుంచి. వే కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదా నీ స్నేహం అంటూ ఒక అద్భుతమైన పాటను అయితే మీరు వినబోతున్నారు ఇప్పుడు. అండ్ సో మరి టైం చూసుకుంటే 10:54 అయితే అయిపోయింది అనమాట. అండ్ సైనింగ్ ఆఫ్ చెప్పేసి టైం కూడా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఆర్జే కూడా రెడీగా ఉన్నారు మరి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ విత్ భారతి ఎఫ్ఎం. అండ్ దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుంటాను.

0: Bharti FM 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
1: నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తిరుపతిలో ఈరోజు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ రెండేళ్లలో సాధించిన విజయాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ది, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, రాష్ట పునర్నిర్మాణానికి చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రజలకు వివరించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట అధ్యకులు మాధవ్, కేంద్ర రాష్ట మంత్రులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న బహిరంగ సభ దృష్ట్యా ఈరోజు తిరుపతిలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని ఎస్పీ సుబ్బరాయుడు ప్రకటించారు. అంబులెన్సులు, ఇతర అత్యవసర వాహనాలకు మినహాయింపు ఉంటుందన్నారు. ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించి పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ వ్యవస్థను 2 ఏళ్లలో గాడిలో పెట్టామని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఒక 2 ఏళ్లలో 1 రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, వచ్చే 3 ఏళ్లలో కూడా విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని స్పష్టం చేశారు. దేశంలోని ఏ గుర్తింపు పొందిన మెడికల్ కౌన్సిల్లో రిజిస్టేషన్ చేయించుకున్న వైద్యులైనా ఆంధ్రప్రదేశ్లో వైద్య వృత్తిని నిర్వహించుకోవచ్చని

పేర్కొంటూ రాష్ట ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. నిబంధనల సరళీకరణ సంస్కరణల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. గోదావరి పుష్కరాల నాటికి సందర్శనీయ ప్రాంతాల్లో పర్యాటకులకు మౌలిక సదుపాయాలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని, ఆ మేరకు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ తగిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట పర్యాటకాభివృద్ది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న వర్షాకాలంలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యల సన్నద్ధత ప్రణాళికను శాఖల వారీగా వారంలోగా సమర్పించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ నుండి వరదలపై సన్నద్ధత, జనగణన, ఎలక్షన్స్, ఎస్ఐఆర్, 22A కేసులు, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, రెండేళ్ల పాలనా కార్యక్రమం, యోగాంధ్ర తదితర అంశాలపై జిల్లా మండల స్థాయి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు, వైద్యులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ పథకం ద్వారా సత్వర వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్ ఆదేశించారు. ఒమన్ తీరంలో భారతీయులు ప్రయాణిస్తున్న నౌకపై జరిగిన దాడి ఘటనలో విశాఖపట్నానికి చెందిన మెరైన్ ఇంజనీర్ సురేష్ పట్నాల మృతి చెందడం అత్యంత విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

11:05 అయిపోయింది టైం. మనం ఎంట్రీ చేశాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కి. మీ అందరినీ అలరిచ్చేందుకు సాయంత్రం వరకు వచ్చేసాను నేను మీ ఆర్జే చందన. సో మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ పార్టీ 101.3. వెల్కమ్ టు సినిమా కబుర్లు. మీ అందరికీ కూడా మరి ఈ రోజు బోల్డ్ సినిమా కబుర్లు కాదు, ఒక మంచి డైరెక్టర్ గురించి మనం తెలుసుకుందాం. మరి ఇవాళ మన ఈ సినిమా కబుర్లలో ముందుగా ఒక మంచి హీరోని కూడా విష్ చేద్దాం. అండ్ తన మూవీస్ అన్ని కూడా చాలా డిఫరెంట్ మూవీస్, చాలా మంచి మూవీస్ కూడా తీశారు. మరి ఇంతకీ ఎవరు ఆ హీరో అనేది నేను మీతో షేర్ చేస్తాను. అసలు అయితే ఈ సినిమా కబుర్లకి వెల్కమ్ చెప్పాలి కదా, మరి ఒక మంచి సాంగ్ శ్రీరామ్ వాయిస్ లో వస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతిలో.

ఎస్, మరి శివ శ్రీరామ్ వాయిస్ లో మంచి పాట వినేశారు కదా, మరి ఈ రోజు మన మాచో స్టార్ గోపీచంద్ బర్త్డే అనమాట. తొలి వలుపు అనే సినిమాతో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఫస్ట్ అయితే మనకి విలన్ గా ఎంటర్టైన్ చేశారు. అండ్ అబ్బో, ఆ విలన్ రోల్స్ లో మటుకు మామూలుగా చేయలేదు. మరి ఆ తర్వాత హీరోగా చాలా మంచి చిత్రాలు మనందరికీ అందించారు కదా. అండ్ అలాగా తొలి వలుపు అండ్ ఆ తర్వాత యజ్ఞంతో మొదలు ఇప్పటికి ఎన్నో చిత్రాలతో హిట్ అందుకున్నారు, అవార్డ్స్ అందుకున్నారు. సో అలా మంచి సినిమాస్తో మాచో స్టార్ అనిపించేసుకున్నారు గోపీచంద్ గారు అయితే. మరి ఈ రోజు గోపీచంద్ గారు బర్త్డే కాబట్టి మరి ఆయనకి డెడికేట్ చేస్తూ మంచి సాంగ్ మీకు వినిపించేస్తాను. అండ్ అలాగే మనందరం మరొకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన ఒక గొప్ప డైరెక్టర్ గారు ఉన్నారు, మరి ఆయన మనం గుర్తు చేసుకుందాం. భౌతికంగా అయితే మొన్న 10వ తారీఖే ఆయన మన నుంచి దూరంగా వీడి వెళ్లటం జరిగింది. మరి కానీ ఆయన చిత్రాల ద్వారా మనకి ఎప్పటికీ చిరస్మరణీయంగా గుర్తుండిపోతారు. మరి ఆ దర్శకుల్ని మనం గుర్తు చేసుకోబోయే ముందు ఒక మంచి పాట విందాం. ఆయన దర్శకత్వంలో రీమేక్ అయి వచ్చిన ఒక మంచి చిత్రం నుండి ఒక మంచి పాట మీకు వినిపిస్తాను. మరి ఈలోపైతే గోపీచంద్ పాటతో మరి అలా కొనసాగిసేద్దాం మన సినిమా కబుర్లు. మరి వింటూ ఉండండి వివిధ భారతిలో సినిమా కబుర్లు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

కొత్త జీవితాలు శిధిరం నుంచి సి నారాయణ రెడ్డి గారు రచించగా పి సుశీల గారు జానకి గారు కలిసి పాడిన పాట విన్నారు. మనం సినిమా కబుర్లలో ఈ రోజు ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామని అంటే సుప్రసిద్ధ దర్శకులైన భారతి రాజా గారి గురించి. మరి ఆయన మొన్న 10వ తారీఖు కాలం చేశారు కదా, మరి ఆయన్ని మరొకసారి మనం ఈ సినిమా కబుర్లో కార్యక్రమంలో గుర్తు చేసుకుందాం. మరి తెలుగులో టైమ్లెస్ క్లాసిక్స్ గురించి మాట్లాడితే మొదటిగా గుర్తొచ్చే పేరు భారతి రాజా గారి. మరి ఆయన పేరు తెలవంగానే మనకి గుర్తొచ్చేది ఆయన చిత్రాల్లోని వాస్తవికత, అంటే సహజంగా మన జీవితాల్లో జరిగే కథలకు దగ్గరగా ఉంటాయి ఆయన చిత్రాలు అన్నమాట. 1941 జులై 17న మద్రాసులోని అల్లీ నగరంలో పెరియమ్మ తేవర్, మీనాక్షి అమ్మాళ్ దంపతులకు చిన్నస్వామి పెరియమ్మ తేవర్గా జన్మించారు మన భారతి రాజా గారు. 1977లో తమిళ్లోని 16 వయతినిలే చిత్రంతో దర్శకునిగా తన కెరీర్ ని మొదలుపెట్టారు. ఇక ఈ చిత్రం తెలుగులో శ్రీదేవి గారు, చంద్రమోహన్ గారు జంటగా నటించిన 16 ఏళ్ల వయసు చిత్రంగా రీమేక్ చేసి ఇక్కడ కూడా సంచలనాన్ని సృష్టించారు. ఇలా మొదలైన ఆయన ప్రయాణంలో ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎందరో పరిచయం అయ్యారు. మరి వారిలో ఎందరో ఇప్పుడు తమ సినీ జీవితంలో స్టార్స్ గా కూడా నిలిచారు. ఎక్కువ తమిళ చిత్రాలు అందించిన ఆయన తెలుగులో మాత్రం క్లాసిక్ హిట్స్ ఎన్నో అందించారు. మరి అవేంటో తెలుసుకుందాం. ఇంకొక మంచి పాట ఆయన చిత్రం ద్వారా మనైతే వినేద్దాం. మరి వింటూ ఉండండి సినిమా కబుర్లు.

Mukti FM 101.3. ఎస్పీ బాలుగారు, ఎస్పీ శైలజ గారు ఇద్దరూ కలిసి సీతాకోక చిలుక చిత్రం నుంచి పాడిన పాట విన్నారు వేటూరు గారి రచనలో. మరి ఈ పాట, ఈ చిత్రం చాలా ప్రత్యేకం అన్నమాట మన భారతీ రాజా గారి దర్శకత్వంలో. మరి భారతీయ సినీ చరిత్రలో గ్రామీణ నేపథ్యంలో కథలకు ఒక కొత్త అందాన్ని పరిచయం చేసిన దర్శకుల్లో భారతీ రాజా గారి పేరే ప్రత్యేకంగా

అనిపిస్తూ ఉంటుందన్నమాట. తెలుగు ప్రేక్షకులకు ఎంతో మంది నటీ నటులని అలాగే సహనటులని అందరినీ కూడా పరిచయం చేశారని చెప్పాను కదా, మరి వారిలో మనందరం కూడా లేడీ సూపర్ స్టార్ గా మనందరికీ గుర్తుండిపోయిన మన విజయశాంతి గారిని 1980లో కళ్ళుకుల్ ఈరం అనే చిత్రంతో పరిచయం చేశారన్నమాట. ఇక ఆ తర్వాత 1978లో వచ్చిన కిళక్కే పోగుం రైల్ అనే చిత్రంతో నటి రాధికా శరత్ కుమార్ గారిని పరిచయం చేశారు. ఇక తెలుగులో ఎవర్ గ్రీన్ క్లాసికల్ హిట్ అయిన సీతాకోకచిలుక

అనే చిత్రంతో నటి రేవతి గారిని కూడా వెండి తెరకి పరిచయం చేశారు మన భారతీ రాజా గారు. ఇలా ఎంతో మంది కథానాయికలు ఆయన చిత్రాల ద్వారా పరిచయం అయ్యి ఇప్పుడు ఎంతో అగ్ర హీరోలతో కూడా నటించి మనందరికీ కూడా స్టార్స్ గా నిలిచారు. మరి ఇంతే కాదు, అంటే కథానాయికలు ఒకళ్ళే కాదు, కథానాయకులు సహనటులు ఎందరో కూడా ఉన్నారు. మరి వారి గురించి కూడా తెలుసుకుందాం ఇంకొక మంచి పాట తర్వాత. మరి ఆయన దర్శకత్వంలో రీమేక్ అయి వచ్చిన ఒక మంచి చిత్రం, ఆ చిత్రం నుండి నేను మీకు పాట వినిపించేస్తున్నాను. మరి వింటూ ఆనందించండి సినిమా కబుర్లు ప్రోగ్రాంలో.

బాలకృష్ణ గారు, సుహాసిని గారు నటించిన చిత్రం మంగమ్మ గారి మనవుడు నుంచి సి నారాయణ రెడ్డి గారి రచనలో ఎస్పి బాలు గారు, పి సుశీల గారు కలిసి పాడిన పాట విన్నారు సినిమా కబుర్లు కార్యక్రమంలో. మరి మనం తెలుసుకుంటూ ఉన్నాం భారతీరాజా గారి గురించి. మరి ఇక కథానాయకల విషయానికి వస్తే, అంటే హీరోస్ విషయానికి వస్తే, తెలుగు ప్రేక్షకులకి స్టార్ కమీడియన్ గా మనందరికీ సుపరిచితమైన సుధాకర్ గారిని పరిచయం చేశారన్నమాట. ఇక అలాగే అలైగల్ ఓయిత విల్లై ద్వారా హీరో కార్తీక్ ని, తాజ్ మహల్ చిత్రంతో తన కొడుకైన మనోజ్ భారతీరాజా గారిని, అలాగే మణ్వాసనైతో పాండియన్ గారిని, అండ్ కడలోర కవితైగల్ అనే చిత్రం ద్వారా రాజా గారిని, ఇలా ఎంతో మంది హీరోల్ని వెండితెరకి పరిచయం చేశారన్నమాట. అండ్ వీరే కాదు, సహాయ నటులైన సత్యరాజ్ గారిని, నెపోలియన్ గారిని, అలాగే ఎన్ రవి గారిని, జనకరాజ్ గారిని, భాగ్యరాజ్ గారిని, మణివర్ణన్ గారిని, అలాగే మనోబాల గారిని, వీరందరినీ కూడా మన భారతీరాజా గారి చిత్రాల ద్వారానే పరిచయం చేయడం జరిగిందనమాట. అంటే వీరందరూ కూడా మన భారతీరాజా గారి పాఠశాల నుంచి వచ్చిన ప్రతిభావంతులే. ఇక మన తెలుగు విషయానికి వస్తే టైమ్లెస్ క్లాసికల్ హిట్స్ అందించారు అని చెప్పాను కదా, మరి వాటిల్లో కొన్ని పాటలు ముఖ్యంగా మనం గుర్తు చేసుకుంటే గనక, ఇందాక విన్న మాటే మంత్రము ఒకటి, అలాగే ఆరాధన చిత్రంలోని పాటలు, అలాగే సీతాకోక చిలుక చిత్రంలోని పాటలు, ఇలా ఎన్నో పాటలు విన్నప్పుడు మనందరికీ కూడా ఇళయరాజా గారి గుర్తొస్తారు సంగీతం పట్ల మనం అట్లా వెళ్తే గనక. కానీ ఇటువంటి క్లాసికల్ సాంగ్స్ ఇవ్వాలి అని అంటే ప్రకృతి అంతా రమణీయమైన మనసుతో పాటు ప్రేమపై ఆరాధనా భావం, అలాగే తెరపై అద్భుతంగా ఆవిష్కరించగలిగే తత్వం, ఇవన్నీ కలిగి ఉండాలి ఒక దర్శకునికి. అప్పుడే ఆ చిత్రం అంత అందంగా రూపుదిద్దుకుంటుంది. మరి హరిప్రసాద్ గారు, సుహాసిని గారు కీలక పాత్రలో పోషించిన కొత్త జీవితాలు అనే చిత్రంతో అయితే తెలుగులో దర్శకత్వానికి నాంది పలికారు భారతీరాజా గారు. మనం ఇందాక ఈ పాట కూడా విన్నేశాం. మరి తమిళ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుదియ వార్పుగల్ అనే చిత్రానికి రీమేక్ అన్నమాట ఈ చిత్రం. ఇక ఈ చిత్రంతో మన నటీమణి సుహాసిని గారిని కూడా పరిచయం చేశారు. ఇక ఆ తర్వాత తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసి 1980లో సంగీత ప్రియుల్ని ఉర్రూతలుగించిన చిత్రం సీతాకోకచిలుక. మరి ఈ చిత్రంతో భారీ విజయాన్ని అందుకొని ఉత్తమ దర్శకునిగా కూడా అవార్డు అందుకున్నారు. కేవలం ఇదొక్క అవార్డే కాదు, ఆయన జీవితంలో ఎన్నో అవార్డ్స్ ని అందుకున్నారు భారతీరాజా గారు. మరి ఇంకా తెలుసుకుందాం ఆయన గురించి మరికొన్ని విశేషాలు. ఈ లోపు ఇంకొక మంచి పాట మీకు వినిపిస్తున్నాను, ఆయన దర్శకత్వంలో వచ్చిన ఆరాధన చిత్రం నుంచి. మరి వింటూ ఆనందించండి సినిమా కబుర్లు కార్యక్రమంలో.

ఆత్రేయ గారి రచనలో ఒక మంచి పాటనైతే వినేశారు ఇళయరాజా గారు. సంగీతం అందించగా ఎస్పీ బాలు గారు, ఎస్ జానకి గారు కలిసి పాడారు ఈ పాటని. మరి ఈ పాట ఆరాధన చిత్రం నుంచి విన్నారు కదా, మరి ఈ చిత్రం చాలా ప్రత్యేకం. ఎందుకనంటే ఒక సినిమాకి కథ, కథనం ఎంత ముఖ్యమో, ఏ సన్నివేశాన్ని ఎలా తీయాలి అన్న విజన్ కూడా అంతే ముఖ్యం. ఒక దర్శకుని ప్రతిభ ఇక్కడే బయటపడుతుంది. అందుకు నిదర్శనంగా అప్పటిదాకా మాస్ హీరోగా డాన్సులు చేస్తూ దూసుకెళ్లిన మన చిరంజీవి గారితో ఆరాధన లాంటి చిత్రం తీసి ఆయనలోనే ఒక కొత్త నటుణ్ణి వెండితెరకిపై ఆవిష్కరించారు భారతీరాజా గారు. అలాగే మరొక కొత్త చిత్రం అంటే సీనియర్ నటులైన కృష్ణ గారు ఎన్నో రకాల ప్రయోగాలు చేసే మనం చూసే ఉన్నాం కదా, మరి ఆయనతో పాటు కలిసి జమదగ్ని అనే సినిమా కూడా తీశారు. ప్రతి చిత్రంలో తనదైన ముద్ర వేసిన భారతీరాజా గారు మన ఈ అత్యద్భుత చిత్రమైన సీతాకు ఒక చిలుక చిత్రంలో అయితే ఒక షాట్ కోసం కేవలం హీరో, హీరోయిన్ అలాగే కెమెరామెన్ ఈ ముగ్గురు మాత్రమే ఉండి ఆ సీన్ వచ్చేలాగా ఒక ప్రయోగాన్ని అయితే చేశారనమాట. ఇలా ఆయన తన కెరీర్లో ఎన్నో ప్రయోగాలు కూడా చేశారు. మరి అంతేకాదు ఆయన ప్రత్యేకమైన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. అయితే తమిళ్లో ఆయన తీసిన ఎన్నో చిత్రాలు తెలుగులో రీమేక్ అయి మరీ హిట్ సాధించాయన్నమాట. మరి ఆ చిత్రాల గురించి కూడా మనం తెలుసుకుందాం. భారతీరాజా గారి దర్శకత్వంలో ఏ చిత్రాలు వచ్చాయి, అవి ఏవి రీమేక్ అయ్యాయి, అవి ఎంత మంచి హిట్ సినిమాలు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. మరి ఈలోపు ఇంకొక మంచి పాట మీకు వినిపించేస్తున్నాను. ఇప్పుడు ఇందాక నేను అన్నాను కదా ఒక షార్ట్ కోసం ప్రయోగం చేశారు అని చెప్పి కేవలం కెమెరామ్యాన్ హీరో హీరోయిన్తో. మరి ఇంతకీ ఏంటంటే చివరికి ఈ ప్రేమికులు ఇద్దరు కూడా కలుసుకుంటారు ఆ చిత్రంలో. మరి ఆ సన్నివేశంలో మనకి కనబడే షాట్ అన్నమాట. ఈ పాట వినగానే మీకు అది గుర్తొచ్చేస్తుంది ఇప్పుడు.

మరి ఇంత మంచి పాట విన్నాక ఇంకా చివరిగా మనం భారతీరాజా గారి గురించి తెలుసుకోవాల్సినవి ఇంకొన్ని విషయాలున్నాయి. మరి ప్రత్యేకంగా ఆయన చిత్రాల్లో తమిళ్లో తీసిన చిత్రాలు కొన్ని తెలుగులో కూడా రీమేక్ అయ్యి హిట్ సాధించాయన్నమాట. అందులో రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన 16 ఏళ్ల వయసు, ఇందులో మనకి

చంద్రమోహన్ గారు శ్రీదేవి గారు ఇద్దరు జంటగా కనిపిస్తారు. ఇక ఆ తర్వాత కమల్ హాసన్ గారు శ్రీదేవి గారు జంటగా నటించిన ఎర్ర గులాబీలు, బాపు గారి దర్శకత్వంలో వచ్చిన తూర్పు వెళ్లే రైలు, అలాగే శివాజీ గణేషన్ గారు రాధా గారితో తమిళ్లో రూపొందించబడి తెలుగులోకి రీమేక్ అయిన ఆత్మ బంధువు చిత్రం అన్నమాట. ఇక కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించిన మంగమ్మ గారి మనవడు, అలాగే తన శిష్యుడైన భాగ్యరాజ్ గారు అందించిన కమల్ హాసన్ గారి చిత్రం ఖైదీ వేట, ఈ చిత్రాలన్నీ కూడా రీమేక్ అయి హిట్ సాధించిన చిత్రాలే. ఇవే కాకుండా హిందీలో కూడా భారతీ రాజా గారు అమితాబ్ బచ్చన్ గారితో ఆఖరి రాస్తా అనే చిత్రాన్ని తీసి విజయాన్ని సాధించారు. ఇలా ఎన్నో రికార్డులు సృష్టించిన మన భారతీ రాజా గారు భౌతికంగా మరణించినా కూడా ఆయన సృష్టించిన ఇన్ని అద్భుతాల ద్వారా, ఇన్ని క్లాసికల్ చిత్రాల ద్వారా మన ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు. మరి ఆయన చిత్రాలన్నిటిలో మంచి క్లాసికల్ హిట్ అయిన మరొక చిత్రం ఉంది, 16 ఏళ్ల వయసు. మరి ఆ చిత్రంలోని ఒక మంచి పాటతో, ఎస్ జానకి గారు పాడిన పాటతో మన ఈ సినిమా కబుర్లు కార్యక్రమాన్ని ముగిచ్చేద్దాం. మరి వింటూ ఆనందించండి సినిమా కబుర్లు.

0: ஏய் எவரே, அது எவரே, ஏய் எவரே, எவரே எவரே அது?
1: விண்டனரோ விவித் பாரதி எஃப்எம் 101.3. నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం బాధ్యతలు చేపట్టి ఈ రోజుతో సరిగ్గా 2 ఏళ్లు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి పౌరుణ్ణి, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వర్గాన్ని గెలిపించడమే అజెండాగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు లో ఓల్టేజీ సమస్యలు లేకుండా నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రఘుమారి పేర్కొన్నారు. బాపట్ల జిల్లా అద్దెంకలో పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. పేద ప్రజలకు వైద్య భరోసా కల్పించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి కీలక పాత్ర పోషిస్తోందని పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. నెల్లూరులో 49 మంది లబ్ధిదారులకు 32,42,000 రూపాయల విలువైన సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. గనుల తవ్వకం రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలిపేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వలసపల్లిలోని గ్రానైట్ క్వారీని మంత్రి పరిశీలించారు. కళలకు, కళాకారుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న కళా సమ్మేళనం 2020 సంగీత నృత్య మహోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈ నెల 30వ తేదీన పీఎం పాలెం సాంకేతిక విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కళాశాలలో మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్టు శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు తెలిపారు. శారీరకంగా, మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉండేందుకు యోగ దోహదం చేస్తుందని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా ఈరోజు నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన యోగాసనాల ప్రదర్శనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. సిడ్నీ వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో 3వ సీడ్ సింధు చైనీస్ తైపేకి చెందిన చాన్ సుయూ పై విజయం సాధించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

ఒక మంచి సాంగ్ అయితే వినేశారు కదా. మరి మన ఈ గత 12 సంవత్సరాలుగా మన భారతదేశంలో జరిగిన ఎన్నో అద్భుతాలు, ఎన్నో మైలురాళ్ల గురించి క్లుప్తంగా మనం ఈరోజు తెలుసుకుందాం. సో డిజిటల్ ఇండియా, దీని ద్వారా అయితే ప్రభుత్వ సేవలు ప్రజలకి మరింతగా చేరువయ్యాయన్నమాట. అండ్ యూపీఐ, సో యూపీఐ లాంటి డిజిటల్ చెల్లింపుల ద్వారా ప్రపంచ గుర్తింపు కూడా పొందిందన్నమాట మన భారతదేశం అయితే. అండ్ మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా లాంటి కార్యక్రమాల ద్వారా యువ పారిశ్రామికవేత్తలకి ప్రోత్సాహాలు కూడా అందాయి. అండ్ ఆ తర్వాత ఆయుష్మాన్ భారత్ స్కీమ్, ఈ స్కీమ్ ద్వారా అయితే కోట్లాది మందికి ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. అండ్ ముఖ్యంగా మన ఈ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న ఈ భారత ప్రభుత్వం

మొదలుపెట్టిన ఒక గొప్ప మిషన్ ఏది అంటే స్వచ్ఛ భారత్ అన్నమాట. దీని ద్వారా పారిశుద్ధ్యంపై అవగాహన పెరిగింది, దేశం స్వచ్ఛత వైపు కూడా అడుగులు వేసింది. అండ్ ఆ తర్వాత జల్ జీవన్ మిషన్, మరి దీని ద్వారా అయితే గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సౌకర్యాలు కూడా వచ్చాయి. ఇక అంతరిక్ష రంగం గురించి మాట్లాడుకుంటే, అంతరిక్షంలో మనం ఎన్నో విజయాలను సాధించాం గత 12 సంవత్సరాలుగా గమనిస్తే గనక. ముఖ్యంగా మనందరం సాధించిన మైలురాళ్లలో ఒకటి చంద్రయాన్3 అన్నమాట, ఆ తర్వాత ఆదిత్య L1. మరి ఈ విజయాలు మన భారతదేశం యొక్క ప్రతిష్టని ముందుకు తెచ్చాయి. మరి ఇలాగా మన ఈ 12 సంవత్సరాల ప్రస్థానంలో భారతదేశాన్ని అభివృద్ధి వైపు అడుగులు వేయించింది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం. మరి అదే విషయం మరింకా ఇవాల్టి మనం మీకు తెలుసాలో కొన్ని కొత్త ప్రదేశాల గురించి చెప్తా అన్నాను కదా. మరి మన భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. మన దేశంలో మనకి ఎన్నో రకాల చారిత్రక కట్టడాలు, అలాగే ప్రకృతికి సంబంధించి ఎన్నో రకాల అందమైన ప్రాంతాలు, ఎన్నో రకాల ప్రదేశాలు, అలాగే సముద్ర తీరాలు, ఎడారులు, కొండలు, కోనలు మాట్లాడుకుంటూ ఉంటే మన భారతదేశమే ప్రకృతి యొక్క రమణీయతకి, అలాగే చారిత్రక కట్టడాలకి, వీటన్నిటికీ కూడా కొలువు. మరి ఇన్ని రకాల అద్భుతమైన ప్రదేశాలు కలిగిన ఈ కొలువులోంచి కొన్ని అరుదైన ప్రదేశాలు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఇలా ఒక మంచి పాట విందాం యువ చిత్రం నుంచి, అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం మీకు తెలుసాలో ఇంకొన్ని ప్రదేశాలు. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: 5000?
1: ఏంట్రా 5000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదేలాగా?
1: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
5: అట్టా చెప్పు మరి.
4: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
6: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
4: మమ్మీ నేను
6: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
7: Congratulations, Vicky.
8: Thank you.
7: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

నిజంగా అసలు అలా ఒక మంచి వెదర్ ఉంటే ఇట్లాంటి పాటలు అలా వేసుకుని మనం వెళ్ళిపోవచ్చు అనమాట. శుభ్రంగా ఒక టూ వీలర్ పట్టుకొని అలాంటి అరుదైన ప్రదేశాల గురించి ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఇందాక అన్నాను కదా, మన ఇండియాని ఒక ఎన్నో రకాల ప్రదేశాల కలయిక అని, హిమాలయాస్ నుంచి కన్యాకుమారి వరకు మన దేశంలోని ప్రతి రాష్ట్రంలో కూడా మనం పర్యాటక ప్రాంతాలు ఎన్నో కూడా మన టూరిస్టులందరినీ ఆహ్వానిస్తూనే ఉంటాయి. అయితే మన దేశంలో చాలా అరుదైన పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయన్నమాట. మరి వాటిల్లో మనం ఒక్కసారైనా లైఫ్లో ఒక్కసారైనా చూడాలనిపించే ప్రదేశం ఏది, మాట్లాడుకుందాం దాని గురించి. ఇంత సస్పెన్స్ లో పడుతుంది, ఏంటా ప్లేస్ అని వెయిట్ చేస్తున్నారు. చేంజ్ చేయండి, పర్లేదు, కొంచెం టైం పడుతుంది మనం ఆ ప్రదేశం చేరాలి అంటే. ఎందుకంటే అక్కడ అన్నీ కూడా మంచు కొండలతో నిండిపోయి ఉంటాయి కాబట్టి. మరి అంత చక్కగా చల్లగా ఉండే అంత అందమైన ప్రదేశం ఎక్కడుంది ఆలోచిస్తూ ఉండండి లోప. మరి ఇంకొక మంచి పాట నేను మీకు వినిపిస్తాను. ఈ పాట తర్వాత మనకి వార్తలు ఉంటాయి, వార్తల తర్వాత మళ్ళీ మన ప్రయాణాన్ని కొనసాగించేద్దాం. మరి వింటూ ఉండండి మీకు తెలిసే ప్రోగ్రామ్

0: సమయం 12:30 ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. దేశంలో విద్య, వైద్యం నుంచి అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ తీవ్రంగా ఖండించారు. ఆస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పివి సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ లోకి ప్రవేశించారు. దేశంలో విద్య, వైద్యం, వ్యాపారం, పాలన నుంచి డ్రోన్ టెక్నాలజీ, అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. గత 12 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, స్వయం సహాయక సంఘాల మద్దతు వల్ల మహిళలు ఆర్థికంగా ఎదుగుతూ దేశాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. డ్రోన్ టెక్నాలజీ వంటి అభివృద్ది చెందుతున్న రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల కొత్త అవకాశాలు లభిస్తున్నాయని, దేశవ్యాప్తంగా అభివృద్ది ముఖచిత్రమే మారిపోతోందని మోదీ అన్నారు. మహిళల నేతృత్వంలోని అభివృద్దిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేసిందని, ఇది అన్ని రంగాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని మోదీ గుర్తు చేశారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రులుగా ఎదగడానికి ఎంతగానో దోహదపడుతున్న స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం మద్దతిస్తోందని చెప్పారు. ప్రభుత్వ ప్రయత్నాలు గౌరవం, అవకాశం, సాధికారత అనే పునాదులపై ఆధారపడి ఉన్నాయని, ఇది మహిళలు తమ పూర్తి సామర్థ్యాన్ని చాటుకోవడానికి, దేశ నిర్మాణంలో మరింత బలంగా సహకరించడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అంతరిక్షం, ఆవిష్కరణల వంటి రంగాల్లో భారతదేశ నారీ శక్తి తన ముద్రను వేయడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్విట్జర్లాండ్ అధ్యకులు

గై ఫార్మలిన్ ఆర్థిక మంత్రి హెలన్ ఆర్టిడాతో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. ఈ పర్యటన భారత్ స్విట్జర్లాండ్ ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, అలాగే భారత్ యూరోపియన్ స్వేచ్ఛ వాణిజ్యం ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలుపై చర్చలను సులభతరం చేస్తుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించడానికి గల అవకాశాలపై చర్చించడానికి, ఆర్థిక సహకారం కోసం

ని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించడానికి గల అవకాశాలపై చర్చించడానికి, ఆర్థిక సహకారం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి జ్యూరిచ్లోని స్విస్ కంపెనీలు, పెట్టుబడిదారులతో కూడా మంత్రి సమావేశమవుతారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జరగనున్న 158వ రెగ్యులర్ కోర్స్, 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ పాసింగ్ అవుట్ పెరేడ్ను రాష్టపతి సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 14 నుండి 18 వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మెక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా, నరేంద్ర మోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఈ నెల 16-17 తేదీల్లో కూటమిలోని సభ్యులు కాని ఇతర ముఖ్యమైన దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి మోదీ ఇతర ఆహ్వానిత దేశాల నాయకులతో కలిసి వీటిలో పాల్గొంటారు. ఈ చర్చలు ప్రధానంగా అంతర్జాతీయ భాగస్వామ్యాల పునరుద్దరణ, అభివృద్దిలో సంఘీభావం, సమతుల్య వృద్దిని పెంపొందించడం, కృత్రిమ మేధస్సు, సమర్థవంతమైన అమలుపై దృష్టి సారిస్తాయి. శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో భారతదేశం పోషిస్తున్న పాత్రకు గుర్తింపుగానే ఈ సదస్సుకు ఆహ్వానం లభిస్తోందని అధికారులు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ అర్సేనియో డొమింగ్యూస్ తీవ్రంగా ఖండించారు. నావికులను, పౌర నౌకాయానాన్ని, అంతర్జాతీయ జలాల్లో ప్రయాణ స్వేచ్ఛను ఎల్లప్పుడూ రక్షించాల్సిన అవసరం ఉందని ఐఎంఓ సెక్రటరీ జనరల్ చెప్పారు. తాము ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయి పారదర్శకమైన విచారణ జరపాలని ఐఎంఓ పిలుపునిచ్చింది. సంస్థాగత, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు రిటైల్ అవుట్లెట్ల నుండి పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ను కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నియంత్రించింది. వీరంతా తమకు కావలసిన ఇంధనాన్ని తమ సొంత వినియోగదారు పంపుల నుండే సమకూర్చుకోవాలని ఆదేశించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ఏర్పడిన అంతరాయాల మధ్య స్థానికంగా ఇంధన కొరత రాకుండా నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆంక్షలు 90 రోజుల పాటు అమల్లో ఉంటాయని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడాన్ని నిరోధించడానికి రిటైల్ అవుట్లెట్లు ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల హైస్పీడ్ డీజిల్ను మాత్రమే విక్రయించాలని ఆదేశించారు. భారత ప్రముఖ షూటింగ్ కోచ్, మాజీ ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జస్పాల్ రాణా నిన్న రాత్రి ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ ముగించుకుని భారత బృందంతో విమానంలో తిరిగి వస్తుండగా రాణా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. షూటింగ్ రంగంలో ఆయన సాధించిన అసాధారణ విజయాల ద్వారా దేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చారని కొనియాడారు. యువ అథ్లెట్లను ఎంతో అంకితభావంతో తీర్చిదిద్దడంలో, వారికి మార్గనిర్దేశం చేయడంలో ఒక గురువుగా ఆయన అందించిన సహకారం కూడా అంతే విశిష్టమైందని మోదీ పేర్కొన్నారు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, క్రీడా సమాజానికి ప్రధాని సానుభూతి తెలియజేశారు. జస్పాల్ రాణా మరణం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం భారత క్రీడారంగానికి తీరని లోటని రక్షణ మంత్రి అన్నారు. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పీవీ సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ లోకి ప్రవేశించారు.

ఎదిరించారు. ఈరోజు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో చైనీస్ తైపీకి చెందిన చెన్ సూ యూను 21-6, 21-9 తేడాతో ఓడించారు. సెమీఫైనల్ మ్యాచ్ లో సింధు జపాన్ కు చెందిన అకానే యమగూచితో తలపడతారు. అంతకుముందు జరిగిన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో యమగూచి 21-14, 21-14 తేడాతో భారత యువ క్రీడాకారిణి తన్వీర్ శర్మను ఓడించి సెమీస్ కు చేరుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, కర్ణాటక, కేరళ, మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, జార్ఖండ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్లలో కూడా ఇటువంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో విద్య, వైద్యం నుంచి అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ తీవ్రంగా ఖండించారు. ఆస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పీవీ సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

వెళ్ళిపోయాం కదా మనందరం కూడా అక్కడికి. వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా ప్రోగ్రామ్. అలా హిమసీమల్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు హిమక్రిములు అయితే తినలేం కానీ సో మంచి ప్రదేశాన్ని చూసేసి వచ్చేయచ్చు అనమాట. మరింతకి మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్ లోని ఒక అరుదైన ప్రాంతాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం అనమాట. సో ఇంతకి అది ఎక్కడుంది అంటే ప్రాంతం పేరే వెరైటీగా ఉంటుంది, ఖజ్జియార్ అనమాట. వెరైటీగా ఉంది కదా, అదేదో తినే వస్తువులాగా ఉంది పేరు. బట్ చూసేందుకు మటుకు ఒక మినీ స్విట్జర్లాండ్ లాగా ఉంటుందిట. అక్కడ పర్యాటకులు అలాగే అక్కడ ఉండే స్థానికులు అందరూ కూడా చెప్తున్న విషయం ఇది. సో ఒక మినీ స్విట్జర్లాండ్ ని చూస్తే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఈ ఖజ్జియార్ అనే ప్రాంతం ఉంటుందన్నమాట. ఈ ప్రాంతం అంతా కూడా చాలా వరకు కూడా మంచుతో కప్పబడి ఉంటుంది. సో ఇక్కడ పచ్చిక బయళ్ళు అండ్ అలాగే ప్రకృతి అందాలు అంటే కొండలు గుట్టలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. దాంతోపాటు మన చేత్తో తాకగానే మనకి తగలగానే మనందరం ఆనందించగలిగే అంత దగ్గరగా మనకి మంచి కనబడుతూ ఉంటుందన్నమాట. అండ్ వీటితో పాటు పైన్ అడవులు ఇవన్నీ కూడా మన పర్యాటకులందరినీ కూడా

విందు చేస్తూ ఉంటాయి. అంతేకాదు ఈ ప్రాంతం ఆధ్యాత్మిక వైభవానికి కూడా చాటే విధంగా ఉంటుంది. ఎందువలన అంటే ఇక్కడ ఉండే ఖజ్జీ నాగ దేవాలయం అంటే నాగేంద్ర స్వామి ఆలయం ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ కలతోప్ ఖజియార్ అనే ఒక అందమైన అభయారణ్యం కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. ఇక ఈ ప్రాంతానికి ఒకవేళ మనం వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి ఒక అందమైన మంచు ప్రాంతంలో మనం కాలక్షేపం చేయాలి, గడపాలి అనుకుంటే, సో ఇక్కడికి ఖజ్జీ పఠాన్కోట్ అనే రైల్వే స్టేషన్ నుంచి దాదాపు ఒక 95 కిలోమీటర్ల దూరంలో మనకి ప్రాంతం అనేది ఉంటుందన్నమాట. లేదు ఎయిర్పోర్ట్ ద్వారా మనం వెళ్ళాలి అంటే ఏరోప్లేన్ ద్వారా మనం వెళ్ళాలి అని అనుకుంటే గనక కాంగ్రాలోని గగల్ ఎయిర్పోర్ట్కి 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఖజియార్ అనే ప్రాంతం. మరి ఒక అందమైన మంచు ప్రాంతాన్ని చూసేసాం కదా, అది కూడా మనకి ఇప్పటి వరకు మనం చూడలా ఈ ప్రాంతాన్ని. ఎందుకంటే చాలా రోజు ఒక ప్రదేశంలో అందమైన అడవులు, వచ్చిక బయళ్ళు, అలాగే మంచు ఇవన్నీ కలగలిసి ఉండడం అనేది, ప్రకృతి రమణీయత అనేది కలిసి ఉండడం అనేది చాలా అరుదు అనమాట. అండ్ అంతేకాదు ఈ ప్రాంతానికి మనకి టూరిస్టులు కూడా చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు ప్రతి ఏటా. ఎందుకంటే ఇది చాలా అరుదైన పర్యాటక ప్రదేశం అని చెప్పా కదా, సో అది విషయం. అండ్ ఇలాంటి అరుదైన ప్రదేశం మరొకటి ఉంది, దాని గురించి కూడా నేను మీతో షేర్ చేస్తాను ఇంకొక మంచి పాట తర్వాత. వింటూ ఉండండి, మీకు తెలుసా ప్రోగ్రామ్.

సో చక్కగా చల్లగా ఉండే మంచుని అలా మనం తాకి చూసేసి ఇవన్నీ తెలుసుకొని మరి వచ్చేసాం కదా. మరి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? రాజస్థాన్ వెళ్దామా? ఎందుకనంటే రాజస్థాన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఎడారి. అమ్మో చందన, అసలే ఎండలు, మళ్ళీ నువ్వు ఇప్పుడు ఎడారి అంటున్నావు అనుకుంటున్నారా? అంటే కేవలం అక్కడ మనకి కనబడేది ఎడారులు మాత్రమే కాదు, అక్కడ ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా అంటే ఇక్కడ ఎక్కువగా ఎడారులు కనబడతాయి కదా, సో అలాంటి ఒక ఎడారితో కూడిన అంటే ఇసుక దిబ్బలతో వీటన్నిటితో కూడిన ప్రాంతమే జైసల్మేర్ అన్నమాట. సో ఇక్కడ ఇసుక దిబ్బలు ఉండడం వల్ల ఎక్కువగా గోల్డెన్ డిజర్ట్ గా కూడా పిలుస్తూ ఉంటారు ఈ యొక్క రాజస్థాన్ లోని జైసల్మేర్. ముఖ్యంగా సూర్యోదయం సూర్యాస్తమయ సమయాల్లో ఇక్కడ ఇసుక కిరణాల వల్ల అంటే సూర్యకిరణాల వల్ల గోల్డెన్ కలర్ లో మారుతుంది అన్నమాట. అలా మారిపోయి మనం వేరే ప్రపంచంలో ఉన్నామా అన్నట్లుగా అనిపిస్తుంది. మరి ఇందాక నేను అన్నట్లుగా కేవలం ఎడారి వేడి ఇవన్నీ మాత్రమే కాదు, అక్కడ మనం ఒంటల మీద సవారీ చేయొచ్చు, జీప్ సవారీ చేయొచ్చు, క్యాంపింగ్ చేయొచ్చు, అలాగే రాత్రిపూట నైట్ సఫారీలు కూడా చేయొచ్చు. అండ్ అంతేకాదు సాంప్రదాయ నృత్యాలు సంగీత ప్రదర్శనలు ఎన్నో అద్భుతమైన అనుభూతిని కలిగిస్తూ ఉంటాయన్నమాట. సో ఇట్లాంటివన్నిటినీ కూడా చేయొచ్చు మనం అక్కడ జైసల్మేర్ అనే ఈ ప్రదేశంలో. సో అట్లాగా మన ఇండియాలో ఉన్న అతి తక్కువ పర్యాటకులు వెళ్ళగలిగే ప్రాంతాలు మన ఇండియాలో చాలా ఉన్నాయి కదా, వాటిలో ఇవి ది బెస్ట్ అనమాట. సో ఇది మనం మీకు తెలిసే ప్రోగ్రామ్. అండ్ చివరిగా కాటమరాయుడు సినిమా నుంచి ధనుష్ వాయిస్ లో మంచి సాంగ్ వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్.

0: వార్తి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు. రెండేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట అభివృద్దిలో సహకరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా భారతదేశం మహిళా సాధికారతలో గణనీయమైన పురోగతి సాధించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. 12 ఏళ్ల సంక్షేమంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి ఈరోజు స్పందిస్తూ, కేవలం మహిళా సంక్షేమ పథకాలే పరిమితం కాకుండా మహిళలను అభివృద్ది ప్రక్రియలో ప్రధాన భాగస్వాములుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. రాష్ట అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తోందని, పోలవరం ప్రాజెక్టు అమరావతి నిర్మాణానికి కేంద్రం మద్దతు కొనసాగుతోందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపూడి పురంధేశ్వరి అని పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో ఆమె ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని అన్నారు. నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు వద్ద నిర్వహించనున్న రొట్టెల పండుగకు ఈ నెల 24వ తేదీలో పని ఏర్పాట్లు పూర్తి చేయాలని పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ అధికారులను ఆదేశించారు. రొట్టెల పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రపంచ కార్మిక సంస్థ ఐఎల్ పిలుపు మేరకు 2002 నుంచి ప్రతి ఏటా జూన్ 12వ తేదీన కార్యక్రమం జరుగుతోంది. బాల కార్మికత్వంపై రెడ్ కార్డ్, బాల్యాన్ని కాపాడుదాం, ఉపాధిని గౌరవిద్దాం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట వ్యాప్తంగా 10 జిల్లాల్లో నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో యోగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. శ్రీకాకుళంలోని కార్గిల్ పార్కులో నిర్వహించిన ప్రత్యేక యోగా శిబిరంలో సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు చెందిన 200 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్టంలో ఈరోజు నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులు తిరిగి బడిబాటు పట్టారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను రాష్ట విద్యాశాఖ విడుదల చేసింది. దిగ్గజ షూటర్, ప్రఖ్యాత కోచ్ జస్పాల్ రాణా కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ప్యారిస్ ఒలింపిక్స్లో 2 కాంస్యాలు సాధించిన మను బాకర్కు రాణా వ్యక్తిగత కోచ్గా వ్యవహరించారు. 2006 ఆసియా క్రీడల్లో 3 స్వర్ణాలు గెలిచిన జస్పాల్ గతంలో జాతీయ జూనియర్ కోచ్గా

0: ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

1 o'clock 5 minutes ఎగ్జాక్ట్లీ అయిపోయింది కాబట్టి మనం ఎంట్రీ ఇచ్చేసాం ధీరో ప్రోగ్రామ్ కి. మరి ఈ రోజు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక అవగాహన దినోత్సవం కదా. మరి ఒక పక్క మన దేశంలో గాని ప్రపంచవ్యాప్తంగా గాని చూస్తే ఎంతో మంది యువ ఆవిష్కర్తలలాగే బాల ఆవిష్కర్తలు కూడా ఎంతో మంది అభివృద్ది చెందుతూ వాళ్ల యొక్క ఆవిష్కరణల్ని మనకి పరిచయం చేస్తున్నారు. కానీ మరో పక్క ఒక కాయిన్ కి రెండు రకాల ఫేజెస్ ఎలా అయితే ఉంటాయో అదేవిధంగా ఒక పక్క అభివృద్ది చెందుతూ ఉన్నా సరే ఇంకో పక్క బాల కార్మికులు ఇప్పటికీ పనిచేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా చోట్ల. మరి దీన్ని ఆపడం కోసమే ఈ రోజు ఈ స్పెషల్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. అయితే మరి ఈ రోజు మన ధీరాలో స్పెషల్ ఏంటి అని అంటే మనం ఈ రోజు ఒక చిట్టి ధీరా గురించి మాట్లాడుకుందాం. అండ్ యాక్చువల్లీ ఈ రోజే మన స్కూల్స్ అన్ని కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఆల్రెడీ 1 o'clock అంటే ఇట్స్ టైం ఫర్ లంచ్ టైం ఐ థింక్ చాలా స్కూల్స్ లో. అండ్ కొన్ని అయితే హాఫ్ డేస్ కూడా పెట్టేశారు. సో మేబీ ఈ పాటికి ఇంటికి వెళ్ళిపోయి చక్కగా హ్యాపీగా రెస్ట్ తీసుకుంటూ ఉండుంటారు కొంతమంది పిల్లలు కూడా. మరి అట్లాగా సో ఈ రోజు ఒక చిట్టి ధీర, మరి స్కూల్ టైం కదా, మరి స్కూల్ ధీరా గురించే మనం మాట్లాడుకుందాం. మరి ధీరాగా మారాలి అని అంటే ధైర్యం పట్టుదలే కాదు, వయసు కూడా ముఖ్యం అనుకుంటూ ఉంటాం. అంటే ఆ ఈ వయసులో ఎందుకులే అని అనుకునే వాళ్ళు కొంతమంది, అమ్మో ఇంత చిన్న వయసులోనా అనుకునే వాళ్ళు ఇంకొంతమంది. కానీ వీటన్నిటికీ భిన్నంగా నిలిచిన ఒక చిట్టి ధీరా ఉందన్నమాట. ఇంతకీ తను ఎవరు తెలుసుకుందాం. ఒక మంచి పాట తర్వాత మీకోసం కౌశల్య కృష్ణమూర్తి నుంచి సాంగ్ తో వెల్కమ్ చెప్పేద్దాం. ఈ ధీరాకి వినిపిస్తూ ఉంటాను, వింటూ ఆనందించండి.

మరీ అమ్మాయి అంత రాకాసి కడుసు పిల్ల కాదు కానీ తెలివితేటలేనో పిల్ల అనిపించేసుకుందనమాట. ఇంతకీ ఎవరో ఆ చిట్టి ధీరా తెలుసుకుందాం. మరి ఆమె ఎవరో కాదు, ఆలియా ఫాతిమా రిజావి. పేరు చాలా పెద్దగా ఉన్నా గానీ ఆ అమ్మాయి తెలివి కూడా అంతే చక్కగా ఉందన్నమాట. మరి లక్నోలోని మార్టినియర్ గర్ల్స్ కాలేజ్ కి చెందిన ఒక 9వ తరగతి విద్యార్థిని అనమాట ఈ అమ్మాయి.

మరి ఈ అమ్మాయికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే, మరి చిన్నపిల్లల్లో ఎక్కువగా క్రియేటివిటీ ఉంటుంది అని మనం ఎన్నో అధ్యయనాల్లో వినే ఉంటాం కదా. సో అట్లా ఈ అమ్మాయి విషయంలో కూడా అదే జరిగిందనమాట. మరి తిను చేసిన ఆ పని ఏంటి అంటే, ఆ ఆవిష్కరణ ఏంటి అని అంటే గనక, వస్త్ర వ్యర్థాలు అంటే మనం స్టిచ్చింగ్ చేయగా మిగిలిన క్లాత్స్ ఏవైతే ఉంటాయో వాటిలతో తోలు బొమ్మలుగా ఒక అందమైన బొమ్మల్ని తయారు చేసి ఆ బొమ్మలలో కొత్తదనాన్ని ఆవిష్కరించి పాత కళ్ళకి కొత్తదనాన్ని జోడించిందనమాట. మరి ఇలా చేయడం వల్ల, తనకొచ్చిన ఈ ఆలోచన వల్ల, తను చేసిన ఆ చిన్న ఆవిష్కరణ వల్ల తనకి నేషనల్ జియోగ్రఫిక్ స్లింగ్ షాట్ ఛాలెంజ్ 2026లో మొదటి స్థానం దక్కించుకునే అవకాశం వచ్చింది. మరి అలా తను తయారు చేసిన బొమ్మల వల్ల పిల్లల్లో రీసైక్లింగ్, పునర్వినియోగం, పర్యావరణ పరిరక్షణ వంటి సందేశాలు అందించడంలో కూడా సహాయం పడిందన్నమాట. సో మరి తన చిన్న ఆవిష్కరణకి

తీరాలో మరి మాట్లాడుకుంటున్నాం ఆలియా ఫాతిమా రిజావి గురించి. మన భారతదేశంలో గమనిస్తే గనక వస్త్ర వ్యర్థాలు అంటే స్టిచ్చింగ్ చేయగా మిగిలిన క్లాత్ పీసెస్ ఏవైతే ఉంటాయో అవే ఇప్పుడు పెద్ద సమస్యగా కొనసాగుతూ ఉన్నాయన్నమాట. ఎందువలన అంటే మన భారతదేశం వస్త్ర కళలకు కూడా ప్రసిద్ధి కాబట్టి. మరి ముఖ్యంగా ఈ వస్త్ర తయారీ కర్మాగారాలు కానీ, కుట్టు కేంద్రాలు కానీ, ఇలాగా గృహాల్లో కానీ ఎక్కడ చూసినా కూడా ఈ వస్త్ర వ్యర్థాలు అనేవి ఎక్కువగా మనకి కనబడుతూ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి కొంతవరకు ఉపయోగపడుతూ ఉంటాయి, కానీ మిగిలిన మాత్రం వ్యర్థాలుగా మిగిలిపోతూ ఉంటాయి. మరి ఈ సమస్యను పరిష్కరించడానికి ఆలియా ఇలా చిన్న చిన్న తోలు బొమ్మలను చేయాలి అని చెప్పి నిర్ణయించుకుందనమాట. అలా వస్త్రాల యొక్క వ్యర్థాలని చెత్తగా భావించకుండా వాటిని సేకరించి బొమ్మలుగా తయారు చేసింది. అలా తను చేసిన చిన్న ఆలోచనే తను నేషనల్ జియోగ్రఫిక్ స్లింగ్ షాట్ ఛాలెంజ్ 2026లో తనకి మొదటి స్థానం దక్కేలాగా చేసిందనమాట. మరి ఇతరుల ఆవిష్కరణల కన్నా కూడా తనని ముందంజలో నిలబెట్టాయి తను చేసిన ఈ చిన్న మార్పు. సో మనకి తోలు బొమ్మల ఆట అనగానే తరతరాలుగా ఉన్న ప్రేక్షకులందరికీ కూడా అలరించిన ఒక కళగా కనిపిస్తుంది కదా. కానీ ఇప్పుడు దానిలో ఒక కొత్త రకంగా మనకి ఈ వస్త్ర వ్యర్థాలని జోడించి కొత్త ఆటగా దాన్ని మార్పులు చేర్పులు చేసిందనమాట. మరి ఇలాగా మనకి అటు సుపరిచితమైన ఒక కళనే తను ఒక నూతన కళగా మార్చగలిగింది. సో అట్లా మన ఈ చిన్న ధీరా మనందరికీ కూడా కొత్త కొత్త కళలని సృష్టించడంలో ది బెస్ట్ మన కిడ్స్ అనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలిచిందనమాట. సో ఇది మన ఆలియా స్టోరీ అయితే. మరి నెక్స్ట్ ధీరాలో ఇంకొన్ని విషయాలు నేను మీతో షేర్ చేస్తాను ప్రాంతీయ వార్తల తర్వాత. ఇప్పుడైతే ఒక 1:20 అవుతోంది కాబట్టి ఇంకొన్ని క్షణాల్లో మనం ప్రాంతీయ వార్తలు వింటాం. మరి ఆ తర్వాత మళ్ళీ కలుసుకుందాం మన ధీరాలో. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో విజయోత్సవ సభ నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వం. గత 2 ఏళ్లలో విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. నెల్లూరు రొట్టెల పండుగ ఏర్పాట్లు ఈ నెల 24వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి పి నారాయణ. రాష్ట్రాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డులు అందుకున్న ప్రముఖ కళాకారులను రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అభినందించారు. భారతీయ సాంప్రదాయ కళల పరిరక్షణ ప్రోత్సాహకానికి వారు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని గవర్నర్ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2024-25 సంవత్సరానికి గాను సంగీత నాటక అకాడమీ ప్రదానం చేసే అకాడమీ రత్న ఫెలోషిప్ అవార్డును అందుకున్న ప్రముఖ కూచిపూడి గురువు పసుమర్తి రత్తయ్య శర్మను గవర్నర్ అభినందించారు. కూచిపూడి నృత్య కళాభివృద్దికి ఆయన చేసిన విశేష కృషికి ఈ అవార్డు దక్కడం గర్వకారణమని అన్నారు. అలాగే తెలుగు పద్య నాటక రంగానికి చేసిన విశిష్ట సేవలకు గాను నటన విభాగంలో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్న ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మిడి గోపాలకృష్ణను కూడా గవర్నర్ అభినందించారు. రాష్టంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం పేరుతో రాష్ట ప్రభుత్వం విజయోత్సవ సభను నిర్వహిస్తోంది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని దామినేడు వద్ద జరుగుతున్న బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యకులు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవులతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,
1: ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. ప్రజలు తమ తీర్పు ద్వారా దేశం గాని రాష్ట్రం గాని ఎటువైపు నడవాలో నిర్ణయిస్తారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసిందదే.

0: ఆ తీర్పు ఈ రాష్ట్రానికి మళ్లీ ఆశనిచ్చింది. ఈ విజయం కేవలం తెలుగుదేశం పార్టీతో, భారతీయ జనతా పార్టీతో, జనసేన పార్టీతో కాదు, ప్రజల విజయం ఇది.
1: గత రెండేళ్లలో విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు వినియోగదారులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ రంగంలో చేపట్టిన సంస్కరణలపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి ఈరోజు స్పందిస్తూ, గత రెండేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, రానున్న మూడేళ్లలో కూడా విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని తెలిపారు. రాష్టంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచడం ద్వారా బయట నుండి విద్యుత్ కొనుగోళ్లను గణనీయంగా తగ్గించామని తెలిపారు. సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్దిలో భాగంగా 160 గిగావాట్ల లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని మంత్రి వివరించారు. రాష్టవ్యాప్తంగా పలు జిల్లాల్లో నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలలో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. శ్రీకాకుళంలోని కార్గిల్ పార్కులో నిర్వహించిన ప్రత్యేక యోగా శిబిరంలో సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలకు చెందిన 200 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ఆశా కార్యకర్తలతో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శుక్లా యోగా ప్రాముఖ్యత గురించి వివరించారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: 21 రోజున పెద్ద స్థాయిలో అన్ని చోట్ల యోగాంధ్ర ప్రోగ్రామ్ ఉంటుంది. యోగా ఫిజికల్ కాకుండా మెంటల్ స్ట్రెంగ్త్ కోసం కూడా చాలా అవసరం ఉంటుంది. 5-10 మినిట్స్ మెడిటేషన్ చేసినా కూడా దీనికి ఇంపాక్ట్స్ చాలా ఉన్నాయి. స్పెషలీ లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటే డయాబెటీస్ గానీ, హై బీపీ గానీ, ఇవన్నీ కంట్రోల్ చేయడానికి మెడిసిన్ అంత ముఖ్యం. దీంతో పాటు యోగా అండ్ మెడిటేషన్ కూడా చాలా అంత ముఖ్యం ఉంది.
1: రాష్టంలోని నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు వద్ద నిర్వహించనున్న రొట్టెల పండుగకు ఈ నెల 24వ తేదీలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. రొట్టెల పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని పలు ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి నారాయణ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందని, పోలవరం ప్రాజెక్టు అమరావతి నిర్మాణానికి కేంద్రం మద్దతు కొనసాగుతోందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో ఆమె ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని చెప్పారు. దేశాభివృద్ది, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి పాలన సాగిస్తున్నారని పేర్కొంటూ,
3: 2047వ సంవత్సరానికల్లా వికసిత్ భారత్ ని చూడాలి. వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం. అయితే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం అంటే కేవలం ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి మాత్రమే కాదు, ఎప్పుడైతే మనం దేశంలో నిజంగా అవసరంలో ఉన్నటువంటి ప్రజలకి అన్ని విధాలా కూడా మనం సంక్షేమ ఫలాల్ని మనం అందించగలుగుతాము, అప్పుడే నిజమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని మనం చూడగలం అనేటువంటి ఆలోచన నరేంద్ర మోడీ గారు. ఆంధ్ర రాష్ట్రానికి కూడా అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తున్నటువంటి అంశాన్ని కూడా మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాం.
1: రాష్ట్రంలో ఈ రోజు నుండి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ముగియటంతో విద్యార్థులు తిరిగి బడిబాట పట్టారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 పనిదినాలు, 87 సెలవులు ఉండనున్నట్లు పేర్కొంది. విద్యార్థులకు కొత్త విద్యా సంవత్సరానికి అవసరమైన విద్యామిత్ర కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా భారతదేశం మహిళా సాధికారతలో గణనీయమైన పురోగతి సాధించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. 12 ఏళ్ల సంక్షేమంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి ఈరోజు స్పందిస్తూ, కేవలం మహిళా సంక్షేమ పథకాలకే పరిమితం కాకుండా మహిళలను అభివృద్ది ప్రక్రియలో ప్రధాన భాగస్వాములుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. తాగునీటి సౌకర్యాలు, శౌచాలయాలు, పొగలేని వంటిళ్లు, బ్యాంకు ఖాతాల

సదుపాయం వంటి ప్రాథమిక అవసరాల నుండి పారిశ్రామిక రంగం, రక్షణ, విమానయానం వంటి ఆధునిక రంగాల వరకు మహిళలకు అవకాశాలు విస్తరించాయని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఒమన్ తీరంలో భారతీయులు ప్రయాణిస్తున్న నౌకపై జరిగిన దాడి ఘటనలో విశాఖపట్నానికి చెందిన మెరైన్ ఇంజనీర్ సురేష్ పట్నాల మృతి చెందడం విషాదకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారిలో రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఉండడం విచారకరమని అన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రపంచ కార్మిక సంస్థ ఐఎల్ఓ పిలుపు మేరకు 2002 నుండి ప్రతి ఏటా జూన్ 12వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో బాల కార్మికులను నిర్మూలించడం, బాల కార్మికులను గుర్తించి వారికి నాణ్యతతో కూడిన ఉచిత విద్యను అందించడం, ఎటువంటి పరిస్థితుల్లోనూ కార్మికులుగా పిల్లలు మారకుండా చూడడం ఈ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. అనంతపురం నగరంలోని జార్జిపేట తపాలా కార్యాలయంలో ఆధార్ సేవలు అందుబాటులోనికి తెచ్చామని అనంతపురం డివిజన్ తపాలా శాఖ సూపరింటెండెంట్ అమర్నాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో విజయోత్సవ సభ నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వం. గత 2 ఏళ్లలో విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించిన మంత్రి కొట్టిపాటి రవికుమార్. నెల్లూరు రొట్టెల పండుగ ఏర్పాట్లు ఈ నెల 24వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి పి నారాయణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: FM 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే.
3: ఇదిగో అమ్మాయి, నువ్వు చేసే పనేం బాగాలేదు.
2: ఏంటత్తయ్య, పాట బాగాలేదా?
3: పాట గురించి కాదు, నువ్వు చేస్తున్న పని గురించి మాట్లాడుతున్నా నేను.
2: అయ్యో అత్తయ్య, బట్టలు సరిగా ఉతకట్లేదా?
3: ఇందాక నుంచి చూస్తున్నాను, బట్టల సంగతి ఏమో గానీ నీళ్లు మాత్రం బాగా వేస్ట్ చేస్తున్నావు. ప్రతి నీటి బొట్టు ఎంత విలువైందో తెలుసా నీకు?
2: అవునా అత్తయ్య?
3: ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది అసలు కనీసం తాగడానికి మంచినీరు కూడా దొరక్క కొనుక్కొని మరీ తాగుతున్నారు. సెకండ్ కు ఒక్క చుక్క ప్రకారం నీరు లీక్ అవుతుందనుకో, సంవత్సరానికి 10,000 లీటర్ల నీరు వృధా అయిపోతుంది తెలుసా? ప్రతి ఒక్కరికి నీరే ఆధారం. సో సేవ్ వాటర్, సేవ్ ఫ్యూచర్.
4: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
5: ఏదో బాగానే ఉన్నానులే.
4: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
5: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
4: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
5: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
4: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
5: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
4: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
5: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
4: ఆఫ్ కోర్స్.
6: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
4: ఓన్లీ ఆన్ విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

1 o'clock 37 minutes 22 seconds అయిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు ధీర ప్రోగ్రామ్. మరి ఇవాళ ధీరాల్లో టాపిక్ ఏంటి నెక్స్ట్ అనేది అర్థమైపోయిందా? మరి చక్కగా మనందరి ఫేవరెట్ మూవీ నానిలోంచి సాంగ్ వినేశారు కదా, ఉన్ని కృష్ణన్ అండ్ సాధనా సర్గం పాడగా. మరి ఈ ధీరాలో మనమైతే తెలుసుకుందాం గర్భిణీ స్త్రీలు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాల గురించి అనమాట. మరి కడుపులో ఉన్న బిడ్డ బాగుండాలి అని చెప్పి తల్లులందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అసలు ముఖ్యంగా తీసుకోవాల్సిన ఒక ముఖ్యమైన జాగ్రత్తని గమనించరు, గుర్తించరు, తెలుసుకోరు, తీసుకోరు, మర్చిపోతారు కూడా చాలా మంది. ఇంతకీ అంత ముఖ్యమైన ఇంపార్టెంట్ సేఫ్టీ టిప్ ఏంటి చందనా అనుకుంటున్నారా చెప్తా. అండ్ అంతకన్నా ముందు ఒక మంచి పాట మీకోసం వచ్చేస్తుంది, వింటూ ఆనందించండి.

సినిమా నుంచి శ్రీరామ్ వాయిస్ లో సాంగ్ అయితే వినేశారు కదా, ధీరాలో మనమున్నాం. మరి నేను చెప్పాను కదా, గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా తీసుకోవాల్సిన కొంత సేఫ్టీ టిప్స్ ఏంటి నేను మీతో షేర్ చేస్తాను అన్నాను. అండ్ చాలా మంది నిద్ర, ఆహారం, వ్యాయామం ఇవే కదా, ఇవన్నీ మేము రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాం కదా మా పిల్లలతో కూడా. అంటే పేరెంట్స్ ఎవరైతే ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వాళ్ళ పేరెంట్స్ కూడా, మా పిల్లలతో చేయిస్తున్నాం కదా, ఆ లోపల బిడ్డ కూడా చక్కగానే ఎదుగుతూ ఉన్నారు కదా అని అనుకుంటున్నారు. కానీ తొలి 3 నెలలే బిడ్డ ఎదుగుదలకి ముఖ్యం అన్నమాట. మరి ఆ విషయాన్ని శాస్త్రవేత్తలు చెప్పారు. ఎలా అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారనుకుందాం, సో ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ కూడా 9 నెలలు చాలా ముఖ్యమైనవే కదా. కానీ తొలి 3 నెలలు మనం ఎక్కడ ఉంటున్నాం అనేది, ఫర్ ఎగ్జాంపుల్ 2 లేడీస్ని తీసుకోండి. ఒక ప్రెగ్నెంట్ లేడీ ఏమో వాళ్ళు చక్కగా రోజు మార్నింగ్ టైంలో ఏ పార్కుకో లేకపోతే ఎక్కడ గడ్డి ఎక్కువగా ఉన్న ప్రాంతానికి, అలా అంటే చెట్లు గడ్డి ప్రశాంత వాతావరణంగా ఉండే ప్రదేశానికి, పార్క్ ఇలాంటివన్నీ ఎంచుకొని పొద్దున్నే మార్నింగ్ టైం అంతా అక్కడ ఎక్కువగా స్పెండ్ చేయడం, లేదా ఈవినింగ్ వాళ్ళ రోజు మొత్తంలో ఎక్కువ టైం కొంచెం ప్రశాంత వాతావరణానికి దగ్గరగా స్పెండ్ చేయడం చేస్తున్న లేడీ ఉంది. అండ్ ఇంకొక వైపు ఆపోజిట్ అనమాట. సో మెయిన్ రోడ్డుకి కానీ లేకపోతే జంక్షన్ రోడ్స్కి లేకపోతే ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ఏరియాస్లో గడపడం, సిగ్నల్స్ దగ్గర ఎక్కువగా టైం స్పెండ్ చేయడం, అంటే ఎక్కువగా దీనికి మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అంటే వర్కింగ్ ఉమెన్. సో వీళ్ళిద్దరిలో తేడా ఏంటి అని అంటే, ఒక తొలి 3 నెలలు కనుక గమనిస్తే వీళ్ళిద్దరిలో ఫస్ట్ మనం మాట్లాడుకున్న లేడీ కన్నా కూడా సెకండ్ మాట్లాడుకున్న లేడీకి జన్మించిన ఆ బిడ్డలోనే ఎదుగుదల ఆలస్యమవుతుందంట. ఇది శాస్త్రవేత్తలు గమనించిన విషయం. అసలు ఇలా మనం ఈ యొక్క ఎదుగుదల విషయంలో చాలా మంది గమనించుకొని ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటి అని అంటే, రణగొండ ధ్వనులు అంటే ట్రాఫిక్ శబ్దాలు, ఈ ట్రాఫిక్ శబ్దాలకు ఎప్పుడూ కూడా గర్భిణీలు దూరంగా ఉండాలట. ఆ ట్రాఫిక్ శబ్దాలు, వెహికల్స్ నుంచి వచ్చే సౌండ్, లేకపోతే వచ్చే వాయు కాలుష్యం అంటే పొగ, దాని నుంచి వస్తూ ఉంటుంది చూసారా ట్రాఫిక్లో వెహికల్స్ నుంచి. సో వీటన్నిటి కారణంగా ఏమవుతుందో తెలుసా, మనకి పుట్టిన బిడ్డ ఎదుగుదల, అంటే పుట్టిన తర్వాత వాళ్ళు ఎదుగుతూ ఉంటారు కదా, నెల నెల ఎదుగుతూ ఉంటారు కదా, ఆ ఎదుగుదల అనేది ఆలస్యమవుతుంది. అంతో ఇంతో కాదు, 18 నెలలు ఏకంగా ఆలస్యమవుతుంది అనమాట. ఆలస్యం అవడం అంటే కొంచెం వాళ్ళు అందరికన్నా కూడా వెనకబడినట్లుగా ఉంటారు, త్వరగా మాటలు రాకపోవడం, త్వరగా నిలబడలేకపోవడం, త్వరగా ఏది వస్తువుని పట్టుకుని చేత్తో పట్టుకోలేకపోవడం, ఇలాంటివి మనం ఎక్కువగా గమనించవచ్చు అనమాట పిల్లల్లో. దానికి రీజన్ ఏమై ఉంటుంది అని అంటే, పుట్టక ముందు తమ తల్లులు తీసుకొని ఒక చిన్న జాగ్రత్త అనమాట. మరి ఈ విషయాన్ని మనకి కొందరు శాస్త్రవేత్తలు అధ్యయనాల ద్వారా తెలిసారు. మరి ఈ విషయం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనేది మరి ఇంకొక మంచి పాట తర్వాత నేను మీతో షేర్ చేస్తాను. అండ్ మీకోసం ఇంకొక మంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్ టు విత్ హార్ది.

0: కన్నా టూర్కి వెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మరి ఇందాక నేను కొంతమంది శాస్త్రవేత్తలు అధ్యయనాల ద్వారా తెలిపారు ఈ విషయాన్ని అని చెప్పి చెప్పా కదా, అంటే మనం గర్భిణీ స్త్రీలని ఎక్కువగా ట్రాఫిక్ శబ్దాలకి దూరంగా ఉంచాలి అనే విషయాన్ని. దీనికోసం వాళ్ళు ఒక 5 ఏళ్ల పాటు మనకి అధ్యయనం చేసి మరీ ఈ విషయాన్ని తెలిపారనమాట. సో వాళ్ళు ఏం చేశారు అని అంటే 450 మంది శిశువులను పరిశీలించారు, ఒకరు కాదు ఇద్దరు కాదు. అందులో తొలి 3 నెలలు ట్రాఫిక్ సౌండ్స్, ఎయిర్ పొల్యూషన్ మధ్య గడిపిన తల్లులకి పుట్టిన పిల్లల్ని గమనిస్తే వారి పిల్లల్లో నడక, అలాగే పరుగు, వస్తువుల్ని పట్టుకోవడం ఇవన్నీ కూడా 1.5 ఏడాది పాటు ఆలస్యమైనట్టుగా గమనించారట. అండ్ అలాగే ఎక్కువగా ట్రాఫిక్ జామ్లో, అంటే చుట్టూరా ట్రాఫిక్ సౌండ్స్కి మనకి ఎఫెక్ట్ అయితేనే 1.5 ఇయర్ ఎఫెక్ట్ పడింది. అదే నిజమైన ట్రాఫిక్ జామ్లో, అంటే రియల్ ట్రాఫిక్ పొల్యూషన్లో గడిపిన తల్లుల పిల్లల విషయానికి వస్తే, ఆ పిల్లలు ముందస్తు ప్రసవం అయిపోయిన పిల్లలు కొంతమంది ఉంటే ఆలస్యంగా ఆ పిల్లలు 1.5 ఇయర్ పాటు మాటలు కూడా ఆలస్యమైన పిల్లలు ఇంకొంతమంది ఉన్నారట. అలాగా 2 రకాలుగా గమనించారనమాట. మరి వీటన్నిటి వల్ల మనం ఇక్కడ గర్భిణీ స్త్రీల గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కాలుష్యం వల్ల, అంటే శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం, ఈ రెండిటి వల్ల పిల్లలు ఎదుగుదల అనేది ఆలస్యమవుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలందరూ కూడా మీరు చక్కటి ఆహారం, చక్కటి నిద్ర, వ్యాయామం ఇవన్నీ ఎంత చక్కగా పాటిస్తారో, తొలి 3 నెలలు కూడా, బిడ్డ కడుపులో పడిన తొలి 3 నెలలు కూడా ట్రాఫిక్ శబ్దాలకి దూరంగా ఉండండి. మరి అది నేను ఇవాళ మీ అందరితో షేర్ చేయాలనుకున్న టిప్. మరి ఇది వాళ్ళ మన ధీర ప్రోగ్రామ్. అండ్ మంచి సాంగ్తో ఎండింగ్ ఇచ్చేద్దాం ఈ ప్రోగ్రామ్కి. అండ్ నెక్స్ట్ న్యూస్ ఉంటుంది, న్యూస్ తర్వాత మంచి సాంగ్స్ వినిపిస్తాను. ఇంట్రెస్ట్ ఇది అంటూ విద్యారతి.

0: Bharti FM 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి ఎఫ్ఎం
0: 101.3.
2: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

2 o'clock 31 minutes దాటి 40 seconds ఎగ్జాక్ట్లీ అయిపోయింది. వెల్కమ్ టు సందడి సందడి. సో మన సందడి సందడి మొదలు పెట్టేద్దాం. మరి నేను మీకు కలిసి సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరి నాతో కలిసి మీరు కూడా సందడి చేయాలి అని అంటే నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు 0866248814 వాట్సాప్ నెంబర్కి. మరి నేను మీరు అందరం కలిసి 4 గంటల వరకు హ్యాపీగా చక్కగా సందడి చేసేద్దాం. అండ్ మరి మన సందడి మొదలు పెట్టడానికన్నా ముందు మన లిజనర్స్ చాలా మంది వెయిటింగ్ అనమాట, మెసేజెస్ చేస్తూ ఉన్నారు చాలా మంది. మరి నేను ఫస్ట్ క్వశ్చన్ అడుగుదామా, మెసేజెస్ చూద్దామా? సో వెల్కమ్ చెప్పేద్దా అందరికి ఒకేసారి. సో నాకైతే మెసేజ్ సర్వ్ చేశారు, హాయ్ చందన ఎలా ఉన్నారు, సినిమా కబుర్లు బాగున్నాయి, సందడే సందడిలో మీ క్రియేటివిటీతో మాతో ఆడుకోవడానికి ప్రశ్నలు సిద్ధం చేసి ఉంటారు కదా, ఇక మా ముఖ చిత్రాలు అయోమయానికి ఆశ్చర్యానికి మధ్య నలిగిపోయే టైం అయిపోయింది అంటారా అప్పలరాజు గారు పడ నుంచి. ఓకే వెయిట్ చేయండి మరి. నెక్స్ట్ ఇంకా శుభ మధ్యాహ్నం చందనమ్మ, డైరెక్టర్ భారతీ రాజా గారి గురించి మంచి విషయాలు చెప్పారు, ప్రోగ్రామ్ విన్నాను, కొత్త హీరోయిన్లు పరిచయం చేసిన వ్యక్తి భారతీ రాజా గారు అంటూ పంపించారు అనమాట నరసింహారెడ్డి గారు మాధవరి నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే సాయి కుమార్ గారు పంపించారు నెల్లూరు జిల్లా నుంచి, గుడ్ మార్నింగ్ అంటూ. అండ్ అలాగే సో నెక్స్ట్ ఇంకెవరు పంపించారు, గుడ్ గ్రేట్ చైల్డ్ ధీరా అంటూ పంపించారు. ఓకే ధీరో ప్రోగ్రామ్కి సో థ్యాంక్ యూ అండి. కేవీ రమణ గారు అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు పెద్దకళ్ళేపల్లి నుంచి నాగర్ గారు అనమాట. ఓకే థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్ అండ్ నెక్స్ట్ అదే గుడ్ ఆఫ్టర్నూన్. శుభ మధ్యాహ్నం అంటున్నారు నల్గొండ జిల్లా.

నుంచి దమ్ము వెంకటాచారి గారు ఫ్యామిలీ అనమాట. అండ్ అలాగే ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక, వెన్నెలవల్లి, తులసి, రాఘవేంద్ర రెడ్డి ఉన్నాయి అందరి పేర్లు. అనురాధ గారు అందరూ కూడా పంపించారు, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ అలాగే దాసరి గారి తర్వాత భారతీరాజు గారు ఎక్కువ మందిని పరిచయం చేశారు అంటూ పంపించారు. శాంతినగర్ నుంచి ఓకే ఇప్పుడు వెల్కమ్ చెప్తున్నారు, ఓకే వెల్కమ్ మీకు కూడా. అండ్ అలాగే లక్ష్మీదేవి గారు, మధుకుమార్ గారు అండ్ ఫ్యామిలీ మండూరు నుంచి పంపించారు అనమాట. వెల్కమ్ సందడే సందడి అంటున్నారు, మీకు కూడా వెల్కమ్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్.

మీకు కూడా. అండ్ అలాగే లక్ష్మీదేవి లక్ష్మీదేవి గారు, మధుకుమార్ గారు అండ్ ఫ్యామిలీ మండూర్ నుంచి పంపించారనమాట. వెల్కమ్ సందడే సందడి అంటున్నారు, మీకు కూడా వెల్కమ్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్, రెడీగా ఉన్నాం మా ముఖ చిత్రాలు మార్చుకోవడానికి అంటున్నారు భాస్కర్ గారు. ఓకే, వెయిట్ చేయండి మరి. అండ్ నెక్స్ట్ వెల్కమ్ అంటున్నారు హినాయతుల్లా గారు భవానీపేట నుంచి. అండ్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కూడా చెప్పేశారనమాట. సో ఇప్పుడే స్టార్ట్ అయింది కదా సందడి, అప్పుడే మీ ముఖ చిత్రాలని అలా మార్చేయడం నాకు అంతగా నచ్చలేదు. మరి చిన్న చిన్నగా చిన్న చిన్నగా పట్టాలని అలా పైకి కిందకి, మన బ్రహ్మానందం గారు కనుక ఇలా వెళ్ళి అలా లెఫ్ట్ లో తిరిగి అక్కడ టక్కన ఆగిపోతుంది అంటారు చూసారా. సో అట్లాగా మిమ్మల్ని కూడా అలా అలా అలా తిప్పేస్తాం అన్నమాట. ఈ రోజు ఫస్ట్ అయితే సింపుల్ క్వశ్చన్ తో స్టార్ట్ చేసేస్తున్నా, ఓకేనా? ఇవాళ మన హీరో గోపీచంద్ గారి బర్త్డే, ఓకేనా? ఆయనకి సంబంధించి ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా. మరి గోపీచంద్ గారి సినిమాల్లో చాలా సినిమాలు సున్నా అనే అక్షరంతో ఎండ్ అవుతాయి అన్నమాట. మన తెలుగు అక్షరాల్లో సున్నాతో ఎండ్ అవుతాయి చాలా చిత్రాలు ఉన్నాయి అలాంటివి. అండ్ వాటిల్లో మీకు తెలిసిన ఒక మూడు నాకు షేర్ చేయండి. మూడు చాలే, అంటే చాలా ఉన్నాయి కాబట్టి మీరు మూడు పంపిస్తే చాలు. గోపీచంద్ గారు నటించిన చిత్రాల్లో సున్నాతో ముగించబడిన చిత్రాలు, తెలుగు చిత్రాలు మీకు తెలిస్తే ఒక మూడు నాకు పంపించండి 0866248814 కి.

సో క్లూ కావాలంటే యాక్చువల్లీ దీనికి క్లూ కూడా అక్కర్లే, బట్ క్లూ కింద అని అనుకోకపోయినా సో అలా ఒక మంచి సాంగ్ అయితే నేను వినిపించేస్తున్నాను, గోపీచంద్ నటించిన సినిమాలోంచి. మరి వింటూ ఉండండి మన సందడి సందడిలో.

ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంది కదా. చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ చేశారు. ఫంకీ మూవీ నుంచి సాంగ్ వినేశారు. సందడే సందడిలో మనం ఉన్నాం. గోపీచంద్ నటించిన చిత్రాల టైటిల్స్ చాలా కూడా సున్నాతో ముగించబడి ఉన్నాయన్నమాట. అవి వాటిల్లో ఒక మూడు చెప్పండి అని మన లిజినర్స్ అయితే అడిగేశాను. మరి ఇప్పుడే విన్న వాళ్ళు కూడా ఆన్సర్ చేసేయచ్చు. మరి ఈ క్వశ్చన్కి అయితే మరి నేను అడిగిన ఈ క్వశ్చన్కి ఎవరెవరు ఆన్సర్స్ కరెక్ట్ చేశారో చూసేద్దాం. ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు 5 కరెక్ట్ ఆన్సర్స్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇంకా అప్పలరాజు గారు పడే నుంచి మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ అనమాట. 100కి ఇంకొన్ని ఎక్కువ వేసుకోవచ్చు. సో నేను అడిగింది 3నే కదా. నెక్స్ట్ ఇంకా కాదర్ వీరేష్ గారు రజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ అలాగే శాంతినగర్ నుంచి ఓకే ఒకడు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. భాస్కర్ గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ రామకృష్ణ గారు

అన్నగారు ఫ్యామిలీ అంతా కూడా పంపించారనమాట కర్నూలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ మీ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ కర్నూలు నుంచి నజరీన్ గారు, నజీర్ గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ దేవనూరు నుంచి పంపించారు రాధమ్మ గారు, రాధాకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా. సో అన్ని కూడా కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుంచి రాజేశ్వరి గారు పంపించారు. నాకు అంతవరకే గుర్తొచ్చాయంట. చాలు, నేను అడిగింది మూడే, మీకు నాలుగు, మీరు నాలుగు పెట్టారు. బట్ ఇట్స్ ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ ఇంకా తులసి గారు, మౌనిక గారు, జయంత్ నందికొట్కూరు నుంచి పంపించారు. సో మీ పేర్లలాగా మూడు ఆన్సర్లు కరెక్ట్గా పంపించారు. నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుంచి పద్మస్థాన్ రావు గారు, శ్రీనివాసన్ రావు గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ కొల్లాపూర్ నుంచి పంపించారు సోని గారు. సో రెండు కూడా కరెక్ట్ ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ జయం బాషా గారు ఫ్యామిలీ అంతా కూడా పంపించారనమాట కర్నూలు నుంచి. కరెక్ట్ ఆన్సర్స్ అండి మీరు కూడా. అండ్ అలాగే కామారెడ్డి జిల్లా నుంచి ఇనాయతుల్లా గారు పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్స్ మీరు కూడా. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ రాకేష్ గారు ముంబై నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటూ ఆన్సర్ చేశారు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే ఎస్వి ప్రకాష్ గారు పంపించారు కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి మీది కూడా. అండ్ మండూరు నుంచి పంపించారు మధుకుమార్ గారు అండ్ ఫ్యామిలీ అంతా. సో అందరిది కూడా కరెక్ట్ ఆన్సర్సే. నెక్స్ట్ వెంకటేష్ గారు అండ్ ఫ్యామిలీ అంతా పంపించారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే సీతారామాంజనేయులు గారు పంపించారనమాట తమ్మవారం నుంచి. అంతేనా క్లారిటీయా? ఓకే, కరెక్ట్ ఆన్సర్ మీదైతే. నెక్స్ట్ ఇంకా అశోక్ గారు గన్నవరం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్, మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ అలాగే ఫణి సత్యశ్రీ గారు తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ రాజేశ్వరి గారు సాత్విక్ పొదిలి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే లక్ష్మి గారు పంపించారు గొంట్రావుపల్లి విలేజ్ నుంచట. ఓకే అండి, కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. అండ్ నెల్లూరు జిల్లా నుంచి పంపించారు సాయి కుమార్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కర్నూలు నుంచి అనురాధ గారు, మదన్ కుమార్ గారు ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు కుస్మ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కుంచనపల్లి నుంచి పంపించారు శ్రీను, దుర్గా అండ్ ఫ్యామిలీ అంతా కూడా. సో కరెక్ట్ ఆన్సర్ అండి మీది కూడా. అండ్ అలాగే నాగరాజ్ గారు పెడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. గోపీచంద్ నటించిన అంటూ సత్తెనపల్లి నుంచి రాజేశ్వరి గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే శంకర్పల్లి నుంచి కృష్ణా సంతోష్ ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే రాజేశ్వరి గారు, రామ్ చరణ్ సిఆర్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ అంకయ్య గారు వందరపల్లి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ అండి మీకు కూడా. అండ్ అలాగే శ్రీనివాసరావు గారు కోదాడి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రాజ్ పంపించారు సౌత్ గోవా నుంచి అట. ఓకే, హాయ్ అండి అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా రామకృష్ణారెడ్డి గారు గనగలూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రాంబాబు గారు పంపించారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా. బైరెడ్డిపల్లి చిత్తూరు నుంచి అట. ఓకే, సో ఇంతకీ ఆన్సర్ ఆన్సర్ ఆన్సర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఒకటే పంపించారా? ఓకే, నేను ఆన్సర్ కోసం ఎదుక్కుంటున్నా. అండ్ అలాగే మురహరి యశోద గారు ఫ్యామిలీ పంపించారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో. అండ్ బుచ్చయ్య గారు హన్మకొండ నుంచి, జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భీమన్పాడు నుంచి పంపించారు వెంకటలక్ష్మి రెడ్డి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. మరింతకి ఆన్సర్ ఏంటి వినేద్దామా? చాలా సినిమాలు ఉన్నాయబ్బా. నాకు తెలిసి గోపీచంద్ గారికి సున్నా అనే లెటర్, మన తెలుగులో సున్నాతో ఎండ్ అయ్యే లెటర్తో మంచి హిట్ అయిన సినిమాలు వచ్చేసినట్టున్నాయి. బట్ అన్ని కూడా చాలా మంచి సినిమాలే. సో ఏవే ఉన్నాయో చూసేద్దాం ఒకసారి. వర్షం, నిజం, జయం, యజ్ఞం, రణం, లౌక్యం, లక్ష్యం, సౌఖ్యం, సాహసం, రామబాణం, శౌర్యం, శంఖం, విశ్వం, పంతం. అబ్బో ఎన్ని సినిమాలు, ఎన్ని సినిమాలు. సో అది విషయం. మరి ఈ ఆన్సర్స్లో మీరు ఏ ఆన్సర్ పెట్టారో మీ అందరివి కూడా కరెక్ట్ ఆన్సర్సే. సో అది విషయం. మరి నేను నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి.

సాధారణంగా మనం మీకు తెలిసే ప్రోగ్రాంలో ఎన్నో రకాల టూరిస్ట్ ప్లేసెస్ అయితే చూస్తూ ఉంటాం కదా, వాటిల్లో చక్కగా మనందరికీ అందంగా కనిపించే అభయారణ్యాలు ఎన్నో ఉన్నాయి కదా. అయితే ఈ అభయారణ్యంలో హీరో రాణా చిత్రం దాగి ఉందన్నమాట. అది ఏ చిత్రం తెలుసుకొని 0866248884 నెంబర్కి ఆన్సర్ చేసేయండి.

కిలాడి నుంచి సాంగ్ వినేశారు సాగర్ పాడిన పాట అనమాట. అండ్ మనం సందడిలో ఉన్నాం. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అభయారణ్యంలో దాగి ఉన్న హీరో రాణా చిత్రం ఏది అన్నాను కదా, ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. ఎవరు పంపించారు ఆన్సర్స్ కరెక్ట్ గా, ఆల్మోస్ట్ అందరూ కరెక్టే. చూసేద్దాం అసలు ఎవరు పంపించారు అనేది. వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్, అప్పలరాజు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్, కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే దేవనూరు నుంచి పంపించారు రాధాకృష్ణ గారు, రాధమ్మ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి కొంచెం చేంజ్ చేస్తే కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కాళ్ళు శ్రీనివాస్ గారు కోదాడ్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ రాజేశ్వరి గారు ఫ్యామిలీ సిఆర్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే ఎస్వి ప్రకాష్ గారు కర్ణాటక నుంచి, నేనే రాజు నేనే మంత్రి కాదు, ఇంకా వేరే మూవీ అనమాట. అంటే మీరు చెప్పాల్సింది నే ఇచ్చిన పదంలో దాగి ఉన్న సినిమా అభయారణ్యం, అందులో ఉన్న సినిమా అది కనుక్కోండి ప్రకాష్ గారు. అండ్ కొండారెడ్డి గారు సిద్ధార్థ నుంచి నేను చెప్పిందే మళ్ళీ చెప్పారు, అభయారణ్యం అంటున్నారు. అండ్ అలాగే జయం భాష గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కర్నూలు నుంచి తులసి గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రంగారెడ్డి జిల్లా నుంచి కృష్ణ గారు, సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నిజామాబాద్ నుంచి మురారి యశోద గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ సందడే సందడికి వెల్కమ్ అంటూ నక్కగూడెం నుంచి శ్రీనివాస్ వర్మ గారు పంపించారు. ఓకే, బట్ సినిమా పేరైతే కొంచెం క్లియర్గా లేదు, బట్ ఇట్స్ ఓకే. అండ్ అలాగే గోనిగండ్ల నుంచి పంపించారనమాట లక్ష్మీదేవి గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా. రాణానా, నేను అడిగిందే రాణా గురించి కదా, మీరు మళ్ళీ రాణా అని పంపించారు, ఇట్స్ ఓకే. మీరు హీరో పేరు అనుకున్నారా, హీరో రాణా నటించిన సినిమా పేరు. అండ్ అలాగే రాజేశ్వరి గారు పంపించారు పొడిలి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటూ ఎస్ కరెక్ట్ ఆన్సర్, ఎక్కడ అనేది కూడా పంపించారు, బాగుందండి. సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. అండ్ అలాగే కర్నూలు జిల్లా నుంచి నాగర్ గారు పంపించారు, రణం మూవీ అట, ఇందాకటిది కదా అది, హీరో గోపిచంద్ అవుతుంది. అండ్ ఇనాయతుల్లా గారు భావనిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మంగళగిరి నుంచి పద్మస్థానరావు గారు, చిన్నమస్థానరావు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, ఓకే ఫారెస్ట్ పేరు పంపించారు, బట్ సినిమా పేరు కూడా పంపించాల్సింది. అండ్ నరసింహారావు గారు

పంపించారు అనమాట కొత్తగూడెం నుంచి. కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రాజేష్ గారు ఫ్యామిలీ మహారాష్ట్ర నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే తులసి గారు పంపించారు అండ్ ఫ్యామిలీ నందికొట్కూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వెంకట సాయి గారు ఫ్యామిలీ చెన్నై నుంచి, కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణారెడ్డి గారు గనగలూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. నాగరాజ్ గారు పెడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ శోభారాణి గారు ఫ్యామిలీ నిన్న నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అంకయ్య గారు బందర్పల్లి నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే జానకీరామ్ గారు నందిగామ్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వెంకటేష్ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ పోలయ్య గారు ఆళ్ళగడ్డ నుంచి, కరెక్ట్ ఆన్సర్. రాజారావు గారు, రాజ్ గారు గోవా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుంచి దేవసేన గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ గుంటూరు నుంచి లక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ రెబ్బవరం నుంచి నాగులు గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫ్యామిలీ అంతా కూడా. అండ్ సిద్ధవతం నుంచి కొండారెడ్డి గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే తిరుపతి నుంచి సాయి శిరీష గారు కూడా, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి? అభయారణ్యంలో దాగి ఉన్న రాణా చిత్రం అరణ్య అన్నమాట. ఇలాంటిదే ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నా, రెడీగా ఉండండి. దశ దిశా నిశిలో దాగి ఉన్న హీరో ఆది సాయి కుమార్ చిత్రం ఏది? దశ దిశా నిశిలో దాగి ఉన్న హీరో ఆది సాయి కుమార్ చిత్రం ఏది? తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత కలుద్దాం. స్టే ట్యూన్డ్.

0: विविध भारती एफएम न्यूज़ हेडलाइंस।
1: नमस्ते, एफएम न्यूज़ की स्वागतम, నేను మీ సరిత। రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రెండేళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విజయోత్సవ సభను నిర్వహించింది। తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని దామినేడు వద్ద జరిగిన బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు। ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డులు అందుకున్న ప్రముఖ కళాకారులను రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అభినందించారు। భారతీయ సాంప్రదాయ కళల పరిరక్షణ ప్రోత్సాహకానికి వారు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని గవర్నర్ ఈ రోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు। రాష్ట్రాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందని, పోలవరం ప్రాజెక్టు అమరావతి నిర్మాణానికి కేంద్రం మద్దతు కొనసాగుతోందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు। రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది। ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో యోగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు। అనంతపురం జిల్లా జాచిపేట తపాలా కార్యాలయంలో ఆధార్ సేవలు ప్రారంభించడం జరిగిందని అనంతపురం డివిజన్ తపాలా శాఖ సూపరింటెండెంట్ అమర్నాథ్ ఒక ప్రకటనలో తెలిపారు। ప్రజలు ఈ కేంద్రంలో కొత్త ఆధార్ నమోదు, మొబైల్ నెంబర్ నవీకరణ, చిరునామా మార్పు, జనన తేదీ, బయోమెట్రిక్ వివరాల సమీకరణ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు। దేశీయ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి। సెన్సెక్స్ 899 పాయింట్ల లాభంతో 74731 వద్ద ట్రేడ్ అవుతోంది। నిఫ్టీ 253 పాయింట్ల లాభంతో 23415 వద్ద కదలాడుతోంది। ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం। తిరిగి 4 గంటలకు ప్రసారమయ్యే న్యూస్లో మళ్లీ కలుద్దాం।

0: BFM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: Health Innovates Summit in Nice, France on Sunday. Talking to Akashvani News, Ambassador of India to France, Sanjeev Singla said, the idea is to showcase some of India's best deep tech talent outside of India that has been curated by the Ministry of Education. He informed that there are over 120 deep tech startups covering 13 areas which have been selected from over 1,200 startups. In FIFA World Cup 2026, South Korea defeated the Czech Republic 2-1 in a thrilling Group A clash today, earning valuable 3 points at Estadio Akron in Mexico's Zapopan. South Korea will next take on co-hosts Mexico, while the Czech Republic will look to bounce back against South Africa in a Group A clash. In badminton, India's PV Sindhu stormed into the women's singles semi-finals of the Australian Open tournament in Sydney today. And with that, we end this news bulletin.
1: సార్లు అడిగాను. నెక్స్ట్ యాక్చువల్లీ పోలీస్ స్టోరీ అయితే ఆన్సర్ కాదు, ఓకేనా? అండ్ తాడేపల్లి నుంచి నాగమణి గారు పంపించారు, దశావతారమా అని అడుగుతున్నారు. అది మన కమల్ హాసన్ గారిది కదా. నెక్స్ట్ ఇంకా దేవసేన గారు తిరుపతి నుంచి సలోని అవునా కాదా అంటున్నారు, కాదు కదా. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, మీ పేరు తిమ్మప్ప గారు అట్ట, గడి తిమ్మప్ప గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే జయంతి గారు పంపించారు నిదర్శన అంటూ పంపించారు, ఓకే, కానీ ఆన్సర్ కాదు. అండ్ గాలిపటం సినిమా అనుకుంటున్నారు ఎవరు, రాజేశ్వరి గారు, అది కూడా కాదు కదా. అండ్ అలాగే హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు కర్నూలు నుంచి ధర్మరాజ్ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా కరెక్ట్ ఆన్సర్తో గుడ్ ఆఫ్టర్నూన్. మాకు కొంచెం కష్టం అంటున్నారు, చెప్పేస్తాం. అంటే ఇందాక మనం అభయారణ్యం అనే పదంలోంచి రానా సినిమాను వెతికినట్టు దశ దిశ నిసి ఈ పదంలోంచి మన ఆది సినిమా ఎతకాలి, అంతే, చాలా సింపుల్. మీరు అది రాసుకున్నా కూడా మీకు చాలా ఈజీగా వచ్చేసేది. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటో చూసేద్దాం, అందరు మెసేజెస్ చూసేసా కాబట్టి. దశ దిశ నిసి అంటే దశలో స, చివర నిసిలో సి, సేసి, అదే సినిమా. చాలా సింపుల్ అండి ఈ క్వశ్చన్ అయితే. చాలా పాపం కష్టపడ్డారు కొంతమంది. ఎనీవే కరెక్ట్ ఆన్సర్ చాలా మంది పంపించారు, బట్ ఇప్పుడు ఈయన ఆన్సర్ చేసిన తర్వాత ఎవరు పంపించండి. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా. హీరో తనిష్ ఉన్నాడు, మీ అందరికి తెలిసిన హీరోనే కదా, రైడ్ సినిమా హీరో. మరి హీరో తనిష్ ఒక సినిమా తీస్తే అదే టైటిల్ ని పాటగా మార్చాడు హీరో సాయి ధరమ్ తేజ్. ఇంతకీ ఆ సినిమా ఏది, ఈ పాట ఏది, కనుక్కోండి. నాకు ఆన్సర్ చేయండి 0866248814 కి. హీరో తనిష్ ఒక సినిమా తీశారు, అంటే తన హీరోగా ఒక టైటిల్తో ఒక సినిమా తీశారు, అదే టైటిల్ ని పాటగా మార్చాడు హీరో సాయి ధరమ్ తేజ్. ఇంతకీ అది ఏ టైటిల్ తెలిస్తే ఆన్సర్ చేసేయండి 0866248814 కి. అండ్ ఇప్పుడు క్లూ కూడా ఇచ్చేస్తున్నాను. ఇందాక నేను తనిష్ టైటిల్ అని చెప్పా కదా, అందులో మన ఒక ఫీమేల్ సాంగ్ చాలా చాలా బాగుంటుంది అనమాట, ఇప్పటికీ చాలా మంది చాలా ఇష్టపడే పాట ఒకటి ఉంది. నేను ఇంకా అంతకు మించి ఒక పెద్ద క్లూ అయితే ఇవ్వను, సో కనుక్కోండి. మరి తనిష్ సినిమా టైటిల్ ని పాటగా మార్చిన సాయి ధరమ్ తేజ్ పాట, ఆ టైటిల్ ఏంటి, పాట ఏంటి, కనుక్కోండి. ఆన్సర్ చేసేయండి 0866248814 కి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇప్పుడు డ్యాన్స్ లేక అల్లాడిపోయారమ్మా.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

రాకాస నుంచి సాంగ్ అయితే వినేశారు కదా, మనం అయితే సందడి సందడిలో ఉన్నాం. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, తనిష్ ఒక సినిమా తీస్తే అదే టైటిల్ ను ఉపయోగించి ఒక పాటగా మార్చాడు హీరో సాయి ధరమ్ తేజ్ అని చెప్పి అన్నాను కదా, మరి ఈ సినిమా ఏంటి, ఆ పాట ఏంటి? మీరు కనుక్కున్నారని అనుకుంటున్నా చాలా మంది, ఇంకా స్టిల్ శశి దగ్గరే ఉండిపోయారు. బట్ చూద్దాం ఎవరెవరు ఏ ఆన్సర్స్ పంపించారు అనేది. మరి ఈ ఆన్సర్స్ విషయానికి వస్తే ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఎవరు చేశారు? అప్పలరాజు గారు పడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని, అండ్ అలాగే రాజోల్ నుంచి జయ లింగమూర్తి గారు పంపించారు. శశి అంటున్నారు ఓకే, అండ్ అలాగే ఇదే ఆన్సర్ ని ఫణి సత్యశ్రీ గారు పంపించారు. సో మరి నెక్స్ట్ ఎవరు కరెక్ట్ ఆన్సర్ చేశారు? శాంతినగర్ నుంచి ఓకే ఒకడు పంపించారు కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే మంగళగిరి నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ శశి అండ్ శంబాలా చేశా అంటూ పంపించారు. నేను టూ ఆన్సర్స్ చేశాను అంటున్నారా? ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఓహో ఇక్కడ మీరు ఇలా డాట్ పెట్టేస్తే అది ఆన్సర్ పక్కందే కనబడుతుందండి, కామా పెట్టుంటే నాకు కనపడేది, అది విషయం. నెక్స్ట్ ఇంకా కనకారావు గారు పడా నుంచి పంపించారు, ప్రతిరోజు పండగే సోలో బతికే సో బెటర్ అంట. ఈ రెండు కూడా కాదు, యాక్చువల్లీ ఆలోచించండి, తనిష్ నటించిన సినిమా ఆలోచిస్తే ఈ పాట గుర్తొస్తుంది. మీరు తిన టైటిల్స్ ఆలోచిస్తున్నారు, రివర్స్ ఆలోచిస్తున్నారు. కనకారావు గారు హీరో తనిష్ ఒక సినిమా టైటిల్ తీశాడు, అంటే ఒక టైటిల్తో ఒక సినిమా తీశారు, అదే టైటిల్ సాయి ధరమ్ తేజ్ సినిమాలో పాటగా మారింది. అంటే సాయి ధరమ్ తేజ్ పాటని ఆ టైటిల్ని ఆలోచించాలి, రివర్స్ ఆలోచించండి. అండ్ అలాగే జానకి గారు పంపించారు, తిక్క సినిమా అంట నందిగామ నుంచి, కాదు కదా. అండ్ నెక్స్ట్ ఇంకా రాజోల్ నుంచి జయన్న గారు పంపించారు, మేము వయసుకు వచ్చాం, ఇది 7C బృందావన్ కాలనీ అయిపోతుంది అప్పుడు. నెక్స్ట్ ఇంకా కాళ్ళు శ్రీనివాస్ గారు కోదాడి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ గారు పడని నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్

సాయి శిరీష తిరుపతి నుంచి ప్రతిరోజు పండగే అంటున్నారు, కాదు కదా? అండ్ అలాగే చిలుకు నారాయణ గారు ఫ్యామిలీ జానకంపేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. అలాగే కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ నుంచి మురహరి యశోద గారి ఫ్యామిలీ. అండ్ అలాగే కర్నూలు నుంచి ముజఫర్ నగర్, ఓకే పేరు అది, ఓకే రామకార్తిక అండ్ ఫ్యామిలీ అంతా కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శోభారాణి గారు ఫ్యామిలీ నూనె నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కర్నూలు నుంచి ధర్మరాజు గారు అండ్ ఫ్యామిలీ పంపించారు విరూపాక్షలో. ఓ అట్లా పంపించారా, ఓకే ఓకే ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పోలే గారు ఆలకడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్, రాజ్ గారు గోవా నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ కేదర్ వీరేజ్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి ఎవరు పంపించారు, శ్రీనివాస్ గారు సోలో బ్రతికే సో బెటర్ అంటున్నారు, సినిమా అది కాదండి, సినిమా గురించి కాదు, మీరు ధరమ్ తేజ్ పాట గురించి ఆలోచించాలి, కొంతమంది రివర్స్ ఆలోచిస్తున్నారు. ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ భూమేశ్వరరావు గారు భూలక్ష్మి వెల్లెల్లె నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి పాండవులు పాండవులు తొమ్మిద, ఇది వేరే సినిమా పాట అయిపోతుందండి, కానీ ఇది ఆన్సర్ కాదు, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకా సుప్రీం అంటున్నారు మహేష్ గారు గౌరీపేట నుంచట, ఓకే, కానీ సుప్రీం కాదు. అండ్ మీరు ఎలా ఉన్నారు అంటూ అడుగుతున్నారు షబీనా గారు కురబాలకోట నుంచి, ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ చేశారు, నేను పైన అండి. అండ్ నెక్స్ట్ ఇంకా నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ పిల్లాను లేని జీవితం, గబ్బర్ సింగ్ అయిపోతుంది కదా అప్పుడు సినిమా, కానీ అది కాదు, కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కూడా సేమ్ ఆన్సర్ చేశారు. అండ్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా హలో చందనమ్మ ఇప్పుడే ఆన్ చేశా అంటూ చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. సో ఇవి నాకు వచ్చిన కరెక్ట్ ఆన్సర్స్ అన్ని కూడా నేను మిస్ చేయకుండా చూసేశాను. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే నచ్చావులే. సో నిన్నే నిన్నే కోరా, సో ఈ సాంగ్ ఉంటుంది చూసారా, ఆ పాట ఈ పాట అన్నమాట. ఆ నచ్చావులే అనే ఈ టైటిల్ మన సాయిధరం తే సినిమాలో నచ్చావులే నచ్చావులే ఇలా మారిపోయిందనమాట, అది సంగతి. అండ్ ఇప్పుడు క్వశ్చన్ ఇంకోటి జాగ్రత్తగా వినండి, దీనికే మనం కొంచెం సస్పెన్స్గా ఫీల్ అయ్యి ఉంటాం, బట్ నెక్స్ట్ క్వశ్చన్ సస్పెన్స్ ప్లస్ ఇంకా ఉందన్నమాట, థ్రిల్లర్ లాగా, సస్పెన్స్ థ్రిల్లర్ లాంటి క్వశ్చన్ అనమాట. సో రెడీగా ఉండండి. మరి నేను జనరల్ గా ఎప్పుడన్నా వచ్చి సడన్ గా మనకి అట్లాంటివన్నీ దగ్గులు తుమ్ములు ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు కొంచెం మన గొంతు అట్లా అయిపోతుంది కదా. ఎనీవే మరి నేను నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. ఎప్పుడన్నా నేను సందడే సందడిలో అడిగేటప్పుడు ఏమన్నా రెండు పాటలు వినిపించి సిమిలారిటీ కనుక్కోండి, చిన్న సిమిలారిటీ ఉంది కనుక్కోండి అని సింపుల్గా అడిగేసింది. బట్ ఇవాళ నాకు ఎందుకు కొంచెం దీన్ని అటు ఇటు మార్చి మన బ్రహ్మీ గారి ఎక్స్ప్రెషన్ తెప్పిద్దాం అనిపించింది. క్వశ్చన్ ఏంటంటే నేను రెండు పాటలు వినిపిస్తా, అది కూడా నేను ఒకటి చెప్పేస్తున్నా ఏంటనేది. ఇప్పుడు మన ఆన్సర్ ఉంది చూసారా, నచ్చావులే అనే సినిమా, అందులో ఒక పాట అనమాట. సో నేను ఇప్పుడు రెండు పాటలు వినిపిస్తున్నాను, ఆ రెండు పాటల్లో మీకు రెండు టైమ్స్ వినిపిస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3:27 అయింది కదా, అలా రెండు టైమింగ్స్ వినిపిస్తాయి. ఆ రెండు టైమింగ్స్ విని, జాగ్రత్తగా విని, ఆ రెండు టైమింగ్స్ మధ్యలో ఎంత టైం మిగిలింది అనేది మీరు నాకు పంపించాలి. ఇందాక పాటలో వచ్చింది సాయిరామ్ సాయిరామ్ అని, ఇప్పుడు మీ ఎక్స్ప్రెషన్ అదే అని నాకు అర్థమైంది. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేసేస్తున్నా, నేను రెండు పాటలు వినిపిస్తా, ఆ రెండు పాటల్లో మీకు రెండు టైమింగ్స్ వినిపిస్తాయి, ఆ రెండు టైమింగ్స్ విని, ఆ రెండు టైమింగ్స్ మధ్యలో ఎంత టైం మిగిలింది అనేది కనుక్కోండి, మీ టైంని సెట్ చేసుకోండి, అది క్వశ్చన్. మరి పాటలు జాగ్రత్తగా వినండి.

ఎస్, మరి రెండు పాటలు విన్నారు, రెండు సమయాలు కూడా విన్నారు. ఈ రెండు సమయాల మధ్యలో మిగిలిన సమయం ఎంత తెలుసుకొని ఆన్సర్ చేసేయండి. ప్రస్తుతం అయితే 3:30, బట్ మీ ఆన్సర్లో మటుకు అది ఉండదు. ఓకేనా? అది కూడా పెద్ద క్లూనే మీకు. మరి ఈ రెండు సమయాల మధ్యలో ఉన్న సమయం ఎంత ఆన్సర్ చేసేయండి 0866-248-8814 కి. అండ్ ఇప్పుడు మంచి సాంగ్ మీకోసం రెడీగా ఉంది. వింటూ స్టేడియం.

జరగండి జరగండి, చాదులమ్మ జాకెట్ వేసుకొచ్చనండి. జరగండి జరగండి జరగండి.

జరగండి జరగండి జరగండి, గూగులే తిక్కిన గుంసు వచ్చనండి. జరగండి జరగండి.

ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఆన్సర్ చేశారు తెలుసా మన వాళ్ళు, చాలా తెలివిగల వాళ్ళు అని నిరూపించేసుకున్నారు దీంతో. చాలా చక్కగా చాలా కీన్ అబ్జర్వేషన్తో విని చాలా కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసాయి ఈ క్వశ్చన్కి అయితే. అండ్ ఇందాక చెప్పిన ఆన్సర్స్ అన్నిటికన్నా కూడా ఇప్పుడు వచ్చిన ఆన్సర్సే ఎక్కువ మంది వచ్చినాయి అంటే ఈ క్వశ్చన్కి. యాక్చువల్లీ నేను చాలా కష్టం అని అనుకున్నా మీ అందరికీ, బట్ మీరు చాలా ఈజీగా చేసేసారు అబ్బా, వెరీ గుడ్. మరి చూసేద్దాం అసలు ఎవరెవరు ఆన్సర్ చేశారో. క్వశ్చన్ రిపీటింగ్లు ఇంకా క్లూలు ఇంకేం అక్కర్లేదు మనకి ఇక్కడ. సో ఆన్సర్స్ చూసేద్దాం ఎవరు పంపించారు అనేది. అప్పలరాజు గారు పెడ నుంచి పంపించారు, చంద్ర గారు రాను రాను మీ క్రియేటివిటీ ఇలా పెరిగిపోతుంది ఏంటి, ఇప్పుడే ఒక స్ట్రాంగ్ టీ తాగొచ్చాను అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అంటే ఇప్పుడు అట్లా అట్లా ఆలోచిస్తూ ఉంటే నాకు నువ్వు నాకు నచ్చేవాళ్ళ బ్రహ్మి గారు గుర్తొచ్చారు. కొంచెం అట్లా మన వాళ్ళల్లో ముఖచిత్రాలు ఎవరన్నా ఆపండో అని ఎవరన్నా అంటారే, ఎవరిదన్నా అంటే ఎక్స్ప్రెషన్ ఎవరన్నా అట్లా ఇస్తారేమో అని వెయిటింగ్ అనమాట. బట్ చూద్దాం నెక్స్ట్ టైం మీ చేత అందరి చేత అలా అనిపించాలి. ఎనీవే థ్యాంక్ యూ. అండ్ అలాగే భాస్కర్ గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హర్షిత దేవికి దేవి ఇద్దరు కూడా మదనపల్లి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ లక్ష్మి గారు గుంటూరు నుంచి కొంచెం అటు ఇటుగా పంపించారు, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయారు మీ టైం అయితే. అండ్ ఇంకొంచెం ఒక గంట యాడ్ చేసుకోండి అందులోనే, అదే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్

టైం అది ఏఎమ్మా పిఎమ్మా తెలియదు కాబట్టి ఏఎం అయితే పిఎం అయితే అంటూ ఆన్సర్ పంపించేశారు. కర్నూతల్ సునీల్ గారు అన్నమయ్య జిల్లా నుంచి, ఏఎం అయితే ఓకే, పిఎం అయితే అది కరెక్ట్ ఆన్సర్ కాదు. అంటే ఒకటే పిఎం తీసుకోకూడదుగా, అప్పుడు అది కూడా మార్చుకోవాలిగా. ఆ లెక్క చూస్తే అది వేరే ఆన్సర్ అవుతుంది. చెప్తా అదేంటి అనేది ఈ క్వశ్చన్, ఈ డౌట్ కొంతమందికి వస్తుంది అని నేను అనుకున్నాను సునీల్ గారు. అండ్ నెక్స్ట్ ఇంకా దేవసేన గారు తిరుపతి నుంచి ఆన్సర్ చేశారు, మీకు ఎక్స్ట్రా మార్క్స్ ఎందుకంటే ఎక్స్ట్రా అవర్ పంపించారు కదా. నెక్స్ట్ ఇంకా ఆన్సర్ చేశారు సో చాలా మంది 5 గంటల 45 నిమిషాలు పంపించారు. అది ఏఎమ్మో పిఎమ్మో తెలియక, బట్ అది ఆన్సర్ కాదు. చెప్తా ఏంటనేది నేను చెప్తా. చాలా మంది ఇదే ఆన్సర్ చేశారు, సో వాళ్ళందరికీ కూడా చెప్పేసి ఒకేసారి. మరి అది సంగతి. నెక్స్ట్ గోనెగండ్ల నుంచి లక్ష్మీదేవి గారు 5 గంటల 45 నిమిషాలు అంటూ పంపించారు, కాదు. అండ్ జోయల్ వైరా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ శ్రీనివాసరావు గారు కోదాడి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ రాజేష్ గారు, అంబికా గారు ఫ్యామిలీ మహారాష్ట్ర నుంచి 5 అవర్స్ 45 మినిట్స్ పంపించారు. అండ్ అలాగే ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ శీను గారు ఐరాల నుంచి 5 అవర్స్ 45 మినిట్స్ అన్నారు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ ఎవరు, నాగర్ గారు కర్నూలు నుంచి. అండ్ అలాగే రాజ్ గోవా నుంచి 5 అవర్స్ 45 మినిట్స్ అంటూ పంపించారు. అండ్ అలాగే సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే సూర్యప్రకాష్ గారు పెనుకొండ నుంచి పంపించారు, మీరు కూడా 5 అవర్స్ 45 మినిట్స్ అంటూ పంపించారు, బట్ అది ఆన్సర్ కాదు. అండ్ జయం భాషా గారు ఫ్యామిలీ పంపించారు కర్నూలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుంచి సుబ్రహ్మయ్య గారు పంపించారు, అనిపిస్తుందమ్మా అంటున్నారు. చాలా కరెక్ట్ ఆన్సర్ చేశారు రామయ్య గారు. అండ్ అలాగే వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, కేవలం హాఫ్ అన్ అవర్ అంట. అసలు నాకు ఈ ఆన్సర్ చూడగానే అసలు ఎలా అంటే, మీరు ఆ చిన్న టైం అంటే ఎస్టిమేషన్ టైంలో తక్కువ టైం ఇచ్చారు, అందరికన్నా తక్కువ టైం ఇచ్చింది మీరే. బట్ ఇట్స్ ఓకే, వెరైటీగా పంపించారు మొత్తానికి. అండ్ తెనాలి నుంచి పోతయ్య గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నరసింహారావు గారు పంపించారు దేవరగట్ల నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్తో వినుకొండ నుంచి సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు ఆన్సర్ చేశారు. అండ్ అలాగే వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ పోలయ్య గారు ఆలగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్, కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అలాగే అమర్నాథ్ మహబూబ్ బాషా గుట్టపాలెం గ్రామం నుంచి పంపించారనమాట, 5 గంటల 9 నిమిషాలే అట. మీ ఆన్సర్ వెరైటీగా ఉంది తెలుసా, కానీ ఇది ఆన్సర్ కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా హైదరాబాద్ నుంచి సంతోష్, సుప్రియా అండ్ ఫ్యామిలీ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనుకుంటున్నా అంటున్నారు, కరెక్ట్ ఆన్సర్తో గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు, కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. సంజయ్ గారు ప్రొజెక్టో నుంచి పంపించారు, పైన కరెక్ట్ పెట్టారు కింద రాంగ్ పెట్టారు. ఇదే అండి ఒక ఉత్తమ స్టూడెంట్గా ఉండాల్సిన లక్షణం. అంటే మనం అనుకుంటూ ఉంటాం, ఫస్ట్ మనకి తడుతుంది కరెక్ట్ ఆన్సర్, బట్ దాన్ని మనం తర్వాత అనుకుంటూ ఉంటాం, అయ్యో ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పి ఇంకో రకంగా థింక్ చేస్తాం, అక్కడే మనకి మనం ఆ పప్పులో కాలేస్తాం అనమాట. సో ఫస్ట్ది మీరు కరెక్ట్ ఆన్సర్ మొత్తానికి. అండ్ ధర్మరాజు గారు ఫ్యామిలీ పంపించారు కర్నూలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ సుబ్బయ్యగూడెం నుంచి అప్పారావు గారు, అప్పారావు గారు ఎలా ఉన్నారు, ఫైనా? సో చాలా రోజులు అయిపోయింది మీ మెసేజ్ చూసి కూడా, సో బాగున్నారని అనుకుంటున్నాను, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్, బాగున్నారా? అండ్ అలాగే వాసు గారు వెంకటగిరి నుంచి పంపించారు, నాకు అర్థం కాలే, రియల్ టెస్టా ఏంటది, ఇది కొంచెం క్లియర్గా పెట్టరా, షార్ట్ కట్స్లో కాకుండా. పైన ఆన్సర్ చేశారు 5 అవర్స్ 25 మినిట్స్ అని, కానీ అది ఆన్సర్ కాదు. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు 5 అవర్స్ 45 మినిట్స్ పంపించారు. అండ్ అలాగే కృష్ణమూర్తి గారు ఫ్యామిలీ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే మధుకుమార్ గారు ఫ్యామిలీ బొప్పారెడ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. మీ మెసేజ్ నేను పాట విన్నప్పుడు చూశాను, కరెక్ట్ ఆన్సర్ కాదు యాక్చువల్లీ, ఓకే 5 అవర్స్ 45 మినిట్సా, ఓకే ఓకే, బట్ అది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకా మంచిర్యాల నుంచి పద్మరాణి గారు, అక్షర్ కృపా గారు ఫ్యామిలీ పంపించారు, హాయ్, ఓకే. నెక్స్ట్ ఇంకా భూమేశ్వరరావు గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ చేశారు, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్ ప్లస్ ఎక్స్ట్రా 10 మినిట్స్ పంపించారు, మీకు 10 మినిట్స్ ఎక్స్ట్రా వచ్చేసింది అయితే. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి ఏకంగా, ఓకే ఓకే, ఒక 15 మినిట్స్ తగ్గించారు, ఓకే, కరెక్ట్ ఆన్సర్ కన్సిడర్ చేసేస్తా మీరైతే. అండ్ నెక్స్ట్ ఇంకా వెంకటేష్ గారు, శ్యామలా గారు ఫ్యామిలీ రంగారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి పంపించారా, శ్రీనివాస్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే కార్లపూడ్ నుంచి షాహ్ గౌ భాషా గారు పంపించారట, గౌజ్ భాషా గారు సారీ, షాబియా ఇద్దరు కూడా పంపించారు, 1 మినిట్ 20 సెకండ్స్ అయ్యా, ఇంత తక్కువ టైమా, మీరు ఇంకా తక్కువ టైం పంపించారుగా, బట్ ఇది ఆన్సర్ కాదు. అండ్ అలాగే 3 అవర్స్ 15 మినిట్స్ ఏనట కేవీ రమణ గారు పంపించారు, బట్ కాదు.

అండ్ మాధవరావు గారు పెదమదూపల్ నుంచి జస్ట్ ట్యూన్డ్ అంటున్నారు, ఓకే. అండ్ అలాగే నాగార్జున గారు లక్ష్మీ ఒడియంపేట నుంచి ఏం పంపిలా, ఆన్సర్ పంపించచ్చు కదా. అండ్ అలాగే నాని గారు గంగా గారు పెడన్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మీ క్వశ్చన్ అసలు అర్థం కాలేదా, మీరు క్వశ్చన్ ఇంకొకసారి వినుంటే అప్పుడు అర్థమయ్యేది, బట్ నేను అంటే చాలా మంది ఆన్సర్ చేశారు కదా, అందుకే నేను ఆన్సర్స్ దగ్గరికి వచ్చేసాను డైరెక్ట్. అనురాధ గారు అండ్ ఫ్యామిలీ, అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ చేసేసారు. సో నచ్చావులే సినిమా నుంచి అలాగే అజ్ఞాతవాసి సినిమా నుంచి రెండు పాటలు వినిపించా కదా, ఇందులో మీకు రెండు టైమింగ్స్ వినిపిస్తాయి. సో నచ్చావులేలో పావు తక్కువ 9 టైం అయితే, అండ్ అజ్ఞాతవాసిలో 3 o'clock అని చెప్పి పాడతాడు కదా, బయటికి వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. సో 3 o'clock ఇస్ ద టైం అనమాట. మరి ఏఎమ్మ పిఎమ్మ మీకు తేడా తెలియాలి కదా, వాళ్ళిద్దరూ ఏఎం పిఎమ్ అని చెప్పి పాడలేరు కదా. ఒకవేళ 3 a.m. అంటే అర్ధరాత్రి 3 గంటలు రాత్రి 8:45 అంటే రాత్రి 8:45 అయితే గనక ఆ రెండు టైమింగ్స్ మధ్య ఉండే వ్యత్యాసం ఎంత అంటే 17:45. అదే మనం పాటలోని టైమింగ్ ని కన్సిడర్ చేస్తే అంటే పాటలో చూస్తే గనక రెండు మార్నింగ్ టైమింగ్స్ లోనే ఉంటాయి. అంటే మార్నింగ్ 8:45 a.m. ఉంటుంది, మధ్యాహ్నం 3 p.m. ఉంటుంది పాటల్లో మనం గమనిస్తే గనక. ఆ రెండు టైమింగ్స్ ని తీసుకుంటే గనక 6:15 అనమాట. ఏదో సినిమా ఇన్వెస్టిగేషన్ లాగా ఉంది కదా, బట్ ఇట్స్ ఓకే, ఇది ఆన్సర్. సో చాలా మంది కరెక్ట్ ఆన్సర్ చేశారు, అసలు మీ యొక్క ఆన్సర్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పేయాలి. అది కనుక్కుంటారా లేదా అనుకున్నా, బట్ సూపర్ సూపర్, అందరికీ కూడా నేను క్లాప్స్ ఇచ్చేస్తున్నాను. మరి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడిగేస్తున్నాను మన సందడి సందడిలో. మరి క్వశ్చన్ ఏంటి అని అంటే, హీరో అల్లు అర్జున్ పూజా హెగ్డే కలిసి నటించిన సినిమాలో ఒక పాట ఉంది, ఓకేనా? ఆ పాట కాస్త గోపీచంద్ తమన్నా నటించిన చిత్రంగా మారింది, అది ఏ పాట? తెలుసుకున్నాక ఆన్సర్ చేయండి 0866-248-8814. అల్లు అర్జున్ పూజా హెగ్డే సినిమాలో ఒక పాట కాస్త గోపీచంద్ తమన్నా నటించిన చిత్రంగా మారిందనమాట, అది ఏ చిత్రం? తెలుసుకుని ఆన్సర్ చేసేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇదే, మీ ఆన్సర్స్ చేస్తూ ఉండండి. మంచి సాంగ్ రెడీగా ఉంది, వింటూ స్టే ట్యూన్డ్.

0: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
1: అబ్బా కడుపు నిండిపోయింది బంగారం.

ఎస్, మరి వాళ్ళిద్దరూ నటించిన మరొక సినిమాలోని మరొక పాట నేను వినిపించాను. క్వశ్చన్ ఇంతకీ చాలా ఈజీ అయిపోయినట్టుంది కదా ఈ పాట వల్ల. మరి అల్లు అర్జున్, పూజా హెగ్డే పాట కాస్త గోపీచంద్ తమన్నా నటించిన చిత్రంగా మారింది అన్నాను. మరి ఆన్సర్ ఏంటి? తెలిస్తే ఆన్సర్ చేయండి అని కూడా అన్నాను. వచ్చేసాయి మరి మన లిజినెస్ ఆన్సర్, చూసేద్దాం ఎవరు పంపించారు. అండ్ ఇదే టైటిల్ ని మీ అందరికీ కొట్టేస్తున్నా నేను, అదే విషయం. మరి ఆన్సర్ ఎవరు పంపించారు అంటే కరెక్ట్ ఆన్సర్ నాకు ఫస్ట్ ఎవరు చేశారు, అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అప్పలరాజు గారు పడని నుంచి పంపించారు. మొత్తానికి ఈ సినిమాని అటు తిప్పి ఇటు తిప్పి ఆ సినిమాని ఇటు తిప్పి మరోసారి మీ స్టైల్లో సందడి సూపర్ సక్సెస్ చేశారు అంటున్నారు. అండ్ మీకు కూడా ఈ టైటిల్ మీకు కూడా థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అప్పలరాజు గారు. అండ్ నెక్స్ట్ ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒకరు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ పడన్ నుంచి కనకారావు గారు కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ జోయల్ గారు వైరా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రాజ్ గోవా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ లక్ష్మి గారు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దసగిరి సంజయ్ గారు ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నాగార్జున గారు లక్ష్మి వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే త్యాగరాజు గారు ఘట్టుమండల నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్. ఓకే, గుడ్ ఈవినింగ్ మేడం, ఈ క్వశ్చన్కి ఆన్సర్ అంటున్నారు వెంకటేష్ గారు అండ్ శ్యామల గారు కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారట, అదే కరెక్ట్ ఆన్సర్. అండ్ పడన్ నుంచి నాని గారు, గంగా గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మంగళగిరి నుంచి నందు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఓకే, అది ఏ సినిమాలో పాట అనేది కూడా కరెక్ట్గా చేశారు. సో పోలయ్య గారు ఆళ్లగడ్డ నుంచి అనమాట. అండ్ గోపీచంద్కి పుట్టినరోజు శుభాకాంక్షలట. సో మనం నెక్స్ట్ అవర్ డెడికేట్ చేద్దాం, వివిధ డెడికేట్ చేసేద్దాం. సో జాన్సన్ గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఉర్రకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కర్నూలు నుంచి వెంకటేష్ గారు కరెక్ట్ ఆన్సర్. సుధాకర్ చౌర్ గారు చౌట్కర్ పంపించారనమాట కరెక్ట్ ఆన్సర్. చౌట్కూర్ నుంచి పంపించారా, ఓకే. నెక్స్ట్ ఇంకా ఎవరు చేశారు, గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ రాధా గారు కోడమూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే జయరామ్ గారు కూడా. అండ్ నరసింహారావు గారు దేవరగట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రాజేశ్వరి గారు రామ్ చరణ్ సిఆర్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మురహరి యశోద గారు ఫ్యామిలీ పంపించారు వీక్లీ బజార్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భూలక్ష్మి గారు, భూమేశ్వరరావు గారు వెల్లుల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే

మాకు ఇష్టమైన పాట వినిపించు అంటున్నారు సాయి శిరీష గారు, బట్ ఈ రిక్వెస్టెడ్ ప్రోగ్రామ్ అయితే ప్రజెంట్ లేదండి. అంటే కొంచెం అప్డేట్స్ జరిగినాయి అన్నమాట మన దాంట్లో, అది సంగతి. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ చందన ఒక సాంగ్ పాడండి, వాయిస్ ఇస్ సో స్వీట్ అంటున్నారు మురళి గారు. యాక్చువల్లీ పాడచ్చు బట్ రూల్స్ ఒప్పుకోమండి, అది సంగతి. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు ఎవరు అని అంటే సునీత, సారీ సునీల్ గారు, మీ పేరు మార్చారనుకోకండి. కర్నూతలలో సునీల్, ఆ తాకస్తే ఇక్కడికి వచ్చేసింది. కర్నూతల సునీల్ గారు అన్నమే జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నాగరాజు గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ జానకీరామ్ గారు పంపించారు నందిగామ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ వినుకొండ నుంచి సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు ఆ సినిమా పేరు పంపి, ఓకే కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. అండ్ అలాగే జయం భాష గారు ఫ్యామిలీ పంపించారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడ నుంచి కట్ల సతీష్ గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ కర్నూలు నుంచి అనురాధ గారు ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ చందూజీ అంటూ సుధా గారు కొత్తగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ హాయ్ అండి. అండ్ పాలాది మాధవరావు గారు రారాజు సినిమా అనుకుంటున్నారట, కాదండి. అండ్ గుంటూరు నుంచి వంశీరాజు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరింటికి ఆన్సర్ ఏంటి అని అంటే వాళ్ళిద్దరు నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా అనమాట. మరి ఈ సినిమాలో పాటే మన గోపీచంద్ అండ్ తమన్నా నటించిన సినిమా సిటీ మార్. అండ్ కబడ్డీ థీమ్తో వస్తుంది సినిమా అంతా కూడా. అండ్ చక్కగా చాలా మంచి థీమ్తో తీసిన సినిమా అనమాట. అండ్ మనకి ఈ సినిమాలో గోపీచంద్ అండ్ తమన్నా వీళ్ళిద్దరు కూడా కనిపిస్తూ ఉంటారు. అండ్ అది నెక్స్ట్. మరి నాకు ఇంకొక మెసేజ్ వచ్చింది, అది కూడా చూసేద్దాం. అప్పలరాజు గారు బడే నుంచి మెసేజ్ చేశారు ఆర్జే చందన అంటే ఆ మాత్రం ఉండాలి, అయితే సినిమాల మీద కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మీ దగ్గర, అందుకే ఇలాంటి ప్రశ్నలు అలా అడగగలిగారు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అప్పలరాజు గారు. మరి చివరిగా మీ అందరికీ సిటీమార్ వేస్తూ సిటీమార్ గా సాగిన మన సందడి సందడికి ఎండింగ్ ఇచ్చేద్దాం సిటీ బార్ సాంగ్ తో. మరి స్టేడియం 2 విద్యార్థి 101.3.

0: विविद भारती एफएम न्यूज हेडलाइंस।
1: नमस्ते, एफएम न्यूज की स्वागतम। नेनु मी सरिता। ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రపంచ కార్మిక సంస్థ ఐఎల్ పిలుపు మేరకు 2002 నుండి ప్రతి ఏటా జూన్ 12వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. సాంకేతికత ఆధారిత పాలన, వాట్సాప్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్ వ్యవస్థల ద్వారా ప్రజలకు పారదర్శక సేవలు అందిస్తున్నామని, వికసిత భారత్ లక్ష్య సాధనలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్బంగా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమం పేరుతో తిరుపతి సమీపంలోని దామినేటిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అత్యంత నిబద్దతతో పనిచేస్తున్నామన్నారు. ఎన్నికైన ప్రధానిగా నిరంతరాయంగా సుదీర్ఘకాలం కొనసాగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. రాష్టంలో ఉన్న అన్ని ఖనిజ వనరులను సమర్థవంతంగా వినియోగంలోనికి తీసుకువచ్చి ఆర్థిక అభివృద్దికి తోడ్పడేలా చర్యలు తీసుకుంటున్నామని, నిలిచిపోయిన మైనింగ్ లీజులను తిరిగి ప్రారంభించి ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఫ్లూక్వుడ్ వర్జీనియా ఎఫ్సిబి పొగాకు కొనుగోలు మెరుగుపడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు బోర్డు ఆధ్వర్యంలోని వేలం కేంద్రాల ద్వారా నిన్నటి వరకు 15.65 మిలియన్ కిలోగ్రాముల పొగాకు మార్కెటింగ్ జరిగిందని ఒక ప్రకటనలో వెల్లడించారు. దేశ పారిశ్రామిక రంగంలో కోల్ గ్యాసిఫికేషన్ నూతన అధ్యాయానికి కోల్ గ్యాసిఫికేషన్ వికసిత భారత్ ఆత్మ నిర్బర్ భారత్ లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా జార్జిపేట తపాలా కార్యాలయంలో ఆధార్ సేవలు ప్రారంభించడం జరిగిందని అనంతపురం డివిజనల్ తపాలా శాఖ సూపరింటెండెంట్ అమర్నాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ కేంద్రంలో కొత్త ఆధార్ నమోదు, మొబైల్ నంబర్ నవీకరణ, చిరునామా మార్పు, జనన తేదీ, బయోమెట్రిక్ వివరాల సమీకరణ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. దేశీయ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 899 పాయింట్ల లాభంతో 74731 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 253 పాయింట్ల లాభంతో 23415 వద్ద ట్రేడ్ అవుతుంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు ప్రసారమే న్యూస్లో మళ్లీ కలుద్దాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి

0: అని విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ్ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ్ భారతి ట్యూన్ చేయి.
0: ఎస్, 4 o'clock 5 minutes దాటే ఎగ్జాక్ట్లీ 6 minutes కూడా అయిపోయింది. మనం ఎంట్రీ చేశాం వివిధకి. మరి ఇవాళ వివిధ మొత్తం కూడా మన హీరో గోపీచంద్ కే డెడికేట్ చేద్దాం, ఎందుకంటే ఇవాళ థీమ్ కూడా అదే కాబట్టి. ఒక కథానాయకుడు నటించిన సినిమాలోని పాటలు మనం వినాలి. అండ్ మరి ఇవాళ బర్త్డే కదా, మరి స్పెషల్ హీరోగా మరి ఈ రోజు తనకి ఈ మొత్తం అవర్ ని డెడికేట్ చేసేద్దాం. మరి ముందుగా ఇందాక మన లాస్ట్ అండ్ ఫైనల్ సందడే సందడి క్వశ్చన్ ఆన్సర్ CTMR, ఆ పాట మనం వినకపోతే ఎట్లా? మరి అదే పాటతో మనం స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇందాక అన్నాను కదా కబడ్డీ థీమ్ తో వస్తుందని, మరి ఈ సాంగ్ లో మీకు అది వినిపిస్తుంది, అంటే ఆ థీమ్ ఏంటనేది మీకు తెలుస్తుంది. మరి అదే సాంగ్ తో స్టార్ట్ చేసేస్తున్నాను మన వివిధ ప్రోగ్రామ్ ని. మరి వింటూ ఉండండి వివిధ ప్రోగ్రామ్ వివిధ భారతిలో.

4 o'clock 15 minutes అయితే అయిపోయి, 15 seconds కూడా అయిపోయింది. మనం వివిధాలో ఉన్నాం కదా, మరి గీత మాధురి పాడిన పాట వినేశారు భాస్కర్ భట్ల గారు లిరిక్స్ అందించగా. గోలీమార్ సినిమా నుంచి నెక్స్ట్ మీకోసం వస్తుంది జిల్ అనే సినిమా నుంచి. యాజ్ ఇన్ ఇజర్ వాయిస్ లో మంచి సాంగ్ మీన్ టు స్టే ట్యూన్.

లక్ష్యం సినిమా నుంచి పాట అయితే వినేశారు వివిధ ప్రోగ్రామ్ లో మనమున్నా. మరి నెక్స్ట్ మీకోసం లక్ష్యం సినిమా నుంచి పాట వినిపించేస్తున్నాను. రామజోగయ్య శాస్త్రి గారు లిరిక్స్ అందించారు, మణిశర్మ గారు కంపోజ్ చేశారు, కార్తీక్ అండ్ శ్రేయా ఘోషల్ ఇద్దరూ కలిసి పాడారు ఈ పాటని.

గోపీచంద్ స్పెషల్ సాంగ్స్ అయితే వింటున్నారు వివిధాలో. మరి భాస్కర్ భట్ల గారు లిరిక్స్ అందించగా, గోపీచంద్ర గారి కంపోజిషన్ లో యాసి నిజర్ దివ్య పాడిన పాట వినేశారు కదా పంతం సినిమా నుంచి. అండ్ నెక్స్ట్ మీకోసం మరొక సాంగ్ అయితే వచ్చేస్తోంది ఆక్సిజన్ సినిమా నుంచి. మరి వింటూ ఉండండి వివిధ ప్రోగ్రామ్ లో.

అనంత్ శ్రీరామ్ గారు లిరిక్స్ అందించగా మరి మంచి సాంగ్ మణిశర్మ గారి కంపోజిషన్ లో కార్తీక్ గంగ పాడగా రారాజు సినిమా నుంచి వినేశారు కదా, మరి వివిధాలో నెక్స్ట్ మీకోసం రామబాణం అలాగే విశ్వం ఈ రెండు సినిమాల నుంచి పాటలు వస్తూ ఉంటాయి. వీ టు స్టేట్ యూ.

సో ఇది వరల్డ్ మన వివిధ ప్రోగ్రామ్ గోపీచంద్ బర్త్డే స్పెషల్ గా మనం మంచి సాంగ్స్ అయితే గోపీచంద్ కి డెడికేట్ చేసేసాం కదా. అండ్ నేను కూడా టాటా చెప్పేస్తున్నాను అండ్ త్వరలో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. అప్పటి వరకు వింటూ ఉండండి వివిధ భారతి 101.3. టాటా బాయ్ బాయ్. నేను మీ చందన సైనింగ్ ఆఫ్.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. ఇవాళ ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుతున్నానండి. ఇది మనలో అందరికీ యూస్ఫుల్ టాపిక్. అదేంటంటే ఫస్ట్ ఎయిడ్. ఏదైనా డిజాస్టర్ అయినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు, చిన్న పెద్ద గాయాలైనప్పుడు ఫస్ట్ ఎయిడ్ ప్రాముఖ్యత గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎయిడ్ అనేది అత్యవసర సమయాల్లో చాలా ముఖ్యం. మరి ఈ ప్రథమ చికిత్స ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోండి వెన్నెలా ప్రోగ్రాంలో చేతంతో. ఎమర్జెన్సీ టైంలో ఫస్ట్ ఎయిడ్ ఇలా చేయండి. చాలామందికి ఫస్ట్ ఎయిడ్ ఇంపార్టెన్స్ తెలియదు, అది నేర్చుకోవడానికి కూడా తొందరగా ముందుకు రారు. ఎందుకంటే టైం ఉండదు, ఎక్కడి నుండి మొదలుపెట్టాలో తెలియదు. వారికి కానీ వారి దగ్గర వారికి కానీ యాక్సిడెంట్స్ అవ్వచ్చని వారు అనుకోరు. ఒకవేళ అవసరమైతే ఆ మాత్రం తెలుసులే అనుకుంటారు. కానీ ఫస్ట్ ఎయిడ్ నేర్చుకోవడం వల్ల ఉండే బెనిఫిట్స్ ఏమిటో చూడండి. ప్రాణాలు సేఫ్. ఎస్, ఎమర్జెన్సీలో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఎప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎందుకు చేయాలో తెలిసిన వారై ఉంటారు. దీనివల్ల ఒక లైఫ్ సేవ్ అవుతుంది. కంఫర్ట్. ఎస్, సెకండ్ ఇస్ కంఫర్ట్. ఫస్ట్ ఎయిడ్లో ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి విక్టిమ్కి కంఫర్ట్ కలుగజేస్తారు. ఒకరిక్కడ సిచ్యువేషన్ని కంట్రోల్లో చేస్తున్నారు అన్న నమ్మకం పేషెంట్కి కలిగితే వారికి యాంగ్జైటీ తగ్గుతుంది. ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి అవసరాన్ని బట్టి గాయాలకి కావాల్సిన ఇమీడియట్ ట్రీట్మెంట్ అందజేస్తారు. కొన్ని సిచ్యువేషన్స్లో ఫస్ట్ ఎయిడ్ అందకపోతే పేషెంట్ పరిస్థితి చేయి దాటిపోతుంది. ఫస్ట్ ఎయిడ్ ద్వారా పేషెంట్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ వచ్చే వరకు స్టెబిలైజ్ చేయడానికి వీలవుతుంది. ఒకవేళ ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో లేకపోతే ఉన్న వాటిని ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. వీరికి పేషెంట్ గురించి ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దానికి వారు ఎమర్జెన్సీ సర్వీసెస్ వారికి అందజేస్తారు. అంటే చైన్ ఆఫ్ సర్వీసెస్లో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకున్న వారు ఒక వాల్యుబుల్ లింక్ ప్రొవైడ్ చేయగలుగుతారు.

మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. ఫస్ట్ ఎయిడ్ నాలెడ్జ్ ఉన్న వారికి వారి స్కిల్స్ మీద నమ్మకం ఉంటుంది. అంటే వారు చాలా కాన్ఫిడెంట్గా ఫస్ట్ ఎయిడ్ అడ్మినిస్టర్ చేయగలరు. ఈ ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి వారు ట్రైనింగ్ తీసుకొని వారి రియాక్ట్ అయ్యే పద్ధతిలో తేడా తెలుస్తుంది. అది వారి నిత్య జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే యాక్సిడెంట్స్ అనేవి ఎవరికి ఎప్పుడైనా కావచ్చు. అది ఎప్పుడు వేరే వాళ్ళకి, రోడ్డు పైన ఇతరులకి అవుతుందని ఏమీ లేదు కదా. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఉన్నవారు పరిస్థితిని త్వరగా అంచనా వేయగలుగుతారు. చుట్టుపక్కల జరుగుతున్న దానికి అనుగుణంగా వెంటనే వారి ప్లాన్స్ని మార్చుకోగలుగుతారు. ఫస్ట్ ఎయిడ్ నాలెడ్జ్ వల్ల సేఫ్టీ గురించి ఆలోచన పెరుగుతుంది. యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయో అవగాహన ఉన్నప్పుడు ఎలా వాటిని ప్రివెంట్ చేయాలో బాగా తెలుస్తుంది. దీనివల్ల యాక్సిడెంట్స్ బాగా తగ్గుతాయి. ఫస్ట్ ఎయిడ్లో చిన్న చిన్న గాయాలను ట్రీట్ చేయడం, ఎక్కడైనా కోసుకుపోతే అక్కడ ప్లాస్టర్ వేయడం, బ్యాండేజ్ కట్టడం, బ్లీడింగ్ జరుగుతుంటే ఆపడం, సిపిఆర్ చేయడం, వెనుకుని ట్రీట్ చేయడం, వడదెబ్బ తగిలితే ట్రీట్ చేయడం, కాలిన గాయాలకు అవసరమైన ప్రథమ చికిత్సను అందించడం వంటివి నేర్పిస్తారు. అయితే ఇవన్నీ కొన్ని గోల్స్ని రీచ్ అవ్వడానికి నేర్పిస్తారు. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్కి 3 ప్రీమియర్ గోల్స్ ఉంటాయి. వాటిని 3 P's of First Aid అంటారు. ఎందుకంటే ఈ 3 లక్ష్యాలు పి అక్షరంతో మొదలవుతాయి. అవేమిటంటే ప్రిజర్వ్ లైఫ్, ప్రివెంట్ ఫర్దర్ డిటీరియరేషన్, ప్రమోట్ రికవరీ. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్లో మొట్టమొదటి గోల్ ఫస్ట్ ఎయిడ్ పద్ధతుల ద్వారా ప్రాణాన్ని కాపాడడం. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్లో మొదట నేర్పించే విషయం, ఒక క్యాజువాలిటీని చూసినప్పుడు వారి ఎయిర్వే ఓపెన్గా ఉందా లేదా చెక్ చేయాలి. స్పృహ కోల్పోయిన వ్యక్తిని చూస్తే అవసరమైతే సిపిఆర్ చేయాలి అని నేర్పిస్తారు. ప్రిజర్వ్ లైఫ్లో మరొకరి ప్రాణం కాపాడమే కాదు, తన ప్రాణం కూడా కాపాడుకోవాలని చెప్తారు. తనను తాను ప్రమాదంలో పడేసుకోకూడదు. ఒక ప్రమాదకరమైన పరిస్థితి చూసినప్పుడు అక్కడున్న రిస్క్ అంచనా

తన ప్రాణాలు పక్కన ఉన్న వారి ప్రాణాలు రిస్కులో పెట్టి వస్తువులు వీలైతే అక్కడి నుండి రిమూవ్ చేయాలి. సిచ్యువేషన్ మరీ డేంజరస్గా ఉండి దెబ్బతిన్న వ్యక్తికి అక్కడి నుండి కదిపే పరిస్థితి లేకపోయినా లేదా సిచ్యువేషన్ని అప్రోచ్ అయ్యే పరిస్థితి లేకపోయినా కంట్రోల్లో ఉండాలి. ప్రొఫెషనల్ హెల్ప్ కొరకు కాల్ చేయాలి తప్ప తను హ్యాండిల్ చేయాలన్న సిచ్యువేషన్లోకి ఎంటర్ కాకూడదు. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్లో సెకండ్ ఆబ్జెక్టివ్ ఉన్న పరిస్థితి ఇంకా బ్యాడ్గా తయారవ్వకుండా చూడడం, అంటే బోన్స్ ఫ్రాక్చర్ అయిన వారిని కదపకుండా ఉంచడం, వారికి ఇంకా గాయాలు కాకుండా ఉండే ప్లేస్లో ఉంచడం, గాయానికి కట్టుకట్టడం, బ్లీడింగ్ని కంట్రోల్ చేయడం, ఇవన్నీ పేషెంట్ పరిస్థితిని ఇంకా బ్యాడ్గా కాకుండా కాపాడతాయి. అలాగే పేషెంట్ చుట్టుపక్కల ఏరియాని సేఫ్గా ఉంచడం, పేషెంట్ని సెక్యూర్ పొజిషన్లో ఉంచడం, స్పెషలిస్ట్ హెల్ప్ కోసం కాల్ చేయడం వంటివి కూడా ఇందులోకే వస్తాయి. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ యొక్క ఫైనల్ గోల్ రికవరీకి హెల్ప్ చేయడం. ప్రొఫెషనల్ మెడికల్ హెల్ప్ వచ్చేలోపు చేసే ఫస్ట్ ఎయిడ్ లాంగ్ టర్మ్ రికవరీకి ఎంతో సహకరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాలిన గాయం మీద కూలింగ్ అప్లై చేయడం వల్ల ఆ గాయం త్వరగా హీల్ అవ్వడమే కాక మచ్చపడే ఛాన్స్ని కూడా తగ్గిస్తుంది. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు రకరకాల పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది. చిన్న గాయాల దగ్గర నుండి బోన్ ఫ్రాక్చర్స్ వరకు ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పిస్తుంది. ప్రొఫెషనల్ హెల్ప్ వచ్చేలోపు ప్రొవైడ్ చేసే అసిస్టెన్స్ ఎంత ఇంపార్టెంటో తెలియపరుస్తారు. ఎమర్జెన్సీ ప్రొఫెషనల్ కేర్ కోసం కాల్ చేయడం కూడా రికవరీ త్వరగా జరుగుతుంది. ఈ ట్రైనింగ్ని చాలా మెడికల్ ఇన్స్టిట్యూట్స్, ఫస్ట్ ఎయిడ్ ఆర్గనైజేషన్స్ నేర్పిస్తాయి. దీనివల్ల ప్రాణాలు కాపాడబడతాయి, సేఫ్టీ గురించి అవగాహన కూడా పెరుగుతుంది. ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ వెన్నెల ప్రోగ్రాం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం, గమనించగలరు. So with this information, this is Chetan signing off. I'll get back to you in our next segment. Till then, bye. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: చిన్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: బాయ్ బోనా, మా డాడీ వచ్చేసారు, రేపు కలుద్దాం.
2: మా మమ్మీ ఎప్పుడు వస్తుందో, ఏంటి రోజు ఇంకా రాలేదు, ఇంత లేట్ అయింది.
3: హాయ్ బోనా, నన్ను మీ మమ్మీ తీసుకురమ్మని పంపించారు. ఈ రోజు మీ అమ్మకి రావడం కుదరదంట.
1: అమ్మ చెప్పింది కదా.
2: అవునా? అయితే మా అమ్మ చెప్పిన కోడ్ చెప్పు.
3: కోడా? అది అది
2: కాపరండి, కాపరండి.
4: నేర్పించండి పిల్లలకు సురక్షితమైన ఆత్మరక్షణ అలవాట్లను.
5: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే సాండీ చెప్తున్నాడు.
6: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
7: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
5: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
7: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
8: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
9: వాణి, నేను లోపలికి వెళ్తూ ఉంటా, నువ్వు స్కూటీ పార్క్ చేసి వచ్చేసాయి.
10: ఓకే.
9: ఏ, ఏంటంత త్వరగా వచ్చావు, ఎక్కడ పార్క్ చేసావు?
10: అదిగో వైషు, అక్కడే పార్క్ చేసా.
9: ఎండలో పార్క్ చేయడం వల్ల ఫ్యూయల్ త్వరగా ఆవిరి అయిపోతుంది, అలానే వెహికల్ కూడా కాలిపోయిన ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి. వెళ్ళి నీడలో పార్క్ చేసిరా.
11: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు.

ఈనాటి వనితాలోకం శ్రీల కార్యక్రమంలో ముందుగా వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. దక్షిణాసియా తన అభివృద్ధి మార్గంలో ఒక ముఖ్య మలుపులో ఉంది. పనిచేయదగిన వయోవర్గంలో ఏటా లక్షలాది యువత వచ్చి చేరుతున్నారు. ఈ క్రమంలో ఉపాధి కల్పన దక్షిణాసియా ప్రాంతంలో అత్యంత కీలక అంశంగా మారింది. వ్యవసాయ రంగానికి ఆహార శుద్ధి వ్యవస్థలో మార్పు చేర్పులను చేయడం ద్వారా ఉపాధి కల్పన, పెట్టుబడి, ఆర్థిక అభివృద్ధితో పాటు పేదరికం నిర్మూలనలో అనేక ప్రధాన అవకాశాలు అందిరాగలవని ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ముఖ్యంగా ప్రస్తావించింది. దక్షిణాసియా ప్రాంతంలో వ్యవసాయ రంగానికి 700 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువగా వార్షిక విలువ ఉంది. ఇది దాదాపు 43% మంది కార్మికులకు ఉపాధి అందిస్తోంది. ఇంతటి విస్తృతిని కలిగి ఉన్నప్పటికీ వ్యవసాయ రంగం ఈ ప్రాంతంలో స్థూల దేశీయోత్పత్తిలో కేవలం 16% సమకూరుస్తోంది. దక్షిణాసియాలో ఉత్పత్తి అవుతున్న ఆహారంలో 30% కన్నా ఎక్కువ వాటా ప్రతి ఏటా వృధా అయిపోతుంది. ఇది సుమారు 30 కోట్ల మందికి ఆకలి బాధను తీర్చడానికి సరిపోతుందని చెప్పవచ్చు. వ్యవసాయ రంగం రూపురేఖలలో మార్పునకు సంబంధించిన తదుపరి దశ ఒక ఉత్పత్తిని పెంచడంలో మాత్రమే కాకుండా ఆహార శుద్ధి, నిల్వ, ఆధునిక రవాణా వ్యవస్థ, మార్కెటింగ్, విలువ జోడింపుల పరిధిని విస్తరించడంతో పాటు ముడిపడి ఉందని నిపుణులు స్పష్టం చేశారు. ఈ కార్యకలాపాలతో పాటు ఆహార వ్యర్థాలను తగ్గించడం సాధ్యపడుతుందని, రైతుల ఆదాయం పెరిగేందుకు కూడా అవకాశం ఉంటుందని, వీటితో పాటే లక్షల సంఖ్యలో ఉద్యోగాలను కల్పించవచ్చని వారు అంటున్నారు. భారత్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 1950 నుండి 1951లో 51 మిలియన్ టన్నుల స్థాయి నుంచి పెరిగి ప్రస్తుతం 330 మిలియన్ టన్నులకు చేరుకుంది. కిందటి దశాబ్దంలో శుద్ధి చేసిన ఆహార పదార్థాల ఎగుమతుల విలువ 2x వృద్ధి చెంది దాదాపు 4.9 బిలియన్ డాలర్ల నుండి 10 బిలియన్ డాలర్లకు పైబడింది. ప్రస్తుతం తయారీ సంబంధిత విలువ జోడింపులలో దాదాపు 9% వాటాతో పాటు భారత ఎగుమతుల్లో సుమారు 13% వాటాను కూడా అందిస్తున్న రంగం ఆహార శుద్ధి రంగమే. విధానాల రూపంలో చేపట్టే వ్యూహాత్మక చర్యలు, వ్యవసాయక వాల్యూ చైన్లు ఏ విధంగా మార్పు చేయగలవో భారత్ అనుభవం తెలియజేయబడుతుంది. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం ఆహార శుద్ధి పరిశ్రమలకు వర్తించే ఉత్పత్తితో పాటు ప్రోత్సాహిక పథకం ప్రధాన కార్యక్రమాలు మౌలిక స్వరూపాన్ని పటిష్టపరిచి వాణిజ్య సంస్థలను ఆధునీకరించి పెట్టుబడులకు ఆకర్షించాయి, పోటీతత్వాన్ని మెరుగుపరిచాయి కూడా. ఈ ప్రగతి చోటు చేసుకున్నప్పటికీ ముఖ్య అవకాశాలు మరెన్నో ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం ఉపాధి కల్పనలో ఆహార శుద్ధి వాటా చిన్నదే. వ్యవసాయ ఉత్పాదనలకు దక్కాల్సిన ఒక పెద్ద వాటా ఇంకా మిగిలే ఉంది. ఉష్ణోగ్రతను నియంత్రించే ఏర్పాట్లను, సరఫరా వ్యవస్థలు, కోల్డ్ చైన్స్, నిల్వ కేంద్రాలు, లాజిస్టిక్ నెట్వర్కులు, మార్కెట్ లింకేజీలు బలోపేతం చేస్తే ఈ రంగంలో విలువలను స్పష్టించడంలో చెప్పుకోదగ్గ వృద్ధికి ఆస్కారం ఉంది. శ్రోతలు, వికసిత భారతంలో మరిన్ని వివరాలు వినే ముందు ఒక పాట విందాం.

శ్రోతలు, వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆహార వ్యవస్థల రంగంలో ప్రపంచంలోనే నాయకత్వ స్థానాన్ని సాధించడం కోసం దక్షిణాసియాలో అనేక అవకాశాలు ఉన్నాయి. శీఘ్రగణిత పట్టణీకరణ, బలాన్ని పుంజుకుంటున్న మధ్యతరగతి ప్రజానీకం, సుసంపన్న వ్యవసాయక జీవ వైవిధ్యం, సురక్షితమైన అధిక నాణ్యత కూడిన శుద్ధి చేసిన ఆహార పదార్థాలకు రోజురోజుకు పెరుగుతున్న గిరాకీ, ఇవన్నీ పెట్టుబడికి, నూతన ఆవిష్కరణకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి. ఈ పరివర్తనకు వేగాన్ని జత చేయడానికి అగ్రికనెక్ట్తో పాటు శాప్లింగ్ల సంయుక్త విధానాన్ని ప్రపంచ బ్యాంకు గ్రూప్ ప్రోత్సహిస్తోంది. అగ్రికనెక్ట్ ఒక అంతర్జాతీయ వేదిక. మౌలిక సదుపాయాల కల్పన, విధానపరమైన సంస్కరణ, ప్రైవేట్ పెట్టుబడి సమీకరణతో 2030 కల్లా 3 కోట్ల మంది రైతులకు మార్కెట్లతో జత చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇప్పటికే భారత్, బంగ్లాదేశ్, శ్రీలంకల సహా అనేక దేశాల్లో ప్రాజెక్టులతో పాటు సంస్కరణలకు సహాయం చేస్తోంది. శాప్లింగ్ ఒక ప్రాంతీయ వేదికగా పనిచేస్తుంది. ఇది విధానపరమైన సంస్కరణలను ప్రోత్సహించడానికి, పెట్టుబడి అవకాశాలను పెంపొందించడానికి ఫలప్రద పరిష్కారాలను దక్షిణాసియా ప్రాంతమంతటా విస్తరించడానికి ప్రభుత్వాలను, అభివృద్ధి భాగస్వాములను, నూతన ఆవిష్కర్తలను ఏకతాటి మీదకు తీసుకువస్తుంది. ప్రభుత్వాలు, వాణిజ్య సంస్థలు, పెట్టుబడిదారులతో పాటు అభివృద్ధి సంస్థలు పరస్పర సమన్వయంతో కార్యాచరణ చేపట్టడం ప్రధానమని శాప్లింగ్ ఉన్నత స్థాయి విధాన చర్చ కార్యక్రమంలో పాలు పంచుకున్నవారు ముఖ్యంగా ప్రస్తావించారు. కోల్డ్ చైన్లు, గిడ్డంకులు, ఆధునిక రవాణా వ్యవస్థలకు సంబంధించిన లాజిస్టిక్ హబ్స్, ప్రాసెసింగ్ కస్టర్

వ్యవసాయిక పారిశ్రామిక పార్కులు సరికొత్తగా తెర మీదకు వస్తున్న వ్యవసాయ సంబంధిత వాణిజ్య వ్యవస్థలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పెట్టుబడిదారి సంస్థలను ప్రోత్సహించారు. ఏకకృత వాల్యూ చైన్లను ఏర్పాటు చేయవలసిందిగాను, నాణ్యతాపరమైన హామీని అందించడానికి డిజిటల్ సాంకేతికను అనుసరించాల్సిందిగాను, కార్మిక శక్తులలో నైపుణ్యాలను సామర్థ్యాన్ని పెంపొందించడంలో పెట్టుబడి పెట్టాల్సిందిగాను కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. విధాన రూపకర్తలు ఆహార శుద్ధి మండలాలను ప్రోత్సహించి ఆధునిక రవాణా వ్యవస్థతో పాటు ముడిపడి ఉండే మౌలిక సదుపాయాల కల్పనను మెరుగుపరిచి ఆహార భద్రత మరింత ఎక్కువ పెట్టుబడి అనువుగా ఉండే వాణిజ్య వాతావరణాన్ని ఏర్పరచడం ద్వారా ప్రగతిని వేగవంతం చేయవచ్చని కార్యక్రమంలో వ్యక్తమైన సూచనలు ముఖ్యమైనవి. మిశ్రిత ఆర్థిక సహాయ యంత్రాంగాలను విస్తరించి పెట్టుబడి అవకాశాలతో ముడిపడిన విధానపరమైన సంస్కరణలకు దన్నుగా నిలవడంతో పాటు ఆహార వ్యవస్థలో ప్రైవేట్ రంగ పెట్టుబడికి సంబంధించి నష్ట భయాలను తగ్గించడం ద్వారా అంతర్జాతీయ ఆర్థిక సహాయ సంస్థలు పనిచేయవచ్చని కూడా సూచించారు. దక్షిణాసియా ఆహార ప్రధాన ఆర్థిక వ్యవస్థ భవిత ఒక్క ఉత్పత్తిపై మాత్రమే ఆధారపడి లేదని ఈ చర్చా కార్యక్రమంలో స్పష్టం చేశారు. వ్యవసాయం మొదలుకొని మార్కెట్ వరకు ఆహార వ్యవస్థల రూపురేఖలలో మార్పులను చేసి ఈ రంగం లక్షల కొద్ది ఉద్యోగాలను అందించగలుగుతుందని, ఆహార వ్యర్థాలను తగ్గించగలుగుతుందని, పోషణలలో మెరుగుదలను తీసుకురాగలుగుతుందని, పెట్టుబడిని ఆకట్టుకోగలుగుతుందని, ఎగుమతులను విస్తరించగలుగుతుందని, రాబోయే దశాబ్దాల్లో సమ్మిళతను ఆర్థిక అభివృద్ధికి వేగాన్ని జతపరచగలుగుతుందని వివరించారు. విలువలను రాబట్టడం, దక్షిణాసియాలో ఉపాధి అవకాశాల కల్పనతో పాటు దీర్ఘకాలిక అభివృద్ధి కోసం ఆహార శుద్ధిని ముందుకు తీసుకుపోవడం అంశాన్ని శీర్షికగా నిర్దేశించారు. మీరు ఇంతవరకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక పాట విందాం.

శ్రోతలు, ఈనాటి వనితాలోకం శ్రీల కార్యక్రమంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం గురించిన వివరాలు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం జూన్ 12న ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తారు. పిల్లల చేతుల్లో పనిముట్లు కాకుండా పుస్తకాలు ఉండాలనే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి మరియు అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO సంయుక్తంగా ఈ దినోత్సవాన్ని ప్రారంభించాయి. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం ప్రధాన లక్ష్యం బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడం, పిల్లల హక్కులను కాపాడటం మరియు వారికి నాణ్యమైన విద్యను అందించడం. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం నినాదం: బాల కార్మికులకు రెడ్ కార్డ్, పిల్లలకు సరసమైన ఆట, పెద్దలకు మంచి పని అనే నినాదంతో ఈ ప్రచారం కొనసాగుతుంది. మన భారతదేశంలో 14 సంవత్సరాల లోపు పనిచేసే పిల్లలను బాల కార్మికులుగా పరిగణిస్తారు. బాల కార్మిక వ్యవస్థ పిల్లల భవిష్యత్తును, విద్యను దూరం చేస్తుంది. బాల కార్మిక వ్యవస్థపై అవగాహన పెంచడం మరియు దీన్ని అంతం చేయడానికి అందరూ బాధ్యత వహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు కొన్ని సినీ గీతాలు విందాం.

0: భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశసేవకై వారు కనబర్చిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
0: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం భారతరత్న పురస్కారం పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి FM 103.2 107.5 MHz పై.

0: విజ్ఞానం, వినోదం,
1: విద్య, వైద్యం,
0: కళలు, సాహిత్యం,
1: చరిత్ర, సంస్కృతి,
0: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
1: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై
0: తప్పక వినండి ప్రభాత రేఖలు.
2: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
0: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
2: ప్రతి గురువారం ఉదయం 8:35
0: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
2: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
0: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
2: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
0: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
3: శ్రోతలు, మీరింతవరకు వనితా లోకం శ్రీల కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 5:30 కావస్తోంది. ఇప్పుడు విందాం

ఈనాటి యువవాణి యోజనల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ రిక్వైర్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ ఆర్ఏసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రతిపాదికన సైంటిస్ట్ సిడిఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 33. పోస్టుల వివరాలు: సైంటిస్ట్ సి 3 పోస్టులు, సైంటిస్ట్ డి 28 పోస్టులు, సైంటిస్ట్ ఇ 2 పోస్టులు. ఇందుకు సంబంధించిన విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ మెటలార్జికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్ తదితరాలు. ఇందుకు కావాల్సిన అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ మరియు బీఈ బీటెక్ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టుకు కావలసిన వయసు: సైంటిస్ట్ సి పోస్టుకు 35 ఏళ్ళు, సైంటిస్ట్ డి పోస్టుకు 45 ఏళ్ళు మించి ఉండకూడదు. నెలకు వేతనం: సైంటిస్ట్ సి పోస్టుకు 67,700, సైంటిస్ట్ ఈ పోస్టుకు 1,23,100, సైంటిస్ట్ డి పోస్టుకు 78,800. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ 19/2026. మరిన్ని వివరాల కోసం వెబ్సైట్ rac.government.in. శ్రోతలు, మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం వెబ్సైట్ మరొకసారి rac.government.in. మీరింతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు.

శ్రోతలు, ఈనాటి యువవాణి యోజనల కార్యక్రమంలో ఇప్పుడు విందాం మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం. ముందుగా ప్రశ్నలు, వాటి ఆప్షన్స్, తరువాత ఒక సినీ గీతం విందాం, తరువాత ప్రశ్నలకు సమాధానాలు వింటారు. మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో మొదటి ప్రశ్న. May 2026 భారతదేశ రాష్ట్రపతి పోలీస్ కలర్ పురస్కారాన్ని ఏ రాష్ట్ర పోలీస్ దళం పొందింది? ప్రశ్న మరొకసారి. May 2026 భారతదేశ రాష్ట్రపతి పోలీస్ కలర్ పురస్కారాన్ని ఏ రాష్ట్ర పోలీస్ దళం పొందింది? ఆప్షన్ ఏ నాగాల్యాండ్, ఆప్షన్ బి మేఘాలయ, ఆప్షన్ సి సిక్కిం, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. ఆప్షన్స్ మరొకసారి. ఆప్షన్ ఏ నాగాల్యాండ్, ఆప్షన్ బి మేఘాలయ, ఆప్షన్ సి సిక్కిం, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. శ్రోతలు, రెండవ ప్రశ్న. May 27, 2026 డీప్ టెక్ మరియు వర్ధమాన సాంకేతిక స్టార్టప్ల కోసం ఒక ప్రత్యేక ఏంజల్ ఫండును ప్రారంభించడానికి SIDBIతో ఏ రాష్ట్రం సహకరించింది? ప్రశ్న మరొకసారి. May 27, 2026 డీప్ టెక్ మరియు వర్ధమాన సాంకేతిక స్టార్టప్ల కోసం ఒక ప్రత్యేక ఏంజల్ ఫండును ప్రారంభించడానికి SIDBIతో ఏ రాష్ట్రం సహకరించింది? ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి తమిళనాడు. ఆప్షన్స్ మరొకసారి. ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి తమిళనాడు. శ్రోతలు, మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో మూడవ ప్రశ్న. గౌతమ బుద్ధుని జననాన్ని ఏ చిహ్నం సూచిస్తుంది? ప్రశ్న మరొకసారి. గౌతమ బుద్ధుని జననాన్ని ఏ చిహ్నం సూచిస్తుంది? ఆప్షన్ ఏ బోధివృక్షం, ఆప్షన్ బి పద్మం, ఆప్షన్ సి గుర్రం, ఆప్షన్ డి చక్రం. శ్రోతలు, ఆప్షన్స్ మరొకసారి. ఆప్షన్ ఏ

ఆది వృక్షం, ఆప్షన్ బి పద్మం, ఆప్షన్ సి గుర్రం, ఆప్షన్ డి చక్రం. నాలుగో ప్రశ్న, జాపోటెక్ నాగరికత ప్రధానంగా ఏ దేశంలో విలసిల్లింది? ప్రశ్న మరొకసారి, జాపోటెక్ నాగరికత ప్రధానంగా ఏ దేశంలో విలసిల్లింది? ఆప్షన్ ఏ మెక్సికో, ఆప్షన్ బి న్యూజిలాండ్, ఆప్షన్ డి ఇండోనేషియా, ఆప్షన్ డి మలేషియా. ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ మెక్సికో, ఆప్షన్ బి న్యూజిలాండ్, ఆప్షన్ సి ఇండోనేషియా, ఆప్షన్ డి మలేషియా. శ్రోతలు, మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో ఐదవ ప్రశ్న, శ్వాసక్రియ మరియు శక్తి ఉత్పత్తికి సంబంధించిన జీవరసాయన ప్రక్రియలు జరిగే కణ అంగం ఏది? ప్రశ్న మరొకసారి, శ్వాసక్రియ మరియు శక్తి ఉత్పత్తికి సంబంధించిన జీవరసాయన ప్రక్రియలు జరిగే కణ అంగం ఏది? ఆప్షన్ ఏ రైబోజోమ్లు, ఆప్షన్ బి మైటోకాండ్రియా, ఆప్షన్ సి కేంద్రకం, ఆప్షన్ డి హరిత రేణువు. శ్రోతలు, ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ రైబోజోమ్లు, ఆప్షన్ బి మైటోకాండ్రియా, ఆప్షన్ సి కేంద్రకం, ఆప్షన్ డి హరిత రేణువు. శ్రోతలు, మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో ఆఖరి ప్రశ్న, అధిక జ్వరం ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఉపయోగించే పదార్థాలను ఏమని పిలుస్తారు? ప్రశ్న మరొకసారి, అధిక జ్వరం ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఉపయోగించే పదార్థాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ యాంటీసెప్టిక్, ఆప్షన్ బి యాంటీబయోటిక్స్, ఆప్షన్ సి పైరటిక్స్, ఆప్షన్ డి యాంటీపైరటిక్స్. శ్రోతలు, ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ యాంటీసెప్టిక్స్, ఆప్షన్ బి యాంటీబయోటిక్స్, ఆప్షన్ సి పైరటిక్స్, ఆప్షన్ డి యాంటీపైరటిక్స్. ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ముందు సినీ గీతం విందాం.

శ్రోతలు, మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో సమాధానాలు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నకు సమాధానం, మే 2026లో భారతదేశ రాష్ట్రపతి పోలీస్ కలర్ పురస్కారాన్ని ఏ రాష్ట్ర పోలీస్ దళం పొందింది? ప్రశ్నకు సమాధానం, ఆప్షన్ సి సిక్కిం. రెండవ ప్రశ్న, మే 27, 2026న డిప్టెక్ మరియు వర్ధమాన సాంకేతిక స్టార్టప్ల కోసం ఒక ప్రత్యేక ఏంజల్ ఫండును ప్రారంభించడానికి ఎస్ఐడిబిఐతో ఏ రాష్ట్రం సహకరించింది? ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. మూడవ ప్రశ్న, గౌతమ బుద్ధుని జననాన్ని ఏ చిహ్నం సూచిస్తుంది? ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి పద్మం. నాలుగో ప్రశ్న, జాపోటెక్ నాగరికత ప్రధానంగా ఏ దేశంలో విలసిల్లింది? ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ మెక్సికో. ఐదవ ప్రశ్న, శ్వాసక్రియ మరియు శక్తి ఉత్పత్తికి సంబంధించిన జీవరసాయన ప్రక్రియలు జరిగే కణ అంగం ఏది? ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి మైటోకాండ్రియా. శ్రోతలు, చివరి ప్రశ్న, అధిక జ్వరం ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఉపయోగించే పదార్థాలను ఏమని పిలుస్తారు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ డి యాంటీపైరటిక్స్. ఇప్పుడు ఒక చిత్రగానం విందాం.

0: విజ్ఞానం, వినోదం,
1: విద్య, వైద్యం,
0: కళలు, సాహిత్యం,
1: చరిత్ర, సంస్కృతి,
0: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
1: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమానవాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై
0: తప్పక వినండి ప్రభాత రేఖలు.
2: శ్రోతలు, మీరు ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు.

శ్రోతలు, స్టూడియో క్లాక్లో సమయం 5:59 దాటి 52 సెకండ్లు. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. ప్రసార విశేషాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు, విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 మత్తు పదార్థాల వ్యసనం, కారణాలు, చికిత్స గురించి డాక్టర్ బి గిరిజకుమారి గారి పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి జె నిర్మల. 7:05 తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ప్రసారమయ్యే పల్లెసీమలు కార్యక్రమంలో పెసర, మినుము పంటల్లో సస్యరక్షణ గురించి తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ ప్లాంట్ ప్యాథాలజీ డాక్టర్ టిఎం హేమలత గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇక ఈరోజు రాత్రి 8:00

0: 8 గంటల 40 నిమిషాలకు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం వింటారు. 8 గంటల 15 నిమిషాలకు కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9 గంటల 30 నిమిషాలకు ఏక చిత్రగానం శీర్షికన విలేజ్లో వినాయకుడు చిత్రం నుండి పాటలు వింటారు. ఇక రాత్రి 10 గంటలకు హలో ఆకాశవాణి శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ వింటారు. 11 గంటలకు దేశభక్తి గీతాలు, 11 గంటల 10 నిమిషాలకు కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. రేపు ఉదయం 6 గంటలకు ప్రబోధ గీతం, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6 గంటల 10 నిమిషాలకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం వింటారు. 6 గంటల 30 నిమిషాలకు సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీ మంత్రవాది మహేశ్వర్. 6 గంటల 35 నిమిషాలకు పొలం కబుర్లు. 6 గంటల 45 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6 గంటల 55 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 7 గంటలకు ప్రసార విశేషాలు, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7 గంటల 15 నిమిషాలకు ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి మునిరత్నం గారి వివరణ 7వ భాగం వింటారు. 7 గంటల 45 నిమిషాలకు ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమం. 8 గంటల 15 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8 గంటల 30 నిమిషాలకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ. 8 గంటల 35 నిమిషాలకు కర్ణాటక సంగీతం శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్ వయలిన్ వాయిద్యం. ఇక రేపు ఉదయం 9 గంటలకు వాట్సప్ చిత్రమంజరి వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం. 10 గంటలకు మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు, 12 గంటల 40 నిమిషాలకు, 1 గంట 30 నిమిషాలకు, తిరిగి 3 గంటల 10 నిమిషాలకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక రేపు మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 1 గంట 20 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 3 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇక రేపు సాయంత్రం 5 గంటలకు వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామ లక్ష్మి శీర్షికన పాలల్లో వెన్న శాతం ప్రభావితం చేసే అంశాలు మరియు వెన్న పెరగడానికి సూచనలు గురించి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం పశు సంవర్ధక శిక్షణ కార్యక్రమాలు మరియు నైపుణ్య అభివృద్ధి శిక్షణ విభాగం కోఆర్డినేషన్ డాక్టర్ కె సుజాత గారి ప్రసంగం వింటారు. 5 గంటల 30 నిమిషాలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, అనంతరం మీకు తెలుసా ప్రశ్నోత్తర కార్యక్రమం, అనంతరం అంతర్జాతీయ అల్బనిజం దినోత్సవం గురించిన వివరాలు. ఇక 7 గంటల 15 నిమిషాలకు ప్రసారమయ్యే కిసాన్ వాణి కార్యక్రమంలో జీవన ఎరువుల ఉపయోగాల గురించి రేణుగుంట మండలం వనస్థలి కరకంబాడి రోడ్ రాస్ కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఫామ్ మేనేజర్ జి సురేష్ గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఇక రేపు రాత్రి 8 గంటలకు 8 గంటల 40 నిమిషాలకు చిత్రకుసుమాలు సినీ గీతల కార్యక్రమం వింటారు. శ్రోతలు, స్టూడియో క్లాక్లో సమయం 6 గంటల 5 నిమిషాలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: Prime Minister Narendra Modi today highlighted that from financial inclusion and entrepreneurship to education, healthcare, sanitation, housing, sports, science and governance, women are playing a prominent role across diverse sectors. In a social media post, Mr. Modi said that the growing participation of women in emerging fields such as drone technology is opening new avenues of opportunity and transforming the development landscape across the nation. He noted that over the last 12 years, the NDA government has worked to further women-led development, and this is visible across sectors. Union Home Minister Amit Shah has said that the government is fully committed to ensuring the highest level of security and a smooth pilgrimage experience for devotees.

0: ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
1: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
0: మరి కరెంటు బిల్లుకు
1: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
0: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
1: సరే.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట ప్రజలకు అభివృద్ది సంక్షేమాలతో సుపరిపాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ

0: బలోపేతానికి అత్యంత నిబద్దతతో పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. కార్మికుల సంక్షేమమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. విద్యార్థుల్లో సమాజం పట్ల బాధ్యతాయుత దృక్పథాన్ని పెంపొందించడం విద్యా సంస్థల బాధ్యతని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. వార్తల వివరాలు. రాష్ట ప్రజలకు అభివృద్ది సంక్షేమాలతో సుపరిపాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రెండేళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో ఈరోజు జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడుతూ 2024 ఎన్నికల ఫలితాలను గెలుపుగా కాక రాష్ట్ర పునర్నిర్మాణానికి అప్పచెప్పిన బాధ్యతగా భావించామన్నారు. విశాఖ అమరావతి తిరుపతి కేంద్రంగా అన్ని జిల్లాలను నియోజకవర్గాలను అభివృద్ది చేస్తున్నామని 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందన్న ముఖ్యమంత్రి పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ సహా వివిధ అంశాల్లో కేంద్రం అండగా నిలిచిందన్నారు. వివిధ పారిశ్రామిక పాలసీల ద్వారా పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని కల్పించామని, ఫలితంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ
1: పోలవరం, అమరావతి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్తో సహా అనేక విషయాల్లో కేంద్రం అండగా నిలబడింది. 2047 తిరుగులేని శక్తిగా భారతదేశం తయారవుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు గర్వంగా చెప్తున్నా, విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా అన్ని జిల్లాలు అభివృద్ధి చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వానిది.
0: కార్మికుల సంక్షేమమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ గడిచిన రెండేళ్లలో అనేక కార్మిక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశామని తెలిపారు. ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా కోటిన్నర మంది కార్మికుల వివరాలను నమోదు చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డులను నెలకొల్పామని చెప్పారు. కొత్త కార్మిక చట్టాలకు అనుగుణంగా ప్రత్యేకంగా కోర్టులను ఏర్పాటు చేశామన్నారు. మహిళా కార్మికులు రాత్రివేళల్లో పనిచేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని, దుకాణాలకు జీవితకాల అనుమతుల విధానాన్ని తీసుకొచ్చామని మంత్రి వివరించారు. విద్యార్థుల్లో నిజాయితీ, నైతికత, సమాజం పట్ల బాధ్యతాయుత దృక్పథాన్ని పెంపొందించడం విద్యా సంస్థల బాధ్యతని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమెల్లి శ్రీభరత్ అన్నారు. విశాఖలో ఈరోజు జరిగిన DG100X ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ ప్రారంభ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ ఈ సదస్సు విద్యారంగంలో పరస్పర అభ్యాసం, అనుభవాల మార్పిడి, సృజనాత్మక చర్చలకు వేదికగా నిలుస్తుందని, దేశ ఉన్నత విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని అన్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలిలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి రెండేళ్ల కూటమి ప్రభుత్వ పరిపాలనను వివరించారు. రైతుల సహకారంతో ఫైన్ రైస్తో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నామని, ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా వేలాది మందికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అవసరమైన వారికి ఆర్థిక సాయం అందించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సీసీ రోడ్లు, ఆర్ఎండ్బీ రోడ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అత్యంత నిబద్దతతో పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుపతి సమీపంలో ఈరోజు జరిగిన రెండేళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం సభలో ఆయన మాట్లాడుతూ రెండేళ్ల క్రితం ప్రజలు ఇచ్చింది కేవలం అధికారంగా కాక బాధ్యతగా భావిస్తున్నామన్నారు. ఎన్నికైన ప్రధానిగా నిరంతరాయంగా సుదీర్ఘకాలం పనిచేసిన నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపిన ఆయన, ఎన్డీఏ సమిష్టి కృషితో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగామన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: రెండేళ్ల క్రితం మీరిచ్చింది కేవలం అధికారం కాదు, ఒక బాధ్యత. ఆ బాధ్యతను గుర్తుంచుకుంటేనే ఈరోజు మీ ముందుకు వచ్చాం.

0: కూటమే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఏర్పడిన కూటమి. రెండేళ్ల క్రితం మేము ఇచ్చిన హామీలు ఈ రోజు ఒక్కొక్కటిగా ఆచరణలో కనిపిస్తున్నాయి. పెరిగిన వృద్ధాప్య పెన్షన్లు, మహిళలకి ఆర్థిక భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు, రైతులకి అండా, అన్నా క్యాంటీన్లు, విద్యకి ప్రాధాన్యత, యువతకు ఉపాధి అవకాశాలు మేము చెప్పింది ప్రతిదీ ఆచరించి బలంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం.
1: ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. డీఎస్సీ ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలియజేస్తూ,
2: ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలకు పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. డిఎస్సి ద్వారా 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. ప్రజాప్రభుత్వం నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే దాంట్లో 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుకుంటూ వస్తుంది. గూగుల్ ఆర్సిలర్ మిత్తల్ ఉత్తరాంధ్రకి తీసుకెళ్లాం. రాజధాని క్వాంటమ్ కోస్ట్ ఆంధ్రకి తీసుకొచ్చాం.
1: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అధికారులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట బాలల హక్కుల కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు పిలుపునిచ్చారు. విజయనగరంలో ఈరోజు జరిగిన ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మన దేశం వికసిత్ భారత్ లక్ష్యం సాధించాలంటే చిన్నారులంతా తప్పక చదువుకోవాలని సూచించారు. విశాఖ విమల విద్యాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్ ఉపాధ్యాయులకు సూచించారు. గతంలో మిషనరీ ఆధ్వర్యంలో నిర్వహించి మూసివేసిన ఉక్కు నగరంలోని విశాఖ విమల విద్యాలయాన్ని ఆయన ఈరోజు శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజుతో కలిసి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పాఠశాలలలో పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని, బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా ప్రవేశాలు పెంచాలని సూచించారు. అక్షయపాత్ర ఫౌండేషన్తో మాట్లాడి పాఠశాలలో మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాలని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండేళ్ల పాలనను నిరసిస్తూ రాష్ట వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు ఈరోజు పలుచోట్ల నిరసనలు చేపట్టారు. అలాగే డీఎస్సీలో అన్యాయం జరిగిన వారికి సంఘీభావంగా కూడా నిరసన ర్యాలీలు నిర్వహించారు. కాగా వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఆరోపించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట ప్రజలకు అభివృద్ది, సంక్షేమాలతో సుపరిపాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అత్యంత నిబద్దతతో పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. కార్మికుల సంక్షేమమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. విద్యార్థుల్లో సమాజం పట్ల బాధ్యతాయుత దృక్పథాన్ని పెంపొందించడం విద్యాసంస్థల బాధ్యతని విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రినా నరేంద్రమోదినా కథితం యత్ రాష్ట్ర నిర్మాణస్య పూర్ణక్షమతాయాః సాక్షాత్కారాయ గత ద్వాదశ వర్షేషు సర్వకారేణ మహిళాభ్యః అనుకూలం వాతావరణం నిర్మితమితి. గృహమంత్రి అమిత్ షాహ నవదేహల్యాం శ్రీ అమర్నాథ్ యాత్రాయాః సజ్జతాయాః సమీక్షార్థం ఉచ్చస్తరీయోపవేశనస్య అధ్యక్షతాం అకరోత్. కేంద్రీయ ప్రశాసనేన ఉద్యోగముద్దిశ్య పెట్రోల్ పంప్ ఇత్యేతేభ్యః పెట్రోల్ డీజల్ ఇత్యతయోః క్రయణం ప్రతిబంధితం.

0: అనేది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: శ్రోతలు, మత్తు పదార్థాల వ్యసనం కారణాలు చికిత్స గురించి డాక్టర్ బి గిరిజకుమారి గారి పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి జె నిర్మల.
2: మనిషి అనగానే ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా మనిషికి మహాభాగ్యం ఏంటంటే ఆరోగ్యమే. సామెత కూడా ఉంది కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అని. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి మనిషి తనకున్న అలవాట్లని, మరి ముఖ్యంగా ఆహార అలవాట్లను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ప్రస్తుత సమాజం చూసామంటే ఆహార అలవాట్లు కాదు కదా, ప్రతి అలవాటు చాలా అంటే ఆరోగ్యానికి కీడు కలిగించేటివే చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మత్తు పదార్థాల వ్యసనానికి గురైపోతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు, ముసలివాళ్ల వరకు ఇదే అలవాట్లతో తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అయితే ఈ విషయాలన్నీ కూడా శ్రోతలతో పంచుకోవడానికి కోసం, శ్రోతలకు వివరించడం కోసం మన స్టూడియోస్కి వచ్చారు డాక్టర్ బల్లారపు గిరిజ గారు. వీరు మన స్టూడియోలో ఉన్నారండి. వీరు మన సందేహాలకు సమాధానాలు ఇస్తారు. నమస్కారం అండి గిరిజ మేడం గారు.
3: నమస్కారం మేడం.
2: మేడం, ఈరోజు ఆరోగ్యంగా ఉండాలి అనుకునే ప్రతి మనిషి దానికి భిన్నంగా అనారోగ్యానికి గురైపోతున్నారు. దీనికి కారణం ఏంటా అని ఒకసారి చూసుకున్నప్పుడు, ముఖ్యంగా ఎక్కువగా ఈ అనారోగ్యం రావడానికి మత్తు పదార్థాల వ్యసనానికి గురవుతున్నారు. అసలు ఈ మత్తు పదార్థాలు అంటే ఏంటండి, కొంచెం వివరిస్తారా?
3: మత్తు పదార్థాలంటే ఒక మనిషి రిపీటెడ్గా అంటే మళ్ళీ మళ్ళీ ఆల్కహాల్ మద్యపానం కానీ, లేక టొబాకో, సిగరెట్, డ్రగ్స్ ఇలాంటి అలవాటుకి బానిస అయిపోయి అందులో నుంచి బయటికి రావడం కష్టంగా ఉండడం, అంటే దీనివల్ల వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ సంసారము, పని అండ్ సొసైటీలో, సమాజంలో కూడా వాళ్ళ విలువ తగ్గించుకునే రకానికి వాళ్ళు ఏదానికైనా సిద్ధంగా అవుతారు. ఇది తప్పు అని వాళ్లకు తెలిసినా అందులో నుంచి బయటికి రావడం వాళ్లకు వీలవ్వదు. అప్పుడు వాళ్ళని మనము మత్తు పదార్థాలకి బానిష్ అయిపోయారు అని మనం చెప్తాం.
2: అంటే మత్తు పదార్థాలు అంటే ఆ వ్యసనం ఎలా వస్తుంది?
3: యూజువలీ పిల్లలకి అయితే ఫ్రెండ్స్ ఉంటారు, ప్రెషర్ ఉంటుంది, ఫ్రెండ్స్లో నుంచి ప్రెషర్ అంటే కొంతమంది తాగుతూ ఉంటారు, సిగరెట్ స్మోకింగ్ చేస్తూ ఉంటారు, డ్రగ్స్కి అలవాటు అయి ఉంటారు. సో వాళ్లల్లో కలిసి ఉండాలంటే రా తీసుకుందు రా అని ఫోర్స్ చేయడం వల్ల, పీర్ ప్రెషర్ వల్ల వాళ్ళు అలవాటుకు బానిస అవుతారు. ఇంకొకటి క్యూరియాసిటీ, వీళ్ళకు చాలా అంటే ఏముంది దాంట్లో చూద్దాము, ట్రై చేద్దాము, ఒకేసారి కదా ఏం కాదు అని అది తీసుకోవడం ఫస్ట్ అలవాటు చేసుకుంటారు. అది ఒక్కసారి తీసుకుంటే ఆగదు కదా, అలా కంటిన్యూ అయిపోతుంది. సో దీనివల్ల వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ కానీ, ఇది యువతకు చాలా చాలా హానికరం.
2: ఓకే మేడం, బాగుంది. అయితే సమాజంలో ప్రతి ఒక్కళ్ళు అంటే ఈ మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు ఎక్కువగా దుర్వినియోగానికి గురవుతున్నటువంటి ఈ మత్తు పదార్థాలు ఏమైతే ఉన్నాయో అవి ఏమిటి అంటారు?
3: మత్తు పదార్థాల్లో చాలా ఉన్నాయి మేడం. అందులో వచ్చి అంటే మనము ఆల్కహాల్ మద్యపానం అంటాము, టొబాకో అంటాము, అండ్ టొబాకోలో ఉండే వేరే ఐటమ్స్ లైక్ గుటకా ఉన్నది, మ్యారిజువనా అని, ఓపియాయిడ్స్, కొకెయిన్, డ్రగ్స్ ఉన్నాయి. అండ్ దీంతోపాటు మనకు ఈవెన్ కాఫీ కూడా ఎక్కువగా తాగడం మనం అడిక్షన్ అని కిందకే వస్తుంది. అండ్ దీంట్లో మనకు కొత్తగా సెల్ ఫోన్ అడిక్

0: అడిక్షన్ కూడా అడిక్షన్ కింద వస్తుంది. అంటే ఇది మత్తు పదార్థాల కింద రాకపోయినా అది కూడా మనము అడిక్షన్ కిందికి
1: తీసుకోవాలి,
0: బానిస అవుతూ ఉన్నారు.
1: ఓకే, బాగుంది. కాబట్టి ఈ మత్తు పదార్థాలు ఎన్ని రకాలు ఉన్నాయి, బాగానే ఉంది. కానీ యువత అంటే యూత్కి చాలా వయసు ఉంది, చాలా దేశం యొక్క భవిష్యత్తు, దేశం యొక్క అభివృద్ధి యువత మీద ఆధారపడింది. అలాంటి యువత బాగా యాక్టివ్గా పనిచేసి చదువుకొని గొప్పవారై దేశానికి మంచి పేరు తేవాల్సిన వయసులో వీళ్ళు ఎందుకు ఇలాగా వీటికి గురవుతున్నారు, దీనికి అంటే ఆ గురైనప్పుడు ఆ లక్షణాలు ఎలా ఉంటాయి?
0: సో వీళ్ళు ఎందుకు గురి అవుతారంటే, ఒకటి క్యూరియాసిటీ, అంటే ఇందులో ఏముందో చెక్ చేద్దాము, వీళ్ళకి అన్ని పరిశోధనలలో ఉండడం వల్ల దీంట్లో ఏముంది చూద్దాము అనే ఒక థాట్లో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అండ్ ఇదే కాదు, వీళ్ళకి ఇప్పుడు ఉండే స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్, డిప్రెషన్ అని, పర్ఫార్మెన్స్ అంటే బాగా చదువుకోవాలి, ఇతరులు చదువుతూ ఉన్నారు, వీళ్ళకి తక్కువ రావడము, సో ఇవన్నీ ఉండడం, ఆ ప్రెషర్కి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు వేరే డైవర్షన్స్ని

0: నిరుద్యోగ యువత మీద ఆధారపడింది. అలాంటి యువత బాగా యాక్టివ్గా పనిచేసి చదువుకొని గొప్పవారై దేశానికి మంచి పేరు తేవాల్సిన వయసులో వీళ్ళు ఎందుకు ఇలాగా వీటికి గురవుతున్నారు? దీనికి అంటే ఆ గురైనప్పుడు ఆ లక్షణాలు ఎలా ఉంటాయి?
1: సో వీళ్ళు ఎందుకు గురి అవుతారంటే, ఒకటి క్యూరియాసిటీ, అంటే ఇందులో ఏముందో చెక్ చేద్దాము. వీళ్ళకన్నీ పరిశోధనలలో ఉండడం వల్ల దీంట్లో ఏముంది చూద్దాము అనే ఒక థాట్లో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అండ్ ఇదే కాదు, వీళ్ళకి ఇప్పుడు ఉండే స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్, డిప్రెషన్ అని, పర్ఫార్మెన్స్ అంటే బాగా చదువుకోవాలి, ఇతరులు చదువుతూ ఉన్నారు, వీళ్ళకి తక్కువ రావడము, సో ఇవన్నీ ఉండడం, ఆ ప్రెషర్కి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు వేరే డైవర్షన్స్ని ఎత్తుక్కుంటూ ఉన్నారు. ఎలా నేను ఇక్కడి నుంచి బయటికి రాగలను, మత్తు పదార్థాలు ఈజీగా దొరుకుతూ ఉన్నాయి మనకు మార్కెట్లో కాబట్టి, అండ్ మనకు సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా దీనిల గురించి చూపించడం వల్ల దాన్ని చూసి వీళ్ళు, అంటే ఈ సొసైటీలో నేను ఫిట్ అవ్వాలి, అంటే ఇవి నేను చెయ్యాలి అనే ఒక థాట్ నుంచి వాళ్లకు పెద్ద పెద్ద ఆలోచనలు లేకుండా ఇలా ఎక్కువగా బ్యాడ్ దానికి వెళ్ళడానికి
0: ఈజీగా కూడా ఉంది.
1: ఈజీగా ఉంది, అది చాలా ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. దీని నుంచి తప్పించుకోవడం చాలా కష్టంగా ఉంది. చాలా మనోధైర్యం ఉంటే గానీ అక్కడి నుంచి వాళ్ళు ఈ పదార్థాలకి వెళ్ళలేరు.
0: బాగుంది మేడం. వీటికి మన మీడియాలో, సోషల్ మీడియాలో అయితేనేమి, టీవీలో కానీ ఇంకా అడ్వర్టైజ్మెంట్లలో వీటన్నిటిలో కూడా ఈ మత్తు పదార్థాలకి బానిసలు అవే ముందు, అవి ఎంత అట్రాక్షన్ గా చూపిస్తున్నారు. యవ్వనస్తులు బాగా చక్క, అంటే యూత్ ఎక్కువగా గురైపోతున్నారు అన్న విషయం చక్కగా చెప్పారు. అయితే ఫ్రెండ్స్ అని కూడా చెప్పారు. ఈ ఫ్రెండ్స్ ఒత్తిడి అంటే ఆ అడిక్షన్ వైపు, ఆ మత్తు పానీయాల వైపు, మత్తు పదార్థాల వైపు వాళ్ళని మళ్లించడానికి కారణాలు ఏంటంటారు?
1: ఒక్కటి, చాలా ఈజీగా దొరుకుతుంది. అండ్ వీళ్ళకి ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే వాళ్ళు ఎప్పుడైతే కొంచెం మైండ్ వీక్ అవుతుందో అప్పుడు అలాంటియే కనిపిస్తాయి, అలాంటి ఫ్రెండ్స్ మధ్యలోనే తిరగాలి అని అనుకుంటారు. అండ్ వాళ్ళు కూడా అదే టైంలో వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. రా, ఏం కాదు, ఇవన్నీ ఇలాగే ఉంటుంది, మర్చిపోవచ్చు దీన్ని తీసుకుంటే అని. సో ఇలా అవ్వడం వల్ల వాళ్ళు దాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళకి ఈ ప్రెషర్స్ మొత్తం తగ్గిపోతాయి. సో ఈ తగ్గించుకోవడానికి ఒక దావ దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఇలాంటి దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. మ్యాడమ్,
0: ఈ ఫ్రెండ్స్ వల్ల ఏమవుతుంది?
1: ఆ గ్రూప్ లో ఉండాలి అని అంటే వీళ్ళు కూడా అది స్టార్ట్ చేస్తేనే ఆ గ్రూప్ లో ఫిట్ అవుతారు, లేకుంటే ఆ గ్రూప్ లో ఉండరు, సపరేట్ గా ఉండిపోవాలి.
0: వీళ్ళకేమో ఆ గ్రూప్ లో ఉండాలని కోరిక ఉంటుంది.
1: ఆ గ్రూప్ లో ఉండాలని కోరిక ఉంటుంది. ఎవరికైనా మనిషికి ఒకటిగా ఉండడం కంటే ఏదో గ్రూప్ లో ఉండడం మంచిది అని అనిపిస్తుంది. ఒంటరిగా ఉంటే వానికి సపోర్ట్ ఎక్కడ
0: ఉండదు, వాడిని ఇన్సల్ట్ కూడా చేస్తారు,
1: ఇన్సల్ట్ చేస్తారు
0: కదా.
1: సో కాబట్టి వీళ్ళు,
0: వీళ్ళకి సపోర్ట్ ఉంటే ఇంకొకరు జోడుకారు, దానికని ఆ గ్రూప్ లో చేరటం వల్ల ఆ చేరిన గ్రూప్ లో వాళ్ళకి ఇలాంటి వ్యసనాలు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు?
1: నాకు ఇలాంటి సమస్యనే ఉంది, నేను ఇట్లా బయటకు వచ్చాను, నువ్వు తీసుకో ఏం కాదు, ఒక్కరోజు తీసుకో ఏం కాదు మళ్ళీ అని. సో ఒక్కరోజుతో ఆగని పని ఇది.
0: ఈ స్నేహితులు ఒత్తిడి అనేది వాళ్ళని ఎక్కువగా ఈ డ్రగ్స్ కి, మత్తు పానీయాలకి వాళ్ళని అలవాటు చేస్తుంది అంటారు.
1: అంటే స్నేహితులతో ఒకటే కాదు మేడం, అంటే ఫ్యామిలీలో ఏదైనా హస్బెండ్ వైఫ్ బాగాలేకపోయినా, ఇంట్లో గొడవలు ఉన్నా కూడా, లేక వీళ్ళు చదువుకుండే చోట చాలా చాలా ప్రెషర్ ఉన్నా కూడా, వర్క్లో ప్రెషర్ ఉన్నా కూడా, సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఎక్కడో ఒక చోట ఈ మెంటల్ స్ట్రెస్ని వీళ్ళు పక్కకు తీసుకురావాలి అని అంటే ఈ అడిక్షన్కి వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకు మనము పేరెంట్స్గా పిల్లలకి ఎప్పుడు స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ ఇలా ఉండడం వల్ల పిల్లలు మంచి దావలో ఉంటారు అని నా ఒపీనియన్. సో ఫ్రెండ్స్ ఎటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఫ్యామిలీ మంచిగా ఉంది, రిలేషన్షిప్ బాండింగ్ అంతా కరెక్ట్గా మంచిగా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉన్నప్పటికీ ఈ బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అయితే పీర్ ప్రెషర్ అనేది, అంటే ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే దీని నుంచి మనం అలాంటి దాంట్లో ఉండకుండా ఉండాలి అంటే అలాంటి యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండడం వల్ల వాళ్ళు మంచిగా తయారవుతారు.
0: అంటే మీరు చెప్పేది కేవలం ఎలాంటి స్నేహితులు ఉన్నా కూడా కుటుంబ వాతావరణం బాగుంటే పిల్లలు, స్టూడెంట్స్ కానీ మన ఇంట్లో పిల్లలు కానీ ఇలాంటి వాటికి గురవ్వకుండా ఉంటారంటారు, బాగానే ఉన్నంతవరకు. కానీ కుటుంబ వాతావరణం బాగున్నా కూడా బయటకు వెళ్ళిన తర్వాత తెలియకుండా

0: అలవాటు పడిపోయినారు. ఆ విషయంలో తల్లిదండ్రులు ఎలా గుర్తించాలంటారు?
1: తల్లిదండ్రులగా మన పిల్లల్ని మనము క్లోజ్ అబ్జర్వేషన్లో ఉండాలి. రోజు మన పిల్లలు కమ్యూనికేట్ చేస్తున్నారా, మనతో మాట్లాడుతూ ఉన్నారా, సడన్గా మార్పులు ఏమైనా వాళ్ళల్లో వస్తూ ఉందా, మూడ్ స్వింగ్స్ ఏమైనా ఉన్నాయా, మన నుంచి ఏమైనా
0: స్వింగ్స్ అంటే అందులో
1: అంటే ఒకసారి బాగా మాట్లాడము, ఇంకొకసారి ఆవేశంగా మాట్లాడము, ఇలా ఏదైనా మర్చిపోతూ ఉన్నారా, చెప్పడంలో మతిమరుపు వస్తూ ఉందా, అండ్ డిసిషన్లు చేయలేకపోతున్నారా, నిద్రలో సమస్యలు వస్తూ ఉన్నాయా, వాళ్ళు అకాడమిక్ పర్ఫార్మెన్స్ కూడా అంటే అంతవరకు వచ్చే మంచి మార్కులు తగ్గిపోతూ ఉన్నాయా. సో ఇవన్నీ మనకు ఒక పేరెంట్స్గా మనము గమనించాలి. వాళ్ళని గమనించి వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందో దాన్ని చూసి మనం వాళ్లకు సపోర్ట్ ఇవ్వాలి.
0: అంటే ఈ మత్తు పదార్థాల వ్యసనానికి గురయ్యారు అనగానే ఆ పిల్లల్లో కానీ ఆ మనుషుల్లో కానీ ఇలాంటి లక్షణాలు ఉన్నాయంటారు. కాబట్టి దాన్ని తల్లిదండ్రులు పిల్లలు మొదటి నుంచి దాన్ని తుంచివేయాలంటే వాళ్ళని మీరు చెప్పినట్టుగా దగ్గరగా గమనిస్తే కానీ అందులో నుంచి వాళ్ళని బయటకు తీసుకురాలేము. కానీ అది ముదిరిపోతే కష్టమైపోద్ది,
1: చాలా కష్టము. అయితే కష్టము అంటూనే దీని నుంచి బయటికి రారు అనేది ఇది లేదు. ఫ్యామిలీ అప్పటికి కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ, మోటివేట్ చేస్తూ, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తూ పిల్లలకి, అలాగే మనకు హెల్దీ లైఫ్ స్టైల్ ఉండే కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ డిఅడిక్షన్ ప్రోగ్రామ్ అని హెల్త్ కేర్ ప్రొవైడర్స్ తో సహాయంతో అండ్ టీచర్స్ సహాయంతో పిల్లల్ని మళ్ళీ మనము బయటికి తీసుకురాగలము.
0: సరే మేడం, బాగుంది. ఈ మత్తు పదార్థాల వాడకం వల్ల మెదడు, గుండె, కాలేయం ఉంటాయి కదా, వాటి మీద ఎంత ప్రభావం ఉంటుందంటారు?
1: ఇది ఒక్కొక్క మత్తు పదార్థము ఒక్కొక్క ఆర్గన్ పైన ప్రభావం పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఆల్కహాల్ మద్యపానం అంటూనే అది మనకు లివర్కి ఎక్కువగా దెబ్బతింటుంది అండ్ గుండెకి కూడా నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. సిగరెట్ ఇలాంటివి ఫస్ట్ గుండెకే రావడం జరుగుతుంది, ఊపిరితిత్తులకి రావడం జరుగుతుంది, తర్వాత స్టేజెస్లో నెక్స్ట్ ఆర్గన్స్కి, వేరే హవాహయాలకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇలా మనము ఆఖరికి గన చూసుకుంటే మనకు ఈ అవయవాలన్నీ కూడా దెబ్బతినడం చాలా ఎక్కువగా జరుగుతుంది. అంటే గుండె పెద్దదవ్వడము, హార్ట్ అటాక్లు రావడము, స్ట్రోక్ రావడము, లివర్లో ప్రాబ్లమ్స్ రావడము, కామిళ్ళు రావడము, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడము, సో ఇలా వాళ్ళు ఎక్కువగా మర్చిపోవడము, బ్రెయిన్లో స్ట్రోక్, హార్ట్లో స్ట్రోక్, సో ఇలాంటి చాలా చాలా సమస్యలకి గురి అవుతారు.
0: కేవలం ఈ మత్తు పదార్థాల వల్లనే అంటారు?
1: అవును,
0: ఎక్కువ శాతం
1: ఎక్కువ తీసుకుంటే
0: అంటే ఎక్కువ మంది మామూలుగా ఒకవేళ గుండె నొప్పి రావచ్చేమో కానీ మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళలో డెఫినెట్ గా ఇవి వస్తాయి అంటారు.
1: డెఫినెట్ గా వస్తాయి.
0: ఓకే.
1: ఇంకా ఓరల్ క్యాన్సర్స్ అని నోట్లో గుటకా తినే వాళ్ళకి నోట్లో, మనకు గవర్నమెంట్ ఎప్పుడు మన మూవీస్ కెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాము, తినడం వల్ల, గుటకాలు తినడం వల్ల ఎలా క్యాన్సర్ వస్తుంది అనేది.
0: ఓకే మేడం, చాలా బాగా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ కేవలం పిల్లలే కాదు, ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఇలాంటి లక్షణాలు గమనించినప్పుడు కేవలం ఈ మత్తు పానీయాల వల్లే వచ్చిందా లేకుంటే జనరల్గా వచ్చిందా అని కుటుంబ సభ్యులు ఎట్లా గమనిస్తారంటారు? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ కానీ ఇలాంటివన్నీ కూడా మామూలు వాళ్ళకి రావచ్చు, అలాంటి మత్తు పానీయాలు ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి. అంటే ఎలా వాళ్ళు గమనించి దాన్ని కనుగొని దాన్ని చేయగలరంటారు?
1: ఇద్దరిలో కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ మద్యపానానికి అడిక్ట్ అయిన వాళ్ళకి, కానోళ్ళకి ఇద్దరిలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంట్లో వీళ్ళు సీక్రెట్గా మెయింటైన్ చేయడము, కలవకపోవడము, ఎక్కువగా సోషల్ మీడియాని చూస్తూ ఉండడము, స్నేహితుల్ని మార్చడము, ఇంట్లో ఎటువంటి భాషణలో మాట్లాడడంలో కూడా ఇన్వాల్వ్ కాకుండా పక్కకెళ్ళిపోవడము, తనీగా ఉండిపోవడము, సో ఇలా ఉన్నప్పటికీ ఇది గమనించాల్సిన విషయం. ఫ్రెండ్స్లలో మారారు, సో ఇవన్నీ కూడా గమనించాలి.
0: ఫ్రెండ్స్లో మారారంటే అది అడిక్షన్ అవ్వక ముందు ఉన్న ఫ్రెండ్స్ వేరే ఉంటారు, ఒక్కసారి ఇది దీనికి అడిక్ట్ అయిన తర్వాత వచ్చే ఫ్రెండ్స్
1: వేరే ఉంటారు,
0: అది కూడా వాళ్ళు గమనించుకోవాలి.
1: అవును, గమనించాలి. గమనించినప్పుడే మనకు అక్కడ అర్థమవుతుంది ఏమవుతుంది ఇంట్లో అని. అప్పుడు కూడా తిరిగి మాట్లాడము, అలా చెయ్యకూడదు. వాళ్ళకు సపోర్ట్ ఇస్తూ, ఏమైందని గమనిస్తూ, వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ, స్ట్రాంగ్ రిలేషన్షిప్తో మనం వాళ్ళతో ముందుకెళ్ళి ఆ సమస్యని ఎమోషనల్ సపోర్టు, మోటివేషన్ ఇస్తూ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ని తీసుకొని వచ్చి చూపించడము, కౌన్సిలింగ్లు ఇప్పించడము, బిహేవియరల్ థెరపీ చేయడము,

0: సో ఇలా మనము సపోర్ట్ చేసినప్పుడే మనకు అక్కడ పాసిబుల్ అవుతుంది. అయితే వీళ్ళ పర్ఫార్మెన్స్ లెవెల్స్ మనకు అర్థం అవుతూ ఉంటుంది ఇంట్లో చూసినప్పుడు, వీళ్ళు తినే పదార్థాల వల్ల ఇలాంటి ఒక ఆరోగ్యానికి హానికరం కాబట్టి. సో వాళ్ళని మనము ఒకసారి హెల్త్ చెకప్ చేయించడం వల్ల మనకు తెలుస్తుంది ఎక్కడ ఏ ప్రాబ్లం అవుతూ ఉంది అని. సో అప్పుడు మనం దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల హెల్త్ కి ట్రీట్మెంట్, ఏ పార్ట్ అయితే మనకు ప్రాబ్లం వస్తుందో దానికి ట్రీట్మెంట్, అండ్ అలాగే డి అడిక్షన్ కి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మళ్ళీ ఆ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి వెనక్కి రాగలరు.
1: ఓకే, దీనివల్ల మానసికంగా ఏమైనా దెబ్బతింటారంటారా ఆ వ్యక్తి?
0: అంటే అది తీసుకునే ముందు బాగా కిక్కుగా ఉంటుంది, సో తీసుకుంటారు, బట్ అది మళ్ళీ అది కొంతసేపే బాడీలో ఉంటుంది. సో అది తగ్గిపోయే టైంకి మళ్ళీ కావాలి అని అనిపిస్తుంది. ఆ టయానికి వాళ్ళకు అది మళ్ళీ తీసుకోకపోతే పిచ్చి పిచ్చిగా చేయడము, ఇంట్లో ఇంకా దానికోసం డబ్బులు ఎలా అయినా మళ్ళీ సంపాదించడము, అంటే అమ్మనో నాన్ననో ఎవరినో అడిగి తీసుకోవడము, డబ్బులు ఇవ్వకపోతే ఎలా తీసుకోవాలో తెలుసుకోవడము దాన్ని ఇలా. అండ్ వాళ్లకు తెలుసు ఇది నేను చేయడం తప్పు అనేది తెలుసు, కానీ అందులో నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఆ టైంలో ఏమవుతుందంటే అది ఇవ్వలేదనుకోండి, వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడము, యాంగ్జైటీలోకి ఆందోళనలోకి వెళ్ళిపోవడము, ఇలా వాళ్ళు అగ్రెషన్ అంటే ఆవేదన వస్తుంది వాళ్ళకు, ఎవరు అనేది చూడకుండా లెక్క చేయకుండా కొట్టేయడము. సో అంత ఆవేదన ఉంటుంది, డిప్రెషన్, రెండు రకాలుగా ఎమోషన్స్ వాళ్ళల్లో తిరుగుతూ ఉంటాయి.
1: దానివల్ల వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా కూడా ఇలా బిహేవ్ చేస్తారు,
0: ఇలా బిహేవ్ చేస్తారు.
1: అంటే ఒక మత్తు పదార్థం అనేది మనిషిని ఎలా మార్చేస్తుంది అనేది ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది. ఈ విషయాలన్నీ కూడా మన శ్రోతలు గమనించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యసనానికి గురైన వాళ్ళు మనతో ఉన్నప్పుడు వాళ్ళని మార్చాలి అని అనుకుంటాం కదా. అలాంటప్పుడు కొంతమంది మనం చూస్తే చాలా మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మంచిగా ఉంటారు, వాళ్ళలో ఎవడో ఒక్కడు చేరుతాడు ఇలాంటి వ్యసనానికి గురైన వాడు. వాడేం చెప్తాడంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి రా, నేను చేస్తున్నా కదా అంటారు. అలా ట్రై చేయడం వల్లనే వాడు మత్తు పదార్థాలకు బానిస అయిపోయాడంటారా, లేకుంటే వాడి స్వభావం అట్టాడదండి? ఇది ఒకలాంటి అపోహ సమాజంలో అయితే ఉంది, ఒక్కసారి చేస్తే చూడరా లేకుంటే తర్వాత ఏం కాదులే అని అంటుంటారు. దానికి వీడు ట్రై చేయడం వల్ల అలా బానిస అయిపోయాడు అన్నది సమాజంలో చాలా అపోహలు ఉన్నాయి. ఈ అపోహలన్నింటికి మీ సమాధానం ఏంటంటారు?
0: మత్తు పదార్థము ఎప్పుడూ ఒక్కసారి ట్రై చేస్తే ఆగిపోయేదైతే కాదు, ఒక్కసారి తీసుకునేకి మొదలు పెడితే దానికి ఇంకా అలా ముందుకెళ్ళిపోతుంది. ట్రై చేద్దాము ఒక్కసారి అనే దాంట్లో ఆగడం చాలా తక్కువ మంది ఉంటారు. సజెషన్ ఏంటి అంటే దాని నుంచి ఎంత దూరం ఉంటుందో అంత దూరం ఉండడమే మంచిది.
1: అంటే ఈ ప్రశ్న ఎందుకంటే అందరికీ అర్థం కావాలి. కొంతమంది కొన్ని ఫుడ్స్ తింటుంటారు, ఆ ఫుడ్స్ లో నేను ఒకసారి ట్రై చేశాను, తిన్నాను, బాగానే ఉంది, కానీ మళ్ళీ ట్రై చేయలేదంటారు. అలాగా రకరకాల ఫుడ్స్, కొంతమందికి ఇష్టం, నాకు నచ్చలేదు ఆ ఫుడ్ తిన్నప్పుడు అని అంటుంటారు. కానీ మత్తు పానీయాల విషయంలో అలా జరగదంటారా?
0: అలా జరగదు, చాలా వరకు జరగదు. మేబీ 1% అట్లా ఉంటుందేమో గానీ, బట్ జరగదు. అది ఒక్కసారి దాన్ని తీసుకోవడం మొదలు పెడితే మళ్ళీ ఎప్పటికైనా కూడా, అంటే అది తీసుకుంటూనే ఒక మైకం లేక వెళ్ళిపోతారు. సో అందుకు అది మళ్ళీ మళ్ళీ కావాలి అనే ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఒకదానితో ఆగదు.
1: అయితే మేడం మీరు ఎంత బాగా చెప్పారు, దీనికి ఏమైనా చికిత్సా విధానాలు ఉన్నాయంటారా?
0: ఖచ్చితంగా ఉన్నాయి. ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్, సో అంతేగాని ఇది జబ్బు రకంగా మనం తీసుకోలేము. జబ్బు ఎప్పుడు మారుతుంది, ఎప్పుడైతే మనకు ఆర్గన్స్ అన్ని లోపల డ్యామేజ్ అవ్వడం మొదలవుతాయో అప్పుడు ఒక జబ్బు కిందికి మారుతుంది ఇది. సో ఇది బ్యాడ్ హ్యాబిట్ ని మళ్ళీ మనము రివర్స్ చేయగలము ఒక ఫ్యామిలీ సపోర్ట్తో, ఒక టీచర్ సపోర్ట్తో, ఒక కౌన్సిలర్ హెల్త్ కేర్ సపోర్ట్తోనే ఇది పాసిబుల్ అవుతుంది.
1: అంటే ఇక్కడ డాక్టర్స్ పాత్ర ఎంతైనా ఉందంటారు?
0: చాలా ఎక్కువగా ఉంది.
1: అది ఎలా అంటారు?
0: బిహేవియరల్ థెరపీ ఇవ్వడము, కౌన్సిలింగ్లు ఇవ్వడము. అంటే వాళ్ళు ఉండేది ఒక ట్రాన్స్ ఫేజ్ లో, ఇది కాదు ప్రపంచం చాలా ఎక్కువగా ఉంది అని, ఇలా వాళ్ళల్లో నుంచి అది ఏ ఎందుకు ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ వలన, పీర్ ప్రెషర్ వలన, లేక ఇప్పుడు ఎక్కువగా తీసుకురావాలి అని మనకు 100% రావాలి అని, 99 వచ్చినా కూడా 100 రాలేదు అనే ప్రెషర్ ఫ్యామిలీలో ఉంటుంది, అండ్ స్కూల్ కాలేజెస్ నుంచి కూడా ఆ ప్రెషర్ ఉంటుంది. ఇంకొకరు తెస్తున్నారు వీడు తేవట్లేదు అని అలా కూడా ఎగతాళి చేయడం ఉంటుంది. సో ఇవన్నీ ప్రెషర్స్ వల్లనే వాళ్ళు బానిష్ అంటారు, లేకపోతే ఏముంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చూస్తాం ఇవన్నీ ట్రై చేయడము అని ట్రై చేయడం కూడా ఉంటుంది. బట్ దీనికి చాలా బాగా మనం దాని గురించి

0: వచ్చే బ్యాడ్ హెల్త్ అనేది మనం ముందు నుంచి మనం ఎక్స్ప్రెస్ చేసుకుంటూ అవేర్నెస్ ఇస్తూ ఉంటే దాని గురించి వాళ్ళు మంచిగా మారుతారు. అలాగే డాక్టర్స్ ఇందులో ఏంటి అంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, బిహేవియరల్ థెరపీ ఎవరైతే బానిస అయింటారో వాళ్ళకు డిఅడిక్షన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అండ్ బిహేవియరల్ థెరపీస్ ఉంటాయి, కౌన్సిలింగ్స్ ఉంటాయి, ప్లస్ మెంటల్ థెరపీస్ కూడా ఉంటాయి, అడ్మిషన్ చేస్తారు. మనకి ఇక్కడ రుయా హాస్పిటల్లో ఈ విభాగం చాలా బాగా ఉంది మేడం. మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో డిఅడిక్షన్ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి ఇక్కడ.
1: బాగుంది మేడం. అయితే ఇలాంటి వారిని మత్తు పానీయాలకు గురైన పిల్లలకి మరి ముఖ్యంగా, ఎందుకంటే వాళ్ళకి అమాయకులు, తెలియని వయసులో వాటికి అడిక్ట్ అవుతారు. అలాంటి పిల్లల్ని బాగు చేయడానికి పాఠశాలలు, కళాశాలల యొక్క అంటే కాలేజెస్, స్కూల్స్ యొక్క పాత్ర ఎలా ఉండాలంటారు?
0: స్కూల్లో ఎడ్యుకేషన్ ఉండాలి, దీని గురించి చెప్పాలి, టీచర్స్ చెప్పాలి. అలాగే స్కూల్ కాలేజెస్లో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. అంటే వాళ్ళకి ఎక్కడో ఒక చోట స్ట్రెస్ని బయటికి తీసుకొని వచ్చే మార్గం ఉండాలి. సో ఎప్పుడైతే ఆటలల్లో ఉంటారో అప్పుడు దీని నుంచి బయటికి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. మంచి ఫుడ్ అలవాట్ల గురించి వాళ్ళకు చెప్పాలి. మంచి ఇట్లా యోగా, వ్యాయామం, మెడిటేషను, ఎక్సర్సైజ్ గురించి చెప్పడము, ఇలాంటివన్నీ మనము అంటే స్ట్రెస్ నుంచి ఎలా బయటికి రాగలము అనే స్ట్రెస్ మేనేజ్మెంట్ థెరపీస్ చెప్పడము, ఇలా స్కూళ్ళల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల పిల్లలకి అట్లీస్ట్ తెలుస్తుంది ఇది మంచిది కాదు, ఇది బ్యాడ్ హ్యాబిట్ అనేది అర్థమవుతుంది.
1: ఇంతవరకు బాగుంది మేడం. ఇప్పుడు పల్లెలు, పట్టణాలు అని రెండు ఉంటాయి, అంటే టౌన్లు, సిటీ ఉంటుంది, విలేజెస్ ఉంటాయి. ఎక్కడైనా మనుషులే ఉండేది, ఏ మనుషులైనా ఈ వ్యసనాలకు గురవుతూ ఉంటారు. అయితే పల్లెల్లో వ్యసనాలకు గురయ్యే వాళ్ళు మత్తు పదార్థాలకి, పట్టణాల్లో సిటీస్లో ఈ మత్తు మందులకు గురయ్యే వాళ్ళకి ఏదైనా తేడా ఉంటుంది అంటారా?
0: రెండు చోట్ల మనుషులే, రెండు చోట్ల యూతే, కాబట్టి తేడా ఎక్కడ వస్తుందంటే ఇక్కడ ఏం దొరుకుతుందో దానికి కళ్ళు అలాంటి దాంట్లకి, ఇక్కడ కొంచెం ఎక్కువ హైబ్రిడ్ ప్రోడక్ట్ అనుకోండి, అక్కడ న్యాచురల్ ప్రోడక్ట్ అనుకోండి, ఇక్కడ ఇక్కడ బీడీ అంటే అక్కడ సిగరెట్. సో అంతేగాని అక్కడ ఏది దొరుకుతుందో దాంతో వాళ్ళు మొదలు పెడతారు.
1: మొదలు పెట్టేసి అలాగా వాళ్ళు అట్లా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. దాంట్లో ఎలా పిల్లలు చదువుకోవడంలో ఇంప్రూవ్ అవుతారో అలా
0: దీంట్లో
1: వెళ్ళిపోతారంటారు. అంటే నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇంకా ఎంత
0: బాగుంటుంది, ఇట్లా ఉందంటే ఇంకొకటి ఎలా ఉంటుంది,
1: అలాగా వాళ్ళ ఫ్రెండ్స్ తో చర్చించుకొని వెళ్ళిపోతుంటారు. దాని వల్ల ఎంతో నష్టం జరిగిపోతుంది కదా. అయితే ఈ యువతలో ప్రస్తుతం సమాజంలో చూస్తే ఈ మత్తు పానీయాల గురించి యువతలో అవగాహన తీసుకురావడానికి ఈ స్వచ్ఛంద సంస్థలు అంటేనేమి, ఇవన్నీ కూడా చాలా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తుంటాయి. ఇందులో మరి ఈ సమాజం, ఈ స్వచ్ఛంద సంస్థలు చేపట్టే ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయంటారు?
0: ఇవి కంప్లీట్గా సొసైటీలో డిఅడిక్షన్ ప్రోగ్రామ్స్ అని, డ్రగ్ డిఅడిక్షన్ అని, థెరపీస్ అని, సో ఇలా అడ్మిషన్స్ కూడా చేయడం ఉన్నాయి. దీని నుంచి బయటికి రావడం
1: ఇవన్నీ స్వచ్ఛంద సంస్థలు చేస్తుంటాయి. ఓకే మేడం, బాగుంది. అయితే ఆరోగ్య శైలి అనేది చాలా అవసరం ఈ వ్యసనాన్ని, అంటే ఈ ఇంతకుముందే మీరు చెప్పారు ఎట్లాంటి ఆరోగ్య శైలి ఉండాలని, మరి ఇలాంటి ఆరోగ్య శైలిలో మీరిచ్చే సలహా ఏంటి?
0: ఎక్కడైనా ఏ విభాగంలో అయినా స్ట్రెస్ అయితే కామన్. ఒకవేళ స్ట్రెస్ నుంచి ఈ మత్తు పదార్థాలకి బానిస అవుతున్నారు అని అంటే ఆ స్ట్రెస్ నుంచి బయటికి వచ్చే మార్గాలు తెలుసుకోవాలి ముందుగానే. ఎప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటే దీన్ని అవ్వక ముందే జాగ్రత్త పడడం చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి అయిన తర్వాత ఏమవుతుందో చూద్దామని. అయితే ఇది ఎండ్ అయితే కాదు, ఎందుకంటే మనకు చాలామంది ఇందులో నుంచి అడిక్షన్ అయిపోయి బయటికి వచ్చి మళ్ళీ వాళ్ళు ఒక పేరు అనేది సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
1: అలాంటి విజయగాథలు ఏమైనా ఉన్నాయంటారా?
0: మనకు ఫేమస్ పర్సనాలిటీస్ అడిక్షన్ కి గురి అయిపోయి మళ్ళీ ఇందులో నుంచి బయటికి వచ్చి మళ్ళీ వాళ్ళ పేరు సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.
1: ఇలాంటి సందేశం అంటే వాళ్ళు ఇలాంటి విజయగాథలు అంటే అందులో నుంచి బయటపడ్డ వాళ్ళు సమాజానికి ఏం సందేశం ఇస్తారు?
0: వాళ్ళు ఏదైనా మనస్సు పెడితే మనం ఎక్కడి నుంచైనా బయటికి రాగలము అనే ఒక విల్ పవర్ ఉంటే ఎక్కడి నుంచైనా మనకు సపోర్ట్ దొరుకుతుంది, అందులో నుంచి బయటికి రావచ్చు అనేది వాళ్ళు ఒక స్ట్రాంగ్ మెసేజ్ మనకు ఇస్తారు. ఇంతకుముందు మీరు చెప్పిన ప్రశ్నకు అయితే మనకు ఎలాంటి జీవన శైలి ఉండాలి, ఎలాంటి ఫుడ్ మార్పులు చేసుకోవాలి అని అంటే మంచి ఆహారము, మంచి సోషల్ ఎన్విరాన్మెంట్లో

0: మంచి ఫ్రెండ్స్ని చేసుకోవడము, మంచి సొసైటీలో ఉండడం, పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే చోట ఉండడము, యోగా చేయడం, మెడిటేషన్ చేయడము, స్ట్రెస్ తగ్గించుకునే విధానాలు తెలుసుకోవడం వల్ల పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ దీన్ని రోజు చేయడం వల్ల వీళ్ళు ఎంతో స్ట్రెస్ నుంచి ఎంతో ఈ డి అడిక్షన్కి చాలా దూరంగా ఉంటారు అని నేను 90% హామీ ఇవ్వను.
1: మంచిది మేడం, మా శ్రోతలకి మా స్టూడియోస్కి వచ్చి మత్తు పానీయాలకి బానిసైన పిల్లలు కానీ పెద్దలు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరైనా సరే వాటికి ఎలా బానిసవుతున్నారు, వాటి నుంచి మనం బయటపడితే మనకు ఉన్నటువంటి ఆరోగ్య లక్షణాలు ఎలా ఉంటాయి, తర్వాత ఎలా బయటపడచ్చు, అది ఎంత మంచిది బయటపడితే అన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. మరి ఇంతవరకు మనకు డాక్టర్ బల్లారపు గిరిజా గారు మన స్టూడియోస్లో ఉండి శ్రోతలకు ఇంత మంచి సందేశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం మేడం.
0: నమస్కారం మ్యామ్.
2: శ్రోతలు, మీరు ఇంతవరకు మత్తు పదార్థాల వ్యసనం, కారణాలు, చికిత్స గురించి డాక్టర్ బి గిరిజకుమారి గారి పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి జె నిర్మల.
3: యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ, ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.

0: భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశసేవకై వారు కనబర్చిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
0: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం భారతరత్న పురస్కారం పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్జ్ పై.

0: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
0: ప్రతి గురువారం ఉదయం 8:35
1: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
0: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
1: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
0: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణిలో.

0: పుస్తకవాణి. విజ్ఞానం, వినోదం,
1: విద్య, వైద్యం,
0: కళలు, సాహిత్యం,
1: చరిత్ర, సంస్కృతి,
0: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
1: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై
0: తప్పక వినండి ప్రభాత రేఖలు.
2: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
3: శ్రోతలు, రేపు ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, అనంతరం అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి మునిరత్నం గారి వివరణ వింటారు.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772446605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: శ్రోతలు, మా స్టూడియో క్లాక్లో సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ పోటీలు నేడు ప్రారంభమవుతాయి. ఆర్థిక సమూహాలు వ్యాపారవేత్తలుగా ఎదగడం, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, గృహ నిర్మాణం, క్రీడలు, సైన్స్, సుపరిపాలన వంటి వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఒక సోషల్ మీడియా పోస్టులో ఈరోజు ప్రధానమంత్రి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. డ్రోన్ టెక్నాలజీ వంటి ఆధునిక అభివృద్ధి చెందుతున్న రంగాల్లో మహిళల భాగస్వామ్యం క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ఇది వారికి సరికొత్త అవకాశాల మార్గాలను తెరవడమే కాకుండా దేశవ్యాప్తంగా అభివృద్ధి రూపురేఖలను సైతం మార్చేస్తోందని పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను, సులభమైన యాత్ర అనుభవాన్ని కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా

0: ప్రశంస ఇచ్చారు. అమర్నాథ్ యాత్ర ఏర్పాట్లపై సమీక్షించేందుకు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా సంస్థల సమన్వయంతో యాత్రా మార్గంలో బహుళస్థాయి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. డ్రోన్లు, సీసీటీవీ నిఘా, అధునాతన పర్యవేక్షణ వ్యవస్థల వంటి ఆధునిక సాంకేతికతలను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు. సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి భద్రతా సంస్థల డైరెక్టర్ జనరల్లు ఈ సమీక్షకు హాజరయ్యారు. అమర్నాథ్ యాత్ర వచ్చే నెల 3వ తేదీన ప్రారంభమై 23వ తేదీన ముగుస్తుంది. రక్షణ శాఖ బడ్జెట్ను రికార్డు స్థాయిలో 8 లక్షల కోట్ల రూపాయలకు పెంచి దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2 రోజుల హైదరాబాద్ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్లో ప్రబుద్ధ వర్గ సమ్మేళనంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల సుపరిపాలన వల్ల అంతర్జాతీయ వేదికలపై ఈరోజు భారతదేశ గౌరవం అసాధారణంగా పెరిగిందని ఆయన అన్నారు.
1: हमने भारत के विकास के लिए जो रनवे तैयार किया है, यहां से अब भारत विकसित भारत बनने की उड़ान भरने को पूरी तरह से तैयार है. 2047 में हमारा यह भारत निश्चित रूप से विकसित भारत बनकर रहेगा. अब जानते हैं सरदार वल्लभ भाई पटेल ने आजाद भारत को एकता के सूत्र में पिरोने का काम किया था. उसी प्रकार हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार भारत को सांस्कृतिक, सामाजिक, आध्यात्मिक और आर्थिक स्तर पर यानी कल्चरल, सोशल, स्पिरिचुअल और इकोनॉमिक स्तर पर भारत को मजबूत करने का काम इस समय कर रही है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 12 ఏళ్ల విజయవంతమైన పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ 12 ఏళ్ల కాలంలో ప్రధానమంత్రి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం నిరంతరం శ్రమించారని ఆయన అన్నారు. దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రేపు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పీరియడ్ జరుగుతుంది. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఐఏఎఫ్ క్యాడెట్లతో పాటు ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, వియత్నాం దేశాలకు చెందిన ఆఫీసర్లకు వింగ్స్ ప్రదానం చేస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుండి ఉత్తీర్ణత సాధించిన మొదటి బ్యాచ్ మహిళా క్యాడెట్లు ఈ పీరియడ్ ద్వారా వైమానిక దళంలో చేరడం ఒక చారిత్రాత్మక మైలురాయి. ఈ కార్యక్రమాన్ని రేపు ఉదయం 7 గంటల నుండి దూరదర్శన్ నేషనల్, ఐఏఎఫ్ సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. దేశంలో వైమానిక భద్రతను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అంకితభావంతో ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ఘోర విమాన ప్రమాదం జరిగి 7 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు సోషల్ మీడియా పోస్టులో మంత్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత 7 ఏళ్లు జరిగిన ఈ విషాద ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదానికి కారణాలను పూర్తి స్థాయిలో నిష్పాక్షికంగా కనుగొనేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గత ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ ఆర్థిక పనితీరును కనబరిచినందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అభినందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ అభినందనలు అందజేశారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం 18,554 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిందని, సంస్థ లాభం 578 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. భారతదేశానికి అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా చట్టసభల సభ్యులు, వాణిజ్య ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు, అమెరికన్ సెనేటర్లు, ప్రధాన అమెరికన్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ల నుండి అభినందన సందేశాలు వెల్లువెత్తాయి. ఈ సందేశాలు విస్తరిస్తున్న అమెరికా భారత్ భాగస్వామ్యానికి ప్రతిబింబంగా నిలుస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాధించిన ఈ ఘనత నాయకత్వంపై భారత ప్రజలు ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని వార్బర్గ్ పింకస్ సంస్థ చైర్మన్ చార్లెస్ ఆర్కే తన సందేశంలో పేర్కొన్నారు. ఫ్రాన్స్లోని నిస్ నగరంలో ఎల్లుండి జరిగే భారత్ ఇన్నోవేట్స్ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు

0: ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతదేశ నూతన ఆవిష్కరణలు, ప్రపంచస్థాయి అవసరాలను తీర్చే వాణిజ్య ప్రతిపాదనలను ప్రదర్శిస్తారు. ఈ ఫ్లాగ్షిప్ కార్యక్రమం కోసం కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ వేలాది ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించి చివరికి 120 స్టార్టప్లను ఎంపిక చేసింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముందు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు.
1: भारत सरकार की शिक्षा विभाग ने प्रधानमंत्री जी की इस विजनरी सजेशंस को एक एक्शन में परिवर्तित किया है. एक बहुत क्रिटिकल स्क्रूटिनी के माध्यम से हजारों प्रपोजल के अंदर से 120 स्टार्टअप्स को सिलेक्ट किया गया है. 13 प्रायोरिटी सेक्टर में 120 स्टार्टअप्स को इकट्ठा किया गया है और उसमें लगभग 20 से ज्यादा भारत की प्रीमियर इंस्टीट्यूशंस की पार्टनरशिप रहा है.
0: ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అజయ్ సూద్, విద్యామంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాయువ్య భారతదేశంలో రేపటి వరకు పిడుగులు, బలమైన ఈదురుగాలులు, వడగండ్ల వానలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాస్తవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫార్మలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ బుడ్లిగర్ ఆర్టిడాతో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. మెక్సికో సిటీలోని ప్రతిష్టాత్మక అజ్టెకా స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీతో ఫీఫా ప్రపంచకప్ 2026 వైభవంగా ప్రారంభమైంది. ప్రపంచ ప్రసిద్ధ గాయకులు షకీరా, బర్నాబాయ్ ఈ టోర్నమెంట్ అధికారిక గేయం దాయి దాయి ప్రదర్శనతో అలరించారు. మెక్సికన్ సంగీత ప్రముఖులు అలెజాండ్రో ఫెర్నాండెస్, లీలా డౌన్స్ బెలిందాల ప్రదర్శనలు ఈ ఫుట్బాల్ పండుగకు మరింత ఊపునిచ్చాయి. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ 10వ ఎడిషన్ పోటీలు ఈరోజు ప్రారంభమవుతాయి. బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో జరిగే ప్రారంభ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకతో ఆడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ పోటీలు నేడు ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, మా స్టూడియో క్లాక్లో సమయం 7:15 దాటి 15 సెకండ్లు. ఇప్పుడు విందాం

నమస్కారం అండి. ఈరోజు మనము పెసర మినుము పంటల్లో సస్యరక్షణ గురించి తెలుసుకుందామండి. మన శరీరానికి అవసరమైన అనేక మాంసకృతులు, ఖనిజ లవణాలు అపరాల ద్వారా పొందగలుగుతాము. మన రాష్ట్రంలో పండించే అపరాల్లో పెసర మినుము పంటలు ముఖ్యమైనవి. మినుము పెసర పైర్లు మనం ఏక పంటగానే కాకుండా పత్తి, కంది, ఆముదం వంటి పైర్లలో అంతర పంటగా కూడా ఎక్కువగా పండిస్తుంటాము. పెసర పంటను సుమారుగా 2.84 లక్షల హెక్టార్లో ముఖ్యంగా ఖరీఫ్లో మన రాష్ట్రంలో రైతాంగం పండిస్తున్నారు. మినుము పంట సుమారుగా 5.5 లక్షల హెక్టార్లలో ముఖ్యంగా రబీ సీజన్లో మెట్ట పంటగాను మరియు వరిమాగానుల్లో సాగు చేస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తొలిదశ నుండే వివిధ రకాల పురుగులు, తెగుళ్ళు ఆశించడం వల్ల పెసర మినుము పంటల నుండి ఆశించిన మేరకు రైతులు దిగుబడులు సాధించలేకపోతున్నారు. పెసర మినుము పంటలను ఆశించే వివిధ రకాల పురుగులు, తెగుళ్లలో మారుకా మచ్చల పురుగు మరియు పళ్ళాకు తెగులు వల్ల దిగుబడులు అధికంగా నష్టపోతుంటాము. ఇప్పుడు మనము ఈ రెండు పంటల్లో తొలి దశలో ఆశించే పురుగులు గురించి మరియు వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాము. మొదటగా చిత్తపురుగులు. ఈ పురుగులు మొక్క 2 ఆకులు వేసే దశ నుండి ఆశించడం జరుగుతుంది. ఇవి ఆశించినప్పుడు మొక్కల్లో పెరుగుదల లేక లేత మొక్కలన్నీ చనిపోతుంటాయి. చిత్త పురుగులు మరియు పెద్ద పురుగులు సాయంత్రము మరియు రాత్రి వేళల్లో ఆకులను తిని నష్టపరుస్తుంటాయి. ఆకులపై గుండని రంధ్రాలను గమనించడం ద్వారా మనం ఈ చిత్త పురుగులు ఉనికిని గుర్తించవచ్చు. దీని నివారణ కొరకు కిలో విత్తనానికి థయోమిథాక్సమ్ 5 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లు మందుతో విత్తన శుద్ధి అనేది మనము చేసుకోవాల్సి ఉంటుంది. మరి విత్తన శుద్ధి చేసే పరిస్థితి లేనప్పుడు మనం పంటపై ఈ పురుగులు ఆశించినప్పుడు మోనోక్రోటఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాము లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకొని మనము ఈ పురుగులను నివారించుకోవచ్చు. తర్వాత కాండపు ఈగ. ఈ పురుగులు పంట తొలి దశల్లోనే అంటే మొదటి 30 రోజుల వరకు మాత్రమే ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంటాయి. తల్లి ఈగలు భూమికి దగ్గరగా మొక్క మొదలపై లోపలికి వెళ్ళి గుడ్లను పెడతాయన్నమాట. గుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగులు కాండం లోపలే ఉండి కాండాన్ని తొలుస్తూ లోపలి భాగాన్నంతా తినివేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల కాండము డొల్లలా మారి మొక్కలు మొదలు దగ్గర విరిగి పడిపోతాయి. కాండం ఈగ ఆశించిన మొక్కల్లో తల చివరి ఆకులు వడలి ఎండిపోతాయి. లేత మొక్కల్లో ఆకులు పసుపు రంగుకి మారి మొక్కలన్నీ కూడా వడలి ఎండిపోతాయి. భూమికి దగ్గరగా ఉన్న మొక్క మొదలు దగ్గర కాండం కూడా ఉబ్బినట్లు ఉండి మొక్కలన్నీ కూడా గిడసబారిపోయినట్టు మనకి కనిపిస్తుంటాయి. దీన్ని నివారించుకోవడానికి మనము విత్తన శుద్ధి అనేది తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి గాను ఇమిడాక్లోప్రిడ్ 600 FS 5 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సమ్ 5 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ పురుగుని నివారించుకోవచ్చు. పంటపై ఆశించినప్పుడు మనం ఈ పురుగుని నివారించుకోవడానికి మోనోక్రోటఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లేక డైమెథోయేట్ 2 మిల్లీలీటర్లు మందును లీటర్ నీటికి కలిపి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నప్పుడు ఈ పురుగును మనము నివారించుకోవచ్చు. తర్వాత మనము రసం పీల్చే పురుగులు, వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాము. మొదటగా దీంట్లో తామర పురుగులు. ఈ పురుగులు పైరు తొలి దశలో ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. తల్లి మరియు పిల్ల పురుగులు ఆకులు అడుగు భాగంలో చేరి ఆకుల్లోని రసాన్ని పీల్చడం వల్ల ఆకులు ముడతలు పడి వంకరగా తిరిగిపోతాయి. పైరు తొలి దశలో పురుగుల తీవ్రత అధికంగా ఉన్నట్లయితే మొక్కలన్నీ కూడా వడలి క్రమేపీ ఎండిపోతాయి. తామర పురుగులు ఆశించిన మొక్కల పెరుగుదల ఆగిపోయి గిడసబారిపోతాయి. ఈ పురుగులు ఆకుల నుండి రసం పీల్చడమే కాక ఆకు ముడత అనే వైరస్ని కూడా వ్యాపింపజేస్తాయి అన్నమాట. వీటిని నివారించుకోవడానికి మనము విత్తే ముందే తప్పనిసరిగా కిలో విత్తనానికి థయోమిథాక్సమ్ 5 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్ల మందుతో విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలి. లేదా తర్వాత దశలో గనక ఆశించినట్లయితే మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా అసిఫేట్ 1 గ్రాము లేదా ఫిప్రోనిల్ 1.5 మిల్లీలీటరు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml లేదా థయోమిథాక్సమ్ 0.2 గ్రాములు లేదా స్పైనోసాడ్

ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో పెసర మినుము పంటల్లో సస్యరక్షణ గురించి తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ ప్లాంట్ ప్యాథాలజీ డాక్టర్ టిఎం హేమలత గారి ప్రసంగం వింటారు.

3 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ తామర పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. తర్వాత తెల్లదోమ. ఈ తెల్లదోమ రెక్కల పురుగులు మరియు పిల్ల పురుగులు ఆకులు అడుగు భాగం నుండి రసం పీల్చడం వల్ల ఆకులన్నీ కూడా ముడతలు పడి క్రమేపీ ఎండి రాలిపోతాయి. తెల్లదోమ సోకిన మొక్కల అడుగు భాగంలో ఆకులపై మనకి నల్లటి బూజు వంటి పెరుగుదల అనేది కనిపిస్తుంటుంది. ఇది పెరగడం వల్ల మనకి మొక్క ఆకులపైన కిరణ జన్య సంయోగ క్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల మొక్కల్లో పెరుగుదల అనేది ఆగిపోతుంది. ఈ పురుగులన్నీ ఆకుల్లోని రసాన్ని పీల్చడమే కాకుండా పల్లాకు తెగులు అనే వైరస్ని కూడా ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకి వ్యాప్తి చేస్తూ ఉంటాయి. ఈ రసం పీల్చే పురుగుల్లోనే మనకి పేనుబంక కూడా వస్తుందండి. ఈ పురుగు పైరు తొలి దశ నుండి చివరి దశ వరకు కూడా ఆశిస్తూ ఉంటుంది. తల్లి మరియు పిల్ల పురుగులు ఆకులపైన మరియు కాండం పైన గుంపులు గుంపులుగా చేరి ఆయా భాగాల నుండి రసాన్ని పీల్చడం వల్ల మొక్కలు వడలి పసుపు రంగుకి మారుతాయి. ఆకులన్నీ కూడా ముడతలు పడి వంకరగా తిరిగిపోతాయి. పైరు తొలి దశలో ఈ పురుగు తీవ్రత అధికంగా ఉన్నట్లయితే మొక్కలన్నీ వడలి క్రమేపీ ఎండిపోతాయి. పేనుబంక పురుగు ఆశించినప్పుడు తేనె వంటి పదార్థాన్ని ఇవి విసర్జించడం వల్ల దానిపై నల్లటి బూజు అనేది ఏర్పడి ఈ కిరణజన్య సంయోగ క్రియ సరిగా జరగకపోవడం వల్ల మొక్కల్లో పెరుగుదల ఆగిపోతుంది. ఈ పురుగులు కూడా ఒక వైరస్ అంటే బొబ్బర తెగులు అనే వైరస్ని ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాప్తి చేస్తూ ఉంటాయి. దీంట్లోనే మనకి కాయ నుండి రసం పీల్చే పురుగులు కూడా ఆశిస్తూ మనకి పంటను నష్టపరుస్తూ ఉంటాయి. ఈ పురుగులు గింజ ఏర్పడే దశ నుండి పంటను ఆశిస్తూ ఉంటాయి. మినుము కంటే పెసర పంటలు ఈ పురుగు ఉధృతి ఎక్కువగా మనం ఆశించడం గమనించవచ్చు. పిల్ల పురుగులు మరియు పెద్ద పురుగులు గుంపులు గుంపులుగా ఆశించి ఇవి కాయల లోపలకు వాటి తొండం వంటి ముఖ భాగాలను గుచ్చి గింజల నుండి రసం పీల్చడం వల్ల గింజలు సరిగా పాలు పోసుకోకుండా ముడతలు పడి తాలుగా మారిపోతాయి. ఈ పురుగులు ఆశించిన కాయలు పాలిపోయినట్లు ఉండి కుచించుకుపోతాయి అన్నమాట. ఈ పురుగులు విసర్జక పదార్థము ఆకులపైన పడి తెల్లటి సున్నం మరకల మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. రసం పీల్చే పురుగులన్నింటినీ మనం నివారించుకోవడానికి విత్తే ముందు తప్పనిసరిగా కిలో విత్తనానికి థయోమిథాక్సమ్ 5 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లతో విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పంటపై ఆశించినప్పుడు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా అసిటామాప్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసి ఈ రసం పీల్చే పురుగులను మనము నివారించుకోవచ్చు. తర్వాత ఎక్కువగా మనకి ఈ పెసర మరియు మినుం పంటల్లో మారుక మచ్చల పురుగు అనేది ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఈ పురుగు పెసర మినుము పంటలనే కాకుండా కంది అలసంద జనుము సోయా చిక్కుడు వంటి అనేక పంటలను కూడా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. మారుక తెల్ల రెక్కల పురుగు చిన్నదిగా ఉండి ముందు రెక్కలు ముదురు గోధుమ రంగులో మరియు వెనక రెక్కలు తెల్లగా ఉంటాయన్నమాట. ఈ రెక్కల పురుగులు విశ్రాంతి సమయంలో ఆకుల అడుగు భాగాన ఏటవాలుగా వేలాడుతూ మనకి కనిపిస్తూ ఉంటాయి. తల్లి రెక్కల పురుగులు పూ మొగ్గలపైన లేత ఆకులపైన పిందెలపైన ఒక్కొక్కటిగా కానీ లేదా 2 నుంచి 16 గుడ్లను సముదాయంగా కానీ పెడుతుందన్నమాట. ఒక్కొక్క రెక్కల పురుగు దాదాపు 4 నుంచి 5 రోజుల్లో సుమారుగా 150 నుండి 200 వరకు కూడా గుడ్లను పెడుతుంది. ఈ గుడ్ల నుంచి పిల్ల పురుగులు 4 నుంచి 5 రోజుల్లో బయటకు వస్తాయి. గుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగులు వెంటనే పూ మొగ్గల్లోకి చొచ్చుకొని పోయి లోపల లేత భాగాలనంటూ కూడా తింటూ ఉంటాయి. మొదటి 1-2 దశల్లో పూ మొగ్గల లోపలనే తింటూ వాటి తర్వాత దశల్లో లేత ఆకులను పూతను లేత పిందెలను కాయలను కలిపి గూడులాగా చేసుకొని ఈ గూడు లోపలే ఉంటూ లోపలి పదార్థాన్నన్నిటినీ తినివేయడం వల్ల పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోతుంది. పెద్ద గొంగల పురుగులు కాయ అడుగు భాగాన చిన్న రంధ్రం చేసి లోపలికి వెళ్ళి కాయల్లోని గింజలను తిని వాటిని డొల్లగా చేస్తుంది. గూళ్లలోనూ డొల్ల చేసిన కాయల్లోనూ ఈ పురుగు విసర్జక పదార్థము మిగిలిన మొక్క భాగాలనంతా కలిపి బూజులాగా ఏర్పడుతుంది. మారుక పురుగు గూళ్లలోనే ఉండి తింటూ ఉండడం వల్ల ఈ పురుగులను ఆశించే బదనిక పురుగులు పరాన్నజీవి వారి నుండి ఇవి బాగా రక్షింపబడటమే కాకుండా పురుగు మందుల ప్రభావం నుండి కూడా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరొక మచ్చల పురుగు ఉధృతి అధికంగా ఉండి సరైన సమయంలో నివారించలేకపోయినట్లయితే దాదాపు 80%

రైతులకు కూడా దిగుబడుల నష్టం కలుగుతుంది. కాబట్టి పంటను ప్రతిరోజు మనం గమనించుకుంటూ సకాలంలో సస్యరక్షలు అనేటివి చేపట్టాలన్నమాట. ఈ మరుగుకా మచ్చపురుగు నివారించుకోవడానికి మనం పొలం చుట్టూ గట్లపైన కలుపు మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పైరు పూత దశకు రాకముందే జాగ్రత్త చర్యలు అనేటివి చేపట్టాలి. పూత దశలో తప్పనిసరిగా పైరుపై 5% వేపగింజల కషాయము లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే రెక్కల పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించుకోవచ్చు. వేప సంబంధిత మందులు వికర్షకాలుగా పనిచేయడం వలన రెక్కల పురుగులు గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు. అంతేకాకుండా అప్పటికే పంట మొక్కలపై ఉన్న గుడ్లు కూడా పిగిలి చనిపోతాయి. మొగ్గ పూత దశల్లో అక్కడక్కడా కొన్ని పూమొగ్గలు సేకరించి వాటిని తెరచి పిల్ల పురుగులు ఉన్నాయా లేవా అని పరిశీలించుకోవాలి. పిల్ల పురుగులు కనిపించినట్లయితే వెంటనే క్లోరిపైరిపాస్ 20 EC 2.5 మిల్లీలీటరు లేదా థయోడికార్ప్ 75% 1 గ్రాము లేదా ఎసిఫేట్ 75 SP 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. పంటలో గూళ్ళు గమనించినట్లయితే వీటి నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాము లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేక నెవల్యూరాన్ 1 మిల్లీలీటరు మనము లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ మరుక మచ్చల పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తర్వాత ఈ పెసర మినుము పంటల్లో ఎక్కువగా ఆశించే తెగుళ్ళు వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాము. మొదటగా పళ్ళాకు తెగులు, దీన్నే మనము ఎల్లో మొజాయిక్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో మినుము పెసర పైర్లను ఈ పళ్ళాకు తెగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. ఈ తెగులు కలుగు చేసే జెమినీ వైరస్ తెల్లదోమ ద్వారా ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది. మొదటగా మనకి ఈ తెగులు లక్షణాలు లేత ఆకుల మీద పసుపు రంగు మచ్చలు అనేటివి ఏర్పడతాయి. క్రమేపీ పసుపు మచ్చలు పెరిగి ఆకు మీద పసుపు ఆకుపచ్చ చారలుగా ఏర్పడతాయి. తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకులు పూర్తిగా పసుపు రంగులోకి మారిపోతాయి. పిందెలు కాయలు పసుపు రంగులోకి మారి వంకలు తిరిగిపోయి ఉంటాయి. కాయల్లో విత్తనాలు అనేటివి ఏర్పడవు. ఈ తెగులు పైరు తొలి దశలోనే ఆశించినట్లయితే మొక్కలన్నీ కూడా గిడసబారిపోయి ఎండిపోతాయి. ఈ వైరస్ తెగులు వివిధ రకాల కలుపు మొక్కల మీద, పిల్లి పెసర వంటి మొక్కలపైన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. తెల్లదోమల ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు నివారించుకోవడానికి తగిన యాజమాన్య చర్యలు అనేటివి పాటించాలా? దీని కొరకు మనం మొదటగా ఈ తెగుల్ని తట్టుకునే రకాలను సాగు చేసుకోవాల్సి ఉంటుంది. పెసర పంటలో అయితే LGG 460, LGG 407, MGG 347, PDM 54, అంతేకాకుండా మినుము పంటలు అయితే LBG 752, PU 31, TBG 104, TBG 129, LBG 904, LBG 932 వంటి రకాలను సాగు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా విత్తన శుద్ధి అనేది తప్పకుండా పాటించాలి. దీని కొరకు ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సమ్ 5 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే పైరును తొలి దశలో వైరస్ తెగులు వ్యాపింపజేసే రసం పీల్చే పురుగులు అయిన తెల్లదోమ పురుగుల నుండి మనము పంటను కాపాడుకోవచ్చు. పైరు చుట్టూ 4 వరుసలు మొక్కజొన్న కానీ జొన్న పంటను కానీ విత్తుకున్నట్లయితే వైరస్ తెగుళ్లను వ్యాపింపజేసే ఈ తెల్లదోమ, తామర పురుగులు మరియు పేనుబంక పురుగులు వంటి రసం పీల్చే పురుగులను మనము నివారించుకోవచ్చు. పొలం గట్ల మీద మరియు రోడ్డు పక్కన వైరస్ తెగులు ఆశించిన కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు మనం గమనించి పీకి నాశనం చేసుకోవాల్సి ఉంటుంది. పంటలో కూడా మనకి పళ్ళాకు తెగులు సోకిన మొక్కలను మనం గమనించినట్లయితే తొలి దశలోనే ఇవి గుర్తించి పీకి నాశనం చేసుకోవాల్సి ఉంటుంది. పొలంలో పసుపు రంగు పూసిన అట్టలకు ఆముదం కానీ లేక గ్రీజ్ కానీ పూసి ఉంచినట్లయితే తెల్లదోమ పురుగులు ఈ అట్టకు అంటుకొని మనము ఈ వీటిని నివారించుకోవచ్చు. తెల్లదోమ పంటను ఆశించకుండా విత్తిన 15 నుంచి 20 రోజుల వయసులో వికర్షకాలుగా పనిచేసే ఈ వేపగింజల కషాయం 5%ని లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. తెల్లదోమ నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా ట్రైజోఫాజ్ 1.5 మిల్లీలీటరు లేదా 0.2 గ్రాములు అసిటామాప్రిడ్ మందులను లీటర్ నీటికి కలిపి మార్చి మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ తెల్లదోమ

0: ఉధృతిని తగ్గించుకోవచ్చు. తర్వాత మనకి ముఖ్యమైన వైరస్ తెగులు ఏంటంటే ఆకుముడత తెగులు. దీన్నే మనము తలమాడు తెగులు అని కూడా అంటాము. ఇది వైరస్ జాతి తెగులు అన్నమాట. దీని ఉధృతి వర్షాభావ పరిస్థితుల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది తామర పురుగులు అంటే త్రిప్స్ ద్వారా ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది. తెగులు ఆశించిన మొక్కల ఆకులన్నీ కూడా అంచులు వెనక్కు ముడుచుకొని పోయి మెలకలు తిరిగి గిడసబారి రాలిపోతుంటాయి. ఆకుల అడుగు భాగంలో ఈనలు రక్తవర్ణానికి పోలి ఉంటాయన్నమాట. లేత దశలో వ్యాధి సోకినట్లయితే తలలన్నీ కూడా మాడిపోయి మొక్కలని ఎండిపోయి చనిపోతూ ఉంటాయి. ఈ తెగులు వ్యాప్తి చెందడానికి కారకమైన ఈ తామర పురుగుల నివారణ కొరకు మనం 1 గ్రాము ఎసిఫేటు లేదా 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1 మిల్లీలీటర్ ఫిప్రోనిల్ మందును లీటర్ నీటితో కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సీతాఫలం తెగులు. దీన్నే మనం వప్పురాకు తెగులు అని కూడా అంటామన్నమాట. ఇది కూడా ఒక వైరస్ జాతికి చెందిన తెగులు. ఇది పేనుబంక పురుగుల ద్వారా ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది. తెగులు ఆశించిన మొక్కల ఆకులు మామూలుగా పెద్దవిగా అయ్యి ఆకులపై ఉబ్బెత్తుగా అయిపోయి సీతాఫలం కాయలాగా కనపడుతూ ఉంటుంది. ఆకులన్నీ కూడా ముదురు ఆకుపచ్చ రంగుకు మారిపోతాయి. ఈ తెగులు వ్యాప్తి చెందడానికి కారణమైన పేనుబంకను నివారించుకోవడానికి మనము ఎసిఫేట్ 1 గ్రాము లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ వైరస్ని వ్యాప్తి చెందజేసే ఈ పేనుబంక పురుగుని నివారించుకోవచ్చు. తర్వాత మనకి ఎక్కువగా ఈ పెసర మినుము పంటల్లో కొరినోస్పోరా ఆకుమచ్చ తెగులు అనేది ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఈ తెగులు కేవలము మినప పంటలోనే ఎక్కువగా ఆశిస్తుంది, పెసర పంటను ఆశించదనమాట. పైరు 30 నుంచి 35 రోజుల దశలో ఈ తెగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంటుంది. ఈ లక్షణాలు ఏంటంటే మొదట ఆకుల మీద చిన్న ముదురు గోధుమ రంగు మచ్చలు అనేటివి ఏర్పడతాయి. తర్వాత ఈ మచ్చలు పెద్దవయ్యి ఒకదానితో ఒకటి కలిసిపోయి నలుపు రంగుకి మారి ఆకులన్నీ కూడా ఎండిపోయి రాలిపోతాయి. కొరినోస్పోరా ఆకుమచ్చ తెగులను ఈ నివారణ చేసుకోవడానికి మన కాపర్ ఆక్సిక్లోరైడ్ అంటే బ్లైటాక్స్ ఇది 3 గ్రాములు లేదా మ్యాంకోజబ్ 2.5 గ్రాము 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కొరినోస్పోరా ఆకుమచ్చ తెగులను మనము నివారించుకోవచ్చు. తర్వాత సర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు. ఇది కూడా ఎక్కువగా మినుము మరియు పెసర పంటను ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. సాధారణంగా ఈ తెగులు పంటలో పూత దశ నుండి ఆశిస్తుంది. ఈ తెగులు సోకిన ఆకులపై మొదటగా చిన్న చిన్న గుండ్రని నీటి మచ్చలు మాదిరిగా ఏర్పడతాయన్నమాట. క్రమేపీ ఈ మచ్చలు ముదురు గోధుమ రంగులోకి మారి మచ్చ మధ్యలో బూడిద లేక తెల్లని రంగు చుక్కలుగా కలిగి ఉంటాయి. అనుకూల వాతావరణ పరిస్థితుల్లో ఈ మచ్చలు పెద్దవయ్యి ఆకులన్నీ కూడా ఎండి రాలిపోతాయి. దీనివల్ల కాయలో గింజలు సరిగ్గా నిండవు. ఈ తెగులు నివారణకు కార్బెండిజమ్ 1 గ్రాము లేదా థయోఫినేట్ మిథైల్ లేదా మ్యాంకోజబ్ 2.5 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనము పెసర మరియు మినుము పంటల్లో ఎప్పటికప్పుడు చీడపీడల ఉధృతిని గమనిస్తూ తగిన సస్యరక్షణ చర్యలను చేపట్టినట్టయితే రైతాంగము అధిక దిగుబడులు పొందడానికి ఉంటుంది.
1: శ్రోతలు, పల్లెసీమలు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాం.

శ్రోతలు, మీరింతవరకు పల్లెసీమలు కార్యక్రమంలో పెసర మినుము పంటల్లో సస్యరక్షణ గురించి తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ ప్లాంట్ ప్యాథాలజీ డాక్టర్ టిఎం హేమలత గారి ప్రసంగం మరియు జానపద గీతాలు విన్నారు.

0: శ్రోతలు, మా స్టూడియో క్లాక్లో సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం హైదరాబాద్ కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: కేంద్రం నిలయంలో సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్.
2: కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ సమాజ సంక్షేమం కోసం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. గిరిజన గ్రామాల్లో వెలుగు నింపడం, యువతకు ఉపాధి కల్పించడం, పిల్లలకు విద్య అందించడం, మహిళలకు సాధికారత కల్పించడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఇవన్నీ ఈ పథకం లక్ష్యాలు. ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం 2024 సెప్టెంబర్లో ఆమోదం తెలిపింది. దీన్ని సంక్షిప్తంగా పిఎం జుగాగా పేర్కొంటున్నారు. ఈ పథకం కోసం సుమారు 79,156 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 56,333 కోట్ల రూపాయలు కాగా, రాష్ట్రాల వాటా 22,823 కోట్ల రూపాయలు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 63,000కు పైగా గిరిజన గ్రామాలు, 549 జిల్లాలు, 2,740 బ్లాక్లు అభివృద్ధి చెందుతాయి. దీని ద్వారా 5 కోట్లకు పైగా గిరిజనులు లబ్ధి పొందుతారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ అప్పారావు చెప్పిన మాటలు మనందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి మానవ సమాజంలో శతాబ్దాలుగా ప్రకృతితో సహజీవనం చేస్తూ, అడవులను సంరక్షిస్తూ, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ వస్తున్న ఆదివాసీలు ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో గిరిజన సమాజం పాత్ర ఎంతో విశిష్టమైంది. వారి సంస్కృతి సంప్రదాయాలు, ప్రకృతితో మమేకమైన జీవన విధానం భారతదేశ వైవిధ్యానికి ప్రతీక. అయితే స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచిన అనేక గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి దూరంగానే ఉండిపోయాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పిఎం జుగా. తెలంగాణ నేల గిరిజన వీరుల త్యాగాలకు పోరాటాలకు పుట్టినిల్లు. జల్, జంగిల్, జమీన్, నినా

దంతో గిరిజన హక్కుల కోసం పోరాడిన కొమురం భీం పేరు నేటికీ గిరిజనుల గుండెల్లో మారుమోగుతోంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాహసోపేత పోరాటం చేసిన రామ్జీ గోండ్ గిరిజన స్వాభిమానానికి ప్రతీకగా నిలిచారు. వీరు కలలుగన్న స్వాభిమానం, స్వయం అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యాలను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్. చెట్టు ఎత్తు చూసి ఆశ్చర్యపడకండి, దాని వేర్ల బలం తెలుసుకోండి అంటారు పెద్దలు. భారతదేశ అభివృద్ధి మహావృక్షానికి గిరిజన సమాజమే బలమైన వేరు. ఆ వేర్లు బలపడితేనే దేశం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఈ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం కాదు, గిరిజన గ్రామాలను ప్రగతి బాటలో పురోగమింపజేసి ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చే సమగ్ర ఉద్యమం. ఈ పథకం ప్రత్యేకత సంతృప్తి ఆధారిత అభివృద్ధి. అంటే ఒక గ్రామంలో ఒక్కరికి కాదు, అర్హులైన ప్రతి కుటుంబానికి అన్ని సౌకర్యాలు అందించాలనేదే లక్ష్యం. ఒక్క పువ్వుతో వసంతం రాదు అన్నట్టుగా కొంతమందికి మాత్రమే ప్రయోజనం కలిగితే అభివృద్ధి సంపూర్ణం కాదు. అందుకే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు, నీరు, విద్యుత్తు, ఆరోగ్యం, విద్య, ఉపాధి అందించే దిశగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. 2021 జనాభా అంచనాల ప్రకారం తెలంగాణలో గిరిజన జనాభా దాదాపు 37 లక్షలకు పైగా ఉంది. రాష్ట్ర జనాభాలో 10% పైగా గిరిజనులు ఉన్నారు. లంబాడీలు, గోండులు, కోయలు, చెంచులు, కొలాములు, నాయక్పోడులు, కొండరెడ్డిలు వంటి అనేక తెగలు తెలంగాణ వైవిధ్యానికి ప్రతీక. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజనుల జనాభా అధికంగా నివసిస్తోంది. అనేక గ్రామాలు ఇప్పటికీ అటవీ ప్రాంతాల్లో ఉండడంతో విద్య, వైద్యం, రవాణా, డిజిటల్ సేవలను అందుబాటులోకి తేవడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. చెరువు దగ్గరలో ఉన్న నీళ్లు అందక దాహం తీర్చుకోలేని పరిస్థితి అన్నట్టుగా ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నా కొన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో చేరలేకపోయాయి. అలాంటి పరిస్థితులను మార్చేందుకే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పిఎంజుగా అమలవుతోంది. ఈ పథకం ప్రధాన లక్ష్యాల్లో మొదటిది మౌలిక సదుపాయాల కల్పన. ఇంటి దీపం వెలిగితే ఊరు వెలుగుతుంది అన్నట్టు గ్రామాల అభివృద్ధికి మౌలిక వసతులే పునాది. ప్రతి గిరిజన కుటుంబానికి పక్కా ఇల్లు, తాగునీరు, విద్యుత్తు, రహదారి, మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలను అందించడం ఈ పథకం లక్ష్యం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, భారత్ నెట్, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన వంటి పథకాలతో అనుసంధానం చేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తున్నారు. ఈ పథకం రెండవ లక్ష్యం విద్యాభివృద్ధి. గిరిజన పిల్లలు చదువులో వెనుకబడకూడదనే ఉద్దేశంతో హాస్టళ్లు, స్కాలర్షిప్లు, డిజిటల్ తరగతులు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఈ పథకంలో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. గిరిజన విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడం, హాస్టళ్ల నిర్మాణం, డిజిటల్ విద్య, ఉన్నత విద్య అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 1000కి పైగా హాస్టళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కొమురం భీం పోరాడిన కాలంలో విద్య అందరికీ అందుబాటులో లేదు. కానీ ఈ కాలంలో గిరిజన పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా ఎదుగుతున్నారు. ఈ పరివర్తనకు పిఎం జుగా వంటి కార్యక్రమాలు మరింత బలాన్నిస్తాయి. ఈ పథకం మూడవ లక్ష్యం ఆరోగ్య భద్రత. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది మన సంస్కృతి చెప్పిన గొప్ప సత్యం. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మాతా శిశు సంక్షేమం, పోషకాహారం, టీకాలు అందజేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మొబైల్ మెడికల్ యూనిట్ల ఏర్పాటు మొదలైన కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ నాలుగవ లక్ష్యం ఉపాధి ఆర్థిక సాధికారత. గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు, అటవీ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాలు, వ్యవసాయం, పశుపోషణకు ప్రోత్సాహం అందించడం జరుగుతోంది. చేతి నిండా పని ఉంటే కడుపు నిండా అన్నం దొరుకుతుందన్న సామెతను సార్థకం చేసే కార్యక్రమం ఇది. పిఎం జుగా కేవలం పథకం మాత్రమే కాదు, గిరిజనాభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక ఉద్యమం. 17 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఆరోగ్యం, విద్య, గృహ నిర్మాణం, రహదారులు, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, ఉపాధి వంటి 25 ప్రధాన రంగాల్లో సేవలను అందిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో గిరిజన సంక్షేమ రంగంలో కేంద్ర ప్రభుత్వం 23 లక్షలకు పైగా అటవీ హక్కుల పట్టాలను పంపిణీ చేసింది. 1 కోటి మందికి పైగా గిరిజన విద్యార్థులకు విద్యా సహాయం అందించింది. ఈ విజయాలను మరింత విస్తరించేందుకు పిఎం

0: అమలు అవుతోంది. విత్తన విత్తనం మొలకెత్తితేనే పంట వస్తుంది అన్నట్టు ఈ పథకం ఫలితాలు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కనిపించడం ప్రారంభమైంది. తెలంగాణకు పీఎం జుగా ప్రాధాన్యత ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రం గిరిజన సంస్కృతికి నిలయం. గోండులు, కొండరెడ్డిలు, కోయలు, లంబాడీలు, చెంచులు వంటి అనేక తెగలు రాష్ట్రంలో నివసిస్తున్నాయి. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమరంభీమ, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజన జనాభా అధికంగా ఉంది. పీఎం జుగా ద్వారా ఈ ప్రాంతాల్లో రహదారులు, విద్య, ఆరోగ్యం, డిజిటల్ కనెక్టివిటీ, తాగునీటి సదుపాయాలు మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న గిరిజన అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ గిరిజన గ్రామాలు మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నివసించే కొండరెడ్డి గిరిజనుల కోసం గృహ నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాలను విస్తరిస్తున్నట్టు తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇది గిరిజన ప్రాంతాలను ప్రధాన అభివృద్ధి స్రవంతిలోకి తీసుకురావాలన్న లక్ష్యానికి ఉదాహరణ. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుండడం కూడా పీఎం జుగా వంటి కార్యక్రమాల విజయవంతమైన అమలుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. తెలంగాణలోని ములుగు, ఏటూరు నాగారం, తాడ్వాయి, ఉట్నూరు, కేరమేరి, వాంకిడి, దమ్మపేట వంటి గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. రహదారులు మెరుగుపడితే విద్యార్థులు సులభంగా పాఠశాలలకు వెళ్తారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే యువత ప్రపంచంతో పోటీ పడుతుంది. ఆరోగ్య సేవలు చేరువైతే కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇది కేవలం అభివృద్ధి కాదు, ఇది సామాజిక న్యాయం. వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడమే నిజమైన పురోగతి అనే భావనకు పీఎం జుగా ప్రతిరూపం. గిరిజన సమాజం గురించి మాట్లాడేప్పుడు కొమరం భీమును గుర్తు చేసుకోవాలి. ఆయన పోరాటం కేవలం భూమి కోసం కాదు, గౌరవం కోసం. రామ్జీ గోండ్ పోరాటం కేవలం అధికారానికి వ్యతిరేకంగా కాదు, స్వాభిమానం కోసం. నేడు ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్, పీఎం జుగా ద్వారా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి అవకాశాలు ఆ మహనీయుల కలలను సాకారం చేసే దిశగా ఒక ముందడుగు. చినుకు చినుకు కలిసి వాన అవుతుంది, వాన వాన కలిసి నదిగా మారుతుంది అన్నట్టు చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కలిసి గిరిజన ప్రాంతాల రూపురేఖలను మారుస్తాయి. ప్రతి ఇంటికి నీరు, ప్రతి గ్రామానికి రహదారి, ప్రతి బిడ్డకు విద్య, ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ప్రతి యువకుడికి ఉపాధి, ఇవే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్, పీఎం జుగా లక్ష్యాలు. గిరిజన గ్రామాలు ఉన్నత స్థాయి గ్రామాలుగా మారాలి. గిరిజన కుటుంబాలు సంతోషంగా జీవించాలి. గిరిజన యువత ఆశయాలు నెరవేరాలి. అదే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం రూపకల్పనలో అసలైన స్ఫూర్తి. అడుగు అడుగుకు అభివృద్ధి, ఇంటింటికి సంక్షేమం అనే నినాదాన్ని సాకారం చేసే కార్యక్రమమే ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్. గిరిజనుల అభ్యున్నతి దేశ అభ్యున్నతి, గిరిజన గ్రామాల పురోగతి భారతదేశ పురోగతి. ఈ ఆశయంతోనే గిరిజన అభివృద్ధి యజ్ఞం ముందుకు సాగుతోంది. ఈ దిశలో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్, పీఎం జుగా పథకం ఆదివాసీల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఉపకరిస్తోంది.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: దసరా చిత్రం కోసం రామ్ మిర్యాల ఢీ పాడిన పాట విందాం. సంగీతం సంతోష్ నారాయణ్, సాహిత్యం కాసర్ల శ్యామ్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, మా స్టూడియో క్లాక్లో సమయం 7:59 దాటి 59 సెకండ్లు. ఇప్పుడు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం వింటారు. ఈడియట్ చిత్రం నుండి చక్రీ గారు సంగీతం అందించిన ఈ పాటను కెఎస్ చిత్ర గారు, ఉదిత్ నారాయణ్ గారు ఆలపించారు. సాహిత్యం భాస్కర భట్ల గారు.

ఏంటలా చూస్తున్నావు? సిక్కేస్తుంది, దగ్గరికి రావద్దు ప్లీజ్. చంటి, అరే

చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. శంకర్ మహదేవన్ గారు, హరిణి గారు గానం అందించిన ఈ పాటకు హారిస్ జయరాజ్ గారు సంగీతం అందించారు. సాహిత్యం చందర్బోస్ గారు. సినిమా పేరు అపరిచితుడు.

0: శ్రోతలు, మీరు ఇంతవరకు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం విన్నారు. నిలయంలో సమయం 8:15 కావస్తోంది. మరికొద్దిసేపట్లో కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారమవుతోన్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కర్ణాటి ఆంజనేయరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయరెడ్డి గారున్నారు. వారితో దేశ అభివృద్ధిలో ఈ 12 ఏళ్లలో వచ్చినటువంటి సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, మహిళా సాధికారత వంటి అనేక అంశాలపై చర్చిద్దాం. నమస్కారం కర్ణాటి ఆంజనేయరెడ్డి గారు.
4: నమస్కారం అండి.
3: సో ఈ 12 ఏళ్ల పాలనలో విద్య, ఆరోగ్యం, సంక్షేమ పథకాలు చాలానే వచ్చాయి. వీటి గురించి చర్చిద్దాం. ప్రధానంగా కొన్ని అంశాలు చెప్పాల్సి వస్తే ఏ అంశాల గురించి చెప్తారు మీరు?
4: విద్యారంగము, ఆరోగ్యము, అదే సమయంలో దేశంలో జరుగుతున్న మౌలిక సదుపాయాల వసతి, రోడ్ల నిర్మాణము, వివిధ రకాల సంక్షేమ పథకాలకు పేదలకు, కోట్లాది మంది ప్రజలకు ఈ 12 సంవత్సరాల సమయంలో మోడీ గారి ప్రభుత్వము నిరంతరం పనిచేస్తుంది. మోడీ గారు దేశ చరిత్రలోనే సుదీర్ఘ కాలము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానమంత్రి. వారు జవహర్లాల్ నెహ్రూ ప్రథమ ప్రధాని యొక్క సమయం కంటే ఎక్కువ కాలము వారి రికార్డును వీరు బద్దలుగొట్టారు. ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడే వరకు ఉన్న విద్యా విధానంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. ఉన్న విద్యా విధానంలో మనము పాశ్చాత్యం యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేది మన విద్యా విధానంలో. కేవలము ఉద్యోగము బ్రతుకు తీరేవే కాదు విద్య అంటే. విద్య అంటే దేశాన్ని గురించి ఆలోచించే విధంగా ఉండాలా, దేశ సంస్కృతిని,

0: దేశం యొక్క మన యొక్క సాంస్కృతిక వైభవాన్ని కూడా ఆలోచించే విధంగా విద్య ఉండాలా? విద్య రెండు రకాలుగా ఉండాలి. ఒకటి అతను తన కాళ్ళ మీద తను నిలబడే విధంగా, అదే సమయంలో దేశం కోసం ఆలోచించి గత చరిత్రలో దేశానికి ఎవరెవరు ఎన్ని త్యాగాలు చేశారు, వారిని మనం గుర్తుపెట్టుకోవడం ఎట్లా, వారి నుంచి మనం స్ఫూర్తి పొందడం ఎట్లా, ఈ ఆలోచనతో ఒక సమూలమైన మార్పుతోటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. ఈరోజు దేశంలో ఆ జాతీయ విద్యా విధానం ద్వారా కేవలం సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవడం కాదు, ఉద్యోగాల దృష్టిలో పెట్టుకొని విద్యను అభ్యసించడమే కాదు, లేదా కేవలము మన కుటుంబము మనము నేను అనే దాని నుంచి దేశము దేశం కోసం కూడా గురించి ఆలోచించాలనే ఒక ఆలోచనతో నూతన విద్యా విధానం వచ్చింది. పెద్ద ఎత్తున విద్యకు నిధులు కూడా మోడీ గారు వచ్చిన తర్వాత కేటాయించడం జరిగింది. నూతన విద్యా విధానం ఏదైతే ఉందో అది ఒక మనిషిని మనిషిగా తీర్చిదిద్దడం కాకుండా ఒక మంచి పౌరుడిగా తయారు చేయడం కోసం ఆ నూతన విద్యా విధానం ఉపయోగపడుతుంది.
1: రైట్ సార్. అలాగే ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భద్రతా పథకం, మరి ఈ పథకం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎలాంటి లబ్ధి చేకూరిందంటారు?
0: భారతదేశంలో ప్రజలకు పెద్ద ఎత్తున వారి యొక్క జేబు నుండి ఖర్చు అయ్యే పరిస్థితులు ఎప్పుడంటే ఆరోగ్యము విద్య. ఆరోగ్యానికి ఒక సర్వే ప్రకారము ప్రతి కుటుంబము కుటుంబ ఆరోగ్యం కోసము లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సో అది వాళ్ళని పేదతనం లేక నెట్టేస్తుంది. కాబట్టి దాని నుంచి పేదలను బయటికి తీసుకురావడం కోసము ప్రధానమంత్రి ఆ పథకాన్ని, ఆబా పథకాన్ని తీసుకొచ్చారు, ఆయుష్మాన్ భారత్. దాని కింద దేశంలో 50 కోట్ల మందికి ఉచితంగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటారు, నగదు రహిత ఆరోగ్యం సదుపాయాలు పొందడం. దేశంలో ఎక్కడైనా మీకు ఆభా కార్డు ఉంటే దేశంలో ఎక్కడైనా డెసిగ్నేటెడ్ హాస్పిటల్స్, ప్రభుత్వం ద్వారా గుర్తించబడ్డ హాస్పిటల్స్, వాటిల్లో మీరు 5 లక్షల వరకు ఉచితంగా వైద్యం పొందొచ్చు. ఇది ప్రపంచంలో కల్లా గొప్ప ఉచిత ఆరోగ్య పథకం. ప్రపంచంలో కల్లా భారతదేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తుంది.
1: ఆంజనేయ రెడ్డి గారు, అతిపెద్ద రైతు సంక్షేమ పథకంలో ఒకటిగా చెప్పేటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, మరి ఈ పథకం ద్వారా రైతులకు ఎలాంటి లబ్ధి చేకూరిందంటారు?
0: ప్రధానమంత్రి మొన్ననే పిఎం కిసాన్ యోజన కింద 24వ విడత డబ్బులు నేరుగా 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి పంపించడం జరిగింది. ఇప్పటికీ 22 విడతలుగా ఈ పథకం ప్రకటించిన తర్వాత 22 విడతలుగా సుమారు 4.5 లక్షల కోట్లు ఈ దేశంలో రైతుల ఖాతాలకు పంపించడం జరిగింది. 6,000 లెక్కన 3 విడతల్లో, సంవత్సరానికి 3 విడతల్లో 6,000 ఇస్తారు. మోడీ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క గిట్టుబాటు ధరలు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల పంటలకి గిట్టుబాటు ధరలు. దేశంలో ఎక్కడైనా మీరు రైతులు పండించిన పంటను ఈ మార్కెట్ ద్వారా అమ్ముకోవచ్చు. మనం చెప్తాం కదా, అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్. భారతదేశం ప్రధానంగా వ్యవసాయ దేశము, అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు రైతుల సంక్షేమానికి అనేక గొప్ప కార్యక్రమాలు చేస్తున్న దాంట్లో భాగంగానే ఈరోజు ప్రధానమంత్రి కిసాన్ యోజన ఏదైతే ఉందో దాన్ని అమలు చేస్తుంది.
1: ఇక ఉపాధి విషయం వస్తే, ఉపాధి అలాగే సాంకేతికంగా తీసుకుంటే సాంకేతిక రంగంలో అభివృద్ధి గురించి వివరిస్తారా?
0: ఈరోజు మనకు తెలుసు యూపీఏ ప్రభుత్వం నుంచి కూడా గ్రామీణ ఉపాధి పథకం ఉండింది. దాన్ని మనము పేరు కూడా మార్చి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజులు కాకుండా 125 రోజులు వారికి పనిదినాలు కల్పిస్తున్నాం. మనం 1,000 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద ప్రతి రాష్ట్రానికి నిధులు వస్తున్నాయి.
1: జీ రామ్జీ
0: పథకం కింద 100 రోజులు ఉన్నదాన్ని దాన్ని మళ్ళా 125 రోజులకు పెంచడం జరిగింది. మనము అందుకని చెప్తాం, మనం ఆత్మ నిర్భర భారత్, సెల్ఫ్ రిలయంట్, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ప్రతిదానికి ప్రపంచ దేశాల నుండి ఎదురు చూడకుండా ఈరోజు మన ఉదాహరణకి రక్షణ సామగ్రి ఉంది. దిగుమతి చేసే స్థాయి నుంచి ఈరోజు ఎగుమతి చేసే స్థాయి వరకు మనం వచ్చాం. రక్షణ మిసైళ్లు తయారు చేసాం. మొన్న ఆపరేషన్ సింధూర్లో మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మిసైళ్లు విధ్వంసం సృష్టించాయి మన శత్రుదేశంలో. అనేక మంది యువకులు స్టార్టప్లు ప్రారంభించారు. ఇంతకుముందు 2014 వరకు ఈ దేశంలో ఎన్ని స్టార్టప్లు ఉండేదంటే కేవలం 340 స్టార్టప్లు మాత్రమే ఉండేది. ఈరోజు దేశంలో 160,000 స్టార్టప్లు ఉన్నాయి. ఆ 160,000 స్టార్టప్లో ఈరోజు 200 యూనికార్న్ సంస్థలుగా తయారయ్యాయి. దేశంలో

0: ప్రధానమంత్రి గారి 12 సంవత్సరాల యొక్క వారి సుదీర్ఘమైన పరిపాలనలో మేక్ ఇన్ ఇండియా కానీ స్టార్టప్లు కానివ్వండి, దేశంలో ఈరోజు మనకి 12 సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రధానమంత్రి గారి పరిపాలన ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మనం అప్పుడే ఎట్లున్నాం 2014లో, ఈరోజు 2026లో మనం ఏ స్థాయిలో ఉన్నామనేది సాధారణ మనిషికి, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి అర్థమైంది.
1: ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో తీసుకొచ్చినటువంటి పీఎం ఆవాస్ యోజన ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరిందంటారు?
0: ప్రధానమంత్రి గారు మొట్టమొదటిసారిగా వారు ప్రధానమంత్రి అంతా ఒక విషయం చెప్పారు, ఈ దేశంలో ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఈరోజు రూరల్లో 4 కోట్ల ఇళ్లు నిర్మించాము, పట్టణ ప్రాంతాల్లో 2 కోట్ల ఇళ్లు నిర్మించాము. ఇళ్లు నిర్మించడమే కాకుండా వ్యక్తిగత మరుగుదొడ్లు ఏవైతే ఉన్నాయో 12 కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లు మనం ఈ దేశంలో కట్టడం జరిగింది.
1: రైట్ సార్. అలాగే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు అనుసంధానిస్తూ ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తూ వచ్చినటువంటి వందే భారత్ రైళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే మీరేం చెప్తారు?
0: మోడీ గారు వచ్చిన తర్వాత రైళ్లు, రైళ్లలో వసతులను మెరుగుపరచడం కోసమైన ప్రత్యేక దృష్టి సారించారు. వందే భారత్ రైళ్లు, అదేవిధంగా కొత్త రైల్వే ట్రాకల నిర్మాణము, ఎలక్ట్రిఫికేషన్, విద్యుతీకరణ, రైళ్లు అనేక ప్రాంతాల విద్యుతీకరణ, మెట్రో రైళ్లు చూడండి ఎంత వేగంగా మార్పు వచ్చిందో. మెట్రో రైళ్లు ఒకప్పుడు మనకు కేవలము 250 కిలోమీటర్లు మాత్రమే ఉండేది, ఈరోజు మెట్రో రైళ్లు 1250 కిలోమీటర్లు నడుస్తున్నాయి. అదేవిధంగా కొత్త కొత్త రైళ్లు తీసుకురావడము, కొత్త కొత్త ట్రాక్స్ వేయడము ఏదైతే ఉందో, ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ వేగవంతమయ్యాయి. రైల్వే స్టేషన్స్ కూడా మనం చూసాం, ఈరోజు 5-స్టార్ హోటల్స్ లాగా కనిపిస్తున్నాయి. మీరు ఎక్కడికైనా మన నెల్లూరులో కూడా 110 కోట్లతోటి రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతూ ఉంది.
1: యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర గురించి చెప్పాల్సి వస్తే,
0: యోగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక విధంగా చెప్పాలంటే ఒక మాన్యా లాగా మనకు కనిపిస్తుంది. ప్రధానమంత్రి మొట్టమొదటి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి వెళ్ళి జూన్ 21ని యోగా దినంగా పాటిద్దామని చెప్పిన తర్వాత మొత్తం ప్రపంచంలో ఉండే దేశాలన్నీ కూడా 140 దేశాలు ఒక్కసారిగా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీని విషయంలో ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని ప్రపంచ దేశాలు అందుకుని పెద్ద ఎత్తున ఈరోజు యోగా ప్రపంచం అంతా నిర్వహిస్తున్నారు.
1: సురక్షిత తాగునీటిని ప్రతి గ్రామీణ ప్రాంతానికి అందించారనేటువంటి లక్ష్యంతో వచ్చినటువంటి జలజీవన్ మిషన్ ఆ లక్ష్యాలను అందుకోగలిగిందంటారా?
0: జలజీవన్ మిషన్ చాలా వేగవంతంగా నడుస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది ఏమిటంటే, అనేక దేశాల్లో పరిశుభ్రమైన మంచినీరు అందనందువల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. సో ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రధానమంత్రి గారు జలజీవన్ మిషన్, ప్రతి ఇంటికి కుళాయి, ఆ కుళాయిలో పరిశుభ్రమైన నీరు రావాలి, ఆ కార్యక్రమాన్ని వారు జేజేఎం అని మనం పిలుస్తాం, జల్ జీవన్ మిషన్ నిర్వహిస్తున్నారు. ఈరోజు సుమారు 15.64 కోట్ల ఇళ్లలో మనం ఈ జల్ జీవన్ మిషన్ కనెక్షన్ ఇచ్చున్నాం. 81% ఈరోజు ఇళ్లలో దేశంలో ఈ జల్ జీవన స్కూల్స్ కానివ్వండి, లేదా ఇళ్ళు కానివ్వండి, లేదా ఇంకేదో ఎక్కడ సమస్యలు కానివ్వండి, నేరుగా కుళాయి తిప్పితే నీరు వచ్చే పథకం ఏదైతే ఉందో అది జల్ జీవన్ మిషన్. అది ఇప్పటికే 81% పూర్తయింది. 2028 కల్లా 100కి 100% జల్ జీవన్ మిషన్ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో అది పూర్తవుతుంది.
1: రైట్ సార్. ఇక చివరిగా 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా, అంటే స్వాతంత్ర శతాబ్ది నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ పయనం గురించి మీ మాటల్లో.
0: ఖచ్చితంగా. ఈరోజు మనం ఎక్కడున్నాము, 2014లో మనము ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో మనం 11వ స్థానంలో ఉన్నాం, జీడిపిలో 11వ స్థానంలో ఉన్నాం. మనం ఈరోజు 5వ స్థానానికి వచ్చున్నాం. ప్రధానమంత్రి వచ్చేటప్పటికీ మన యొక్క జీడిపి 8 ట్రిలియన్లు, 2.14 అంటే 2,14,000 ట్రిలియన్ డాలర్స్లో ఉన్నాం మనం. కానీ ఈరోజు ప్రధానమంత్రి ఈ యొక్క 11వ స్థానం నుంచి మనం 5వ స్థానానికి వచ్చాం జీడిపిలో. ఈరోజు మనం 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి తీసుకుపోవాలన్నాం. ఇప్పటికే మనం 4.14 ట్రిలియన్ డాలర్ ఎకానమీకి వచ్చాము, 4.14 ట్రిలియన్ డాలర్ల ఎకానమీలో ఉన్నాము. 2029 కల్లా మనం ఏదైతే ఆశిస్తున్నామో ప్రపంచ దేశాల్లో 3 దేశాల్లో హయ్యెస్ట్ జీడిపి దేశాల్లో మనం స్థానం సంపాదిస్తాము. దానికోసమే ప్రధానమంత్రి గారు 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. మిగతా ఈ 2029 కాలాన్ని కూడా

0: మీరన్నా ఈ పథకాల ద్వారా సబ్కా సాథ్ సబ్కా వికాస్ సాధ్యమైందంటారా?
1: ఖచ్చితంగా సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్, అందరం కూడా భాగస్వాములు కావాలి, అందరూ దేశ అభివృద్ధికి భాగస్వాములు కావాలి. కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు తీసుకుని ఏ కార్యక్రమం కూడా మతము లేదు కులము లేదు, జనధన యోజన తీసుకొచ్చారు, కోట్లాది మంది వాళ్ళ యొక్క అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు, అందులో కులం లేదు మతం లేదు, మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. లేదు ఒక రోడ్డు వేస్తున్నాం అంటే అది ఒక మతానికో ఒక కులానికో సంబంధించింది కాదు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ ఈ సిద్ధాంతం మీద ప్రధానమంత్రి గారు పనిచేస్తున్నారనే విషయంలో దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి.
0: ధన్యవాదాలు కర్ణాటి ఆంజనేయరెడ్డి గారు ఈరోజు చర్చలో పాల్గొన్నందుకు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనేటువంటి అభివృద్ధి మంత్రంతో కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలన ముందుకు సాగుతోంది. సో 2047 వికసిత్ భారత్ లక్ష్యం వైపు అడుగులు వేస్తోందని తెలియజేశారు. ధన్యవాదాలండి.
2: మీరింతవరకు కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారమవుతోన్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కర్ణాటి ఆంజనేయరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం నెల్లూరు కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.

బ్యాంకులు నుండి మోటార్ స్పిరిట్ హైస్పీడ్ డీజిల్ కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నెల 21న జరగనున్న రీ నీట్ యూజీ 2026 పరీక్ష సమయాన్ని 15 నిమిషాలు పెంచాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. వార్తల వివరాలు. అభివృద్ది చెందుతున్న రంగాలలో మహిళల భాగస్వామ్యం పెరగడం కొత్త అవకాశాలను కల్పిస్తూ దేశవ్యాప్తంగా అభివృద్ది స్వరూపాన్ని మారుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యం, గృహ నిర్మాణం, క్రీడలు, విజ్ఞాన శాస్త్రం వంటి వివిధ రంగాలలో మహిళలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని సామాజిక మాధ్యమ పోస్టులో ఉద్ఘాటించారు. గడిచిన 12 సంవత్సరాలుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళల నేతృత్వంలో అభివృద్దిని ప్రోత్సహించడానికి ఎనలేని కృషి చేసిందన్నారు. మహిళల ఆర్థిక స్వయం సమృద్దికి దోహదపడే స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు. సైన్స్, అంతరిక్షం, ఆవిష్కరణ వంటి రంగాలలో భారతదేశ నారీ శక్తి తనదైన ముద్ర వేయడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. నారీ శక్తి జాతి నిర్మాణానికి మూల స్తంభమన్న ప్రధానమంత్రి, దేశంలోని మహిళలు ప్రతి రంగంలోనూ తమ అసాధారణ ప్రతిభ, నైపుణ్యాలతో మాతృభూమి కీర్తిని మరింత పెంచుతున్నారని వివరించారు. అమర్నాథ్ యాత్రికులకు అత్యున్నత స్థాయి భద్రతను, సౌలభ్యాన్ని కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అమర్నాథ్ యాత్ర ఏర్పాట్లపై సమీక్షించేందుకు న్యూఢిల్లీలో

0: రోజు జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా సంస్థల సమన్వయంతో యాత్రా మార్గంలో అత్యంత పటిష్టమైన బహుళ స్థాయి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డ్రోన్లు, సీసీటీవీ నిఘా తదితర అధునాతన పర్యవేక్షణ వ్యవస్థల ద్వారా భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయాలని సూచించారు. భక్తుల నమోదు, వసతి, వైద్య సేవలకు తగిన ఏర్పాట్లు చేయాలని అమిత్ షా సూచించారు. ఈ సమావేశంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వసుధైవ కుటుంబం స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉద్ఘాటించారు. రెండు రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ రోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తమ స్వాగతోపన్యాసంలో శాంతికి, సహకారానికి ప్రాధాన్యతనిచ్చే విధానాన్ని భారత్ అనుసరిస్తోందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, గత దశాబ్ద కాలంలో ఈ రంగం సగటున ఏటా సుమారు 4.5% వృద్ధిని నమోదు చేసిందని, దేశంలో ఆహార ఉత్పత్తి దాదాపు 376 మిలియన్ టన్నులకు పెరిగిందని చెప్పారు. దేశంలో సుమారు 87% మంది చిన్న సన్నకారు రైతులేనని, వారికి సాధికారత కల్పించడం సమ్మిళిత అభివృద్ధికి కీలకమని వ్యాఖ్యానిస్తూ,
1: छोटे किसानों की बेहतर आजीविका के लिए, महिलाओं की भागीदारी और खेती में बढ़े इसके लिए, खाद्य सुरक्षा सुनिश्चित करने में ब्रिक्स देशों की बहुत महत्वपूर्ण भूमिका है, क्योंकि आधी आबादी तो यहीं रहती है दुनिया की और 43% से ज्यादा उत्पादन यहाँ होता है. तो आज की परिस्थितियों में ब्रिक्स देशों की कृषि में भूमिका और उसमें भी छोटे किसान, महिलाएं और युवाओं की भूमिका अत्यंत महत्वपूर्ण है. उसके सभी पहलुओं पर विचार किया, अलग अलग देशों ने अपनी बेस्ट प्रैक्टिस को भी सभी सदस्य देशों के साथ साझा किया है.
0: పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు రిటైల్ పెట్రోల్ బంకుల నుండి మోటార్ స్పిరిట్, హైస్పీడ్ డీజిల్ను కొనుగోలు చేయకుండా పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఆంక్షలు విధించింది. రిటైల్ అవుట్లెట్లు ఒక వినియోగదారునికి రోజుకు 200 లీటర్ల హైస్పీడ్ డీజిల్ను మాత్రమే విక్రయించాలని ఆదేశించింది. ఈ ఆంక్షలు 90 రోజుల వరకు అమలులో ఉంటాయని ఈ రోజు ఒక ప్రకటనలో పేర్కొంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ప్రపంచ సరఫరా గొలుసులలో ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో స్థానికంగా ఉన్న కొరతను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. సరసమైన ధరలకు నిరంతర ఇంధన సరఫరాను కొనసాగించడానికి ఈ ఆంక్షలు అవసరమని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నరేంద్ర మోదీ భారతదేశానికి అత్యుత్తమ సేవలు అందించిన ప్రధానమంత్రి అని మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ముంబైలో ఈరోజు జరిగిన ఒక పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో అత్యధిక కాలం పనిచేసి ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు మోదీని అభినందించారు. నరేంద్ర మోదీ సారథ్యంలో ప్రభుత్వం 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకువచ్చిందని, 80 కోట్ల మందికి ఆహార భద్రతను కల్పించిందని అన్నారు. పీఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్, జన్ధన్ యోజన, పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారని ప్రశంసించారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఒక బలమైన ప్రపంచ వృద్ధి చోదక శక్తిగా ఎదుగుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా అన్నారు. ఈ నెల 21న జరగనున్న రీనీట్ యూజీ 2026 పరీక్ష సమయాన్ని 180 నిమిషాల నుండి 195 నిమిషాలకు పెంచాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ 2026 పరీక్షను పారదర్శకంగాను, అభ్యర్థుల అవసరాలకు అనుగుణంగా నిర్వహించడానికి కట్టుబడి ఉన్నామని ఈ రోజు ఒక ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థుల నుండి వచ్చిన అభిప్రాయాల ఆధారంగానే ఈ మార్పులు చేసినట్టు తెలిపింది. పరీక్షా విధానంలో చేసే చిన్న మార్పులు కూడా అత్యంత కీలకమైన పరీక్ష సమయంలో అభ్యర్థుల అనుభవంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని ఎన్టీఏ ఆ ప్రకటనలో తెలియజేసింది. ఒమన్ గల్ఫ్లో భారతీయ నావికులతో వెళ్తున్న వాణిజ్య నౌకలపై అమెరికా నౌకాదళం కొనసాగిస్తున్న దాడుల పట్ల భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు అమెరికా ఛార్జ్ డి అఫైర్స్ జాసన్ మీక్స్ ను పిలిపించి తీవ్ర నిరసన తెలియజేసింది. పౌర నౌకలపై ప్రాణాంతకమైన బలప్రయోగం

నియామకం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటువంటి చర్యలు ఆమోదయోగ్యం కావని, ఒక సున్నితమైన ప్రాంతంలో ఇటువంటివి అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రత స్థిరత్వాలను దెబ్బతీస్తాయని పేర్కొంది. భారత్ ఆందోళనలను అక్కడి అమెరికా అధికారులకు తెలియజేసి పౌరుల ప్రాణనష్టాన్ని నివారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా చూడాలని మంత్రిత్వ శాఖ అమెరికా ఛార్జ్ డి అఫైర్స్ ను కోరింది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి శాంతి స్థిరత్వాలను కొనసాగించేందుకు ఇరు దేశాలు తమ నిబద్ధత

0: చూడాలని మంత్రిత్వ శాఖ అమెరికా ఛార్జ్డి ఎఫైర్స్ ను కోరింది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి శాంతి స్థిరత్వాలను కొనసాగించేందుకు ఇరు దేశాలు తమ నిబద్దతను పునరుద్ఘాటించాయి. ప్రస్తుత సరిహద్దు పరిస్థితిని సమీక్షిస్తూ పరస్పర ఆందోళన కలిగించే సమస్యలపై చర్చించేందుకు భారత సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్, బంగ్లాదేశ్ సరిహద్దు దళాల మధ్య ఈ నెల 8 నుండి 11వ తేదీ వరకు 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సరిహద్దు సమన్వయ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో సమన్వయ గస్తీని మరింత బలోపేతం చేయడానికి, నిఘాను పెంచడానికి, సమాచార మార్పిడిని మెరుగుపరచడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ ఒక ప్రాంతీయ కూటమి మాత్రమే కాదని, భారతదేశాన్ని యురేషియా అంతటా ఉన్న చారిత్రక నాగరిక భాగస్వాములతో అనుసంధానించే కీలకమైన వారధని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. సెంట్రల్ ఏషియా ద కోర్ ఆఫ్ ఎస్సీఓ స్పేస్ ఆఫ్ పీస్ అండ్ జాయింట్ డెవలప్మెంట్ అనే అంశంపై తజికిస్తాన్లోని దుషాన్బేలో జరిగిన ఎస్సీఓ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ, భారత్ మధ్య ఆసియాలోని తన భాగస్వాములతో కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటానికి కట్టుబడి ఉందని అన్నారు. జూలై 17 నుండి 19 వరకు కోల్కతాలో జరిగే తొలి ఎస్సీఓ నాగరికతా సంభాషణ వేదికకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుందని కీర్తివర్ధన్ సింగ్ ప్రకటించారు. రానున్న 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలు, బీహార్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లలో మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నారీ శక్తి జాతి నిర్మాణానికి మూల స్తంభం వంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్రికులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వాణిజ్య వినియోగదారులు, రిటైల్ బంకుల నుండి మోటార్ స్పిరిట్, హైస్పీడ్ డీజిల్ కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నెల 21న జరగనున్న రీనీట్ యూజీ 2026 పరీక్ష సమయాన్ని 15 నిమిషాలు పెంచాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 8:40 దాటి 22 సెకండ్లు. ఇప్పుడు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం వింటారు. చందమామ చిత్రం నుండి కేఎం రాధాకృష్ణన్ సంగీతం అందించిన ఈ పాటను రాజేష్ కృష్ణన్ గారు ఆలపించారు. సాహిత్యం పెద్దాడమూర్తి గారు.

0: విజ్ఞానం, వినోదం,
1: విద్య, వైద్యం,
0: కళలు, సాహిత్యం,
1: చరిత్ర, సంస్కృతి,
0: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
1: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై
0: తప్పక వినండి ప్రభాత రేఖలు.
2: శ్రోతలు, చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. నిన్నే పెళ్లాడతా చిత్రం నుండి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సాహిత్యం అందించిన ఈ పాటను హరిహరన్ గారు, చిత్ర గారు ఆలపించారు. సంగీతం సందీప్ చౌతా గారు.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ, ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.

0: 2201
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: శ్రోతలు, చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. ఏఆర్ రెహమాన్ గారు సంగీతం అందించిన ఈ పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, హరిణి గారు ఆలపించారు. సాహిత్యం ఏఎం రత్న గారు, శివగణేష్ గారు. చిత్రం పేరు నరసింహ.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, స్టూడియో క్లాక్లో సమయం 9:30 దాటి 13 సెకండ్లు. ఇప్పుడు విందాం ఏక చిత్ర గానం శీర్షికన విలేజ్లో వినాయకుడు చిత్రం నుండి పాటలు వింటారు.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి FM లో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10. సూక్తి ముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30. వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
1: విజ్ఞానం, వినోదం,
3: విద్య, వైద్యం,
1: కళలు, సాహిత్యం,
3: చరిత్ర, సంస్కృతి,
1: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
3: ప్రభాత రేఖలు ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి FM 103.2 107.5 MHz పై
1: తప్పక వినండి ప్రభాత రేఖలు.
0: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి FM తప్పక వినండి.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772446605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: శ్రోతలు, మా స్టూడియో క్లాక్లో సమయం 10:02. ఇప్పుడు హలో ఆకాశవాణి. శ్రోతలు ఫోన్ ఇన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ వింటారు.
3: ఏం చేస్తుంటారు మీరు?
4: మా చేనేత పట్టు చీరలు సార్, మేము చేనేత పోచంపల్లి సారీస్ తయారు చేస్తాం. మేము ఓన్ గా ఇంట్లోనే.
3: ఓకే ఓకే, ఇంట్లో మీరు తయారు చేస్తారా?
4: సారీస్ తయారు చేసి మార్కెటింగ్ ఇస్తాం అన్నట్టు.
3: షాప్స్ పంపిస్తుంటారా?
4: షాప్ పంపిస్తాం, మాకు ప్రొడక్షన్ ఒక్కసారి వస్తుంది. మేము హోల్సేల్ గా అక్కడ పంపించేస్తాం, అక్కడ నుంచి మార్కెటింగ్ అవుతుంది పోచంపల్లి.
3: వాళ్ళు చేసుకుంటారు?
4: మేము రెగ్యులర్ గా తయారు చేసి ఇస్తుంటాం.
3: అది మీ దగ్గర 10 రూపాయలు, మాకు వచ్చేటప్పటికి 10,000.
4: అవును సార్, ఇప్పుడు ఎవరి దగ్గర అయినా కానీ కస్టమ్ చేసే వాళ్ళ దగ్గర ఎప్పుడే తక్కువే ఉంటుంది.
3: తక్కువే ఉంటుంది,
4: చేతులు మారుతుంటే అది రేటు విపరీతంగా పెరిగిపోతుంది.
3: మధ్యలో వాళ్ళ ప్రాఫిట్ యాడ్ చేసుకుంటారుగా.
4: అన్ని ఇప్పుడు ఏంటంటే అన్ని అలాగే జరిగిపోతున్నాయి కదా, అలాగైతేనే మార్కెటింగ్ జరిగిపోతుంది.
3: సొంతంగా చేసుకోలేకుండా ఉండే వాళ్ళు ఉంటారు.
4: పంపిస్తుంటారు.
3: బాగుందండి. బాలరాజు గారు మరి ఏం పాట విందామంటారు ఈరోజు?
4: వంశోద్ధారకుడు, బాలకృష్ణ గారు నటించింది.
3: అదైతే ఉంది గ్యారంటీ.
4: అందులో అందాల ప్రాయం.
3: అందాల ప్రాయం, సరే
4: సార్. అది సుధాకర్ మోహన్ గారు మాట్లాడుతుంది.
3: అవునండి
4: సార్, నమస్తే సార్. మీ తోటి మాట్లాడాలని ఎన్నో సార్లు అనుకున్నాను సార్, ఇప్పుడు నా అదృష్టం సార్ మీతో మాట్లాడడం.
3: చాలా సంతోషం అండి. నాకు కూడా మీ అందరితో మాట్లాడదాం అనుకుంటా గానీ నాకు వేరే పని వచ్చినలా నేను కలవలేకపోతున్నాను.
4: మీరు దాంట్లో చెప్తారు కదా ఉత్తరాల కార్యక్రమంలో ఎంత ఎక్సలెంట్ సార్, అసలు మేము మర్చిపోలేదు సార్. ఎంత శ్రోతలకు సున్నితంగా సమాధానాలు చెప్తుంటారు కదా. నేనైతే ఒక లెటర్ కొన్ని లెటర్స్ పంపిస్తాను వాట్సాప్ లో.
3: మీకు రాస్తారు, బాగా రాస్తారు మీరు ఉత్తరాలు.
4: అయితే ఈ మధ్యన నా వర్క్ బాగా బిజీ వల్ల వేయలేకపోతున్నాను, కానీ నేనైతే వింటున్నాను సార్. మీరు ఖచ్చితంగా కార్యక్రమాలు మంచి ప్రసారం చేస్తుంటారు, మంచి కార్యక్రమాలు నాకు బాగా నచ్చుతాయి సార్.
3: సరే సరే, సంతోషం అండి బాలరాజు గారు. మరి పాట విందాము, ఇలాగే మీరు ఫోన్ చేస్తూ ఉండండి, అలాగే మెసేజెస్ కూడా ఇవ్వండి వాట్సాప్ లో. ఓకేనా?
4: ఓకే సార. ఈ కార్యక్రమం రీసెంట్ గా విని నేను ఫోన్ చేశాను సార్.
3: ఓ చాలా ధన్యవాదాలు. అంటే ఫస్ట్ టైం అనమాట ఆల్మోస్ట్. హలో
4: సార్, ఇప్పుడే ఇంతకుముందు మీరు చెప్పారు ఇందాక నేను విని నోట్ చేసుకుని ఈ నెంబర్ డయల్ చేశాను.
3: ఫోన్ నంబర్స్. ఓ చాలా సంతోషం అండి. మరి కలుద్దాం అట్లయితే, విందామా
4: సార్? ధన్యవాదాలు సార్ మాట్లాడినందుకు. ఈరోజు నాకు తిరుపతి దర్శనం అయింది సార్.
3: చాలా సంతోషం అండి, మాకు కూడా హైదరాబాద్ దర్శనం చేశారు. సరే,
4: నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ మీతో మాట్లాడినందుకు.
3: ఓకేనండి, మరి ధన్యవాదాలు.

0: ఆకాశవాణికి స్వాగతం అండి. ఎవరు
1: సార్? మా పేరు మన్మథ సార్.
0: మన్మథ?
1: అవును సార్.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు
1: సార్? మాది పలాస సార్.
0: పలాస, శ్రీకాకుళం?
1: అవును సార్.
0: అబ్బా, ఈరోజు చాలా ఫస్ట్ కాలర్ ఏమో వనస్థలిపురము, మీరేమో పలాస.
1: అవును సార్.
0: మరి పలాస యాస ఏమో మాకు వినపట్టలేదేంటి? శ్రీకాకుళం యాస రావాలి కదా.
1: అవును సార్. మీ ఆకాశవాణి చాలా బాగుంటాయి సార్ ప్రోగ్రామ్లన్నీ.
0: మీ ఆకాశవాణి అండి, మాది కాదు, మీదే.
1: తిరుపతి ఆకాశవాణి సార్.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: మేము ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ సార్.
0: ఎక్కడ?
1: పలాసలోనే.
0: పలాసలోనే. పేరు చెప్పారా?
1: మా పేరు మన్మథ సార్.
0: మన్మథ, అది ఏం పేరు? మామూలుగా వింతగా ఉంది. మన్మథ?
1: మన్మథరావు సార్. మన్మథరావు.
0: మన్మథరావు, ఓకేనండి. మరి ఏం పాట విందామంటారు?
1: మీ పేరు సార్?
0: నా పేరు సుధాకర్ మోహన్.
1: సార్, మీరు చాలా బాగా చెప్తారు సార్. మీరు చాలా నిర్మలా మేడం గారు మీరు

0: అక్కడ బాగుంటుంది సార్, ప్రోగ్రామ్స్ అన్ని బాగా చెప్తారు సార్. వనితా లోకం, తర్వాత మొన్న అది నిన్న నాటికి వచ్చింది సార్ నివేదిక, చాలా బాగుంది సార్ తిరుపతి. అవును సార్,
1: చెప్పండి.
0: వింటాం సార్ ప్రోగ్రామ్స్ అన్ని, హలో ఆకాశవాణి, హలో అది రికార్డింగ్ వస్తే శుక్రవారం, తర్వాత యువవాణి, పల్లెసీమలు, తుప్తి ముక్తావళి, భక్తి రంజని, యువవాణి ఆల్బమ్, నిర్మలా మేడం గారు ప్రసారం చేస్తారు 8:35కి.
1: అన్ని కార్యక్రమాలు ఉంటాయి,
0: అయితే చాలా వింటాం సార్ ఇక్కడ విశాఖపట్నం దగ్గరే. గానీ మేము ఇది తిరుపతి, ఇంతకు ముందు మెడ్రాస్ లో ఉండేవాళ్ళము, అప్పుడు తిరువల్లూరు డిస్ట్రిక్ట్ లో ఉండేవాళ్ళం, మెడ్రాస్ లో బిల్డింగ్ వర్క్ చేసేవాళ్ళము, అప్పుడు ఎఫ్ఎం పెట్టుకుని అదే అలవాటు ఇక్కడ మొబైల్ లో వింటాం సార్.
1: ఓకే, మొబైల్ లో బాగా వస్తుందా, క్లారిటీ బాగుంటుందా?
0: చాలా బాగా, పొద్దున్న 6 గంటలకు స్టార్ట్ చేస్తాం సార్, ఇది భక్తి రంజని, సూక్తి ముక్తావళి, అన్ని అన్ని వింటాం సార్, ఏవి కూడా మిస్ చేయము. ఇప్పుడు హలో ఆకాశవాణి ట్రై చేసాం, దొరకలేదు సార్ లైన్. స్పందన మేడం వచ్చారా ఏమో, మరి ట్రై చేసాం కానీ దొరకలేదు సార్.
1: ఈసారి మళ్ళీ ట్రై చేయండి. సరే, మరి ఏం పాట విందాం?
0: భలే బుల్లోడు సినిమా నుంచి నీ బంపర్ సోక్ అనే సాంగ్ కావాలి సార్.
1: భలే బుల్లోడు, ఎవరండి హీరో అందులో?
0: జగపతి బాబు సార్. మీరు డాక్టర్ గారు సలహాలు చెప్తారు చాలా బాగుంటాయి సార్, మేము మొబైల్ అన్ని వింటాం సార్, ప్రోగ్రామ్స్ అన్ని చాలా బాగా నచ్చుతాయి సార్ మాది.
1: చాలా సంతోషం. మరి కోరుకున్న శ్రోతల పేర్లు ఏమైనా చెప్తారా?
0: కోరుకున్న శ్రోతలు, మా ఇంట్లో వాళ్ళు మా నాన్న కామేశ్వరరావు, మా అమ్మ అన్నపూర్ణ, తర్వాత మా వీధులు అందరి కోసం, మీ కోసం కూడా సార్, మీ స్టాఫ్ అందరూ, మీ మేనేజర్ అందరూ కోసం సార్.
1: సరే రండి, అట్లయితే అందరి కోసం పాట విందాం మరి.
0: సరే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్,
1: థ్యాంక్ యూ,
0: అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్.
1: అలాగేనండి, ధన్యవాదాలు.

0: హలో
1: హలో నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు బాలు సార్, నేను బాలాజీని మాట్లాడుతున్నాను సార్.
0: బాలాజీ
1: సార్ బాగున్నారా సార్?
0: బాగున్నా. ఎక్కడి నుంచి బాలాజీ
1: సార్? తిరుపతి సార్.
0: తిరుపతిలో ఎక్కడ
1: సార్? నేను బ్లెండ్ హోమ్స్ కపిల్టి మా హాస్టల్ ఉంది కదా సార్, హాస్టల్ కాల్ చేస్తున్నాను సార్.
0: హాస్టల్ నుంచా
1: సార్?
0: మరి ఈ మధ్య కూడా
1: సార్. మీరా సార్? బాగున్నారా సార్?
0: బాగున్నా బాగున్నాను. మీరు బాగున్నారా? మన వాళ్ళు అందరు బాగున్నారా? ఫ్రెండ్స్ బాలాజీ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా?
1: అందరు బాగున్నాం సార్.
0: ఏం పాట విందాం ఈరోజు
1: సార్? నాకు బుల్ల నన్ను దోచుకున్న ఒకటి పాట కావాలి సార్.
0: ఎవరు దోచుకున్నారు నాయన? పొరపాటును కూడా పాపలు చేయబాకు, దోచుకోవడం దోచుకోవడానికి అవకాశం ఇవ్వబాకు. ఓకేనా? సరే, గులాబ కావాలి కథ సినిమా కదా. మరి ఎవరు శ్రోతల పేర్లు చెప్తావా?
1: పేర్లు సార్ గోపుల్ రెడ్డి, గోపుల్ రెడ్డి అన్న, నాగూర్ అన్న, సుధాకర్ అన్న, హరన్న, అందరికోసం సార్.
0: అందరికోసం? సరే, మరి విన్నాం పాట.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
0: ఓకే అమ్మా, బాయ్.

0: హలో ఆకాశవాణి అండి, స్వాగతం.
1: సార్ మాకు పాట కావాలి సార్.
0: ఒకటి చాలా
1: సార్,
0: ఒకటి చాలా.
1: పాట కావాలి సార్. బాబా బామర్దిన
0: బాబా బామ్మది. సరే, మీ పేరు చెప్పలేదు, మీ ఊరు పేరు చెప్పలేదు.
1: మా ఊరు సరే, మా ఊరు వచ్చే తిరుపతి జిల్లా డక్కిల మనం ఎలికి గ్రామము. మాకు బాబా బామర్దిన పాట కావాలా.
0: మీ పేరు చెప్పరా?
1: ఆ పేరు తిరుపాలు.
0: తిరుపాలు. ఏంటి బావ బామ్మర్ది, ఏంటి అంత ఇష్టం ఆ పాట?
1: బాగుంటుంది సార్, సుమన కృష్ణదాస్ నటించినా కాదు సార్, బాగుంటుంది సార్. ఇది
0: ఏం పాట అందులో?
1: గజ్జిగల్లి మన్నదో.
0: గజ్జిగల్లి మన్న. ఏం చేస్తుంటారు తిరుపాలు?
1: సార్ నేను వ్యవసాయం చేస్తున్నా. ఈ ప్రోగ్రాం కోసం కీ పరిచయాలు కొనుక్కొని ఇప్పుడు ఆల్రెడీగా పాటలు పెట్టుకుని వింటా ఉంటాను. ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీగా సార్ రెండు నెలల కంచి జీవాలు ఉన్నాయి సార్. మాకు జీవాలు కడిపోతే ఎఫ్ఎం కోసమని సార్ పాటలు వస్తాయనే.
0: అబ్బో, చాలా సంతోషం. జీవాలంటే ఏమేమి ఉన్నాయి?
1: ఏమైతే లేకున్నాయి సార్? ఒక 40
0: ఉన్నాయి. అటు చూసుకుంటుంది.
1: 10 గంటల మన ప్రోగ్రామ్ లో తిరుపతి ఎఫ్ఎం ప్రోగ్రామ్ వస్తాయి. 10 గంటల నుంచి విధి భారతి వస్తుంది. అవి కూడా ఉంటాం సార్.
0: విజయవాడ విధి భారతి వింటారా?
1: వింటా ఉంటాము. ఇన్ని ప్రోగ్రామ్లు మంచి ప్రోగ్రామ్లు వేస్తున్నారు ఇప్పుడు 24 అవర్స్.
0: బాగున్నాయి కదా
1: ఛానల్ అన్ని? ఏం ఇబ్బంది లేదు సార్, బాగుంటాయి. నేను ఇప్పుడు 2003లో ఫోన్ చేసినా సార్ నేను.
0: అబ్బా బాబా,
1: అప్పుడు నాకు 1999 కానీ రేడియో అంటే నాకు చాలా ఇష్టం సార్. నాకు
0: చాలా సంతోషం.
1: రేడియో ప్రోగ్రామ్ చాలా ఇష్టము. వార్తలు ఇప్పుడు గంట గంటకు వార్తలు వినిపిస్తున్నారు.
0: బాగుందా వార్తలు?
1: బాగున్నాయి సార్ వార్తలు. ఒక 2 నిమిషాలు వినిపిస్తున్నారు. మంచి మంచి మెసేజ్ పంపిస్తున్నారు వార్తలలో. సరే సార్,
0: సరే మరి
1: సోషల్ చెప్తా సార్.
0: చెప్పండి చెప్పండి.
1: మా కుమారులు వచ్చి ధనుషు, అఖిలేష్, విజేత, మా భార్య చంద్రకళ, బాబు.
0: అంతేనా
1: బాబు?
0: సరే, మీ అందరి కోసం మీరు అడిగిన పాట మనం ప్రసారం చేస్తాం.
1: సరే సార్.
0: థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.

0: హలో
1: హలో
0: హలో, ఆకాశవాణి అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: సార్, మాది గంటావరపల్లి సార్, పులిచర్ల మండలము.
0: పేరు
1: సిద్ధిరాజులు సార్, గంటావరపల్లి.
0: సిద్ధిరాజులు.
1: అవును సార్.
0: ఏం చేస్తుంటారు?
1: మేము వ్యవసాయం చేస్తుంటాం సార్.
0: ఏమి, మామిడి తోట?
1: అవును సార్, మ్యాంగో సార్.
0: అయిపోయిందా? ఈసారి క్రాప్ బాగా వచ్చిందంటగా.
1: పంటలు వచ్చినాయి సార్, వస్తే రేట్లు ఏం సార్, ఇట్లా చేసేసరే రైతుకి లాసే సార్, ఏం చేసేదా.
0: మంచి రేట్ రాలేదంటారు.
1: అవును సార్.
0: ఎందుకని, వర్షాలా లేకపోతే ఏమన్నా?
1: ఈ కల్తర్లు పోసేసినారు సార్, అవేదో రైతులు లాస్ అయిపోయినాం సార్.
0: ఓకే ఓకే, మరి రేడియో వింటూ ఉంటే ఆ బాధ అంతా తొలగిపోతుందిలే.
1: అవును సార్, ఏం చేసారు సార్, తెల్లవారే స్టార్ట్ చేస్తే సాయంత్రం 11 దాకా ఆపండి సార్. మేము తెల్లు 24 మీ పొలం కబుర్లు అన్ని వింటాం సార్.
0: వింటారా? వ్యవసాయదారుల కార్యక్రమాలు బాగా వినండి.
1: అవును సార్.
0: అవి మీకోసం

0: ప్రయాణం చేస్తున్నాం మనం.
1: మీ పేరు సార్?
0: నా పేరు సుధాకర్ మోహన్.
1: అదే సార్, వాయిస్ అర్థమైతే సుధాకర్ సార్ గారు.
0: అర్థమైందా?
1: అవును సార్. నిర్మలా మేడం గారు, అందరూ బాగున్నారు సార్?
0: అందరు బాగున్నారు. సరే, ఏం పాట విందాం?
1: మాకు ఆపద్ బాంధవ సినిమాలో సాంగ్స్ ఏంటి సార్?
0: ఏం పాట?
1: ఔరా అమ్మకు చెల్ల సార్.
0: ఔరా అమ్మకు చెల్ల. సరే, తప్పకుండా వినిపిస్తాము. ఏం ఎవరైనా కోరుకున్న శ్రోతల పేర్లు ఉన్నాయా?
1: చెప్తాను చూడండి సార్.
0: చెప్పు, చూస్తా.
1: జి సిద్ధరాజు, జి నిర్మల, రియాన్సి, జాన్సి, జగదీషు, లీలా ప్రసాదు, కళ్యాణి, నారాయణమ్మ, శ్రీనివాసులు, వెంకటేశు, ఓబయ్య సార్.
0: అయిపోయారా?
1: అయిపోయారు సార్.
0: సరే, అందరి కోసం మరి మీరు కోరుకున్న పాట ప్రసారం చేస్తాం, వినండి
1: సార్. లోకనాథం సార్
0: యాడ్ చేద్దామా?
1: ఓకే సార్.
0: అలాగే.
1: థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ.

0: హలో
1: హలో, ఆకాశవాణి అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
0: నా పేరు శ్రీవల్లి.
1: శ్రీవల్లి.
0: శ్రీవల్లి,
1: ఓకే, శ్రీవల్లి చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: నేను భీమవరం నుంచి మాట్లాడుతున్నాను.
1: భీమవరం. ఎక్కడ భీమవరం?
0: భీమవరం అంటే ఇప్పుడు ఉండి భీమవరం ఉంది కదా, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్.
1: మీరు వెస్ట్ గోదావరి నుంచి? ఓకే, చెప్పండి శ్రీవల్లి గారు.
0: నేను బీటెక్ అయిపోయింది రీసెంట్గా. మ్యూజిక్ టీటీసీ పని మీద నేను కాకినాడ వచ్చాను అన్నమాట.
1: మ్యూజిక్ ఓకల్లా ఇన్స్ట్రుమెంట్లా?
0: ఓకే సార్.
1: ఓకేలా, మంచిగా పాడతారనమాట. చెప్పండి, ఏం పాట మరి ఈరోజు విందాం?
0: పాట అంటే చాలా ఇష్టం సార్ నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకాశవాణి సాంగ్స్ అంటే సో ఇష్టమైన పాటల్లో అంటే అన్నమాచారి కీర్తన చెప్పచ్చా?
1: చెప్పండి, అది సినిమాలో ఉంటే ప్రసారం చేస్తాం.
0: సినిమాలో పాటలు చెప్పాలా?
1: సినిమాలో అన్నమాచారి,
0: సినిమాలో పాటలు అయితే సార్ జయ జానకి నాయక మూవీలో నువ్వేల నువ్వేల సాంగ్ కావాలి.
1: జయ జానకి
0: నాయక
1: నాయక ఓకే, దాంట్లో ఏంటి?
0: నువ్వేలే నువ్వేలే సాంగ్.
1: నువ్వేలే నువ్వేలే. మరి ఒకసారి ఒక పల్లవి పాడండి చూద్దాం.
0: నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే, కన్నీళ్లకు నవ్వులు నేర్చిన నీకం నువ్వేలే. నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే, చీకట్లకు రంగులు పోసిన కోణం నువ్వేలే.
1: బాగుంది బాగుంది. మరి రేడియో తిరుపతి ఎఫ్ఎం వింటుంటారా? రేడియో వింటుంటారా తిరుపతి ఆకాశవాణి?
0: చాలా ఇష్టం నాకు.
1: అంటే మా ఈ ఛానల్ వింటారా, తిరుపతి స్టేషన్ వింటారా? హలో,
0: రత్నదీపిక ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టం సార్ నాకు. రత్నదీపిక అది
1: ఇంకా
0: అది ఎక్కువ వింటూ ఉంటాను.
1: లెటర్స్ కి ఎప్పుడైనా ట్రై చేశారా, కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమానికి?
0: అలా ఎప్పుడు ట్రై చేయలేదు.
1: చేయండి, మెసేజ్ ఇవ్వండి. మీరు అక్కడ వింటున్నట్టు మాకు కూడా తెలియాలి కదా.
0: ఓకే సార్, నెక్స్ట్ టైం నుంచి నేను
1: ఇవ్వండి. సరే, మరి మీరు అడిగిన పాట ప్రసారం చేస్తాం. ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.

0: ఆకాశవాణి అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: కట్ల సతీష్ సార్, రాంపురం గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రాంపురం గ్రామం.
0: కట్ల సతీష్?
1: అవును సార్.
0: బాగున్నారా?
1: బాగున్నారా
0: సార్? బాగున్నారా?
1: బాగున్నాం సార్. కార్యక్రమాలు వింటున్నాం. కాకపోతే 2 వారాల నుంచి కేరాఫ్ ఆకాశం రాద్దామంటే రాద్దాం అనుకుంటే సమయం ఇట్లే గడిచిపోతుంది.
0: ఎందుకు గడుస్తుంది అండి? ఎందుకు గడుస్తుంది? గడవకూడదు కదా అలాగా.
1: అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఇది ఈ మధ్య ఇప్పుడు ఎండాకాలంలో కొద్ది పనులు ఎక్కువ ఉండటం వల్ల ఈ మిరుపు మాకు పిండి గిరిని ఉంది సార్.
0: పిండి
1: మిరపకాయలు ఇవన్నీ పట్టడం వల్ల ఇక అది బాగా అలిసిపోవడం అవుతుంది.
0: ఎన్నున్నా మేము ఒప్పుకోం కదా.
1: అదే ఒప్పుకోరానే, అందుకే జరిగిన విషయాన్ని చెప్పడం నిరభ్యంతరంగా చెప్పడం కారణం అదే.
0: అదే మీరు చెప్పినా మేము ఒప్పుకోం దానికి.
1: సరే సార్, ఈ వారం ఖచ్చితంగా పెడతాను. కాకపోతే మాకు శుక్రవారం సాయంత్రం వరకు అవకాశం ఇవ్వండి సార్.
0: శుక్రవారం సాయంత్రానికి రికార్డింగ్ అయిపోతుంది.
1: అదే అదే వచ్చింది బాగా మనకి. ఇంకొక విషయం ఏంటంటే, ఆదివారం నాడు కేరాఫ్ ఆకాశం సాయంత్రం వినిపిస్తే వినేవారి సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు ఆదివారం సెలవు కాబట్టి ఇంటి కాదు ఉంటారు అని చిన్న సూచన. ఎందుకంటే అది లైవ్ లో రాదు, మనం కేరాఫ్ లో రాయొద్దని అంటే రాయలేదు ఇంటి
0: వాళ్ళు. ఆదివారం ఉన్నప్పుడేమో కాదు,
1: 3-4 నెలల కంటే ఎక్కువ అవుతుంది. 5 నెలలు అయితే నేను ఈ లైవ్ ఫోనింగ్ గానీ మామూలుగా ఇప్పుడు రికార్డింగ్ గానీ చేయటం కూడా, ఎందుకంటే లైవ్ దొరకట్లేదు కాబట్టి. మీతో మాట్లాడడం అదొక అదృష్టంగా భావిస్తున్నాను నేను కూడా.
0: ఆదివారం ఉన్నప్పుడేమో సోమవారం పెట్టండి అంటారు, శనివారం పెట్టండి అంటారు, ఎట్లాగండి?
1: అంటే నేనది
0: ఏంటంటే, నేను ఆ ఉద్దేశంతోనే
1: రేడియోకి ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి మీరు ఎప్పుడు ప్రచారం చేసినా వినడానికి సిద్ధంగా ఉంటాం.
0: అదే అదే నేను ఆ ఉద్దేశంతో ఆదివారం సెట్ చేశాం. ఆదివారం చేస్తే శనివారం సాయంత్రానికి మెసేజ్లు వస్తున్నాయి. అవి మనం యాడ్ చేయలేం కదా శనివారం మనం ఆదివారం. అందువల్ల సరేలే, ఇంకా అన్నిటికీ మనం అందరినీ సాటిస్ఫై చేయలేమని చెప్పి షిఫ్ట్ చేసాం అనమాట. సరే చెప్పండి, ఏ పాట విందాం
1: సార్? మాకు క్షణక్షణం వెంకటేష్ నటించిన క్షణక్షణం చిత్రంలో జాము రాత్రి జాబిలమ్మ. ఎందుకంటే ఎలాగో మనకి పాటలు రాత్రే వస్తాయి కాబట్టి.

0: రాత్రి ఈ పాట వినుకుంటూ కూడా నిద్రపోవచ్చు అని.
1: ఈ పాట కోసమే 5 సార్లు చూసాము ఈ సినిమా.
0: సినిమా కూడా బాగుంటది మళ్ళీ, అందరూ ఈ సాంగ్ కూడా అసలు ఆ మ్యూజిక్ కూడా ఎక్కడ కూడా ఇంత డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా అట్లా సాగిపోతా ఉంటుంది.
1: బాగుంటుంది, కీరవాణి గారి సంగీతం బ్రహ్మాండంగా చేశారు అది. మరి సతీష్ గారు చెప్తారా, పేర్లు చెప్తారా?
0: సార్ మా కుటుంబ సభ్యులు సార్, శుభలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, సుప్రియ, అలాగే కట్ల రాజేశం, సరోజిని, మాయ, మా కట్ల వారి కుటుంబ సభ్యులు సార్.
1: ఓకేనండి, మరి అందరి కోసం పాట.
0: థ్యాంక్ యూ సో మచ్.
1: ఓకేనండి, థ్యాంక్ యూ.

0: ఆకాశవాణి అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్కారం సార్.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను గంటవారిపల్లి పులిజాల మండలం శ్రీనివాస సార్, గంటా శ్రీనివాసలో. మీ ఫ్యాన్ సార్? మేమా
0: మా ఫ్యానా?
1: అవును సార్.
0: ఏసీలు ఉంటే పంపించండి, ఫ్యాన్లు సరిపోవట్లేదు మాకు ఎండాకాలం. ఏసీలు ఉంటే పంపించండి, ఫ్యాన్లు సరిపోవట్లేదు.
1: అవునా?
0: చెప్పండి, ఏం పాట విందాం
1: సార్? ముఠా మేస్త్రిలో ఈ పేటకు నేనే మేస్త్రి అనే పాట కావు సార్ మాకు.
0: మీరు మేస్త్రి ఆ ఊరికి?
1: మా గంటావారిపల్లికి సార్.
0: గంటావారిపల్లి మేస్త్రియా మీరు?
1: పులిచర్ల మండలం.
0: పులిచర్ల మండలానికి. ఏంటి పొలం ఏంటి? మామిడి పళ్ళ?
1: మామిడి పండు సార్, పోస్తున్నాం ఇప్పుడు. ఆల్రెడీ
0: పోసేసారా? ఏమేమి వెరైటీస్?
1: మా లోడ్కి పోస్తున్నాం సార్.
0: అదే వెరైటీస్ ఏంటి, రకాలు ఏ రకం?
1: బెంగళూరా సార్?
0: బెంగళూరా?
1: బెంగళూరు, బెంగళూరు కాయలు, పెద్ద కాయలు.
0: ఎక్కడికి పంపిస్తారు అవి?
1: సార్,
0: తిరుపతికి పంపిస్తారా బయట బెంగళూరు?
1: సార్, ఇక్కడ మాకు దామ చెరువు దగ్గర, అక్కడ పంపిస్తాం సార్.
0: సరే, మరి పాట విందామా? మీరు అడిగిన పాట మీ శ్రోతల పేర్లు చెప్తారా?
1: చెప్తాం సార్.
0: చెప్పండి
1: సార్. గంటా పవన్ కుమారు, గంటా శ్రీనివాస, గంటా నారాయణమ్మ, శ్రీ లక్ష్మీదేవి, శ్రీ వెంకటేష్, వేదర్స్, లకిత్, యశ్వంత్, నరసింహులు, శ్రీదేవి సార్, సిద్ధరాజు, గంటా సిద్ధరాజు.
0: ఓకే, మరి మీ అందరి కోసం ఈ పాట ప్రసారం చేస్తున్నాం, విందాం.
1: ఓకే సార్.
0: ఓకేనండి, థ్యాంక్ యూ.

0: नेने।
1: मुठा मिस्त्री।
0: शाबाश।
2: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
3: విజ్ఞానం, వినోదం,
4: విద్య, వైద్యం,
3: కళలు, సాహిత్యం,
4: చరిత్ర, సంస్కృతి,
3: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
4: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి

0: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై
1: తప్పక వినండి ప్రభాత రేఖలు.
2: బహుజన హితాయ బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
3: శ్రోతలు, మీరింతవరకు హలో ఆకాశవాణి శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ విన్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 11 గంటలు దాటి 5 సెకండ్లు. ఇప్పుడు కొన్ని దేశభక్తి గీతాలు విందాం.

బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్ష

0: స్నేహితులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: శ్రోతలు, దేశభక్తి గీతాలు విన్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 11:10 కావస్తోంది. మరికొద్దిసేపట్లో కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: ऑन AIR ऑफिशियल पर भी सुन सकते हैं। इस कार्यक्रम के संबंध में अपनी प्रतिक्रिया आप हमें ईमेल या व्हाट्सएप के माध्यम से भेज सकते हैं। ईमेल का पता है airnsdtalks@gmail.com और व्हाट्सएप नंबर है 9289094044।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్ పై మీ అభిమానవాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరింతవరకు విన్నారు. స్టూడియో క్లాక్లో సమయం 11:45 దాటి 18 సెకండ్లు. ఈ పూట ప్రసారమైన మా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు నమస్కారం. జై హింద్.